ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం శుభోదయం. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 13వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, జూలై నెల 4వ తారీఖు శనివారం, 100.2 మెగాహెడ్స్ ఎఫ్ఎం బ్యాండ్ పై ప్రసారం ప్రారంభం. నిలయంలో సమయం 5 గంటల 56 నిమిషాల 15 సెకండ్లు.

ആകാശവാണി ആദിലാബാദ് 100.2 FM മനസ്സു നിണ്ടാ സമയം 6 గంటలుగా వస్తున్నది. గుడ్సేపట్లో వార్తా ప్రసారాలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

प्रार्थना भक्ति संगीतम श्री वेंकटेश्वर करावलंब स्तोत्रम

నిధే కృత సర్వలోక సర్వజ్ఞశక్తన వత్సల సర్వశేషిన్ స్వామిన్ సుశీల సులభాశ్రుత పారిజాత శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే శ్రీమన్ కృపాజల నిధే కృత సర్వలోక సర్వజ్ఞశక్తన వత్సల సర్వశేషిన్ స్వామిన్ సుశీల సులభాశ్రుత పారిజాత శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే ఆనూపురార్పిత సుజాత సుగంధి పుష్ప సౌరభ్య సౌరభకరౌ

ఇంతటితో ప్రార్థనా కార్యక్రమం సమాప్తం. రేపటి ప్రార్థన ఆదిత్య హృదయం, సూర్యాష్టకం, క్రైస్తవ భక్తి గీతాలుంటాయి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM, మనస్సు నిండా.

ఇలా రాత్రి 11 గంటల దాకా ప్రసారమయ్యేటి తీరొక్క కార్యక్రమాల తరువాయి. ఏ ఏ టైంకు ఏ కార్యక్రమాలు ప్రసారమవుతున్నాయి, మన యాస భాషలో అలరించే తీరొక్క కార్యక్రమాలు. వంద.2 FM మనసు నిండలో ఇయల్ల ఇనుండ్రి. ఏడుంబావుకు అంబటాల సంగతులుంటాయి. కార్యక్రమంలో ఇయల్ల ఆంగ్లంపై పట్టు సాధించడం ఎలా, విశ్రాంత డిగ్రీ కళాశాల అధ్యాపకులు ఆర్ దేవేందర్రావు, బొడగం మధుబాబు సంభాషణలు. 9వ భాగంలో ఇయల్ల డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ గురించి మొదటి సంభాషణ ఉంటుంది. ఇక ముచ్చటా కార్యక్రమం ఉంటుంది సాహిత్య అనుభవాల గురించి. ఆదిలాబాద్కు చెందిన కథ రచయిత ఉపాధ్యాయులు మన్నె ఏలియాతో ముచ్చట మొదటి భాగం ప్రసారమవుతుంది. తనతో ముచ్చట పెడతారు కీలెనిన్. ఇక ఆనందాన్ని కప్పేసే ఆలోచన, మునిమడుగుల రాజారావు తాత్విక ప్రసంగం కూడా ఉంటుంది. ఇవి ఇయల్ల ప్రసారమయ్యే అంబటాల సంగతులు. ఇంకా మరిన్ని అంబటాల సంగతులు ఉంటాయి. పొద్దుగల్ల 8:30 పుస్తకంతో కార్యక్రమం ప్రసారమవుతుంది. నిన్న రాత్రి 9:30 ప్రసారమైన పుస్తకంతో కార్యక్రమం పునః ప్రసారమిది. సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 9వ భాగం ఉంటుంది. మాణిక్ వర్మ గురించి విశేషాలుంటాయి. రచనా పఠనం ఎస్ రాజవర్ధన్. ఇక సినిమా పాటల కార్యక్రమాల సమయాలు. పొదుగల్ల 8:45 సింగిడి కార్యక్రమం ఉంటుంది. పొజ్జమట్టు 5 గంటలకు మాట చెప్పుండ్రి పాట ఇనుండ్రి కార్యక్రమం ఉంటుంది. రాత్రి 7:45 హుషారు సరదా సంబరపరిచే జోరైన సినిమా పాటల కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమాలకు మీరు ఫోన్ చేయొచ్చు, మీ పసందైన పాట అడగచ్చు, మాతో గొడిసేపు సరదాగా కూడా మాట్లాడచ్చు. ఇక రాత్రి 10:30 మధురిమలో హాయైన పాటలు ఉంటాయి.

పొద్దుమట్టు 5:30 కతిందాం పిల్లల కోసం ఈ కార్యక్రమం ఉంటది కదా. ఈ అల్లటి కథలు పిల్లల కోసం అమ్మ మాట తేనె మూట కథల సంపుటి నుండి తిండి దొంగ కాకి నిర్ణయం ఈ రెండు కథలు ప్రసారమవుతాయి. రచన ఆకెళ్ళ వెంకట శుభలక్ష్మి. ఈ కథలను చెప్తారు టి శ్రవంతి. ఇక మా తాత చెప్పిన మా మంచి కథల సంపుటి నుండి మీరు చెబుతారా నన్నే చెప్పమంటారా ఈ కథ ప్రసారమవుతుంది. రచన బెల్లంకొండ నాగేశ్వరరావు. ఈ కథను చెప్తారు ఎం వాణి. ఇవి కథిందం కార్యక్రమంలో ఇలా పిల్లగాళ్ళు వినే కథలు. ఇక యువవాణి కార్యక్రమం యువజనుల కోసం 5:45 రోజు ఉండనే ఉంటుంది. ఇక పిల్లన గ్రోవి కళాకారుడు వల్క ప్రవీణ్తో ముచ్చట మా రేడియో నేస్తం దినేష్ వెళతారు. ఆరు 20 నిమిషాలకు మన పురాణాలు ఉంటాయి. ఆదిలాబాద్ పట్టణం రామ్నగర్ కు చెందిన పసుపుల లింగన్న బృందం చెప్పిన బాలనాగమ్మ బుర్ర కథ 4వ భాగం వింటారు. ఇక 6:45 జానపద గీతాలుంటాయి. ఆదిలాబాద్ పట్టణానికి చెందిన కె లక్ష్మీ బృందం పాడిన సుందర చైతన్య భజనలు మొదటి భాగం ప్రసారమవుతాయి. 7:00 విద్యా ఉద్యోగ సమాచారం పొద్దుమట్టు. ఇలా పొద్దుమట్టు యోడుంబావుకు ఇల్లు యోసం కార్యక్రమంలో సుస్థిర వ్యవసాయం ప్రాముఖ్యత గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ దాస్ తో ముచ్చట ప్రసారమవుతుంది. దాంతో ముచ్చట పెట్టేది పి అశోక్. రైతు అంతరంగం కార్యక్రమం ఉంటది. డైరీ ఫామ్ నిర్వహణ గురించి మావల మండలం బట్టిసౌర్గం గ్రామానికి చెందిన పాడి రైతు నీరటి గణేష్ తో ముచ్చట పెడతారు మా రేడియో నేస్తం దినేష్.

రాత్రి 9:30 పుస్తకంతో కార్యక్రమం ప్రసారమవుతుంది. సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 10వ భాగంలో ఎంఎస్ శుభలక్ష్మి గురించి విశేషాలుంటాయి. ఇలా రచనా పఠనం ఎస్ రాజవర్ధన్. ఇక రాత్రి 9:45 శ్యామే గజల్, చందన్ దాస్ పాడిన గజల్లు 3వ భాగం ప్రసారమవుతాయి. ఇక రాత్రి 10:00 జాతీయ సంగీత కార్యక్రమం ఉంటుంది, అది ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతుంది. ఇవి ఈ ఎల్ల రాత్రి 11 గంటల దాకా మీరినే కార్యక్రమాలు, కార్యక్రమాల సమయాలు, కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 6:45 వస్తున్నది. గుడిసెపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే అవుతాయి. వార్తల అనంతరం యోడుంబోకు అంబటాళ్ల సంగతులతో కలుద్దాం. చూంజేసే ఉంచండి మరి 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బే. ముఖ్యాంశాలు. ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త తయారు కావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్ జిల్లాల్లో పర్యటించనున్నారు. ప్రభుత్వాసుపత్రులకు మందుల పంపిణీ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలని ఆంధ్రప్రదేశ్ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఉన్నతాధికారులను ఆదేశించారు. గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ఆంధ్రప్రదేశ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త తయారు కావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. చిత్తూరు జిల్లాలోని కుప్పం పర్యటనలో భాగంగా పొగురుపల్లి పారిశ్రామిక ప్రాంతంలో పలు పరిశ్రమలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను ముఖ్యమంత్రి నిన్న నిర్వహించారు. పెట్టుబడి ఒప్పందాల కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, కుప్పం నియోజకవర్గాన్ని దేశంలోనే ఆదర్శ నియోజకవర్గం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొంటూ,
1: కుప్పం నియోజకవర్గాన్ని దేశంలోనే ఒక ఆదర్శ నియోజకవర్గంగా తయారు చేయాలని, ప్రపంచంలో ఉండే బెస్ట్ కంపెనీలు ఇక్కడ తీసుకొస్తాం, మీరు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితిలో ఉండాలంటే మీరు పరిశ్రమలు పెట్టాలి, ఎంఎస్ఎంఈలు పెట్టాలి, స్టార్టప్ కంపెనీలు పెట్టాలి. 9,322 కోట్ల రూపాయలు 27 ఇండస్ట్రీలు, ఇవి పూర్తయితే 39,535 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు వస్తాయి.
0: తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్ జిల్లాల్లో పర్యటించనున్నారు. తొలుత నాగర్ కర్నూల్ జిల్లా ఉర్కొండ మండలం ఉర్కొండపేట ఆంజనేయస్వామిని దర్శించుకుని ఆలయ అభివృద్ది పనులకు శంకుస్థాపన చేస్తారు. స్థానికులతో మాటామంతి నిర్వహిస్తారు. అక్కడి నుంచి మిచ్చిల్ మండలం వెల్జాల క్రాస్రోడ్డుకు చేరుకుని బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం మిచ్చిల్ బహిరంగ సభా ప్రాంగణంలో పలు అభివృద్ది పనులకు భూమి పూజ, శంకుస్థాపనలు చేయనున్నారు. సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. కడప జిల్లాలో గ్రీన్ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులు ప్రారంభం కావడం శుభ పరిణామమని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన వెల్లడించారు. దేశంలో గ్రీన్ ఎనర్జీ ఆధారంగా నిర్మితమవుతున్న తొలి ఉక్కు కర్మాగారం ఇదేనని తెలిపారు. 2,000 కోట్ల రూపాయల పెట్టుబడితో 400 మెగావాట్ల సామర్థ్యంతో ఈ స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 1,000 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. దేశవ్యాప్తంగా 500 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతుండగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 160 గిగావాట్ల లక్ష్యంతో పనిచేస్తోందని అన్నారు. రాష్టంలోని ప్రభుత్వాసుపత్రులకు సరఫరా చేసే మందుల కొనుగోలు, పంపిణీ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఉన్నతాధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఈ అంశంపై ఆయన నిన్న సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ప్రస్తుత వ్యవస్థలో ఉన్న లోపాలను సరిదిద్దడంతో పాటు రోగులకు అవసరమైన మందులు ఎలాంటి అంతరాయం లేకుండా అందుబాటులో ఉండే విధంగా సమర్థవంతమైన కొత్త విధానాన్ని రూపొందించాలని మంత్రి సూచించారు. ఈ మేరకు వైద్య విద్య డైరెక్టర్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ కమిటీలో ప్రజారోగ్య శాఖ సంచాలకులు, డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్కు చెందిన సీనియర్ అధికారి, రాష్ట వైద్య మౌలిక సదుపాయాల అభివృద్ది సంస్థ డ్రగ్స్ విభాగం అధికారి, ప్రభుత్వాసుపత్రుల సూపరింటెండెంట్లు, ఫార్మసిస్టులు సభ్యులుగా ఉంటారని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని బీసీ గురుకుల వసతి గృహాన్ని ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ ప్రతాప్ రెడ్డి నిన్న తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, ఆహారం, వసతి సదుపాయాలు బాగున్నప్పటికీ విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందని అన్నారు. పేద పిల్లలకిచ్చే ఆహారంపై ఫుడ్ కమిషన్ ప్రత్యేక శ్రద్ద పెట్టినట్లు పేర్కొంటూ,
2: పేద పిల్లలకు ఇచ్చే ఒక ఫుడ్ కు సంబంధించిన విషయాలు, రేషన్ షాపులు అయితే ఏంది, పీఎం మాతృవందన యోజన ఫస్ట్ డెలివరీకి 5,000 రూపాయలు, గర్ల్ బేబీ అయితే గనక 6,000 రూపాయలు ఇచ్చే పథకాల మీద మాత్రమే ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది పనిచేస్తుంది. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఇస్తున్న ఉచితాహారం మీద మాత్రం ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ కు ఒక సివిల్ కోర్టుకు ఉన్న అర్హతలు, విధి విధానాలు, దానికి సంబంధించిన యాక్ట్ అవన్నీ పేద పిల్లలకు పెట్టే ఆహారం, ఆహారంలో ఎటువంటి తప్పులు చేయొద్దు అధికారులు అని చెప్పి మేము ఎంతమంది ఎంప్లాయీస్ మోటివేట్ చేస్తున్నాం, జాగ్రత్తగా పనిచేయడం మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటా ఉన్నాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ఈరోజు పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఉదయం ఏలూరు మున్సిపల్ కార్యాలయంలో ఏలూరు పట్టణాభివృద్ది సంస్థ నగరపాలక సంస్థ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. అనంతరం రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయ అధికారులతో అభివృద్ది పనులపై సమీక్షా సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం కాకినాడలో తెలుగుదేశం పార్టీ నాయకులతో సమావేశం కానున్నారు. అమరావతి రాజధాని పేరుతో భారీ రియల్ ఎస్టేట్ కుంభకోణానికి తెరలేపారని వైఎస్సార్సీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అమరావతి అంశంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ ఒకే వైఖరిని అవలంబిస్తున్నారని వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో బొగ్గు రంగంలో దేశం ఆత్మ నిర్భరత సాధించే దిశగా వేగంగా ముందుకు సాగుతోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. ఏప్రిల్ 2026లో బొగ్గు దిగుమతులు గత ఏడాదితో పోలిస్తే 12.95% తగ్గాయని ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. అదే సమయంలో విద్యుదుత్పత్తి రంగానికి సంబంధించిన బొగ్గు దిగుమతులు 24.89% మేర తగ్గడం ప్రభుత్వ విధానాల విజయానికి నిదర్శనమని పేర్కొన్నారు. దేశీయ బొగ్గు ఉత్పత్తి పెంపు, సరఫరా వ్యవస్థ బలోపేతం, దిగుమతులపై ఆధారపడ్డాన్ని తగ్గించడం వంటి అంశాల్లో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు సానుకూల ఫలితాలిస్తున్నాయని కేంద్ర మంత్రి తెలిపారు. స్వతంత్ర సమరయోధులు, జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య వర్ధంతి ఈరోజు. 1876 ఆగస్టు 2న ఆయన కృష్ణా జిల్లా బట్ల పెనుమరులో జన్మించారు. పింగళి వెంకయ్య రూపొందించిన పతాకాన్ని జాతీయ పతాకంగా గుర్తిస్తూ 1921 మార్చి 31 నుంచి ఏప్రిల్ 1 వరకు విజయవాడలో మహాత్మాగాంధీ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ కమిటీ సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయించారు. ఆ తర్వాత ఆ పతాకానికి కొద్దిగా మార్పులు చేశారు. పింగళి వెంకయ్య అందించిన సేవలకు గాను భారత ప్రభుత్వం 2009లో తపాలా బిళ్లను విడుదల చేయడంతో పాటు విజయవాడ ఆకాశవాణి కేంద్రానికి ఆయన పేరు పెట్టారు. పింగళి వెంకయ్య 1963 జూలై 4న తుది శ్వాస విడిచారు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలపై అల్పపీడన ప్రాంతం నెలకొందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని, ఇది వచ్చే 2 రోజుల్లో మరింత బలపడే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారిణి జి లక్ష్మి పేర్కొన్నారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాముల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముందని పేర్కొంటూ,
3: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాము ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలు గంటకు 40

0: ఆంధ్రప్రదేశ్ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఉన్నతాధికారులను ఆదేశించారు. గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ఆంధ్రప్రదేశ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక రచా ఝా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య రాజస్థాన గుజరాత రాజ్యయోః ఏకదివసీయ యాత్రాయై ప్రస్థాస్యతి. ప్రధానమంత్రి సర్వప్రథమం రాజస్థానస్య యాత్రాం కరిష్యతి, యత్ర అసౌ అద్య ప్రాతఃకాలి జోధపుర విమానపత్తనస్య నూతన టర్మినల్ ఇతి భవనస్య ఉద్ఘాటనం కరిష్యతి. అశీత్యధిక చతుశ్శత కోటి రూప్యకాణాం ఇయం పరియోజనా వార్షికం 20 లక్ష యాత్రిణః సంచాలయితుం పరికల్పితమస్తి. అసౌ జోధపురే సంశోధిత ఉడ్డయన యోజనాయాః శుభారంభోపి విధాస్యతి. అస్యాః యోజనాయాః ఉద్దేశ్యం విమానన ఆధారిత వికాసస్య అగ్రిమచరణస్య గతిం వర్ధయితుమస్తి. ఏతదనంతరం శ్రీమోదీ బాలోతరా నగరస్య యాత్రాయాం భవిష్యతి, యత్ర అసౌ అద్య మధ్యాహ్నే ప్రాయః 6,000,000,000 రూప్యకాణాం వికాస పరియోజనానాం లోకార్పణం ఉద్ఘాటనం ఆధారశిలాంచ స్థాపయిష్యతి. శ్రీమోదీ రాజస్థాన ప్రశాసనస్య విభిన్న విభాగేషు నియుక్తేభ్యః ప్రాయః 40 యువకేభ్యః నియుక్తి పత్రాణ్యపి ప్రదాస్యతి. అనంతరం సాయంకాలే ప్రధానమంత్రీ మోదీ గుజరాతస్య యాత్రాం కరిష్యతి. పాకిస్తాన్ దేశాత్ సీమాపారస్య భయోత్పాదనస్య నిరంతర ప్రయోజకత్వస్య ప్రతిక్రియారూపేణ సింధు జలసంధిః స్థగితః అస్తి. గతరాత్రౌ నవదిల్ల్యాం వార్తాహరైః సహ వార్తాలాపం కుర్వన్ విదేశమంత్రాలయస్య ప్రవక్తా రణధీర జాయస్వాలః అవదత్ యత్ సింధు జలసంధి విషయ భారతస్య స్థితిః సుసంగతా అస్తి. సహ అవదత్ యత్ పాకిస్తాన దేశః సీమాపారస్య భయోత్పాదనస్య సమర్థనం విశ్వసనీయ రూపేణ అపరివర్తనీయ రూపేణ చ త్యక్తవ్యం. తీస్తా నద్యాః సమగ్ర ప్రబంధన పునర్స్థాపన పరియోజనాయాః విషయే శ్రీజాయస్వాలః బాంగ్లాదేశస్య వికాస సాహాయ్యం ప్రతి భారతస్య దృష్టిః అపి ప్రకటితవాన్. केन्द्रीय गृहमंत्री अमित शाह, कृषि कृषक कल्याण मंत्री शिवराज सिंह चौहान च एल नीनो इत्यस्य कारणेन देशस्य केषुचित् भागेषु सामान्यात् न्यूनवृष्टेः तस्य प्रभावस्य च स्थितिं समीक्षितवन्तौ. श्रीशाह सभायाम् अवदत् यत् एल नीनो इत्यस्य कारणेन देशस्य केषुचित् भागेषु सामान्यात् न्यूनवृष्टिं संभावित अनावृष्टेः स्थितिं च प्रशासनं निरन्तरं निरीक्ष्यमाणमस्ति. अद्यावधि संपूर्ण राष्ट्रीय राजधान्यां 1,00,000 गणना प्रपत्राणि अंगीकृतानि. दिल्ल्याः मुख्य निर्वाचनाधिकारिणः कार्यालयस्य अनुसारं दिल्ल्यां मतदात्री सूच्यां विशेष गहन पुनरीक्षणस्यांशरूपेण प्रायः 14,000,33,00,000 प्रपत्राणि अधुना यावत् वितरितानि सन्ति. सम्प्रति दिल्ल्यां मतदात्री गणना प्रपत्राणां प्रतिगृहं वितरणं प्रचलति. अन्तिम मतदात्री सूची अक्टूबर मासस्य 7 दिनांके प्रसारयिष्यते. पुरुषाणां क्रिकेट प्रतिस्पर्धायां भारत इंग्लैंड देशयोः मध्ये द्वितीया 20-20 अन्ताराष्ट्रिय स्पर्धा अद्य मैनचेस्टर इत्यत्र भविष्यति. स्पर्धा भारतीय समयानुसारं सायं 7 वादने प्रारप्स्यते. चेस्टर ले स्ट्रीट इत्यत्र वृष्टिकारणात् 5 स्पर्धानां श्रृंखलायाः प्रथमा स्पर्धा निरस्तीकृता आसीत्. तृतीया स्पर्धा जुलाई मासस्य 7 दिनांके नॉटिंघम इत्यत्र क्रीडिष्यते. ब्रिस्टल साउथहैम्प्टन इत्येते नगरे 20-20 अन्ताराष्ट्रिय श्रृंखलायाः अन्तिमयोः द्वयोः स्पर्धयोः आतिथ्यं करिष्यतः यत् जुलाई मासस्य 11 दिनांके समाप्येते. एतदनन्तरं भारत इंग्लैंड देशौ 3 स्पर्धानां एकदिवसीयाम् अन्ताराष्ट्रिय श्रृंखलाम्

0: क्रीडेष्यतः इति वार्ताः।
1: ఆకాశవాణి శ్రీ బి రమేష్ అందించిన రంగారెడ్డి జిల్లా సమాచారాలకు వింటారు.
2: ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ నూతన భవనాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్పేటలో ప్రారంభించారు. 19 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ భవనంలో ఎఫ్సీడీఏ పోర్టల్ లోగోను ఆవిష్కరించారు. ఫ్యూచర్ సిటీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, లైఫ్ సైన్సెస్, గ్రీన్ ఎనర్జీ రంగాల కేంద్రంగా నెట్ జీరో నగరంగా అభివృద్ది చెందినట్లు ప్రభుత్వం ప్రకటించింది. కంది సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఉచితంగా విత్తనాలు అందజేస్తోందని చేవెళ్ల ఎమ్మెల్యే కాళీ యాదయ్య అన్నారు. రంగారెడ్డి జిల్లా నవాబ్పేట రైతు వేదికలో రైతులకు జనుము, కంది విత్తనాలు పంపిణీ చేశారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దిగుబడులు పెంచుకోవాలని సూచించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగానే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా హామీలకే పరిమితమైందని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ విమర్శించారు. రంగారెడ్డి జిల్లా కొందుర్గులో విలేకరులతో మాట్లాడిన ఎంపీ పాలమూరు జిల్లాలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులపై ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోనే దేశంలో సుస్థిర పాలన అభివృద్ది సాధ్యమవుతాయని చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ఎరువుల పంపిణీ వ్యవస్థలో పారదర్శకత తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం యూరియా యాప్ అందుబాటులోకి తీసుకొచ్చిందని వ్యవసాయ శాఖ అదనపు డైరెక్టర్ విజయ్ కుమార్ చెప్పారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ లో అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ రైతులు ఇంటి నుంచి ఎరువులు బుక్ చేసుకునే అవకాశం కల్పించడం ద్వారా బ్లాక్ మార్కెట్ కు అడ్డు కట్టపడడంతో పాటు సమయం ఆదా అవుతుందని చెప్పారు. యాప్పై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సిపిఎం రాష్ట కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా యాచారం సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి రోగులతో మాట్లాడారు. వైద్య సేవలపై ఆరా తీశారు. ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలు, రోగుల ఇబ్బందులపై నివేదికను ముఖ్యమంత్రికి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి అందజేస్తామన్నారు. విద్యార్థుల రవాణాలో భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని ఫ్యూచర్ సిటీ ట్రాఫిక్ డీసీపీ శివం ఉపాధ్యాయ సూచించారు. జాతీయ స్థాయి స్వచ్ఛ విద్యాలయ పురస్కారానికి రంగారెడ్డి జిల్లా ఎల్గొండగూడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఎంపికైంది. పాఠశాలలో పరిశుభ్రత, పచ్చదనం, మౌలిక వసతుల మెరుగుదల, విద్యార్థుల సంఖ్య పెంపులో చేసిన కృషికి గుర్తింపు లభించింది. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమల్లో బ్యాంకులు కీలక పాత్ర పోషించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు. రైతులు, స్వయం ఉపాధి యూనిట్లు, యువ పారిశ్రామికవేత్తలకు రుణాలు పంపిణీ పెంచడంతో పాటు చిన్న మధ్య తరహా పరిశ్రమలు విద్యా రుణాలకు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా బ్యాంకింగ్ అధికారుల సమావేశంలో బ్యాంకింగ్ అధికారులను ఆదేశించారు. పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాలను మార్కెట్ ఏర్పాటుకు వినియోగించవద్దని హిమాయత్ నగర్ గ్రామస్తులు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కు వినతిపత్రం అందజేశారు. 2007లో ప్రభుత్వం కేటాయించిన ఇళ్ల స్థలాలను యథాతథంగా కొనసాగించి మిగిలిన భూమిలోనే మార్కెట్ ఏర్పాటు చేయాలన్నారు. ఈ అంశంపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి అధికారులను ఆదేశించారు. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో నిర్వహించిన నేర సమీక్ష సమావేశంలో సిపి పాల్గొని మాట్లాడుతూ ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, ట్రాఫిక్ నిబంధనలపై ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాల నియంత్రణపై దృష్టి సారించాలని చెప్పారు. రంగారెడ్డి జిల్లా కడతల్లో ఎంపీడీఓ భవనాన్ని ప్రారంభించిన తర్వాత మంత్రి మాట్లాడారు. మహిళా సాధికారత, పేదల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందన్నారు. జాతీయ లోక్ అదాలత్ లో షాద్నగర్, చేవెళ్ల కోర్టుల పరిధిలో మొత్తం 3742 కేసులు పరిష్కారమయ్యాయి. రాజీ మార్గం ద్వారా కేసులు త్వరగా పరిష్కరించుకోవచ్చునని న్యాయమూర్తులు సూచించారు. షాద్నగర్ లో 2569 కేసులు, చేవెళ్లలో 1173 కేసులు పరిష్కారమయ్యాయి. రంగారెడ్డి జిల్లాలోని కల్వకుర్తి నియోజకవర్గం యువతకు ఏఐఐటీ రంగాల్లో ఉచిత శిక్షణ అందించనున్నట్లు టాస్క్ సీఈఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి చెప్పారు. అమెరికాకు చెందిన సంస్థతో ఐక్యతా ఫౌండేషన్ ఒప్పందం కుదుర్చుకుందన్నారు. యువతకు సాంకేతిక నైపుణ్యాలు, కమ్యూనికేషన్ స్కిల్స్, కెరియర్ మార్గదర్శకత్వం అందించి అంతర్జాతీయ ఉపాధి అవకాశాలకు సిద్దం చేయడం లక్ష్యమన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్ మండలం ఆరుట్లలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్లో అల్పాహార పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. పాఠశాల మౌలిక వసతులను పరిశీలించి విద్యార్థులను ప్రోత్సహించారు. అనంతరం జరిగిన సభలో విద్యారంగం అభివృద్దికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.
1: శ్రీ బి రమేష్ అందించిన రంగారెడ్డి జిల్లా సమాచారాలకు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
3: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి ఆకాశవాణి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రాజస్థాన్లోని జోధ్పూర్ విమానాశ్రయంలో 480 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభిస్తారు. పాత్రికేయ రంగం సత్యం, సమగ్రత అత్యున్నత వృత్తిపరమైన ప్రమాణాలకు కట్టుబడి ఉండాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. వార్షిక ఎగుమతుల వృద్దితో భారత్ 1 ట్రిలియన్ అమెరికన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని సాధించే దిశగా సాగుతోందని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. దేశంలోని పలు రాష్టాల్లో ఈరోజు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. రాజస్థాన్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి ఈ ఉదయం జోధ్పూర్ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభిస్తారు. 480 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ఏటా 20 లక్షల మంది ప్రయాణికులకు సేవలందిస్తుంది. జోధ్పూర్లో అత్యాధునిక ఉడాన్ పథకాన్ని కూడా మోదీ ప్రారంభిస్తారు. ఏవియేషన్ ఆధారిత అభివృద్ది వేగవంతం చేయడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. సమగ్రమైన, సుస్థిరమైన విమాన అనుసంధానం వంటి పలు వ్యూహాత్మక అంశాలపై ఈ ప్రాజెక్టు దృష్టి సారిస్తుంది. అలాగే ప్రధానమంత్రి రాజస్థాన్లోని బలోత్రాలో సుమారు 1.06 లక్షల కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. దేశ ఇంధన పెట్రోకెమికల్ రంగంలో ఒక మైలురాయిగా నిలిచే భారతదేశపు మొట్టమొదటి గ్రీన్ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ను బాలోత్రాలోని పంచ్ప్రద వద్ద మోదీ దేశానికి అంకితం చేస్తారు. 13,000 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో చేపట్టే జైపూర్ మెట్రో రైల్ ప్రాజెక్టు 2వ దశకు కూడా మోదీ శంకుస్థాపన చేస్తారు. రాజస్థాన్ ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఎంపికైన సుమారు 54,000 మంది యువతకు ప్రధానమంత్రి నియామక పత్రాలు అందజేస్తారు. అనంతరం ఈరోజు సాయంత్రం ప్రధానమంత్రి గుజరాత్ ను సందర్శిస్తారు. అక్కడ సానంద్లోని సీజీ సెమీ అవుట్సోర్స్ సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ కేంద్రాన్ని ప్రారంభిస్తారు. పాత్రికేయ రంగం సత్యం, సమగ్రత అత్యున్నత వృత్తిపరమైన ప్రమాణాలకు కట్టుబడి ఉండాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఆర్గనైజర్ వీక్లీ పత్రిక 80వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో ప్రసంగిస్తూ మంత్రి, విశ్వసనీయతను కాపాడుకుంటూనే పత్రికలు సమాచారాన్ని అందించి, ప్రశ్నించి విజ్ఞానవంతమైన ప్రజా చర్చను ప్రోత్సహించినప్పుడే ప్రజాస్వామ్యం బలోపేతమవుతుందని పేర్కొన్నారు. భారత స్వాతంత్ర్యానికి కొన్ని వారాల ముందు 1947 జులై 3వ తేదీన తొలి సంచికతో ప్రారంభమైన ఆర్గనైజర్స్ వీక్లీ పత్రికా ప్రస్థానాన్ని ఈ సందర్బంగా గుర్తు చేశారు. దేశ ప్రయాణంలో ఆర్గనైజర్ వీక్లీ కూడా పాలు పంచుకుందని రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రఫుల్ కేత్కర్, గౌతమ్ చౌబే రచించిన హిందుత్వ డిస్కోర్స్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్, రీడింగ్ విత్ ఆర్గనైజర్ పేజెస్, డాక్టర్ ఉజ్వల చక్రదేవ్ రచించిన టెంపుల్స్ బియాండ్ భారత్ అనే పుస్తకాలను కూడా ఉపరాష్టపతి విడుదల చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం నుంచి ఇండోనేషియా, ఆస్టేలియా, న్యూజిలాండ్ దేశాల్లో 6 రోజుల పాటు పర్యటిస్తారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి రుద్రేంద్ర టండన్ ప్రధానమంత్రి పర్యటన వివరాలను వెల్లడించారు. మొదటి విడతగా ఈ నెల 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు మోదీ ఇండోనేషియాలో పర్యటించి జకార్తాతో పాటు చారిత్రక నగరమైన యోగ్యాకర్తలోని ప్రాబ్రన్ ఆలయ సముదాయాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఆస్టేలియాలోని మెల్బోర్న్లో జరిగే 3వ భారత్ ఆస్టేలియా వార్షిక సదస్సులో పాల్గొంటారు. చివరిగా జులై 10-11వ తేదీల్లో న్యూజిలాండ్లో పర్యటిస్తారు. కాగా గత 40 ఏళ్లలో భారత ప్రధాని ఒకరు న్యూజిలాండ్ను సందర్శించడం ఇదే తొలిసారి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు మొదటి త్రైమాసికంలోనే దేశ వార్షిక ఎగుమతులు దాదాపు 15% నమోదయ్యాయని, దీంతో భారత్ 1 ట్రిలియన్ అమెరికన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని సాధించే దిశగా సాగుతోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన బోర్డ్ ఆఫ్ ట్రేడ్ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే వస్తువుల ఎగుమతులు సుమారు 440 బిలియన్ డాలర్ల నుండి 530 బిలియన్ డాలర్లకు, అలాగే ఇతర ఎగుమతులు సుమారు 421 బిలియన్ డాలర్ల నుండి 470 బిలియన్ డాలర్లకు పెరగాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
1: Our aim is to grow in the current year. We were 863 billion last year. We want to grow to $1 trillion export this year. And to reach $1 trillion, our goods export will have to increase from 440 to about 530. $90 billion increase. That

0: is 17% growth in goods. Services will have to grow from 421 to about 470.
1: సుంకాల మార్పులు రవాణా అంతరాయాలు ఉన్నప్పటికీ 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత్ 863 బిలియన్ డాలర్ల గరిష్ట స్థాయి ఎగుమతులను సాధించి 4.6% వృద్ధిని నమోదు చేసిందని కూడా గోయల్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ద్రేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నిన్న న్యూఢిల్లీలో ఎల్నినో ప్రభావంతో దేశంలోని పలు ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైన పరిస్థితులను వాటి ప్రభావాలపై సమీక్షించారు. ఈ సమావేశంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి, కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ కార్యదర్శితో పాటు వివిధ మంత్రిత్వ శాఖలు విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో అమిత్ షా మాట్లాడుతూ ఎల్నినో కారణంగా దేశంలోని కొన్ని ప్రాంతాల్లో తక్కువ వర్షపాతం కారణంగా తలెత్తే సమస్యలు, పరిస్థితులను ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తుందని తెలియజేశారు. వ్యవసాయ శాఖ, సంబంధిత అన్ని మంత్రిత్వ శాఖలు అప్రమత్తంగా ఉండాలని, ఏ పంటలు వేయాలో రైతులకు తగిన సలహాలు ఇచ్చేందుకు రాష్ట ప్రభుత్వాలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు వంటి తక్కువ నీటి అవసరమున్న ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాల్సిన అవసరాన్ని కూడా అమిత్ షా చెప్పారు. అలాగే దేశంలో బియ్యం, గోధుమలతో సహా అత్యవసర ఆహార ధాన్యాలు తగినంత పరిమాణంలో అందుబాటులో ఉన్నాయని, నిత్యావసర వస్తువుల ధరలు కూడా స్థిరంగా కొనసాగుతున్నాయని హోంమంత్రి తెలియజేశారు. ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వైద్య రాజేష్ కొటేచా అధ్యక్షతన నిన్న న్యూఢిల్లీలో సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ సీసీఆర్ఏఎస్ 5వ కార్యనిర్వాహక కమిటీ సమావేశం జరిగింది. ఆయుర్వేద విద్య, పరిశోధన, శాస్త్రీయ సమాచార ప్రసారం, డిజిటల్ పాలనను ప్రోత్సహించే లక్ష్యంతో 3 ప్రధాన కార్యక్రమాలను ప్రారంభించడంతో దేశ ఆయుర్వేద పరిశోధన వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ఈ సమావేశం ఒక ముఖ్యమైన ముందడుగు వేసిందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ సమావేశంలో ఆయుర్వేద పరిశోధన, విద్య, ప్రజారోగ్యాన్ని అభివృద్ది చేయడంలో సీసీఆర్ఎస్ చేసిన గణనీయమైన కృషిని కొటేచా అభినందించారు. జాతీయ పరిశోధన వ్యవస్థను బలోపేతం చేయడంలో ఈ సంస్థ చేస్తున్న ప్రయత్నాలను ఆయన ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆవిష్కరణలు, ఉత్తమ పద్దతులను రూపొందించాలని ప్రోత్సహించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఫ్రెంచ్ ఆర్థిక శాఖ మంత్రి రొనాల్డ్ లెస్కూర్ నిన్న ఫ్రాన్స్లో ఎక్స్ ఎన్ ప్రొవిన్స్లో భారత్ ఫ్రాన్స్ ఆర్థిక చర్చకు సహాధ్యక్షత వహించారు. భారత్లో ఆర్థిక అభివృద్ది కోసం ఫ్రెంచ్ అభివృద్ది సంస్థల పురోగతిపై వారు చర్చించారు. ఈ సందర్భంగా భవిష్యత్తు ప్రాజెక్టుల అవకాశాలను కూడా వారు స్వాగతించారు. భారత్ ఫ్రాన్స్ మధ్య ఆర్థిక, ద్రవ్య, సాంకేతిక, పెట్టుబడి, వాణిజ్య అంశాలను పరిష్కరించడానికి ఈ ఆర్థిక చర్చా వేదిక దోహదపడుతుందని ఇరువురు మంత్రులు పేర్కొన్నారు. జలశక్తి మంత్రిత్వ శాఖ, కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన రాష్టీయ పురస్కార్ పోర్టల్ ద్వారా 7వ జాతీయ జల పురస్కారాలను ప్రారంభించింది. జల సమృద్ది భారత్ అనే ప్రభుత్వ లక్ష్యాన్ని సాధించడంలో దేశవ్యాప్తంగా రాష్టాలు, జిల్లాలు, వ్యక్తులు, సంస్థలు చేసిన విశేష కృషిని గుర్తించి ప్రోత్సహించేందుకు ఈ పురస్కారాలను ప్రవేశపెట్టినట్లు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. దరఖాస్తులన్నింటినీ www.awards.gov.in అనే ఆన్లైన్ రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్ ద్వారా సమర్పించవచ్చు. దేశంలోని పలు రాష్టాలకు భారత వాతావరణ శాఖ భారీ వర్ష సూచన జారీ చేసింది. ఈరోజు గుజరాత్, కొంకన్, గోవా, మధ్య మహారాష్ట, ఒడిశా, పశ్చిమ మధ్యప్రదేశ్ రాష్టాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ రెడ్ అలర్ట్ జారీ చేసింది. దీంతోపాటు ఉత్తరప్రదేశ్, బీహార్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, గంగానదీ పరివాహక పశ్చిమ బెంగాల్, జమ్మూ కశ్మీర్, లద్దాఖ్, ఈశాన్య రాష్టాల్లో కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. తూర్పు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగులు పడే అవకాశం ఉందని పేర్కొంది. దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పటి వరకు 2,00,000 పైగా ఎన్యూమరేషన్ ఫామ్లు డిజిటలైజ్ చేశారు. ఢిల్లీలోని ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా సుమారు 33,14,000 ఫామ్లను పంపిణీ చేసినట్లు ఢిల్లీ ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రాజస్థాన్లోని జోధ్పూర్ విమానాశ్రయంలో 480 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభిస్తారు. పాత్రికేయ రంగం సత్యం, సమగ్రత అత్యున్నత వృత్తిపరమైన ప్రమాణాలకు కట్టుబడి ఉండాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. వార్షిక ఎగుమతుల వృద్దితో భారత్ 1 ట్రిలియన్ అమెరికన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని సాధించే దిశగా సాగుతోందని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. దేశంలోని పలు రాష్టాల్లో ఈరోజు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తూ

0: భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ మధ్యాహ్నం 12:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

అంబటాళ్ళ సంగతులు. అనుభవం నేర్పిన పాఠాలకు విలువ ఎక్కువ, ఆచరిస్తూ చెప్పే మాటలకు ఆదరణ ఎక్కువ, ఇష్టంతో చేసే పనులకు విజయాలెక్కువ, ఎదుటివారిలో మంచినే చూసే మనసుకు ప్రశాంతత ఎక్కువ. ఇలాంటి అంబటాళ్ళ సంగతులు ఆంగ్లంపై పట్టు సాధించడమేలా విశ్రాంత డిగ్రీ కళాశాల అధ్యాపకులు ఆర్ దేవేందర్రావు బొడగమ్మధుబాబు సంభాషణలు 9వ భాగం ప్రసారమవుతుంది. ఇక ముచ్చట కార్యక్రమంలో సాహిత్య అనుభవాల గురించి ఆదిలాబాద్కు చెందిన కథా రచయిత ఉపాధ్యాయులు మన్నీ ఏలియాతో ముచ్చట పెడతారు కేలేనిన్. ఇంకా మరిన్ని అంబటాళ్ళ సంగతులు ఉంటాయి. తెలుగు పంచాంగం ప్రకారం ఈరోజు తెలుగు తిథి స్వస్తిశ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం కృష్ణపక్షం తిథి చవితి ధనిష్ట నక్షత్రం. ఈరోజు సూర్యోదయం ఉదయం 5:50 ఇక పొజ్జామట్టు 6:50 సూర్యాస్తమయం అవుతుంది. తెలంగాణ యాస భాషలకు అచ్చమైన నెలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. ఊపిరి వాద్య సంగీతం కాసేపు విందాం, మనసుకు హాయిగా ఉంటుంది.

ఒకరు చెప్తే నేర్చుకునేది కొంతైతే మరికొన్ని చూసి తెలుసుకునేవి కొన్ని. మనంతట మనం నేర్చుకునేవి చాలా ఉంటాయి. చెప్తే నేర్చుకునే వాటిని, చూసి తెలుసుకునే వాటిని మర్చిపోగలం. కానీ మనంతట మనం తెలుసుకున్న జీవిత పాఠాలను మాత్రం ఎప్పటికీ మర్చిపోలేం. అది మంచైనా సరే, చెడు అయినా సరే.

0: నా పేరు సి అశ్విని. హార్టికల్చర్ డిప్లొమా కాలేజీలో అధ్యాపకురాలుగా పనిచేస్తున్నాను. అయితే నారు నాటిన తర్వాత నారు కుళ్ళు అనేది రావడం జరుగుతుంది. కుళ్ళడము అంటే నేల ద్వారా వచ్చే శిలీంధ్రాల వల్ల ఈ నారు కుళ్ళు వస్తుంది. అయితే నారు కుళ్ళడం అంటే మనకు కాండం పైన కొద్దిగా నీటితో తడిసినటువంటి మచ్చలు లేదా నారు కొద్దిగా నలుపు రంగుకు మారడం లేకపోతే కొద్దిగా గోధుమ రంగుకు మారడం అనేది మొదట్లో కనిపిస్తుంది అన్నట్టు నేల మొదట్లో. అలా నేల మొదట్లో కనిపించిన తర్వాత కొన్ని రోజులకు ఆ వ్యాధి ఎక్కువైపోయి నారు అనేది విరిగిపోయి కిందికి పడిపోవడం జరుగుతుంది. దాన్ని మనం నారుకుళ్ళు అంటాం. అయితే ఇది నేల ద్వారా మనకు శిలీంధ్రం వ్యాప్తి ఎక్కువగా ఉంది కాబట్టి మనము దీనికి నివారణకు నేలలో శిలీంధ్రం తగ్గించడానికి మనకు కాపర్ ఆక్సిక్లోరైడ్ శిలీంధ్ర నాశిని మందును 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి మనము మామూలుగా మగ్గుతో ఎక్కడైతే నారు ఆశించిన ప్రదేశం ఉందో ముందుగా అక్కడ నీరు పోసుకోవాలి. అంటే డ్రెంచింగ్ అంటే ఒక రింగు వలాగా ఒక వలయంలో పోసుకుంటే మనకు నారు అంటే అక్కడ శిలీంధ్రం అనేది చనిపోవడం జరుగుతుంది. లేదు కాపరాక్సీ క్లోరైడ్ ద్రావణం లేదు అనుకుంటే చాలా ఇంకెక్కువ మొత్తంలో నారు కుళ్ళడం సుడులు సుడులుగా అంటే అక్కడక్కడక్కడ చాలా ఎక్కువ మొత్తంలో చనిపోవడం జరుగుతుంది అనుకుంటే ఇప్పుడు కొత్త తరం మందైనటువంటి మెటాలాక్సిలు ప్లస్ మ్యాంకోజేబ్ అనే కలయికలో ఒక కొత్త మందు వచ్చింది. రిడోమిల్ ఎంజెడ్ అంటాం మనము వ్యాపార నామం. అయితే మెటాలాక్సిల్ ప్లస్ మ్యాంకోజెబ్ కాంబినేషన్ లో దీని గనక మనము 2.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి దీన్ని కూడా మనము మగ్గు సాయంతో అంటే ఒక వలయాలగా రింగుల రింగుల లేదా మనకు డైరెక్ట్ బెడ్లలో అలా నీరు పోసుకుంటూ పోయినా గానీ ఈ తెగులు అనేది శిలీంధ్రం అనేది పక్క మొక్కలకు వ్యాపించకుండా ఉంటది. తప్పనిసరిగా మనము నారుకుళ్ళు ఆశించిన మొక్కల్ని ఫస్ట్ పీకి వేసి అక్కడనే ఫస్ట్ మనము ఈ ద్రావణాన్ని మనం వేసుకోవాలి. ఎందుకంటే అలా వేసుకోవడం వల్ల పక్క మొక్కలు అనేవి మనం బతికించగలుగుతాం. లేదు ఇవి రెండు కాదు మనము వ్యవసాయం సేంద్రియ వ్యవసాయం చేసుకుంటున్నాము అంటే ట్రైకోడర్మా విరిడే కూడా మనం వాడుకోవచ్చు. ట్రైకోడర్మా విరిడే వచ్చేసి 1 లీటర్ నీటికి 10 గ్రాములు కలిపి దాన్ని కూడా మనము నీళ్ళలో అనేది వేసుకుంటే మనకు మంచి రిజల్ట్స్ అనేటి కనబడడం జరుగుతుంది.
1: టమాటా పంటల్లో నారుకుళ్ళు నివారణకు ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకురాలు సి అశ్విని ఇచ్చిన యోసం సలహా అది. అంబటాల సంగతులలో ఇప్పుడు విందాం. ఆంగ్లంపై పట్టు సాధించడం ఎలా? విశ్రాంత డిగ్రీ కళాశాల అధ్యాపకులు ఆర్ దేవేందర్రావు, బొడగం మధుబాబు సంభాషణలు 9వ భాగంలో డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ గురించి ఇలా మొదటి సంభాషణ. ఈ వ్యాకరణ అంశాలు ప్రతి వారం మనం నేర్చుకుంటున్నాం. ఆంగ్లంపై పట్టు సాధించడం ఎలా కార్యక్రమంలో ఇయలటి వ్యాకరణాంశం డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్.
2: గుడ్ మార్నింగ్ సార్.
3: గుడ్ మార్నింగ్ మధు. ఈరోజు మనం లెర్నింగ్ స్కిల్స్ లో 5వ యూనిట్ అయినటువంటి డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ గురించి తెలుసుకుందామా మరి?
2: సార్, ముందుగా డైరెక్ట్ మరియు ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఏమి?
3: దీనికి ముందు స్పీచ్ అనే పదం గురించి కొంత తెలుసుకోవాల్సి ఉంటుంది. స్పీచ్ అనే పదానికి సాధారణంగా ఉపన్యాసం అనే అర్థం తీసుకుంటాము, కానీ ఇక్కడ భాషాపరంగా వేరే అర్థం తీసుకోవాల్సి ఉంటుంది. స్పీచ్ అంటే రిపోర్టింగ్, నివేదించుట అని అనుకోవాలి. ఈ నివేదించడం అనేది రీటెల్లింగ్ కావచ్చు, రీరైటింగ్ కావచ్చు. అంటే మొత్తం మీద రిపీటింగ్ ద వర్డ్స్ ఆఫ్ ఎ పర్సన్, ఒక వ్యక్తి ఉపయోగించిన మాటలను రిపీట్ చేయడం. ఆ రిపీట్ చేయడం అనేది స్పీకింగ్లో ఉండొచ్చు లేదా రైటింగ్లో ఉండొచ్చు. అయితే మరి స్పీకింగ్లో రైటింగ్లో ఉండేటువంటి రిపోర్టింగ్ 2 రకాలు ఉంటుంది. ఒకటి డైరెక్ట్ రిపోర్టింగ్, దాన్ని డైరెక్ట్ స్పీచ్ అంటారు. మరొకటి ఇండైరెక్ట్ రిపోర్టింగ్, అంటే ఇండైరెక్ట్ స్పీచ్ అంటారు. అయితే ఇప్పుడు ఈ రెండింటికి మధ్యన గల తేడా గురించి తెలుసుకుందాము. చిన్న ఉదాహరణ తీసుకుంటే, ఒక వ్యక్తి నిన్న మా ఇంటికి వచ్చి నాతో 1 గంట సేపు మాట్లాడి వెళ్ళిండు అని అనుకుందాం. అతను నాతో మాట్లాడిన మాటలన్నీ ఆయన ఎక్కడెక్కడ ఏ పదం ఉపయోగించాడు, ఏ విరామ చిహ్నాలు ఉపయోగించాడు, అవన్నీ ఎగ్జాక్ట్గా నేను నీకు రిపోర్ట్ చేయాలంటే సాధ్యపడకపోవచ్చు. ఏవో జ్ఞాపకం ఉన్నటువంటి సెంటెన్సెస్ను డిట్టో టు డిట్టో నీకు చెప్పగలుగుతాను. అది డైరెక్ట్ స్పీచ్ అనిపించుకుంటుంది. మరి అట్లా కాకుండా అతని మాటలను నా మాటలలో, అంటే అతని పదాలు మార్చి అతని భావాన్ని మార్చకుండా అతని భావాన్ని నా మాటలలో నీకు తెలియజేస్తే అది ఇండైరెక్ట్ స్పీచ్ అనిపించుకుంటుంది. ఇండైరెక్ట్ స్పీచ్ ను రిపోర్టెడ్ స్పీచ్ అని కూడా అంటారు. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందామా. హీ సెడ్ టు మీ ఐ ఆమ్ హ్యాపీ నౌ. హీ సెడ్ టు మీ అనే దాన్ని రిపోర్టింగ్ వర్బ్ అంటారు. దాని తర్వాత కామా ఉండాలి. మళ్ళీ లెఫ్ట్ సైడ్కి ఇన్వర్టెడ్ కామాస్, రైట్ సైడ్కి ఇన్వర్టెడ్ కామాస్ మధ్యన ఐఆమ్ హ్యాపీ నౌ అనేది ఉంటుంది. ఈ కామాల మధ్యన గల మ్యాటర్ను స్పీచ్ అని లేదా మ్యాటర్ అని అంటారు. అయితే దీని అర్థం ఏమిటి? అతడు నాతో అనెను, నేను ఇప్పుడు సంతోషంగా ఉన్నాను. ఈ మాటలు అతడు ఉపయోగించిన మాటలనే యథాతథంగా ఎగ్జాక్ట్గా నేను రిపీట్ చేసి నీకు చెప్తున్నాను. కాబట్టే దీనిని డైరెక్ట్ స్పీచ్లో ఉన్న వాక్యము అని అంటాము. అలా డైరెక్ట్ స్పీచ్ అన్ని వేళల్లో మనకు సాధ్యపడదు. కాబట్టి అది ఇండైరెక్ట్గా చెప్పాలంటే మాటలు మార్చి భావాన్ని మార్చకుండా చెప్పే పద్ధతి. హీ సెడ్ టు మీ అనేదాన్ని రిపోర్టింగ్ వర్బ్ అనుకున్నాం కదా, అది మార్పు చెందుతుంది. ఎట్లా? హీ టోల్డ్ మీ అవుతుంది. ఓకేనా? తర్వాత ఇన్వర్టెడ్ కామాస్ మధ్యలో గల మ్యాటర్ కూడా మారుతుంది. ఎలా? దట్ హీ వాజ్ హ్యాపీ దెన్. దట్ అనేది ఎక్స్ట్రా వచ్చింది. ఐ అనే డైరెక్ట్ స్పీచ్లోని పదం హీ అయింది. డైరెక్ట్ స్పీచ్లో ఉండే నవ్ అనే పదం ఇక్కడికి వచ్చి దెన్ అయింది. హీ టోల్డ్ మీ దట్ హీ వాజ్ హ్యాపీ దెన్. తాను అప్పుడు సంతోషముగా ఉండేనని అతడు నాకు చెప్పెను. అంటే ఇక్కడ అతను ఉపయోగించిన పదాలను యథాతథంగా తీసుకోకుండా అతని భావాన్ని నా మాటలలో చొప్పించి చెప్పడం జరుగుతున్నది. కాబట్టే దీనిని ఇండైరెక్ట్ స్పీచ్ లేదా రిపోర్టెడ్ స్పీచ్ అని అంటారు. అయితే ఈ రిపోర్టెడ్ స్పీచ్ అనేది వార్తాపత్రికలలో, టీవీ, రేడియో ఇలాంటి సాధనాలు, మీడియా నడవడానికి చాలా ఉపకరిస్తుంది ఈ ప్రక్రియ. ఓకేనా?
2: ఓకే సార్. అయితే ఈ డైరెక్ట్ మరియు ఇండైరెక్ట్ స్పీచ్ లో ఎన్ని రకాలు ఉన్నాయి, అవేవి?
3: ఓకే, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ మనం ముఖ్యంగా మూడు రకాలుగా తెలుసుకోవచ్చు. మూడు కేటగిరీలుగా మనము విభజించుకోవచ్చు. ఒకటి స్టేట్మెంట్స్, అంటే సాధారణ వాక్యాలు, పాజిటివ్ మేబీ ఆర్ నెగేటివ్. అంటే రెండవ గ్రూపు క్వశ్చన్స్, అలాగే మూడవ గ్రూపు ఇంపరేటివ్స్. స్టేట్మెంట్స్, క్వశ్చన్స్, ఇంపరేటివ్స్ అనే మూడు భాగాలుగా మనం దీన్ని విభజించుకోవచ్చు.
2: సార్, ఇందులో మొదటి రకం స్టేట్మెంట్స్ గురించి చెప్పండి.
3: ఇంతకుముందే చెప్పాను, స్టేట్మెంట్స్ అంటే పాజిటివ్ సెంటెన్సెస్ కావచ్చు లేదా నెగేటివ్ సెంటెన్సెస్ కావచ్చు. ఈ స్టేట్మెంట్స్ను డైరెక్ట్ స్పీచ్ నుండి ఇండైరెక్ట్ స్పీచ్లోనికి మార్చడానికి కొన్ని నియమ నిబంధనలు పాటించాలి, రూల్స్. ఓకేనా? వాటిల్లో మొట్టమొదట చూద్దాము. రిపోర్టింగ్ వర్బ్ గనక డైరెక్ట్ స్పీచ్లో సెడ్ ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లో సెడ్ దట్గా మారుతుంది. అలాగే డైరెక్ట్ స్పీచ్లో సెడ్ టు ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లో టోల్డ్ దట్. అంటే సెడ్ టు మీ అంటే టోల్డ్ మీ దట్, సెడ్ టు హర్ అంటే టోల్డ్ హర్ దట్, ఇట్లాగా మారుతుంది. ముఖ్యంగా ఈ రెండే రిపోర్టింగ్ వర్బులో వచ్చే మార్పులు. తర్వాత కొన్ని పదాలలో వచ్చే మార్పులు, చేంజెస్ ఇన్ సమ్ వర్డ్స్. డైరెక్ట్ స్పీచ్లో దిస్ ఇది, ఇండైరెక్ట్ స్పీచ్లో దట్ అది అవుతుంది. డైరెక్ట్ స్పీచ్లో దీజ్ ఇవి అంటే ఇండైరెక్ట్ స్పీచ్లో దోజ్ అవి. డైరెక్ట్ స్పీచ్లో హియర్ ఇక్కడ, ఇండైరెక్ట్ స్పీచ్లో దేర్ అక్కడ. డైరెక్ట్ స్పీచ్లో టుడే ఈరోజు, ఇండైరెక్ట్ స్పీచ్లో దట్ డే ఆ రోజు. డైరెక్ట్ స్పీచ్లో టుమారో రేపు, ఇండైరెక్ట్ స్పీచ్లో ద నెక్స్ట్ డే మరుసటి రోజు. డైరెక్ట్ స్పీచ్లో యెస్టర్డే నిన్న, ఇండైరెక్ట్ స్పీచ్లో ద ప్రీవియస్ డే లేకపోతే ద అదర్ డే. డైరెక్ట్ స్పీచ్లో లాస్ట్ గత అని వస్తే ఇండైరెక్ట్ స్పీచ్లో ద ప్రీవియస్ అంటే క్రిందటి. డైరెక్ట్ స్పీచ్లో నెక్స్ట్ రాబోయే అనే వస్తే ఇండైరెక్ట్ స్పీచ్లో ద ఫాలోయింగ్ మరుసటి. ఇవి కొన్ని పదాలలో వచ్చేటువంటి మార్పులు. అంటే లాస్ట్ వీక్, లాస్ట్ సండే, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్.

0: అనేటి ఏమవుతాయి మరి? ద ప్రీవియస్ వీక్, ద ప్రీవియస్ సండే, ద ప్రీవియస్ మంత్, ద ప్రీవియస్ ఇయర్, అట్లాగా. అలాగే నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్, ఇవేమవుతాయి? ద ఫాలోయింగ్ వీక్, ద ఫాలోయింగ్ మంత్, ద ఫాలోయింగ్ ఇయర్, ఇలాగ అవుతాయి. సో ఇవి చేంజెస్ ఇన్ సమ్ వర్డ్స్, చేంజెస్ ఇన్ టెన్సెస్ అండ్ వర్బ్స్, టెన్సులలో మరియు క్రియలలో వచ్చే మార్పులు. డైరెక్ట్ స్పీచ్ లో ప్రజెంట్ బి ఫామ్ ఉంటే అది ఇండైరెక్ట్ స్పీచ్ లో పాస్ట్ బి ఫామ్ గా మారాలి. అంటే ప్రజెంట్ బి ఫామ్ లో యామ్, ఆర్, ఈజ్ ఉంటే పాస్ట్ బి ఫామ్ లో వాజ్, వర్ కావాలి. ఎగ్జాంపుల్, హీ సెడ్ ఐ ఆమ్ బిజీ నౌ. ఇండైరెక్ట్ స్పీచ్ లో ఏమైతుంది? హీ సెడ్ దట్ హీ వాజ్ బిజీ దెన్. అతడు అనెను, నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను. ఇది డైరెక్ట్ స్పీచ్. ఇండైరెక్ట్ స్పీచ్ లోకి వెళ్ళి తాను అప్పుడు బిజీగా ఉన్నానని అనెను. తర్వాత ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ డైరెక్ట్ స్పీచ్ లో ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్ లో అది పాస్ట్ కంటిన్యూస్ గా మారాలి. ప్రజెంట్ కంటిన్యూస్ అంటే క్రియానిర్మాణం ఎలా ఉంటుంది? యామ్ బై ఆర్ బై ఈజ్ ప్లస్ వి వన్ ప్లస్ ఇంగ్ ఉంటుంది కదా, అది పాస్ట్ కంటిన్యూస్ అంటే వాజ్ బై వర్ ప్లస్ వి వన్ ప్లస్ ఇంగ్ గా మారాలి. ఎగ్జాంపుల్, హీ సెడ్ ఐ ఆమ్ డూయింగ్ హోంవర్క్ నౌ. ఇది డైరెక్ట్ స్పీచ్. ఇండైరెక్ట్ స్పీచ్ లో ఏమవుతుంది? హీ సెడ్ దట్ హీ వాజ్ డూయింగ్ హోంవర్క్ దెన్. డైరెక్ట్ స్పీచ్ అర్థమైంది అతడు అనెను, నేను ఇప్పుడు హోంవర్క్ చేయుచున్నాను. ఇండైరెక్ట్ స్పీచ్ లో తాను అప్పుడు హోంవర్క్ చేయుచుండెనని అతడు అనెను. ఓకేనా? ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ డైరెక్ట్ స్పీచ్ లో ఉంటే అది ఇండైరెక్ట్ స్పీచ్ లో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ గా మారుతుంది. ఎగ్జాంపుల్, హీ సెడ్ టు మీ ఐ హ్యావ్ డన్ హోంవర్క్. అది ఇండైరెక్ట్ స్పీచ్ లో పోయి హీ టోల్డ్ మీ దట్ హీ హ్యాడ్ డన్ హిజ్ హోంవర్క్. డైరెక్ట్ స్పీచ్ అర్థము అతడు నాతో అనెను, నేను హోంవర్క్ చేసి ఉన్నాను. ఇండైరెక్ట్ స్పీచ్ లో అతడు తన హోంవర్క్ చేసి ఉండేనని నాకు చెప్పెను, అట్లాగవుతుంది. తర్వాత ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ డైరెక్ట్ స్పీచ్ లో ఉంటే అది ఇండైరెక్ట్ స్పీచ్ లోకి వెళ్ళి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ గా మారాలి. మరి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో వాక్య నిర్మాణంలో క్రియాభాగం ఎట్లా ఉంటుంది? హ్యావ్ బై హ్యాజ్ ప్లస్ బీన్ ప్లస్ వి వన్ ప్లస్ ఇంగ్ ఉంటుంది కదా, అది ఇండైరెక్ట్ స్పీచ్ లో హ్యాడ్ బీన్ ప్లస్ వి వన్ ప్లస్ ఇంగ్ ప్లస్ పి గా మారుతుంది. ఎగ్జాంపుల్, హీ సెడ్ ఐ హ్యావ్ బీన్ డూయింగ్ హోంవర్క్ ఫర్ ద లాస్ట్ 2 అవర్స్. ఇండైరెక్ట్ స్పీచ్ లో హీ సెడ్ దట్ హీ హ్యాడ్ బీన్ డూయింగ్ హోంవర్క్ ఫర్ ద లాస్ట్ 2 అవర్స్. ఇక్కడ హ్యావ్ బీన్ అయితే అక్కడ హ్యాడ్ బీన్ అయింది. అతడు అనెను, నేను గత 2 గంటల నుండి హోంవర్క్ చేస్తూనే ఉన్నాను. డైరెక్ట్ స్పీచ్. తాను గత 2 గంటల నుండి హోంవర్క్ చేయుచూనే ఉండేనని అతడు అనెను. ఓకేనా? తర్వాత సింపుల్ పాస్ట్ టెన్స్ అనేది ఇండైరెక్ట్ స్పీచ్ లోకి వెళ్ళి పాస్ట్ పర్ఫెక్ట్ గా మారుతుంది. సింపుల్ పాస్ట్ లో ముఖ్యమైన క్రియాభాగం V2, అది పాస్ట్ పర్ఫెక్ట్ లో హ్యాడ్ ప్లస్ V3 గా మార్పు చెందుతుంది. ఎగ్జాంపుల్, హీ సెడ్ ఐ డిడ్ మై హోంవర్క్. అది ఇండైరెక్ట్ స్పీచ్ లోకి వెళ్ళి హీ సెడ్ దట్ హీ హ్యాడ్ డన్ హిజ్ హోంవర్క్. అతడు అనెను, నేను నా హోంవర్క్ చేస్తిని. ఇండైరెక్ట్ స్పీచ్ లో తాను తన హోంవర్క్ చేసి ఉండేనని అనెను, అట్లాగా మారిపోతుంది అన్నట్టు. ఓకేనా? తర్వాత పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది ఇండైరెక్ట్ స్పీచ్ లోకి వెళ్ళి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ గా మారుతుంది. పాస్ట్ కంటిన్యూస్ అంటే వాక్య నిర్మాణంలో వర్బ్ పార్ట్ ఎలా ఉంటుంది? వాజ్ బై వర్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఉంటుంది. మరి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే హ్యాడ్ బీన్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ గా మారాలి. ఎగ్జాంపుల్, హీ సెడ్ ఐ వాజ్ డూయింగ్ హోంవర్క్ ఎస్టర్డే మార్నింగ్. అది ఇండైరెక్ట్ స్పీచ్ లోకి వెళ్ళి హీ సెడ్ దట్ హీ హ్యాడ్ బీన్ డూయింగ్ హోంవర్క్ ద ప్రీవియస్ డే మార్నింగ్. అతడు అనెను, నిన్న నేను ఉదయం హోంవర్క్ చేయుచుంటిని. అది ఇండైరెక్ట్ స్పీచ్ లో తాను క్రిందటి రోజు ఉదయం హోంవర్క్ చేస్తూనే ఉండేనని అతడు అనెను, ఆ ప్రకారంగా మారుతుంది.
1: ఇప్పటిదానికి

0: ఆంగ్లంపై పట్టు సాధించడమెలా? విశ్రాంత డిగ్రీ కళాశాల అధ్యాపకులు ఆర్ దేవేందర్రావు, బొడగం మధుబాబు సంభాషణలు 9వ భాగంలో డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ అది మొదటి సంభాషణ. అది అచ్చవరం 2వ సంభాషణలో ఇదే అంశం మరింత నేర్పిస్తారు ఆర్ దేవేందర్రావు, బొడగం మధుబాబు సంభాషణలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: తెలంగాణ యాస భాషలకు అచ్చమైన నెలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. అన్ని కార్యక్రమాలలో తెలంగాణ మాండలికాన్ని వాడుతున్న ఒకే ఒక ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్ కూడా ఆకాశవాణి ఆదిలాబాదే. ఇలా భారత జాతీయ రాజకీయ నాయకుడు, ఆర్థికవేత్త, కార్మిక సమస్యలపై ప్రత్యేకంగా కృషి చేసిన వ్యక్తి గుల్జారీలాల్ నందా. ఈరోజు తన జయంతి. రెండు పర్యాయాలు భారతదేశ తాత్కాలిక ప్రధానమంత్రిగా వ్యవహరించారు. తొలిసారి 1964 జవహర్లాల్ నెహ్రూ మరణం తర్వాత, ఇంకోసారి 1966 లాల్ బహదూర్ శాస్త్రి మరణం తర్వాత ప్రధాని పదవిని ఆపద్ధర్మ పదవిగా అలంకరించిండ్రు. రెండు సందర్భాలలో నెల రోజులు మాత్రమే కొనసాగినరు గుల్జారీలాల్ నందా. కొత్త ప్రధాని ఎన్నుకునే వరకు పదవిలో కొనసాగినరు. 1997 సంవత్సరంలో భారతరత్న పురస్కారాన్ని కూడా వీరు అందుకున్నారు. 1920-21 అలహాబాద్ విశ్వవిద్యాలయంలో కార్మిక సమస్యలపై పరిశోధన చేసిండ్రు. 1921 బొంబాయిలోని నేషనల్ కాలేజీలో ఆచార్య పదవిని పొందినరు. అదే సంవత్సరం బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా జరిగిన సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్నారు. 1922 అహ్మదాబాద్ టెక్స్టైల్స్ కార్మిక సంఘం కార్యదర్శిగా చేరి 1946 వరకు కొనసాగినరు. 1932 సత్యాగ్రహం చేసి జైలుకెళ్ళినరు. 407/2000 సంఖ్యతో 1860 సొసైటీ చట్టం పరిధిలో రిజిస్టార్ కాబడిన అలహాబాద్ పూర్వ విద్యార్థుల అసోసియేషన్ విడుదల చేసిన 42 సభ్యుల జాబితాలో గర్వపడవలసిన పూర్వ విద్యార్థిగా గౌరవింపబడ్డాడు గుల్జారీలాల్ నందా.
2: గుడ్ మార్నింగ్ పిల్లలు.
3: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
4: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
5: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
6: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.
0: అంబటేళ్ల సంగతులల్లా ఇప్పుడు విందాం ముచ్చట. సాహిత్య అనుభవాలు గురించి ఆదిలాబాద్కు చెందిన కథ రచయిత, ఉపాధ్యాయులు మన్నె ఏలియాతో ముచ్చట మొదటి భాగం. వారితో ముచ్చట పెడుతున్నారు కే లెనిన్.
7: తెలుగు సాహిత్యంలో ఎన్నో ప్రక్రియలు, అందులో ప్రముఖమైన ప్రాచీనమైన ప్రక్రియ ఏదైంది అంటే కథా ప్రక్రియ. అలాంటి కథా సాహిత్యంలో తక్కువ సమయంలోనే తనకంటూ ఒక గుర్తింపును సొంతం చేసుకుని ఆదిలాబాద్ జిల్లా ప్రముఖ కవుల సరసన చేరిన కథా రచయిత మన్నె ఏలియా. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. గణితం, ఆంగ్లం బోధించే ఈ ఉపాధ్యాయుడు సాహిత్య రంగం వైపు ఎలా మళ్ళిండ్రు, వారు రాసిన కథలు, కథా ఇతివృత్తాలు, ఇంకా ఇతరత్ర అనుభవాలను గురించి మనతో పంచుకుంటారు. ఇవాళ స్టూడియోలో ఉన్నారు. నమస్కారం ఏలియా గారు.
8: నమస్కారం అండి.
7: ముందుగా మీ నేపథ్యము, బాల్యము, విద్యాభ్యాసం ఎక్కడ గడిచింది, ఎలా కొనసాగింది, ఆ వివరాల్ని మా శ్రోతలతో పంచుకుంటారా?
8: ప్రస్తుతము మంచిర్యాల జిల్లా దండపల్లి అనే గ్రామంలో జన్మించాను. నేను ఒక రైతు కుటుంబంలో జన్మించాను. మాది పూర్తిగా గ్రామీణ నేపథ్యం కాబట్టి నేను రాసిన కథలన్నీ కూడా గ్రామీణ నేపథ్యంలోనే ఉంటాయి. నేను చూసినటువంటి జీవితమే నా కథా వస్తువులు. కాబట్టి నేను బాల్యం అంతా కూడా అంటే 10వ తరగతి వరకు దండపల్లి గ్రామంలో చదువుకున్నాను. తర్వాత అప్పుడు మాకు కాలేజీలు ఉండేవి కావు. మండల హెడ్ క్వార్టర్, జిల్లా హెడ్ క్వార్టర్లో మాత్రమే జూనియర్ కాలేజీలు ఉండేవి. కాబట్టి ఇంటర్మీడియట్ స్టడీస్ కోసం నేను ఆదిలాబాద్కు రావడం జరిగింది. అదేవిధంగా ఇంటర్మీడియట్ డిగ్రీ తర్వాత టీటీసీ కూడా ఇక్కడే ఆదిలాబాద్ హెడ్ క్వార్టర్స్ లోనే కంప్లీట్ చేసుకున్నాను నేను.
7: అయితే ఈ విద్యాభ్యాసం చేసే క్రమంలో ఎట్లా కొనసాగింది, ఆ సమయపు అనుభవాలు ఏమైనా ఉంటే, అప్పుడు ఎలాంటి పరిస్థితుల్ని ఉండే, మీకు ఎట్లాంటి వసతులు ఏమీ సౌకర్యాలు గానీ ఎట్లా ఉండే వాటి పరిస్థితులు, వాటన్నింటినీ అధిగమిస్తూ ఏ రకంగా ఉద్యోగం వైపు వచ్చిండ్రు?
8: మేం చదువుకున్న రోజుల్లో అన్ని కూడా కొరతనే. ఇప్పుడున్నట్టు ఒక్కొక్క సబ్జెక్టు ఒక టీచర్ ఉండేవారు కాదు. ఇప్పుడు ప్రత్యేకంగా ఒక సబ్జెక్టుకు ఒక టీచరు, ట్రైన్డ్ టీచరు, ఎక్స్పీరియన్స్డ్ ఎక్స్పర్ట్ ఉంటున్నారు. మేము చదువుకునే రోజుల్లో ఎవరు సీనియర్ ఉండి, ఎవరికి లెక్కలు వస్తాయి, ఎవరు తెలుగు చెప్తారు, ఎవరు ఇంగ్లీష్ చెప్తారు, దాదాపుగా హెడ్ మాస్టర్లు ఇంగ్లీషు తెలుగు చెప్పేవాళ్ళు. వాళ్ళకి వచ్చినా రాకపోయినా ఆ హార్డ్ సబ్జెక్ట్స్ అని వాళ్లే చెప్పేవాళ్ళు. ఆ రకంగా అన్ని సబ్జెక్టులకు టీచర్లు ఉండేవారు కాదు. కానీ మాకు ఒకటి చదువు పట్ల విపరీతమైన ఆకాంక్ష ఉండేది, చదువుకోవాలి చదువుకోవాలని. అయితే టీచర్లు కూడా చాలా కమిట్మెంట్ తో పనిచేసేవాళ్ళు. ఎంత అంటే అక్కడ చదువుకునే విద్యార్థులందరి యొక్క కుటుంబ నేపథ్యాలు తెలుసు. అప్పుడు టీచర్లు అదే ఊర్లో ఉంటుండ్రి, వస్తుంటే పోతుంటే దారిలో కలిసినప్పుడు మా తల్లిదండ్రులు చెప్తుండ్రి, నీ కొడుకు బాగా చదువుతున్నాడు, వాడిని బాగా చదివిపోయమని, లేదా నీ కొడుకు చదువుతలేడు, వాడు నిన్న బడికి రాలేదని, ఇట్లా అంటే ఆ సమాచారం తల్లిదండ్రులకు ఎప్పటికప్పుడు తెలుస్తూ ఉండే. మేము కూడా టీచర్లు ఊర్లోనే ఉంటుండ్రు కాబట్టి విపరీతంగా భయపడుతుంటారు. అది భక్తితో కూడిన భయమే. అప్పుడు కొట్టడం అనే కంటే ముఖ్యంగా వాళ్ళు ప్రేమతో మమ్మల్ని తిడుతుండ్రి. కానీ అది మాకు అది కోపం అనిపించేది కాదు. ఎంత ప్రేమగా తిట్టినా ఇప్పుడు అది మాకు ఆశీర్వాదంగా అనిపిస్తున్నది. అప్పుడు చెప్పిన టీచర్లు అందరికీ మేము జీవితాంతం రుణపడి ఉంటాం.
7: అంటే అట్లా మిమ్మల్ని ప్రభావితం చేసిన ఉపాధ్యాయుడు గాని ఉపాధ్యాయుని గాని ఎవరైనా ఉన్నారా, అట్లా మీరు ఆ పాఠశాల స్థాయిలో చదువుతున్నప్పుడు గానీ ఇంటర్మీడియట్ కి వచ్చినప్పుడు గానీ వాళ్ళని చూసి ఈ రకంగా మనం కూడా తయారు కావాలి అని అట్లా
8: ఉన్నారు? ఎందుకంటే మాకు అప్పుడు టీచర్స్ చెప్పాను కదా, ఒక ప్రత్యేకమైన ఈ సబ్జెక్ట్ లో ఎక్స్పర్ట్ అని కాకుండా వాళ్ళు వివిధ పత్రికలు చదివేవాళ్ళు. మాకు తెలుగు టీచరు అప్పుడే వడ్డర చండీదాస్ పుస్తకాలు చదవమని చెప్పేది, మంచి మంచి సినిమాలు చూడమని చెప్పేది శ్రీనివాస కుమార్ మేడం అని. తెలుగు పట్ల విపరీతమైన మమకారం పెంచింది. అదేవిధంగా రమణయ్య సార్, ఐవి రమణయ్య, ఆ రోజుల్లో ఆయన ఆర్ఐ బెంగళూరులో ట్రైనింగ్ చేసి వచ్చిండు. ఆయన ఇంగ్లీష్ మాట్లాడుతుంటే మన జీవితంలో ఇట్లాంటి ఇంగ్లీష్ నేర్చుకోవాలి అని ఆయనతో ఎక్కువ మాట్లాడేది. సార్ మాకు ఇంగ్లీష్ రావాలంటే ఏం చేయాలా అని ఆయన లీజర్ దొరికినప్పుడల్లా అడుగుతుంటే ఆయన చెప్పేవాడు. నిజంగా ఆయనకు ఆ ఇంగ్లీష్ పట్ల ఎట్లా మమకారం కలిగింది, ఆయన ఎట్లా కష్టపడి నేర్చుకున్నాడు, మాకు కూడా చెప్పి పుస్తకాలు ఇచ్చేవాడు. మాకు అర్థమైనా కాకపోయినా ఇంట్రెస్ట్ తో కొంత చదివేకునే వాళ్ళం. అప్పుడు పుస్తకాలు కూడా దొరికేవి కాదు, టీచర్లకు హ్యాండ్ బుక్స్ ఉంటుండే, లేదంటే అంతకు ముందు మాకంటే ముందు చదువుకున్న వాళ్ళ పాత పుస్తకాలు కూడా మేము సేకరించి పెట్టుకునేవాళ్ళం. కొన్ని పేజీలు చినిగిపోతుండే, కొంత పాడైపోతుండే, అయినా సరే మేము వాటిని భద్రంగా కాపాడుకునే వాళ్ళం. అప్పుడు పుస్తకాలతో మాకు విపరీతమైన మమకారం ఉంటుండే, దొరికేవి కాదు. అప్పుడు ఉన్నటువంటి సోర్స్ ఏంటంటే పుస్తకాలు మాత్రమే. మాకు స్కూల్లో లైబ్రరీ ఉంటుండే, సాయంకాలం పూట పుస్తకాలు ఇచ్చేవాళ్ళు, టీచర్లు రికమెండ్ చేస్తుంటారు ఈ పుస్తకం చదవమని చెప్పి. నేను స్కూల్లో చదువుకున్నాను రోజులు టాపర్, వ్యాస రచనలో, ఉపన్యాసాలలో, మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ సబ్జెక్ట్ అన్నింటిలో టాపర్ ఉంటుంది కాబట్టి టీచర్లు నన్ను విపరీతంగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. ప్రతి సంవత్సరము క్విజ్ పోటీలు, లేదంటే 15 ఆగస్టుకి 26 జనవరికి ఏదైనా పోటీలు పెట్టినా ఈ రెండు వ్యాస రచన ఉపన్యాసాలలో నాకు ప్రైజులు వచ్చేవి. నాకు ఆటలు రావు, నన్ను గ్రౌండ్ లోకి రానిచ్చేవారు కాదు. అయితే పుస్తకాలతో నాకు ఈ రకమైనటువంటి సంబంధం ఏర్పడి స్కూల్ అయిపోయిన తర్వాత వస్తుంటే బస్ స్టాండ్ దగ్గర అప్పుడు మండలానికి ఒకటి గ్రంథాలయం ఉంటుండే గ్రామ పంచాయతీలో, మా స్కూల్ బుక్స్ అక్కడ గద్దె మీద పెట్టుకుని పోయి లైబ్రరీలో కూర్చొని లైబ్రరీ టైం అయిపోయేదాకా పుస్తకాలు చదువుకుంటుండే. అప్పుడు వేరే వ్యాపకాలు ఏమి ఉండేవి కాదు, చదవడము నేర్చుకోవడము రాయడము. ఏ డౌట్ వచ్చినా సార్ నాకు ఇది అర్థం కాలేదంటే పాపం అప్పుడు టీచర్లు చాలా ఓపికగా చెప్తుంటారు. ఆ రకంగా మేము చదువులో కొంచెం ముందు ఉండడానికి సహకరించింది.
7: ఆనాటి ఉపాధ్యాయుల అంకిత భావం అనండి, వాళ్ళ ప్రేరణ అనండి, మీరు వాటి నుంచి స్ఫూర్తిగా తీసుకుని బాగా చదివి రాణించగలిగినామని చెప్తున్నారు కదా. ఇప్పుడు వృత్తిరీత్యా మీరు కూడా ఉపాధ్యాయ

0: ఉద్యోగంలో ఉన్నారు కదా, అయితే ఒక్కసారి మీరు వెనక్కి వెళ్లి చూసుకుంటే ఇప్పుడు మీరున్న వృత్తి మీరు నిర్వర్తిస్తున్న క్రమంలో ఎట్లాంటి పరిణామాలు ఉన్నాయి? అప్పుడు మీరు విద్యార్థిగా మీరు గమనించిన ఉపాధ్యాయులకు ఇప్పుడు మీరు ఉపాధ్యాయుడిగా ఉన్నారు, ఈ రెంటి మధ్యలో ఏమైనా వ్యత్యాసాలు కనిపిస్తున్నా అంటే బోధన పరంగా అప్పుడు ఇప్పుడు?
1: వ్యత్యాసం అయితే ఉంది, మార్పు అనేది సహజము. మేమంటే దాదాపు 1988లో నా 10వ తరగతి ముగించాను. అప్పుడు టీచర్లు ఊర్లోనే ఉంటుండ్రు, అప్పుడు వసతులు చాలా తక్కువ. మేమప్పుడు టీచర్లకు అన్ని పనులు చేస్తుంటాం, అంటే ఆఖరికి టీచర్ల ఇళ్లు కూడా ఊడుస్తుంటాం. వాళ్ళు ట్రాన్స్ఫర్ అయినప్పుడు అల్మారాలు మంచాలు నెత్తి మీద పెట్టుకుని కూడా మోసుకుపోయినాం. మాకు అప్పుడే తప్ప అనిపించలేదు, అదొక అదృష్టం అనిపించింది, అభిమానం. ఒక టీచర్ మేము సేవ చేస్తున్నామని ఒక తృప్తి మిగులుతుండే. మా తల్లిదండ్రులు కూడా సార్ రమ్మన్నాడు, సార్ ట్రాన్స్ఫర్ అవుతున్నాడట, సామాను మోయాలట అంటుండే. మాకు అప్పుడు రాముష్ అనిపించకపోతుండే. ఆ రకంగా ఒక అభినవభావ సంబంధం ఏర్పడడంతో మాకు టీచర్లు అంటే మంచి గౌరవం ఉంటుండే. అట్లనే వాళ్ళు కూడా మమ్మల్ని ప్రేమిస్తుండ్రు, కొట్టినా కొడుతుండ్రు మళ్ళీ దగ్గర ఇస్తుండ్రు. ఆ కొట్టింది కూడా మాకు మంచి జరిగింది. ఎందుకు కొట్టారంటే మేము డెవలప్ కావాలని కొట్టిరు కానీ మా మీద కోపంతో కాదని మాకు తర్వాత తెలిసింది.
0: అదే కదా, ఒక రాయి ఉలితో ఎన్నో దెబ్బలు తింటది కానీ ఆ తర్వాత శిల్పమైన తర్వాత ఎందరి చేతను ఆరాధింపబడుతుంది.
1: నిజమే, ఆ రకంగానే మేము కూడా ఆ టీచర్ల నుంచి చాలా మేలే పొందినాం. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే చాలా తేడా ఉంది. ఇప్పుడు పిల్లల్ని ఏమి అనలేము, ఆ చట్టాలు వచ్చినాయి, తల్లిదండ్రులకు అవేర్నెస్ వచ్చింది, పిల్లలకు కూడా మమ్మల్ని వీడోడు అనేది మేము చదువుతూ చదువుతాం లేకపోతే లేదు. కొంతమంది పేరెంట్స్ వస్తారు మనైనా మందలించిన అనుకో, సార్ నాకు ఆడు లేకలేక పుట్టిన కొడుకు వాడిని నేనే అనా, నువ్వెందుకు అంటావు సార్ అని ఈ రకంగా వెనుకేసుకు రావడం కూడా కొంత పిల్లల వెనుకబాటు కారణమవుతుంది. దండించడానికైతే మనకు చట్టాలే ఒప్పుకో. అప్పుడు ఎవ్వరు టీచర్లు ఏం చేసినా పేరెంట్స్ చెప్తుండే, మా ఓడిని నీ చేతిలో పెడుతున్నా సార్, నువ్వు ఎట్లన్నా తయారు చేయి, ఇక అన్ని బుద్ధిమంతుని చెయ్యి, ఇక నీవు నీ కొడుకు అనుకో అని చెప్తుండ్రు. నమ్మకం మీదనే చెప్తుండ్రు. ఆ టీచర్లు కూడా అట్టనే మమ్మల్ని ట్రీట్ చేస్తుండ్రు. వాళ్ళు అప్పుడు ఇప్పుడు మేము ఎంతైతే హైలీ క్వాలిఫైడ్ పాపం, అప్పుడు వాళ్ళకి అంత క్వాలిఫికేషన్స్ లేవు, కానీ వాళ్ళకి ఒకటే ఉంటుండే ఏంటంటే తపన, వీడు బాగా చదువుతున్నాడు, వీడు ఎప్పటికన్నా పైకి వస్తాడు కాబట్టి వీడిని డెవలప్ చేయాలని వాళ్ళకి ఎన్ని రకాల సోర్సెస్ ఉంటాయో అన్ని మాకు ఇస్తుండ్రి, గైడ్స్ ఇస్తుండ్రి. అప్పుడప్పుడు ఈ క్విజ్ పోటీలలో గాని న్యూస్ పేపర్లలో గాని ఎక్కడన్నా అవకాశం వస్తే మమ్మల్ని అందులో పాల్గొనేటట్టు చేస్తుండ్రు. ఆ రకంగా మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేసిన టీచర్లు ఉన్నారు. మళ్ళీ చెప్పే పద్ధతిలో కూడా అప్పుడు కొంచెం సిలబస్ తక్కువ ఉంటుండే. టీచర్స్ లోకల్ ఎన్వైరన్మెంట్ నుంచి, అంటే వాడుక భాషలో గ్రామీణ నేపథ్యంలో ఉన్న ఉదాహరణలు తీసుకొని చెప్తుండే. ఇప్పుడు మ్యాథమెటిక్స్ అంటే అందరికి హార్డ్ అంటారు, కానీ మాకు హరిచందర్ సార్ ఉంటుండే. ఆ సార్ ఎంత సింపుల్ గా చెప్పేవాడంటే కొన్నిసార్లు లెక్కలు బోర్డు మీద కాకుండా నోటికి చెప్తుంటే కూడా మేము ఫాలో అవుతుంటాం, అంత సింప్లిఫైడ్ గా చెప్తుండే. చిన్నప్పుడు 5వ తరగతిలో స్వామి సార్ అని ఉంటుండే. ఇప్పుడు నేను మ్యాథ్స్ టీచర్ గా స్వామి సార్ మెథడ్స్ ఫాలో అవుతున్నా, తర్వాత హరిచందర్ సార్ మెథడ్స్. ఏంటంటే వీళ్ళు చెప్పేది మ్యాథమెటిక్స్ టర్మినాలజీ వేరుంటది, ఆ టర్మినాలజీలో చెప్తే అందరికి ఫాలో కారు. ఇప్పుడు సజాతి పదాలు, విజాతి పదాలు, భిన్నాలు, ఈ రకమైన పదాలకు మన వాడుకలో ఏ పదాలు ఉన్నాయి? ఇప్పుడు సజాతను ఒక్కటే జాతి రా, ఒక్కటే తిరివి. ఇప్పుడు పిల్లులు పిల్లులు ఒక జాతి, కుక్కలు కుక్కలు ఒక జాతి, ఇది ఇట్ని సజాతి అంటారు అని ఇట్లా విడమరి చెప్తే మాకు తొందరగా అర్థమయ్యేది. ఇప్పుడు నేను కూడా అదే మెథడ్ లో చెప్పడంతో నేను సక్సెస్ఫుల్ టీచర్ గా ఉండగలిగిన. ఆ రకంగా ప్రతి స్టేజ్ లో ఒక్కొక్క టీచర్ ఒక్కొక్క రకంగా ఇన్స్పైరేషన్
0: పద్ధతులు కూడా విద్యార్థిని
1: ప్రభావితం చేస్తాయి. ఇప్పుడు నేను ఉపాధ్యాయుడు సక్సెస్ కావడానికి వాళ్ళ పద్ధతులే కారణం అనుకుంటున్నాను.
0: అయితే ఇప్పుడు మీకు మీ గురువుల ద్వారానే గణితం పట్ల ఆంగ్లం పట్ల ఆసక్తి పెరిగింది, ఆ సబ్జెక్టుల్లో మీరు ఉన్నత విద్య వరకు అభ్యాసం కొనసాగించారు, దీంతో పాటు ఇంకా కొన్ని సైకాలజీ లాంటి విద్యను కూడా అభ్యసించారు కదా, అదెట్లా జరిగింది?
1: నేను టీటీసీ చేసేంత వరకు, అంటే టీచర్ ట్రైనింగ్ చేసేంత వరకు నాకు సైకాలజీ అనేది ఒకటి ఉంటదన్న సంగతి తెలియదు. టీటీసీ లో మాకు ఒక సబ్జెక్ట్ సైకాలజీ అనేది ఒక సబ్జెక్ట్ ఉన్నప్పుడు ఇంత ఇంపార్టెంట్ సబ్జెక్టా, అంటే మన మైండ్ ను స్టడీ చేసే సబ్జెక్ట్ ఒకటి ఉంటుందా, ఇది సాధ్యమా అనే క్యూరియాసిటీ డెవలప్ అయింది. సరే ఎగ్జామ్ కోసం చదువుకున్నాం, తర్వాత దీన్ని ఇంకా డెప్త్ కెళ్ళి ఇంకా కొంచెం అడ్వాన్స్ స్టేజ్ లో చదవాలన్న ఆసక్తి పెరిగింది. దాంతో ఎంఎస్సి సైకాలజీ చేయాల్సి వచ్చింది. ఆ రకంగా అప్పుడు పరిచయం అయింది, టీటీసీ లో పరిచయం అయింది తప్ప నాకు అంతకంటే ముందు లేదు. తర్వాత అది నాకు చాలా చోట్ల పనికొచ్చింది, పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ తీసుకోవడం కానీ ప్రొఫెషనల్ స్కిల్స్ మీద, స్టడీ స్కిల్స్ మీద, ఈ 10వ తరగతి విద్యార్థులకు మోటివేషన్ చేయడానికి కానీ చాలా చోట్ల నాకు అది పనికొచ్చింది.
0: అయితే ఇప్పుడు ఒక కాలం నుంచి ఇంకో కాలానికి మారినప్పుడు ఆ మధ్య కొంత కాలం ఉంటుంది, దాన్ని సంధి కాలం అంటారు. అట్లా మీ విద్యాభ్యాసం పూర్తయిన

0: తర్వాత ఉద్యోగంలోకి చేరే కంటే ముందు ఈ మధ్య కొంతకాలం మీరు కొంత ట్యూషన్లు కూడా చెప్పినట్టు విన్నాం ఆదిలాబాద్ లో, ఆ అనుభవాల గురించి చెప్పండి.
1: పల్లెటూరు వాతావరణం నుంచి వచ్చాము, ఆదిలాబాద్ జిల్లా కేంద్రము. మాకు అప్పుడు పరిస్థితి ఏంటంటే వడ్లు విపరీతంగా వండుతుండే, కానీ డబ్బులు లేవు. ఇక్కడ వండుకోవడానికి బియ్యం ఉంది, కానీ మిగతా ఖర్చులు, రూమ్ రెంట్ కానీ, పుస్తకాలు కొనుక్కోవడం కానీ, ఇంకా మిగతా అవసరాల కోసం డబ్బులు లేవు. అయితే మేము ఇంటర్మీడియట్ లో ఎంపీసీ చేస్తున్నాం. ఎంపీసీ చేస్తున్నప్పుడు చిన్న చిన్న పిల్లలకు ట్యూషన్ చెప్తే డబ్బులు వస్తాయి కదని ఒక ఆలోచన కలిగింది. నేను అప్పటికి స్కూల్ టాపర్ని, అయితే నాకు మ్యాథ్స్ మీద మంచి పట్టుంది. ఇప్పుడు చెప్పాను కదా మా టీచర్లు అందరూ చిన్న చిన్న టెక్నిక్స్ తో చెప్పేవాళ్ళు. ఆ టెక్నిక్ ని ఉపయోగించి మా రూమ్ పక్కన ఉన్న, అంటే అప్పుడు ఓల్డ్ హౌసింగ్ బోర్డ్ లో చిన్న రూమ్ కిరాయి తీసుకుంటుంటే, అది ఎంత చిన్న క్వార్టర్ అంటే సీ క్వార్టర్, అప్పుడు మనుషులు ఉండేవాళ్ళు కాదు, అవన్నీ ఖాళీగా ఉంటుండే. ఏదో 200 రూపాయల కిరాయి, ఆ 200 కూడా దొరికేవి కాదు. వాటి కోసం ఏం చెప్పేదంటే చుట్టుపక్కల ఉన్న చిన్న పిల్లల్ని, 4th క్లాస్ 5th క్లాస్ వరకు ఉన్న పిల్లల్ని ఫస్ట్ ట్యూషన్ చెప్పడం మొదలు పెట్టాం. మంచి పేరు వచ్చింది, ఇళ్ళ దగ్గరకు పోతే బాగా మ్యాథ్స్ వచ్చింది అనే ఒక టాక్ వచ్చింది. ఆ తర్వాత ఏం చేసి 10th క్లాస్ వాళ్ళకి మొదలు పెట్టినాం. 10th క్లాస్కి మొదలు పెట్టినప్పుడు ఏమైందంటే ఇంగ్లీష్ మీడియంకు చెప్తే ట్యూషన్ ఫీజు ఎక్కువ వస్తుంది, తెలుగు మీడియంలో కొంచెం తక్కువ
0: వస్తుంది,
1: కాన్వెంట్ పిల్లలు బాగా ఇస్తారు అని చెప్పి అనడంతో మేము పల్లెటూరు నుంచి వచ్చినా కాబట్టి మాకు ఇంగ్లీష్ బాగా వచ్చేది కాదు, కానీ ఆసక్తి ఉంది. అప్పుడు ఏం చేసినాం అంటే మళ్ళీ మా రమణయ్య సార్ ఊరు వెళ్ళినప్పుడు కలిసి, సార్ ఇప్పుడు ఇంగ్లీష్ రావాలా నాకు, నేను ఏం చేయాలి అంటే, సార్ కొన్ని గ్రామర్ పుస్తకాలు చెప్పిండు ఇవి చదవాలని అన్నాడు. ఆ గ్రామర్ పుస్తకాలన్నీ చదువుకొని అంటే మా ట్యూషన్ అవసరాలు తీరేంత ఇంగ్లీష్ నేర్చుకున్నాం. ఆ రకంగా ఇంగ్లీష్ పట్ల ఆసక్తి పెరిగింది. అప్పుడు ఏమైపోయిందంటే ఈ ఇంగ్లీష్ మీడియం చెప్పడమే ఈజీ అనిపించింది, ట్యూషన్లకు కూడా డబ్బులు వస్తుండే. ఆ రకంగా ట్యూషన్ చెప్పుకుంటున్నా డిగ్రీ చేసాం. ఇంటర్మీడియట్ అయిపోయింది, డిగ్రీ కూడా అయిపోయింది. ఆ డిగ్రీలు ఉన్నప్పుడే 3rd ఇయర్ లో డిస్కంటిన్యూ చేసి టీటీ చేసాం. టీటీ చేసి మళ్ళీ కంప్లీట్ కాగానే 3rd ఇయర్లో మళ్ళీ డిగ్రీలో జాయిన్ అయినాను. ఆ రకంగా ఇటు ట్యూషన్లు చెప్పుకుంటూనే నా చదువు కూడా కొనసాగించను.
0: మొత్తం మీద ఆసక్తి ఉన్న విషయాల్లో పరిజ్ఞానాన్ని పట్టుని సాధించి ఉద్యోగ సాధన వైపు అడుగులు వేయడం మొదలు పెట్టిండ్రు.
1: అవును, ఆ రకంగా అవసరాల కోసం ఇంగ్లీష్ నేర్చుకుంటే మళ్ళీ ఎంఏ ఇంగ్లీష్ చేయాలనిపించింది. ఎంఏ ఇంగ్లీష్ చేస్తే ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కదా, అది మన తన అవుతుందా కాదా. నాకు ఇప్పటికున్న లక్షణం ఏంటంటే నేను ఇది అచీవ్ కాగలుగుతానా లేదా, నాకు ఆ ఎబిలిటీ ఉందా లేదా అని టెస్ట్ చేసుకుంటా. నేను ప్రతి సంవత్సరము ఒక టార్గెట్ పెట్టుకుంటా, ఒక్కొక్క సంవత్సరం ఒకటి. ఉదాహరణకు ఒక 3-4 ఏళ్ల క్రితం ఉర్దూ నేర్చుకోవాలనుకున్నా, యూట్యూబ్ తోనే అది రాయడం చదవడం వరకు వచ్చేసింది. అప్పుడే మళ్ళీ మరాఠీ, అది ఇప్పుడు నడుస్తా ఉంది, ఈ సంవత్సరం టార్గెట్. అది తమిళ్ చదవడము, గ్రీకు చదవడము ఇట్లా నేర్చుకున్నా. అంతకుముందు డిగ్రీ చేసే రోజుల్లో పెయింటింగ్ నేర్చుకున్నాం. అంటే ఇదంతా సెల్ఫ్ గా నేర్చుకోవడమే, అంటే ఖాళీ సమయాన్ని ఈ రకంగా ఉపయోగించుకోవడం, అంటే మనతోనే అవుతుందా కాదా అని ఈ రకంగా టెస్ట్ చేసుకోవడం కోసం చేసిన ప్రయత్నంలోనే ఎంఏ ఇంగ్లీష్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. ఎంఎస్సీ సైకాలజీ చేసినాం, టీటీసీ చేసినాం, ఇన్ సర్వీస్ లో బీఈడీ అయిపోయింది. ఈ రకంగా ఎప్పుడు నేర్చుకోవడం అనేది ఒక జీవిత లక్ష్యంగా మలుచుకున్నాను నేనైతే.
0: అంటే ఇప్పుడు మిమ్మల్ని మేము సంబోధించడంలో కథా రచయిత అనడమే కాకుండా బహుభాషావేత్త అని కూడా అనవచ్చేమో, ఎందుకంటే మీరు మిగతా భాషలపైన కూడా పట్టు సాధిస్తున్నారు క్రమక్రమంగా. ఇప్పటికే ఉర్దూ మరాఠీల్లో పరిచయం పెంచుకున్నారు, ఇంకా వేరే భాషల్లో కూడా తొంగి చూసే ప్రయత్నం చేస్తున్నారు. సరే, రానున్న రోజుల్లో ఆయా భాషల్లోపై మీరనుకున్న మీ ఆసక్తులు పూర్తి కావాలని ఆకాంక్షిస్తూ, మీరు ఉద్యోగంలోకి చేరిన తర్వాత మీ ఉద్యోగ జీవితానికి సంబంధించిన అనుభవాలతో పాటు అసలు మీ సాహిత్య యానం ఎక్కడి నుంచి మొదలైంది, ఎలా కొనసాగుతుంది, ఈ వివరాలన్నింటిని గురించి మరో భాగంలో మనం మాట్లాడుకుందాం. ఈ వారం మీ బాల్యం, మీ గత అనుభవాలని, మీ నేపథ్యాన్ని గురించి మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
1: నమస్కారం.
2: ఇప్పుడు దాంకిన్నాం ముచ్చట కార్యక్రమంలో సాహిత్య అనుభవాల గురించి ఆదిలాబాద్కి చెందిన కథా రచయిత, ఉపాధ్యాయులు మన్నే ఏలియాతో ముచ్చటాది, వారితో ముచ్చట పెట్టిండ్రు కేలినిన్. ఈ ముచ్చట అయ్యల్ల మొదటి భాగం. వచ్చే శనివారం రెండవ భాగంలో ఇదే ముచ్చట సాహిత్య అనుభవాల గురించి మరిన్ని విశేషాలు మనకు తెలియజేస్తారు మన్నే ఏలియా సార్. మరి వినడానికి సిద్ధంగా ఉందాం. ఈ ముచ్చట ఇప్పుడు వినుడు కాకపోయినా ఒకవేళ మళ్ళీ వినాలనుకున్నా మా యూట్యూబ్ ఛానల్కు వెళ్ళి వినొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM. కార్యక్రమాన్ని వినడమే కాదు, లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ.

0: రేపు ఏడుంబావు నుండి 8 గంటల దాకా రేపటి అంబటాల సంగతులు మీకోసం సిద్ధంగా ఉంటాయి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా సమయం 8 గంటలుగా వస్తుంది. గుడిసెపట్లో సమాచార ప్రభాత్ 8:30 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి. ఇక కలుద్దాం పుస్తకంతో 8:30.
1: నమస్కార్, ఆకాశవాణి సే సమాచార్ ప్రభాత్ కి సాత్ మే కనకలత. प्रधानमंत्री नरेंद्र मोदी आज राजस्थान और गुजरात में कई विकास परियोजनाओं की शुरुआत करेंगे. बालोतरा में देश के पहले ग्रीनफील्ड एकीकृत रिफाइनरी सह पेट्रोकेमिकल परिसर का उद्घाटन करेंगे. गुजरात आतंकरोधी दस्ते ने पाकिस्तान स्थित आतंकी संगठन जैश ए मोहम्मद से जुड़े 8 लोगों को गिरफ्तार किया. केंद्र ने सामान्य से कम वर्षा और

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇప్పుడు ఇందాం సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పట్టణం 9వ భాగంలో మాణిక వర్మ గురించి విశేషాలు.
2: చామన ఛాయ, నవ్వు ముఖం, చూడగానే ఆమె అంతరంగంలోని శాంత స్వభావం అవగతమవుతుంది. హిందుస్థానీ సంగీతంలో ఉన్నత శిఖరాలను అధిరోహించిన ఒదిగిపోయి ఉండే ఆమె వ్యక్తిత్వం ముందు నతమస్తకులు కానివారెవరు. ఆమె శాంత స్వభావం వలనే ఆమె గానం కూడా ప్రసాద గుణం కలిగి మధురంగా ఉంటుంది. ఆమె కంఠం మార్ధవంగా ఉంటుంది. ఆమె కంఠం నుండి వెలువడే తాండ్లు ఉజ్వలంగా ఉంటాయి. శాస్త్రీయ సంగీతం కాని, ఉపశాస్త్రీయ సంగీతం కాని, సుగం సంగీతం కాని ఆమె ఒకే రకంగా పాడగలిగిన నేర్పును అలవోకగా సాధించుకున్నది. ఆమెనే మాణిక్ వర్మ. హిందుస్థానీ సంగీతం తెలిసిన వారికి మాణిక్ వర్మ పేరు తెలియకపోవడమంటూ ఉండదు. సంగీత రసజ్ఞులకు ఆమె ఆత్మీయురాలు అనిపించటం సహజం. ఆమె పేరు చెప్పగానే ఆ మధుర సంగీతం యాదికి రావడం కూడా సహజమే. మాణిక్ వర్మ తల్లి శాస్త్రీయ గాయకురాలే. ఆమే మాణిక్ వర్మకు మొదటి గురువు. అంటే సంగీతాన్ని ఉగ్గుపాలతోనే నేర్చుకున్నారన్నమాట. ఆమె తల్లి ఆనాటి మేటి గాయకుడు ఉస్తాద్ బషీర్ ఖాన్ సాహిబ్ వద్ద సంగీతం సాకల్యంగా నేర్చింది, తన కూతురుకు నేర్పింది. మాణిక్ వర్మ పాఠశాలలో చదువుతున్నప్పుడే మంచి గాయనిగా పేరు తెచ్చుకున్నది. ఒకసారి పాఠశాల వార్షికోత్సవ సభలో బాలగంధర్వ పాడిన ప్రఖ్యాత నాట్యపద్ గమతే సదా అద్భుతంగా పాడింది. ఆ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన బాలగంధర్వ ఆ చిన్నారి గాన మాధుర్యానికి ముగ్ధుడై ఒక వెండి రూపాయి బిల్ల చేతిలో పెట్టి ఆశీర్వదించినాడట. అది మాణిక్ వర్మ సంగీతానికి తొలి పురస్కారం. అక్కడితో బాలగంధర్వ వదిలిపెట్టలేదు. తాను పాడిన నాట్యగీతాలన్నింటినీ మాణిక్ వర్మతో పాడించి ఆనందించినాడు. తర్వాతి కాలంలో తాను అజరామరంగా నటించిన సుభద్ర పాత్రను తాను తన నాటక కంపెనీలో ప్రదర్శించవలసిందిగా మాణిక్ వర్మను కోరినాడు. కాని నటన తనకు సరిపడదని, తాను కేవలం గాయకురాలిని మాత్రమేనని వినయంగా తెలియజేసుకున్నది మాణిక్ వర్మ. మాణిక్ వర్మ శాస్త్రీయ సంగీతంలో నిష్ణాతురాలే అయినా ఆమె సాధించని సంగీత ప్రక్రియ లేదు. 8 సంవత్సరాల వయస్సులోనే 2 భావగీతాలతో మొదటి గ్రామ్ఫోన్ రికార్డు విడుదల చేసింది. తన 13వ ఏటనే పండిత్ ఓంకార్నాథ్ ఠాగూర్ నిర్వహించిన సంగీత పరిషత్ కార్యక్రమంలో తొలి సంగీత కచేరీని నిర్వహించి సభికులను ఆశ్చర్యచకితులను చేసింది. మరాఠీ చిత్రసీమలో నేపథ్య గానాన్ని చేసిన తొలి గాయిక మాణిక్ వర్మని. అప్పుడామె వయస్సు 15 సంవత్సరాలు మాత్రమే. హిందుస్థానీ శాస్త్రీయ సంగీత గాయిక అని మాణిక్ వర్మను 17వ సంవత్సరాల వయస్సులోనే కలకత్తాలోని తాన్సేన్ సంగీత పరిషద్ వారు సత్కరించినారు. మాణిక్ వర్మ తల్లి ద్వారా సంగీత శిక్షణ ప్రారంభించిన తర్వాత ఆగ్రా ఘరానాకు చెందిన ఉస్తాద్ అజ్మత్ హుసేన్ ఖాన్ సాహెబ్ వద్ద సంగీతం నేర్చింది. వాగ్గేయకారుడైన ఈ ఉస్తాద్ దిల్ రంగ్ పేరుతో ఎన్నో బందిష్లను స్వరపర్చినాడు. ఆ తర్వాత ఆగ్రా ఘరానాకే చెందిన పండిత్ జగన్నాథ్ బువా పురోహిత్ వద్ద సంగీతాన్ని అభ్యసించింది. ఇతన్ని గుణిదాస్ అంటారు. ఆధునిక భావాలున్న సంగీత విద్వాంసుడితడు. మాణిక్ వర్మను చక్కని గాయికగా తీర్చిదిద్దింది ఇతడే. కాని మాణిక్ వర్మ సంగీత వికాసానికి, ఆమె సంగీతంలోని మార్ధవ గుణానికి కారకులు మాత్రం కిరాణా ఘరానాకు చెందిన పండిత్ సురేష్ బాబు మానే, శ్రీమతి హీరాబాయి బరోడేకర్. ఈ అన్నా చెల్లెళ్ల తర్ఫీదులో మాణిక్ వర్మ చక్కని విదుషిగా రూపుదిద్దుకున్నది. ఎంతవరకంటే మరాఠీ వాళ్లు హీరాబాయి బరోడేకర్ పట్ల ఎంత ఆదరాభిమానాలను ప్రదర్శించినారో ఆ తర్వాత అంతటి ఆదరాభిమానాలను పొందినది మాత్రం మాణిక్ వర్మనే. అభిజాత్య సంగీతం పాడే గాయకులు ఉపశాస్త్రీయ సంగీతం పాడరు, కాని మాణిక్ వర్మ అట్లా చెయ్యలేదు. శాస్త్రీయ సంగీతానికి ఎంతటి ప్రాధాన్యతనిచ్చిందో అంత ప్రాధాన్యత మిగతా సంగీతానికిచ్చింది. ఈ లక్షణం ఆమె హీరాబాయి బరోడేకర్ వద్దనే నేర్చుకున్నది. శాస్త్రీయ సంగీతంలో ఆమె విడుదల చేసిన ఒక రికార్డు విపరీతంగా అమ్ముడుపోయింది. అందులో జోక్ కౌన్స్, భటియార్ రాగాలతో పాటు భైరవి రాగంలో ఒక ఠుమ్రి అకేలీ మత్తు జయ్యో రాధే జమునాకే తీర్ అప్రతిమంగా గానం చేసింది. కానైతే ఈ ఠుమ్రి ఉస్తాద్ అబ్దుల్ కరీం ఖాన్ సాహెబ్, హీరాబాయి బరోడేకర్లు గానం చేసిందే, కాని ఆ ఠుమ్రి మాణిక్ వర్మ విలక్షణంగా గానం చేసింది. అసలు మాణిక్ వర్మ ముందుగా భావగీతాలు పాడేది. రేడియోలో ఆమె పాడిన భావగీతాలకు చాలా ఆదరణ లభించింది. ఆ తర్వాత గాది మాడ్గుల్కర్ రాసిన గీత రామాయణం పాటలు రేడియో ద్వారా విన్న శ్రోతలు మాణిక్ వర్మను మర్చిపోలేదు. ముఖ్యంగా విజయ పతాక శ్రీరామాచ ఝళకతే అంబరి ప్రభు ఆలే మందిరి, ఈ పాట విన్న శ్రోతలకు శ్రీరాముని రథం వస్తున్నది, ఆ రథం మీద విజయకేతనం రెపరెపలాడుతున్నది, అదిగో శ్రీరాముడు రానే వచ్చినాడు అనిపిస్తుంది. భక్తి సంగీతంలో మాణిక్ వర్మ స్థానం అద్వితీయమైనది. ఆమె గానం చేసిన అమృతాహునా గోడీ నామతుజే దేవా, నామతుజే దేవా అనే సంత నామ్దేవ్ అభంగం ప్రతివారికి గుర్తుండిపోతుంది. క్షణభర ఉగడి నయన దేవా అనే భక్తిగీతంలో ఉన్న విషాద జీర శ్రోతల హృదయాన్ని తట్టి లేపుతుంది. ఓ దేవా, ఒక్క క్షణం కళ్ళు తెరిచి చూడవా అని వేడికోలు. ఇక ఆమె గానం చేసిన నాట్యగీతాలను గురించి మాట్లాడే అవసరమే లేదు, ఎందుకంటే అవన్నీ బాలగంధర్వ ప్రశంసలందుకున్నవి. గజళ్ళు, లావణీలను కూడా వదిలిపెట్టలేదు. ఏది పాడినా అద్వితీయమే అనిపించుకున్నది. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఆమె పాడిన భక్తిగీతాలు, భావగీతాలు వినసొంపుగా ఉండటంతో పాటు మనము సులభంగా పాడుకోవచ్చుననిపిస్తుంది, కాని అదంత సులభం కాదు అని అనుభవంతో అర్థమవుతుంది. మరాఠీ వర్తమాన గాయికా గాయకులు ఆమె భావగీతాలను, భక్తిగీతాలను సాధన చేస్తూ ఉంటారు, సభల్లో వినిపించి అభినందనలు అందుకుంటుంటారు. మాణిక్ వర్మ అసలు పేరు మాణిక్ దాదర్కర్. అమర్ వర్మను వివాహమాడి మాణిక్ వర్మగా మారి అదే పేరుతో స్థిరపడిపోయింది. వారిది అన్యోన్యమైన దాంపత్యం. వారికి నలుగురు అమ్మాయిలు. నలుగురూ నాలుగు రంగాల్లో లబ్ధ ప్రతిష్ఠులై మాణిక్ వర్మ కూతుర్లుగా మరాఠీ వాళ్ల ఆదరాభిమానాలను పొందుతున్నారు. మాణిక్ వర్మ కూతురు భారతీ ఆచరేకర్ మొదట్లో సంగీతం నేర్చుకుని గాయికగా రాణించింది. తర్వాతెందుకో రంగస్థలం వైపు మొగ్గు చూపి సినిమాలలో, దూరదర్శన్ ధారావాహికల్లో నటించి పేరుగాంచింది. ముఖ్యంగా వాగ్లే కీ దునియా అనే సీరియల్లో వాగ్లే భార్య రాధికా వాగ్లేగా సహజంగా నటించి ప్రేక్షకుల మన్ననలను పొందింది. మరో కుమార్తె రాణి వర్మ హిందుస్థానీ శాస్త్రీయ గాయికగా స్థిరపడింది. మరో కుమార్తె వందనా గుప్తే మరాఠీ నాటక రంగంలో లబ్ధ ప్రతిష్ఠురాలు. ఈ మధ్య మరాఠీ లఘు చిత్రాలు, టెలివిజన్ సీరియళ్లు తీస్తూ మరాఠీ మధ్యతరగతి జీవితాలను తెరకెక్కించటంలో విరామం లేకుండా తన కుటుంబంతో ఆనందంగా గడుపుతున్నది. నాలుగో కుమార్తె అరుణా జయప్రకాష్ ఎల్లప్పుడూ విదేశీ పర్యటనల్లోనే గడుపుతుంది. ఈ నలుగురు అమ్మాయిలు తమ తల్లిదండ్రులతో ఎంత ఆత్మీయంగా కలిసి ఉంటారో అని తెలుసుకోవడానికి మాణిక్ వర్మ షష్ఠిపూర్తి సభలు, ఆమె 70వ జన్మదిన సభలు అనగా అమృతోత్సవ సభలు నిర్వహించిన తీరును గమనిస్తే చాలు. సంతోషంగా సాగిపోతున్న మాణిక్ వర్మ జీవితనావ ఒక్కసారి ఒడిదుడుకులకు లోనైంది. 1970వ సంవత్సరం తీవ్ర అనారోగ్యానికి గురై మృత్యువు అంచుల వరకు వెళ్లివచ్చింది. అప్పుడు ఆమె వయస్సు 44 సంవత్సరాలు. నా భర్త, నా కూతుర్ల సేవల వలన నేను మృత్యుముఖం నుండి బయటపడినాను. నా అభిమానుల ఆదరణే నన్ను పునర్జీవితురాలిని చేసింది అని వినయంగా చెప్పుకున్నది మాణిక్ వర్మ. కొంత విరామం తర్వాత తిరిగి

0: కచేరీలు ప్రారంభించి షష్టిపూర్తి అమృతోత్సవం జరుపుకున్నది. ఆమె అభిమానులలో బాలాసాహెబ్ ఠాక్రే, ఆశా భోంస్లే, ఆశా ఖాడిల్కర్, మహానటి సులోచన, ఉషాకిరణ్, శశికళ, సంగీత దర్శకుడు సుధీర్ ఫడ్కే మొదలైన వాళ్లందరూ ఆ సభకు వచ్చి అభినందనలు తెలిపినారు. నలుగురు అమ్మాయిలు ఆ సభను విజయవంతం చేసినారు. అది జరిగిన 6 మాసాలకే మాణిక్ వర్మ స్వర్గస్థురాలైంది. 1996 మే నెల 16వ తేదీన ఆమె 70వ జన్మదినం నాడు అమృత మహోత్సవం జరిగితే 1996 నవంబర్ 10 స్వర్గస్థురాలైంది. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి సతీమణి శ్రీమతి సుశీలమ్మ గారు మరణించిన సందర్భంలో 4 నదుల తల్లి అని ఒక విశాల కవిత రాసినారు రెడ్డిగారు. మాణిక్ వర్మ గురించి చెప్పినప్పుడు నలుగురమ్మాయిల తల్లి అని అనాలనిపిస్తుంది. మరాఠీ వాళ్లు సుకన్యలన్నారు, తెలుగులో సుపుత్రులున్నారు కాని సుకన్యలు అనలేం కదా. భారత ప్రభుత్వం ఈ మహాగాయనికి 1974 పద్మశ్రీ బిరుదునిచ్చి సత్కరించింది. 1986 సంగీత నాటక అకాడమీ పురస్కారం లభించింది. కాని ఆమె సంగీత వైదుష్యానికి సాటి అయిన బిరుదులేవీ లేవు. శ్రోతల హృదయాల్లో స్థిరమైన గాయికకు బిరుదులెందుకు?
1: పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 9వ భాగంలో మాణిక్ వర్మ గురించి విశేషాలవి. రచనా పఠనం ఎస్ రాజవర్ధన్.
2: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెబుతాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీ డిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తర్వాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీ డిష్.
1: ఇయ్యాల రాత్రి 9:30 పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 10వ భాగంలో ఎంఎస్ సుబ్బలక్ష్మి గురించి విశేషాలుంటాయి. రచనా పఠనం ఎస్ రాజవర్ధన్. వినుడు మరకుండ్రి మరి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. సింగిడి సినిమా పాటల జుంబిడి. సృష్టిలో రంగుల పువ్వుల పూదోటలెన్నో, రంగుల ప్రపంచంలో తీరొక్క రంగులెన్నో. నవ్వుకో రంగు, పువ్వుకో రంగు, ఆనందానికి ఒక రంగు, హాయికి ఒక రంగు, జోలపాటకు, అమ్మ అనురాగానికి, స్నేహానికి, ఆప్యాయతకు, అన్నింటికీ ఒక్కో రంగుల లోకం ఉంటుంది. అట్లనే సింగిడి హరివిల్లు సప్తవర్ణాలు సప్తరాగాలు మేళవించి తీరొక్క గీత మాలికలతో మిమ్మల్ని అలరించి ఆనందపరిచి ఒక్కో పాట అనుభూతిని ఆస్వాదించేలా పాట వినిపించి ముచ్చటబెట్టి ఎన్నో సంగతులు చెప్పి రోజు మీకోసం సమయానికి పాటల తోరణమై ముస్తాబై సమయానికి సిద్ధంగుంటది ఈ సింగిడి రంగుల హరివిల్లు సందడే సందడి. మరి కార్యక్రమాన్ని ఈ తొలిపాటతో షురూ చేసేద్దాం.

సింగిడి కార్యక్రమానికి ఫోన్ చేయండి మీ పసందైన పాట కోసం. ఇప్పటి నుంచి అయితే సింగిడి 10 గంటల దాకా మీకోసం సిద్ధంగా ఉంది. ఈరోజు ఎంఎం కీరవాణి పుట్టినరోజు కూడా ఉంది. తన స్వరపరిచిన పాడిన పాటల్ని కూడా మీరు వినొచ్చు. అడిగి తన గురించి కూడా సరదాగా కాసేపు చెప్పచ్చు. ఇంకా మన్నెం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి కూడా ఉంది. తన గురించి కూడా గొప్పగా 2 మాటలు చెప్పచ్చు, పాటను కోరచ్చు. అయితే ఫోన్ చేయడానికి మా ఫోన్ నంబర్లు 2300081, ఒక నంబర్ అయితే మరొక నంబరు 2950081. ఈ 2 నంబర్లలో ఏ నంబర్కైనా ఫోన్ చేసి, ఎక్కడి నుంచైనా ఫోన్ చేసి మీ పసందైన పాటలు అడగచ్చు, నాతోటి గోడ్సేపు సరదాగా మాట్లాడచ్చు కూడా. మరి ఆలస్యం ఎందుకు, ఫోన్ చేయండి, మీకు ఇష్టమైన పాటను అడుగుండ్రీ.

తిరునామంతో సంగీత దర్శకుడిగా వెండితెరకు పరిచయమైండు. అప్పటి నుంచి ఇక తెలుగు, తమిళ, హిందీ భాషలలో 100కు పైగా చిత్రాలకు సంగీతాన్ని అందించిండు. 1997లో వచ్చిన అన్నమయ్య చిత్రానికి గాను జాతీయ స్థాయిలో ఉత్తమ దర్శకునిగా పురస్కారాన్ని కూడా అందుకున్నాడు ఎంఎం కీరవాణి. ఇంకా ఈ పాట విన్న తర్వాత మరింత తెలుసుకుందాం కీరవాణి గురించి. తను స్వరపరిచిన అల్లరి ప్రియుడు చిత్రంలోని ఈ పాట వినేద్దాం.

కీరవాణి సంగీతం సమకూర్చిన సినిమాలల్లా చెప్పుకోదగ్గవి సీతారామయ్య గారి మనవరాలు, క్షణక్షణం, అల్లరి మొగుడు, మేజర్ చంద్రకాంత్, అల్లరి ప్రియుడు, అన్నమయ్య, శ్రీరామదాసు, నేనున్నాను, స్టూడెంట్ నంబర్ వన్, ఛత్రపతి, సింహాద్రి, అనుకోకుండా ఒకరోజు, శుభ సంకల్పం, పెళ్లి సందడి, సుందరకాండ, ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో సినిమాలు, ఎన్నో సినిమాలకు తను సంగీత దర్శకత్వాన్ని అందించిండ్రు. కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన 25 సినిమాలకు పైగా సినిమాలకు కీరవాణి సంగీత దర్శకత్వం వహించిండ్రు. గోల్డెన్ గ్లోబ్ అవార్డు 2023లో రాజమౌళి దర్శకత్వం వహించిన రౌద్రం, రణం, రుధిరం 2022కి 2 నామినేషన్లు దక్కినాయి. ఉత్తమ ఆంగ్లేయతర చిత్రం విభాగంలోనూ ఎంఎం కీరవాణి స్వరపరిచిన నాటు నాటు పాటకు గాను ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఈ సినిమా నామినేట్ కూడా అయింది. రౌద్రం, రణం, రుధిరం చిత్ర సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణికి ఈ నాటు నాటు పాటకి గోల్డెన్ గ్లోబ్ అవార్డు 2023లో లభించింది. ఇంకా 2023 సంవత్సరానికి గాను కేంద్రం ప్రకటించిన పద్మ అవార్డుల్లో ఈ సంగీత దర్శకునికి పద్మశ్రీ పురస్కారం కూడా అందుకున్నారు. ఇట్లా 69వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో RRR 2021 సినిమాకు ఉత్తమ నేపథ్య సంగీత దర్శకుడు విభాగంలో జాతీయ ఉత్తమ నేపథ్య సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డును అందుకున్నాడు ఎంఎం కీరవాణి.

0: ముఖాన మొటిమల గజ్జా బొబ్బల నడువుల తామరా బురద పుల్ల
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
2: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
3: సింగడి కార్యక్రమానికి ఫోన్ చేయండి మీ పసందైన పాట కోసం. మరి మా ఫోన్ నంబర్లు 2300081, మరొక నంబరు 2950081. ఈ రెండు నంబర్లల్లో ఏ నంబర్కైనా 10 గంటల వరకు ఫోన్ చేయొచ్చు, మీ పసందైన పాటను అడగచ్చు. సింగడి మీకోసం సిద్ధంగా ఉంది మీతో మాట్లాడడానికి. ఈ ఆర్జే సంధ్యలీలా కూడా మీకోసం సిద్ధంగా ఉంది మీతో మాట్లాడి మీకు పసందైన పాట వినిపించడానికి.

సింగరి కార్యక్రమానికి ఆదిలాబాద్ నుంచి వెంకటేష్ ఫోన్ చేసిండ్రు, కానీ ఫోన్ లైన్ కట్ అయిపోయింది. తను అడిగిన తిరుగుబాటు చిత్రం నుంచి పాటను ప్రసారం చేయమన్నాడు, తప్పకుండా ప్రసారం చేస్తాను. శ్రోతలు మీరు కూడా ఫోన్ చేయాలి అనుకుంటే సింగరి కార్యక్రమానికి మా ఫోన్ నెంబర్లు 08732, ఇది కోడ్, 23008, మరొక నంబరు 29508. ఈ రెండు నంబర్లలో ఏ నంబర్కైనా ఫోన్ చేయండి, మీకు పసందైన పాటను అడుగుండ్రి, సరదాగా గొడిసేపు నాతో మాట్లాడుండ్రి.

0: చెప్పి చెప్పి విసిగిపోయా.
1: ఏమైంది?
0: కొత్త కిడ్బ్యాక్ కావాలి.
1: అయితే ముందు కెప్టెన్ తో చెప్పు, వినకపోతే మేనేజర్ తో.
0: కరెక్ట్.
1: అలాగే ముందు మీ బ్యాంక్ లో ఫిర్యాదు చేసి 30 రోజుల్లో జవాబు గానీ పరిష్కారం గానీ దొరకపోతే సిఎంఎస్ పోర్టల్ పై ఫిర్యాదు చేయండి. అంటే ముందు బ్యాంక్ తర్వాత సిఎంఎస్ పోర్టల్, లేకపోతే ఫిర్యాదు స్వీకరించబడదు. వెళ్దామా? ఇదిగో వచ్చేసింది కొత్త కిడ్బ్యాక్. ఆర్బిఐ అంటుంది
2: ముందు మీ బ్యాంక్ తర్వాత ఆర్బిఐ ఒంబుడ్స్మన్.
3: సింగిడి కార్యక్రమానికి ఒక కాలర్ ఉన్నారు, ఫోన్ లైన్ లో మాట్లాడదాం. హలో హలో
4: హలో నమస్తే.
3: నమస్తే, చెప్పండి, ఎవరు, ఎక్కడ నుండి మాట్లాడుతుండ్రు?
4: బదరాత్మర్ మండల్, తినార్పల్లి గ్రామం.
3: మీ పేరు?
4: రామారావు.
3: రామారావు గారు ఎట్లున్నారు, బాగున్నారా?
4: బాగున్నాం మేడం, మీరు బాగున్నారా?
3: విత్తనాలు పెట్టిండ్రా లేదా? ఇంకా
4: పెట్టిండ్రు. పెట్టింది.
3: ఏమేమి పెట్టిండ్రు?
4: పత్తి మొక్క.
3: మొక్క కూడా ఇప్పుడే పెట్టేసిండ్రా?
4: అవును.
3: ఓకే, మరి టైంకు వర్షం పడుతుంది మంచిగా కదా, విత్తనాలు వేసిన తర్వాత. కొంచెమైన మొలకలు వచ్చినాయా?
4: మొలకలు
3: వచ్చినాయి. ఎన్ని ఎన్ని ఎకరాలు వేసిండ్రు పత్తి?
4: పత్తి 2 ఎకరాలు ఉన్నాయి.
3: అంతేనా? ఓహో,
4: మొక్క ఉన్నది.
3: ఎక్కడ మీరు అదే కినారపల్లిని వ్యవసాయం చేసుకుంటారా?
4: కినారపల్లి.
3: బజారత్నానికి ఎంత దూరం ఇది?
4: మస్తు దూరం ఉంటది మేడం, ఇక్కడ దగ్గర ఉంటది ఇది కినారపల్లి.
3: మరి మీకు బజారత్న మండల ఇప్పుడు?
4: అవును.
3: మరి మీరు ఇచ్చోడ దగ్గర ఉంది, ఇచ్చోడ మండలి కాదనుకుంటాయ్యా?
4: దగ్గర ఉన్నది కానీ వేయలేరు, అటు వేసారు అది.
3: ఆహా, మీరు రెండు మండల మధ్యలో ఉన్నారు మీ ఊరు కదా?
4: అవును మేడం.
3: ఏ ఊరికైనా ఏ మండలికైనా వెళ్ళి మీ సమస్యలు చెప్పుకోవచ్చు మరి కదా.
4: అట్లా పట్టుకోరు కదా
3: మేడం. అంతే, మీకు మరి దగ్గర ఇచ్చోడ మండలి ఉంది కదా? అవునా? ఓకే, అందరు వ్యవసాయమేనా ఊర్లో? ఓకే, ఏ పాట వినాలని ఫోన్ చేసిండ్రు మరి ఈరోజు?
4: దేవుళ్ళు చిత్రములు కకిలి, అది అందరు బంధువులు భద్రాచలు రామయ్య.
3: ఓకే, తప్పకుండా పాట వినిపించేస్తున్నా, వినుండ్రి మరి. మస్తు రోజులైనాక ఇట్లనే ఫోన్ చేయండి, మీ పంటలు మంచిగా పెద్దగా అయిన తర్వాత ఫోన్ చేయండి. ఓకేనా? పత్తి, మీ పత్తి.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. తెలంగాణ యాస భాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. భారత స్వాతంత్ర చరిత్రలో ఒక మహోజ్వల శక్తి అతను. ఇతడు జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయం. సాయుధ పోరాటం ద్వారానే స్వాతంత్రం వస్తుందని నమ్మి దాని కొరకే తన ప్రాణాలు అర్పించిన యోధుడు. కేవలం 27 ఏళ్ల వయసులోనే నిరక్షరాస్యులు, నిరుపేదలు, అమాయకులు అయిన అనుచరులతో చాలా పరిమిత వనరులతోటి బ్రిటిష్ సామ్రాజ్యమనే మహాశక్తిని ఢీకొన్నాడు. అతను ఎవరో కాదు, మీకు యాదికొచ్చే ఉంటుంది నేను ఎవరి గురించి చెప్తున్నా అనేది. మీ కళ్ళ ముందు విల్లు పట్టుకొని యోధుల్లా నిల్చున్న ఒక వ్యక్తి గుర్తుకొచ్చేస్తున్నారు కదా? అవును, కరెక్టే. అతనే అల్లూరి సీతారామరాజు. ఈరోజు తన జయంతి. అల్లూరి సీతారామరాజు అనే అన్నదే తల్లిదండ్రులు పెట్టిన పేరు అని. సీతారామరాజు అనే పేరు రావడం వెనుక ఉన్న కథలు అసత్యాలని, ఈయన జీవిత చరిత్రను వెలికి తీసుకొని రావడానికి ఎంతో కృషి సల్పిన శ్రీరామరాజు గారి మేనల్లుడు దంపతులు వెంకటరాజు తను స్వయంగా పరిశోధించి కూర్చిన పుస్తకంలోనే రాసిండ్రు. సీతారామరాజు గారి సొంత ఊరు మోగుళ్ళు. ఇది పాలకోడేరు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. మొట్టమొదట అల్లూరి సీతారామరాజు విగ్రహం మొగళ్ళు నుంచి లక్ష్మీనారాయణపురం వెళ్లే మార్గంలో ఉంటుంది. ఇక్కడ ప్రతి సంవత్సరం జయంతిని, వర్ధంతిని ఘనంగా శ్రీ అల్లూరి

సీతారామరాజు క్షత్రియ యువజన సంఘం వారు జరుపుతూ ఉంటారు. మరీ ముఖ్యంగా జయంతి రోజున ఒక ప్రముఖ వ్యక్తి సన్మానము అల్లూరి స్ఫూర్తి అవార్డు అందించడం జరుగుతూ ఉంటుంది. ఇక అల్లూరి బాల్యం కూడా అదే ఊర్లో కొనసాగింది. అక్కడే చదువు కూడా చదువుకున్నారు. తర్వాత 1990 భీమవరం దగ్గర కొవ్వాడ గ్రామానికి నివాసం మార్చిండ్రు. భీమవరంలో మిషన్ ఉన్నత పాఠశాలలో మొదటి ఫారంలో చేరి రోజు కొవ్వాడ నుంచి నడిచెళ్ళేటోడు. ఇక అట్లా తన చదువు సాగింది. తర్వాత చిన్నప్పటి నుంచి సీతారామరాజులో దైవభక్తి, నాయకత్వ లక్షణాలు, దానగుణం అధికంగా ఉండేది. నిత్యం దైవ పూజ చేసేటోడు. తన సమీపం తుని సమీపంలో పెద్ద తల్లి ఉన్న గోపాలపట్టణంలో సీతమ్మ కొండపై రామలింగేశ్వర ఆలయంలో కొంతకాలం తపస్సు కూడా చేసిండు. తన మిత్రుడు పెరిచెర్ల సూర్యనారాయణరాజుతో కలిసి మన్యం ప్రాంతంలో పర్యటించిండు. దేవాలయాలలో కొండలపైన శ్మశానాలలో రాత్రిపూట ధ్యానం చేసేటోడు. దేవీ పూజలు చేసేటోడు. అన్ని కాలాల్లోనూ విడవకుండా శ్రద్ధ, కర్మ వంటి సాంప్రదాయాలను శ్రద్ధగా పాటించేటోడు అల్లూరి సీతారామరాజు. ఇక తను సైనికుడిగా, ఒక యోధుడిగా, వీరుడిగా ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచే ఉన్నాడు.

0: మీరు ట్యూన్ చేసి వింటున్నారు 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సింగిడి కార్యక్రమం ఇది. కార్యక్రమానికి ఒక కాలర్ ఉన్నారు ఫోన్ లైన్లో రెడీగా, పిప్పలకోటి నుండి బండారి కిష్టన్న. హలో హలో
1: హలో హలో హలో
0: హలో కిష్టన్న, ఎట్లున్నారు?
1: మంచిగా
0: ఉన్నారా?
1: వర్షం పడుతున్న ఆనందం అనిపిస్తుంది. వర్షం మంచిగా పడుతున్నది, మంచిగా ఉన్నాము.
0: బాగా రోజులకి
1: మనశ్శాంతి అయింది. వర్షాలు పడుతున్నాయి ఇప్పుడు, మంచిగా పడుతున్నాయి వర్షాలు.
0: జూన్ మొత్తం కొంచెం మనల్ని పరేషాన్ చేసింది కదా వర్షం.
1: పరేషాన్ చేసింది ఇక్కడ. మేము మేడం ఇది మధురంగం అంటే మేము ఆడుతున్నాము ఇక్కడ, ఆడుకుంటాం కూర్చున్నాం ఇక.
0: ఎట్లా ఏ మాట?
1: మధురంగం అంటలు తింది ఇక, మీరు ఏమంటలు కానీ.
0: ఆహా, ఎట్లా ఆడతారు మధురంగం ఆట?
1: ఇగో ఇగో కొంచెం మాట్లాడు ఇక్కడ.
0: చెప్పండి.
2: మేడం నాలుగు పుల్లు అని, నాలుగు కాయలు దొడ్డు కాయలు ఉంటాయి, 23 సన్నం కాయలు ఉంటాయి. ఆ నాలుగు నాలుగు పుల్లు అని సన్నం కాయలు కట్టేయాల అంటే ఇక ఉంటాయి. మీరు గుర్రాలు ఆడాలా? అట్లనే కానీ వీటిని కట్ చేస్తే మెట్టు మెట్ల రాకుండా వీటికి చాచ లేకుండా ఇల్లు.
0: ఓహో, ఇది అంటే చెస్ ఆడినట్ట?
2: చెస్ చెస్ ఇట్లా మీరు తీసేస్తలేము అవి.
0: అవును,
2: ఇది అట్లా లేదు. వీటి నాలుగు పుల్లకు ఎటు స్టెప్ దొరకని, స్టెప్ దొరకనియకుండా బ్యాగ్ చేస్తాం. 23 కాయలతో
0: 23 కాయలు
2: 23 కాయలు నాలుగు పుల్లు ఉంటాయి.
0: నాలుగు పుల్లులు,
2: నాలుగు అంటే నాలుగు పెద్ద రాళ్ళు, 23 సన్నం రాళ్ళు,
0: చిన్న రాళ్ళు, అవి కాయలు అన్నట్టు.
2: పుల్లు అంటాము, సన్నం కాయలు ఏమో, మేకలు అంటాము.
0: అదే
2: వీటిని 20 అవి ఇల్లు ఇట్లా గీతలు ఉంటాయి, గీతలు ముగ్గు ముగ్గు గీతలు
0: తిరుగుతాయి.
2: దాన్ని ఆడదాం మేము, అంటే దాన్ని ఏ స్టెప్ కన్నా దానికి దర్ప రాకుండా తాగేస్తాం.
0: అవునా?
2: అవకాశం వస్తే అది ఇట్లా జంపు కొడుతుంది పులి.
0: అవునవును,
2: కాయని కాయ మీద జంపు కొడుతుంది.
0: ఓహో, ఇది ఎంత మంది ఆడతారు ఈ ఆటని చెప్పండి?
2: జంపుకు దొరకనియద్దు కాయ, ఆ పులికి ఛాన్స్ అవకాశం లేకుండా స్టెప్ దొరకకుండా తాగి చేస్తాం.
0: అరే బాబరే, మస్తు ఉంటది ఆట చూసేటప్పుడు కదా ఇది.
2: చూస్తే మస్తు ఉంటది,
0: ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. ఆడేవాళ్ళు ఆడేవాళ్ళని చూస్తుంటే
2: మంచిగా ఉంటది. దాని మీద మైండ్ కూడా మళ్ళీ మస్తు మైండ్ పెట్టాడుతుంది.
0: అవునవును, అదే చాలా ఆసక్తి అనిపిస్తుంది అనుకుంటా. ఎంత మంది ఆడతారు ఈ ఆటని?
2: ఇద్దరు ఉంటా పక్కన పోటీ, మస్తు మంది ఉంటాం కానీ ఆడేటోళ్ళ మీద పక్కన పోటీ కూర్చుంటుంటాము. కొంచెం అటు ఇటు మిస్ అయితే సలహాలు ఇచ్చు ఉంటాము.
0: అవునా?
2: పుల్లకాయ ఇద్దరు ముగ్గురు ఉంటాము, కాయలకాయ ఇద్దరు ముగ్గురం ఉంటాము. ఎట్లా ఇక
0: చాలా బాగుంటది ఆట ఇది. ఊర్లలో పల్లెటూర్లలో ఇట్లా సౌతరి ఉంటది కదా, సౌతరి, ఆ సౌతరి మీద ముందే గీసి ఉంచుతుంటారు కదా ఈ ఆట.

0: మరి
1: అదే మాదర ఫోన్ పెద్ద ఫోన్ లేదు, లేకుంటే ఇప్పుడు వీడియో కాల్ చేస్తుంది కానీ మా దగ్గర పెద్ద ఫోన్ లేదు.
0: చాలా హ్యాపీగా ఆడుతున్నట్టున్నారు, ఆడండి, మస్తు వర్షం పడాలి మనకు ఈ ఆటలు ఆడడం వల్ల. పాత ఆటల గురించి చెప్తుంటే కూడా చాలా గొప్పగా అనిపిస్తుంది మీరు ఆడే విధానం. ఇంకా ఆసక్తిగా ఇంత పొద్దున్నే ఆడుకుంటున్నారు, హాయిగా సింగిడి పాటలు వింటూ చాలా సంతోషంగా అనిపిస్తుంది మీరు చెప్తుంటే. అంతే అంతే. మీ పేరేంటి కాక? అబ్దుల్ రజాక్ కాక మస్తు మాట్లాడిండు, బండారి కిష్టన్న కాక కూడా మంచిగా మాట్లాడిండు. మరి మీరు మీకోసం ఒక పాట ప్రసారం చేస్తున్నా, స్వర్ణకమలం చిత్రంలో పాట అడిగిండ్రు, ప్రసారం చేస్తున్నా, వినేసేయండి. మరి ఇట్లానే ఆడుతూ పాడుతూ హాయిగా వర్షాన్ని ఎంజాయ్ చేస్తూ గడిపేయండి.

0: మీరు చేసి వింటున్నారు 100.2 ఎఫ్ఎం మనసు నిండా సింగిడి కార్యక్రమం ఇది. కార్యక్రమానికి ఒక కాలర్ ఉన్నారు, ఫోన్ లైన్ లో మాట్లాడదాం. హలో హలో హలో హలో హలో హలో చెప్పండి, ఎవరు మాట్లాడుతుండ్రు, ఎక్కడుండి మాట్లాడుతుండ్రు? హలో చెప్పండి, ఎవరు మాట్లాడుతుండ్రు? హలో, ఫోన్ లైన్ కట్ అయిపోయినట్టుంది.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: హలో
2: హలో
0: చెప్పండి, ఎవరు మాట్లాడుతుండ్రు, ఎక్కడ నుండి మాట్లాడుతుండ్రు? బోలియే, కహా సే బాత్ కర్ రే ఆప్? బహస్ బహుత్ దూర్ సే బాత్ కర్ రే. ఉదర్ ముంబై మే బారిష్ బహుత్ హై,
2: బహుత్
0: రెడ్ అలర్ట్ భీ దే దియే హై, అబ్ रेड अलर्ट है वहाँ पर.
2: रेड अलर्ट भी है और बहुत बारिश हो रहा है और सब जो बस्ते हैं वो सब ब्लॉक ब्लॉक हो गए हैं.
0: हाँ
2: और
0: बोलिए.
2: सारे मुंबई में पानी भरा हुआ है, जो लोकल वगैरह है वो भी बहुत एक्चुअल डिस्टर्ब हो गई है.
0: अरे बाप रे.
2: लेकिन ये जो रेनी सीजन होता है ना, ये बहुत
0: सुंदर
2: बहुत वंडरफुल एंड हैप्पीनेस वाला होता है एक्चुअल.
0: हाँ.
2: तो मुझे वो 90s का जमाना याद आ गया जब हम स्कूल में जाते थे. तो ये बारिश के जो बड़े बड़े बड़े स्पॉट होते थे, क्लॉट होते थे, तो हम उसमें जाके ऐसे छलांग मारते थे, कूदते थे, तो वो पानी इधर उधर उड़ता था तो बहुत मजा आता था.
0: बाजू वाले बच्चे भीग जाते थे अपन.
2: हाँ, बाजू वाले बच्चे भीग जाते थे और कहीं ऐसी ढलान होती थी ना, तो वो
0: उसमें थोड़ा मस्ती मजाक झगड़ा झुगड़ा सब होता था ना बच्चों के बीच.
2: सब कपड़े वगैरह भर जाते थे और स्कूल बैग वगैरह सब, और वो बच्चे चिल्लाते थे और वो बहुत मजा आता था.
0: हाँ,
2: तो रेनी सीजन बहुत बढ़िया है. तो उसके ऊपर अभी आपको मैंने कॉल किया तो मुझे याद आ गया, अभी आपने बारिश का सब्जेक्ट निकाला है तो मुझे आज दफ्तर जाए तो ये जो नमक हलाल का सॉन्ग है वो आप सुना दीजिए. और जो भी अपने लिसनर्स है, कई बारिश में भीग रहे होंगे, कभी ट्रेलर पे कई बाहर जा रहे होंगे तो वो भी भीग रहे होंगे, तो वो भी ये सॉन्ग का मजा ले पाएंगे. और जो कुछ फिसल रहे हैं, पानी भी गिर रहे हैं, वो भी ये सॉन्ग का मजा लेंगे.
0: बहुत अच्छे मजे वाले हैं आप. हाँ, बहुत अच्छे मजे वाले हैं आप, अच्छे सोच वाले हैं. आपकी मन में अच्छी सोच आ रही और गाना भी अच्छा निकल के आया. आप सुनिए आपका गाना.
2: थैंक
0: यू.
2: देखो, मैं आपको एक रिक्वेस्ट करता हूँ, आपका जब प्रोग्राम हो या कुछ भी, तो अभी रेन सीजन है तो आप रेन के सब्जेक्ट पे बहुत अलग अलग सब्जेक्ट रख सकते हैं, जो लिसनर उनके जो भी यादें हैं, बातें हैं, या उनके बारिश के सीजन में

ఇది ఇఎల్టి సింగిడి కార్యక్రమం. ఇంతటితో సమాప్తం. తిరిగి 5 గంటలకు మాటి చెప్పండి పాట ఇనుండ్రి కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 ఉషారు కార్యక్రమం మీకోసం సిద్ధంగా ఉంటుంది. కార్యక్రమానికి ఫోన్ చేయొచ్చు, మీ పసందైన పాటలు అడగచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా సమయం 10 గంటలుగా వస్తుంది. గుడిసెపట్లో వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే అవుతాయి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన 20 ఏళ్ల ప్రజా జీవితాన్ని భావోద్వేగంగా గుర్తు చేసుకున్నారు. మిర్జిల్లో రాజకీయ ప్రస్థానం ప్రారంభమైన రోజు నుంచి ప్రజల హృదయాల్లో రేవంత్ అన్నగా నిలిచిన ఈ ప్రయాణం తన జీవితంలో ప్రత్యేక అధ్యయనాన్ని పేర్కొన్నారు. ఈ 2 దశాబ్దాల కాలంలో తనకు అండగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. పర్యాటక ఆతిథ్య రంగ అభివృద్దిలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణలను నీతి ఆయోగ్ ప్రశంసించడం రాష్ట్రానికి గౌరవకారణమని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఇటీవల విడుదల చేసిన నివేదికలో తెలంగాణ పర్యాటక విధానాలను నీతి ఆయోగ్ ప్రత్యక్షంగా ప్రస్తావించినట్లు మంత్రి ఒక ప్రకటనలో తెలియజేశారు. గత ప్రభుత్వం చేసిన అప్పుల భారం నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించేందుకు ఆర్థిక క్రమశిక్షణతో ముందుకు సాగుతున్నామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు 2.5 సంవత్సరాల కాలంలో అసలు వడ్డీ కలిపి మొత్తంగా 2 లక్షల కోట్ల రూపాయలు చెల్లించామని వెల్లడించారు. తెలంగాణలో జేబీఎం కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ బస్సులు నేటి నుండి మళ్లీ రోడెక్కాయి. ఈ కంపెనీకి చెందిన కొన్ని బస్సుల్లో బ్యాటరీలు పేలి ప్రమాదాలు సంభవించిన నేపథ్యంలో పూర్తిస్థాయి పరిశీలన కోసం ఆర్టీసీ నిలిపివేసింది. ప్రమాదాలకు గల కారణాలను నిపుణులు విశ్లేషించిన అనంతరం నేటి నుండి తిరిగి ప్రజా రవాణాకు ఆర్టీసీ అనుమతినిచ్చింది. పోలీస్ శాఖలో 5,000 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ఉద్యోగాలకు సంబంధించి అతి త్వరలోనే పోలీస్ శాఖ నుంచి నోటిఫికేషన్ విడుదల కానుంది. మొత్తం 10 విభాగాల్లో కలిసి 5,000 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతినిచ్చింది. అధికంగా సివిల్ విభాగంలో 3,697 పోస్టులు భర్తీ చేయనున్నారు. భారత ఎనర్జీ సెక్యూరిటీకి కీలకమైన రిఫైనరీని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రాజస్థాన్లోని పచ్ పద్రాలో ప్రారంభిస్తారు. దాదాపు 3 లక్షల మెట్రిక్ టన్నుల

స్టీల్తో దీనిని నిర్మించారు. ఈ రిఫైనరీ హైవాల్యూతో క్రూడ్ను పెట్రోలియం ప్రొడక్టులుగా మార్చగలదని కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. దేశంలో వర్షాభావ పరిస్థితులపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమీక్షించారు. దేశంలోని పలు ప్రాంతాలకు కరువు ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో మంత్రులు అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. కాగా దేశవ్యాప్తంగా జూన్ మాసంలో 99 మిల్లీమీటర్లతో 40% తక్కువ వర్షపాతం నమోదైందని తెలిపారు. నేటి నుండి 2 రోజుల పాటు తెలంగాణలోని పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఉదయం 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 10:03 దాటి 40 సెకండ్లు. ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమానికి స్వాగతం. ఎవర్ గ్రీన్ హిట్స్లో మీకు నచ్చిన పాటలు వినాలనుకుంటే మీరు మెసేజ్ చేయవలసిన మా ఫోన్ నంబర్ 0402324-0852 ఈ నంబర్కి మీకు నచ్చిన పాట వివరాలతో పాటు మీ పేరును మెసేజ్ చేసి మీకు నచ్చిన హిట్ సాంగ్స్ వినండి. మరి ఈనాటి మన ఎవర్ గ్రీన్ హిట్స్ని ఈ సూపర్ హిట్ సాంగ్తో మొదలు పెడదాం.

0: ఎస్, అనుజ్ గురువారా రీటా పాడిన పాట మగధీర చిత్రం నుండి విన్నారు. పాటను కోరిన శ్రోతలు ఆర్మూర్ చేనేత కాలనీ రంగాచారి నగర్ నుండి జిందం నరహరి, లక్ష్మి జిందం, భాను తేజ మృదుల, ఉదయ కిరణ్, ఉదయరేఖ, భాను రియాన్స్, అన్మహిత్ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. అలాగే చౌటుపల్లి నుండి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ కోరగా ఈ పాట వినిపించారు.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
2: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
3: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
2: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. నేను మీ ఆర్జే అనిత. మాకోసం మంచి పాట అంటూ కోరుతున్నారు నిజామాబాద్ నుండి వహీద్ రుమాని, మొహమ్మద్ జమీర్ ఫసీ, మొహమ్మద్ జునైద్, మొహమ్మద్ జుబేర్, మొహమ్మద్ ముక్రం, మొహమ్మద్ నుమాన్, ఫర్ఖాన్, జాకీర్, ఫాజిల్ కోరుతున్నారు. అలాగే నందిపేట నుండి వెంకటేష్, జిందం భూమయ్య, వనమాల, బీరవెల్లి, నిర్మల్ నుండి కోరుతున్నారు. వీరందరి కోసం సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రం నుండి విజయ్ ప్రకాష్ పాడిన పాట.
2: Dance like there's no tomorrow.

0: వచ్చిపోయా.
1: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
3: అది యుగల గీతాల మాధుర్యం.

0: మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో
1: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. మీ ఆకాశవాణి వివిధ భారతిలో ఇది తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మా రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి వెంకటేష్, శ్యామల, అయాన్, సేన, నాగటిపండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మా, బ్రహ్మయ్య కోరుతున్నారు ఏదైనా పాట అంటూ. అలాగే లక్ష్మి, జయలక్ష్మి, విజయలక్ష్మి, వరలక్ష్మి, మహాలక్ష్మి, బంగారు లక్ష్మి, రాములుగౌడ్, రాములమ్మ, రంగారెడ్డి జిల్లా బండరావిర్యాల గ్రామం నుండి, జగిత్యాల జిల్లా బండలింగాపూర్ నుండి బాస నరేందర్, శ్యామల, రవి, సుప్రజ, చిన్నమ్మ, భారతి, పెండెం ప్రభాకర్, కిషన్ కోరుతున్న పాట మన్మధుడు చిత్రం నుండి దేవిశ్రీ ప్రసాద్ పాడిన ఈ పాట.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324085 మరొక నెంబర్
2: 2324085.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

ఎవర్గ్రీన్ హిట్స్ లో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు, ఎడబల్లి మండలం జానకంపేట నుండి ఎం శ్యామ్లాల్, జగన్మోహన్, రాజేష్, ఆరాధ్య, సాయి, సోను, అలాగే ఎద్దుమైలారం నుండి శ్రీనిధి, అఖిల్, శారద, కార్తికేయ, చోడవరపు నాగేశ్వరరావు, రమాదేవి, లక్ష్మీ, శశాంక్, గాయత్రి, విశ్రుత, మహాద్యుతి, సాయి, మన్విత, సమృత, గీతానగర్ హైదరాబాద్ నుండి, సిహెచ్ విజయ్ కుమార్ చందానగర్ నుండి, మోతికృష్ణ, స్పందన, సంతోష, శివసాయి, రాములు, రాములమ్మ కోరుతున్న పాట, విక్రమార్కుడు చిత్రం నుండి ఎంఎం కీరవాణి, సునీత పాడిన ఈ పాట.

వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

ఎవర్గ్రీన్ హిట్స్ వింటున్నారు మీ ఆకాశవాణి వివిధ భారతిలో. ఎవర్గ్రీన్ హిట్స్ లో మా కోసం ఒక మంచి పాట వినిపించగలరు అంటూ కోరుతున్నారు ఉమ్మడి నుండి దివాకర్, విమల, యేష్ణ, ముక్కెర సదానందం, శ్రీదేవి, అనురాగ్, అనూష, వంశీ, దివ్యశ్రీ, అశ్వత్థామ్, నివృత్తి, తన్విక్, హన్మకొండ నుండి, హేమలత, విశ్వనాథ్ చౌటుప్పల్ నుండి కోరుతున్నారు. వీరందరూ కోరుతున్న పాట చిత్రలహరి చిత్రం నుండి.

ఆకాశవాణి వివిధ భారతిలో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811917 కి కాల్ చేయండి.

0: మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 10:40. ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు మీ ఆకాశవాణి వివిధ భారతిలో. ఉమ్మడి నుండి దివాకర్, విమల, యష్ణ, ముక్కిర సదానందం, శ్రీదేవి, అనురాగ్, అనూష, వంశీ, దివ్యశ్రీ, అశ్వత్థామ, నివృత్తి, తన్విక్, హన్మకొండ నుండి, భువనగిరి అర్బన్ కాలనీ నుండి, కొండ యాదగిరి, శాంత, అభి, హాసిని, వైష్ణవి, నితిన్, భద్రాది కొత్తగూడెం జిల్లా నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, రాజేశం, సరోజిని, మాయా, వీరంతా కోరుతున్న పాట ఢమరుకం చిత్రం నుండి సాయికృష్ణ హరిణి పాడిన పాట.

ఎవర్గ్రీన్ హిట్స్ లో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు, ఎడపల్లి మండలం జానకంపేట నుండి ఎం శ్యామ్లాల్, జగన్మోహన్, రాజేష్, ఆరాధ్య, సాయి, సోను, అలాగే నిజామాబాద్ జిల్లా నుండి శ్రీరామ హనుమాన్లు, వసంత్, హరీష్, అరుణ్, అజయ్ కుటుంబ సభ్యులు, భువనగిరి మండలం రాయగిరి నుండి మాదన్ సత్యనారాయణ, కవిత కోరుతున్న పాట, సంతోషం చిత్రం నుండి కేకే అండ్ ఉషా పాడిన ఈ పాట.

ఎవర్ గ్రీన్ హిట్స్ లో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు వరంగల్ కాశీబుగ్గ నుంచి దాసి రామచంద్రం, సుమతి, నాగరాజు, కళా, భూవిక, శివకృష్ణ, దీప్తి, అన్సిని, సుహాస్, కృష్ణ, భిక్షపతి, వసంత, హర్షిణి, హిమశ్రీ, భవన్ల రాజు, మమత, పవన్ కళ్యాణ్, శ్రావణి, నాగమణి, భూదాన్ పోచంపల్ల నుండి కోరుతున్నారు. వీరంతా కోరుతున్న పాట జులై చిత్రం నుండి అద్నాన్ సమీ పాడిన ఈ పాట.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతలు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతుల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: మన జనరంజని.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. ఇది తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. ఎవర్ గ్రీన్ హిట్స్ లో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు ఆర్ఆర్ చౌరస్తా నుంచి రాజు, ఉమారాణి, వంశీ, స్వరూప, నిహాల్, సాయినాథ్, సుచిత్ర, దాసరి, రవి రాయగిరి నుండి, నిజామాబాద్ నుండి నాగ్నాథ్ గుప్తా, గోదావరి రవి, రాజు, కళ్యాణి, జిడిమెట్ల నుండి కరీముల్లా, నజీర్, రుహినా కోరుతున్న పాట చలో చిత్రం నుండి అనురాగ్ కులకర్ణి పాడిన ఈ పాట.

మీరింతవరకు ఎవర్ గ్రీన్ హిట్స్ విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 11 గంటలు కావస్తుంది. వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. స్వేచ్ఛాయుతమైన పారదర్శక ఎన్నికల నిర్వహణలో మీడియా ప్రజా సంబంధాల అధికారుల పాత్ర కీలకమని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ అన్నారు. భారత ఎన్నికల సంఘం న్యూఢిల్లీలో నిర్వహించిన మీడియా కమ్యూనికేషన్ నోడల్ అధికారుల జాతీయ సదస్సులో జ్ఞానేష్ కుమార్ ప్రసంగించారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. తెలంగాణ రక్షణ సమితి ఎన్నే తన రాజకీయ పార్టీ పేరును మార్చుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం కల్వకుంట్ల కవితకు సూచించింది. 2 వారాల గడువులోగా 3 ప్రత్యామ్నాయ పేర్లను సూచించాలని తెలిపింది. లేని పక్షంలో ప్రజల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని పార్టీ దరఖాస్తును మూసివేయడం జరుగుతుందని చెప్పింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన 20 ఏళ్ల ప్రజా జీవితాన్ని భావోద్వేగంగా గుర్తు చేసుకున్నారు. మిడ్జిల్లో రాజకీయ ప్రస్థానం ప్రారంభమైన రోజు నుంచి ప్రజల హృదయాల్లో రేవంత్ అన్నగా నిలిచిన తన ప్రయాణం తన జీవితంలో ప్రత్యేక అధ్యాయమని పేర్కొన్నారు. ఈ 2 దశాబ్దాల కాలంలో తనకు అండగా నిలిచిన వారందరికీ ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలియజేశారు. పర్యాటక ఆతిథ్య రంగ అభివృద్దిలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణలను నీతి ఆయోగ్ ప్రశంసించడం రాష్ట్రానికి గౌరవ కారణమని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఇటీవల విడుదల చేసిన నివేదికలో తెలంగాణ పర్యాటక విధానాలను నీతి ఆయోగ్ ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు మంత్రి ఒక ప్రకటనలో తెలిపారు. గత ప్రభుత్వం చేసిన అప్పుల భారం నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించేందుకు ఆర్థిక క్రమశిక్షణతో ముందుకు సాగుతున్నామని ఉప ముఖ్యమంత్రి వట్టి విక్రమార్క తెలిపారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు 2.5 సంవత్సరాల కాలంలో అసలు వడ్డీ కలిపి మొత్తంగా 2 లక్షల కోట్ల రూపాయలు చెల్లించామని వెల్లడించారు. తెలంగాణలో జేబీఎం కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ బస్సులు నేటి నుండి మళ్లీ రోడెక్కాయి. ఈ కంపెనీకి చెందిన కొన్ని బస్సుల్లో బ్యాటరీలు పేలి ప్రమాదాలు సంభవించిన నేపథ్యంలో పూర్తిస్థాయి పరిశీలన కోసం ఆర్టీసీ నిలిపివేసింది. ప్రమాదాలకు గల కారణాలను నిపుణులు విశ్లేషించిన అనంతరం నేటి నుండి తిరిగి ప్రజా రవాణాకు ఆర్టీసీ అనుమతినిచ్చింది. పోలీస్ శాఖలో 5,000 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ఉద్యోగాలకు సంబంధించి అతి త్వరలోనే పోలీస్ శాఖ నుంచి నోటిఫికేషన్ విడుదల కానుంది. మొత్తం 10 విభాగాల్లో కలిసి 5,000 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతినిచ్చింది. అధికంగా సివిల్ విభాగంలో 3,697 పోస్టులు భర్తీ చేయనున్నారు. నేటి నుంచి 2 రోజుల పాటు తెలంగాణలోని పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, ఆదిలాబాద్, కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిస్తాయి.

అని ఉమ్మడి వరంగల్ ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం X@ AIR న్యూస్ అండర్ HYD ని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లు సమయం 11:04 అవుతుంది. మరి కాసేపట్లో గుర్తుకొస్తున్న ఈ కార్యక్రమం వింటారు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. శనివారం అనగానే గుర్తుకొస్తున్నాయిలో డైలాగ్ రైటర్ గురించి తెలుసుకుంటూ ఉంటాం. మరి ఈ రోజు ఎవరి గురించో అంటే, సినిమా అంటే హీరో హీరోయిన్ సాంగ్స్ ఫైట్స్ మాత్రమే కాదు, మనసును తాకే ఒక్క డైలాగ్ కూడా. కొన్ని మాటలు మన జీవితాన్ని మార్చేస్తాయి. అలాంటి మాటలకి ప్రాణం పోసిన రచయితలే మన గుర్తుకొస్తున్నాయిలో తెలుసుకుంటూ ఉంటాం ప్రతి శనివారం.

గుర్తుకొస్తున్నాయి వింటున్నారు విత్ మీ ఆర్జే రంజిత్. మాట మనిషిని గెలిపిస్తుంది, మాట మనసును గెలుచుకుంటుంది, మాట చరిత్రను కూడా సృష్టిస్తుంది. మాటలతో మంటలు పుట్టించాలన్నా, భావోద్వేగాలతో కళ్ళు చెమ్మగిల్లాల్సి చేయాలన్నా వారికి వారే సాటి. ఒకరు అన్నయితే మరొకరు తమ్ముడు. మరి ఇవాళ మన గుర్తుకొస్తున్నాయిలో మాట్లాడుకోబోయేది ఇద్దరు వ్యక్తుల గురించి కాదు, తెలుగు సినిమా రాతను మార్చిన ఒక రచనా శక్తి గురించి. వారెవరో కాదు, నేను గెస్ చేస్తాను అనుకుంటున్నారు కదా, మీరు గెస్ చేస్తారు, నేను డెఫినెట్గా రివీల్ చేస్తాను. ఒకవేళ మీకు కనుక వాళ్ళెవరో తెలిసినట్టయితే మన వాట్సాప్ నెంబర్కి మీ ఆన్సర్ పంపించవచ్చు. స్టే ట్యూన్డ్.

సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

స్టూడియో క్లాక్ లో సమయం 11:17 అవుతుంది. గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. మరి గుర్తుకొస్తున్నాయిలో ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామంటే వారెవరో కాదు, పరచూరి బ్రదర్స్. మరి ఈ ఆన్సర్ ని మనకు కరెక్ట్ గా గెస్ట్ చేసి పంపించారు చాలా మంది శ్రోతలు. రత్నకుమార్ కుటుంబ సభ్యులు బాచుపల్లి హైదరాబాద్ నుండి, బాపు రమణ పుట్టపాక నుంచి, ఇంకా వెంకటకృష్ణ భువనగిరి నుంచి, మేడ్చల్ డిస్టిక్ నుంచి నరసింహమూర్తి, రేవతి, ఇంకా చాలా మంది కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రేణుక గోపరాజు కడప నుండి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ కరెక్ట్ ఆన్సర్ అంటే మీరు కరెక్ట్ గా గెస్ట్ చేశారు. సో పరచూరి బ్రదర్స్ గురించి ఇవాళ గుర్తుకొస్తున్నాయిలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

స్టూడియో క్లాక్ లో 11:22:28 అవుతుంది. గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. సో మరి ఇంతకీ ఎవరి గురించి మనం మాట్లాడుకోబోతున్నాం ఇవాల్టి గుర్తుకొస్తున్నాయిలో అంటే పరుచూరి బ్రదర్స్ గురించి. 80s 90s లో థియేటర్లో ఈ పేర్లు స్క్రీన్ మీద పడితే చాలు హాల్ మొత్తం ఈలలు చప్పట్లతో మారుమోగేది. హీరో ఇమేజెస్ ని ఆకాశానికి తీసుకెళ్లిన మాస్ డైలాగ్స్ వారి కలం నుండే వచ్చాయి. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబుల నుండి మొదలు పెడితే చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ ఇలా మూడు తరాల స్టార్ హీరోస్ కి బ్లాక్ బస్టర్స్ అందించిన ఘనత వారిదే. వందలాది సినిమాలకి వీరందించిన కథలు, డైలాగ్స్ సినీ తెలుగు సినీ చరిత్రలో మైలురాళ్లుగా నిలిచిపోయాయి.

సూపర్ హిట్ నవంబర్ విన్న తర్వాత గుర్తుకొస్తున్నాయిలో మనం ఇవాళ పరుచూరి బ్రదర్స్ గురించి మాట్లాడుతున్నాం కదా. యాక్టర్ శివకృష్ణ పరుచూరి బ్రదర్స్ ని సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేశారు.

మొట్టమొదటిగా. ఆ తర్వాత 1982లో ఎన్టీఆర్ గారు వీరిద్దరికీ అఫీషియల్ గా అప్పటిదాకా పరచూరి గోపాలకృష్ణ, పరచూరి వెంకటేశ్వరరావు ఉన్న వాళ్ల పేర్లని పరచూరి బ్రదర్స్ అనే ఒక కామన్ నేమ్ పెట్టేశారు అఫీషియల్ గా. ఇంకా ఆయన సొంత బ్యానర్ లో అనురాగ దేవత సినిమాలో అవకాశం కూడా ఇప్పించారు. సినిమాల్లో సంభాషణలు రాసే అవకాశాన్ని వాళ్లు పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారు. అబ్బా ఏం డైలాగులు అవి అసలు, ఇలాంటి మాటలే ఎక్కడ చూసినా. అంటే ఒక రచయితకి అంతకంటే పెద్ద ప్రశంస ఏముంటుంది చెప్పండి? హీరో పేరు, డైరెక్టర్ పేరు గుర్తుంచుకుంటారు చాలా మంది ఏదైనా ఒక సినిమా గొప్పగా ఆడితే, కానీ రచయిత పేరు కూడా ఆడియన్స్ గుర్తుపెట్టుకోవడం అనే అరుదైన గౌరవం పరచూరి బ్రదర్స్ కి మాత్రమే సొంతం.

0: మనసులు గుసగుసలాడితే
1: అది మౌన కళ, తలకులు స్వరములు పాడితే
0: అది గాన కళ, మనసులు గుసగుసలాడి

0: ஏனா ஏதோ ஏதோ
1: ఏ చోటైనా
0: శ్రోతల ఆనందాల గని
1: మధుర గానాల మనోరంజని
0: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
0: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8 మెగాహెర్ట్జ్.

0: మన జనరంజని.
1: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు విత్ మీ ఆర్ చిరంజిత్. స్టూడే క్లాక్ లో 11:34:39 అవుతుంది. అలా ఒక్కసారి రచయితలుగా ఇద్దరికి అపారాచూరి బ్రదర్స్ కి వచ్చినటువంటి అవకాశాన్ని వాళ్లు సద్వినియోగపరచుకున్న తర్వాత ఇంకా వెనక్కి చూసుకోలేదు. ఏ సినిమాకి చూసుకున్నా దాదాపు చాలా వరకు సినిమాలకి డైలాగ్స్ కానీ కథలు కానీ టైటిల్ పడాలంటే అక్కడ వాళ్ల నేమ్ ఉండాల్సిందే. అలా దాదాపుగా 350 సినిమాలకి పైగా వాళ్లు సంభాషణలు అందించారు. ఖైదీ, అగ్నిపుత్రుడు, స్టేట్ రౌడీ, సమరసింహారెడ్డి, రాజకుమారుడు, ఠాగూర్, రుద్రమదేవి, ఇలా మచ్చుకు కొన్ని మాత్రమే. అలాంటి సినిమాలు దాదాపుగా 350 పైగా సినిమాలకి సంభాషణలు అందించారు. మరి అలాంటి సినిమాలకి అందించడమే కాదు, వాళ్ల మాటలకి వాళ్ల సంభాషణలకి ఆ సినిమాలు కూడా సూపర్ హిట్ బ్లాక్ బస్టర్స్ కూడా అందించారు. కేవలం రైటర్స్ గానే కాకుండా డైరెక్టర్స్ గా, యాక్టర్స్ గా కూడా అలరించిన పరచూరి బ్రదర్స్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఈ పాట తర్వాత.

సూపర్ హిట్ నెంబర్ విన్నాం రాముడు భీముడు సినిమా నుండి. అయితే పరచూరి బ్రదర్స్ గారు డైలాగులు అందించిన సినిమాలు చాలా ఉన్నాయి. అందులో ఒక్కటి గురించి, ఒక సినిమా గురించి మనం మాట్లాడుకుందాం. గ్యాంగ్ లీడర్ అనే సినిమా చిరంజీవి గారి ఏమంటారు కెరియర్ లో ఒక సూపర్ హిట్ నెంబర్ అని మన అందరికి తెలిసిందే కదా. ఆ సినిమాలో డైలాగ్స్ అయితే మామూలుగా ఉండకపోయేది. ఏంటంటే, చేయి చూసావా ఎంత రఫ్ గా ఉందో, రఫ్ ఆడించేస్తా అనే ఆ మాస్ డైలాగ్ అసలు జనాలు ఈలలు గోలలేసేవాళ్ళనమాట ఆ టైంలో. సో మెగాస్టార్ చిరంజీవి గారి మాస్ డైలాగ్లతో అప్పట్లో ప్రేక్షకుల్ని మామూలుగా ఉర్రుతలెంగలించలేదు. ఇంకా అదే సినిమాలో రావు గోపాలరావు గారి డైలాగ్ కూడా ఉంటుంది, నీ తస్సరవలా పొడ్డు అని చెప్పేసి, ఆ డైలాగ్ కూడా సూపర్ హిట్. అలాగే ఇంకొక డైలాగ్ కూడా ఉంటుంది, ధర్మం అధర్మం అయినప్పుడు కాళ్లు చేతులు తీస్తానని, అన్నయ్య నీ చేతులకు ఎందుకు మట్టి అంటించుకుంటావు, వాడిని నాకు వదిలే, వాడికి కరెక్ట్ మొగుడిని నేనే అంటూ, ఇలా ప్రతి డైలాగు సూపర్ హిట్ అయిపోయి ఆ సినిమాని బ్లాక్ బస్టర్ చేశాయి. మరి ఇంకా పరచూరి బ్రదర్స్ గారు అందించిన కథలు కానీ లేకపోతే సంభాషణల గురించి మాట్లాడాలంటే మాత్రం అసలు సమయం అసలు సరిపోదు. సో ప్రస్తుతానికైతే గ్యాంగ్ లీడర్ సినిమా నుండి ఒక సూపర్ హిట్ నెంబర్ మన కోసం.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. గుర్తుకొస్తున్నాయిలో పరచూరి బ్రదర్స్ గారి గురించి మాట్లాడుతున్నాం. ఇవాళ వాళ్ళు అందించిన సినిమాలకి కథలు కానివ్వండి, సంభాషణలు కానివ్వండి, ఆ సినిమాలనే బ్లాక్ బాస్టర్ గా చేశాయి. మరి వాళ్ళు డైరెక్టర్స్ గా యాక్టర్స్ గా కూడా నటించిన విషయం మనందరికీ తెలిసిందే. ఇంకా ఒకరేమో శాంతం, ఇంకొకరేమో రౌద్రం, ఒకరేమో ఆలోచన బాగా చేస్తే మరొకరు ఆవేశంగా ఉంటారు. వెంకటేశ్వరరావు గారి సాహితీ లోతు, గోపాలకృష్ణ గారి గంభీరమైన గొంతు, పవర్ఫుల్ డైలాగ్ డెలివరీ, ఈ కాంబినేషన్ మామూలుగా ఉండేది కాదు. మరి వాళ్ళు నటించిన లేకపోతే వాళ్ళు దర్శకత్వం వహించిన సినిమాల గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఈ పాట తర్వాత.

కూలీ నెంబర్ వన్ సినిమాలు అండి, సూపర్ హిట్ నెంబర్, తర్వాత పరచూరి బ్రదర్స్ గారు డైరెక్టర్స్ గా తీసిన సినిమాల గురించి మాట్లాడుకుందాం. 1984లో కాయ్ రాజా కాయ్ అనే తొలి తెలుగు సినిమాతో వాళ్ళు దర్శకత్వం తీయడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత శ్రీ భలే తమ్ముడు, రేపటి స్వరాజ్యం, ప్రజాస్వామ్యం, మా తెలుగు తల్లి, సర్పయాగం, మరో క్విట్ ఇండియా, సింగన్న ఇలాంటి సినిమాలకి దర్శకత్వం వహించారు. ఇంకా ఇందులో మా తెలుగు తల్లి, రేపటి స్వరాజ్యం అంతలాంటి మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్కి కూడా వాళ్ళు తీశారు. ఇంకా యాక్టర్గా కొన్ని సినిమాల్లోనూ నటించారు. 1993లో ఆశయం సినిమాలో నటించిన పరచూరి వెంకటేశ్వరరావు గారికి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్గా నంది అవార్డు కూడా వచ్చింది.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు ఓటర్స్ డాట్ ఈసీఐ డాట్ జీఓవీ డాట్

ఒక మంచి రచయిత సినిమా మాత్రమే విజయవంతం చేయడు, ఒక తరం ఆలోచనల్ని కూడా ప్రభావితం చేస్తారు. మరి ఇది పరుచూరి బ్రదర్స్ గురించి మనం తెలుసుకున్న కొన్ని విషయాలు ఇవాళ్టి గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 12 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 12:05 అవుతుంది. మరి కాసేపట్లో చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటారు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం చైతన్య స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం. మరి వాళ్ళ చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో మన మెమొరీ అండ్ కాన్సన్ట్రేషన్ పెంచుకోవడానికి ఎలాంటి అలవాట్లు మనం అలవర్చుకోవాలి, అవి ఎలా మనకు ఉపయోగపడతాయో మాట్లాడుకుందాం. అవి మాట్లాడుకునే ముందు ఈ వండర్ఫుల్ ట్రాక్ మీకోసం.

దేవి సినిమా నుండి ఒక సూపర్ హిట్ నెంబర్ విన్న తర్వాత చైతన్య స్ఫూర్తిలో మనం దేని గురించి మాట్లాడుకోబోతున్నామంటే, మన ముందున్న పనిని కంప్లీట్ చేయడం ఎంత ఈజీనో అంతే కష్టం కూడా. మన చుట్టూ జరిగే విషయాలు, మన ఆలోచనలు, వీటి నుండి డిస్ట్రాక్ట్ అవ్వకుండా పనిచేయడం చాలా కష్టం. కానీ ఇంపాసిబుల్ అయితే కాదు కదా. ఫోకస్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మన బ్రెయిన్ మనకి ఎలా యూజ్ అవుతుందో అని ఆలోచించడం మొదలు పెడితే దాని పూర్తి శక్తిని ఎలా ఉపయోగించుకోవచ్చో మనకు అర్థమవుతుంది. సో మన మైండ్ మెమొరీ అండ్ కాన్సన్ట్రేషన్ గనక మనం పెంచుకున్నామంటే మనం బద్దకించే, పోస్ట్ పోన్ చేసే ఎన్నో పనుల్ని చాలా ఈజీగా చేసుకుంటూ వెళ్లిపోతాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చైతన్య స్ఫూర్తి వింటున్నారు. ముందుగా 3 మెయిన్ ప్రాసెసింగ్ ఫంక్షన్స్ ఆఫ్ బ్రెయిన్ గురించి మాట్లాడుకుంటే గనక, మన బ్రెయిన్ 3 రకాలుగా ఇన్ఫర్మేషన్ ని ప్రాసెస్ చేస్తుందంట. అందులో ఫస్ట్ సెన్సరీ ప్రాసెసింగ్. సెన్సరీ అంటే మన సెన్సెస్ లైక్ కళ్ళు గాని, ముక్కు, చెవులు, వేటి ద్వారా ఇన్ఫర్మేషన్ ని ప్రాసెస్ చేయడం. ఉదాహరణకి ఒక సినిమా చూసారనుకోండి, మన కళ్ళు స్క్రీన్ మీద ఉండే చూస్తుంది, సౌండ్ ఏమో మన చెవులు ప్రాసెస్ చేస్తాయి. అలాగే మనకిష్టమైన ఫుడ్ ఏదైనా సరే దాని వాసన మనకి బాగా గుర్తుండిపోతుంది. సో ఇలా మన బ్రెయిన్ సెన్సరీ ప్రాసెసింగ్ ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ ని స్టోర్ చేసుకుంటుంది.

0: సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నా మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: గుర్తు చైతన్యస్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. రెండవ ఫంక్షనింగ్ గురించి మాట్లాడుకుంటే షార్ట్ టర్మ్ మెమొరీ ఇదేంటంటే చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ ని కొంత సమయం మాత్రమే గుర్తుంచుకుంటుంది మన మైండ్. ఎట్లా అంటే మనం పొద్దున్న ఏం తిన్నాం, కాలేజీలో ఫస్ట్ క్లాస్ లో ఏం చెప్పారు, ఇలాంటి సింపుల్ అలాగే అంత ఇంపార్టెంట్ కాని ఇన్ఫర్మేషన్ ని మన బ్రెయిన్ షార్ట్ టర్మ్ మెమొరీ ద్వారా ప్రాసెస్ చేస్తుంది. మరి తర్వాత

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 12:30 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఉదయం రాజస్థాన్లోని జోధ్పూర్ విమానాశ్రయంలో 480 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభించారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనకు సహకార్ సే సమృద్ది అనే స్పూర్తి ఊతమిస్తుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. స్వామి వివేకానంద వర్ధంతి సందర్బంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. పురుషుల క్రికెట్లో భారత్ ఇంగ్లాండ్ మధ్య 2వ టీ20 అంతర్జాతీయ మ్యాచ్ ఈరోజు మాంచెస్టర్లో జరగనుంది. ఇక వార్తల వివరంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రాజస్థాన్లోని జోధ్పూర్ విమానాశ్రయంలో 480 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభించారు. 23,000 చదరపు మీటర్ల ప్రాంతంలో విస్తరించి ఉన్న ఈ ప్రాజెక్టు ఏటా 20 లక్షల మంది ప్రయాణికులకు సేవలందిస్తుంది. సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందించేందుకు ఆధునిక ప్రయాణ సదుపాయాలతో ఈ టెర్మినల్ను రూపొందించారు. రాజస్థాన్ రాజరిక వారసత్వ ప్రేరణతో ఈ నిర్మాణం చేపట్టారు. జోధ్పూర్ విమానాశ్రయంలో ఈ కొత్త టెర్మినల్ భవన ప్రారంభోత్సవం ఆ ప్రాంతంలో పర్యాటకం, వాణిజ్యం, ఉపాధి కల్పనకు గణనీయంగా దోహదపడుతుంది. విమానయాన రంగానికి ఉతమిస్తూ ప్రాంతీయ అనుసంధానంపై ప్రత్యేకంగా దృష్టి సారించే అత్యాధునిక ఉడాన్ పథకాన్ని కూడా ప్రధానమంత్రి మోదీ ఈరోజు జోధ్పూర్లో ప్రారంభించారు. ఈ పథకం దేశ పౌర విమానయాన రంగంలో ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ దర్శకతను సాకారం చేయడంలో ముఖ్య భూమిక పోషిస్తుంది. వచ్చే 10 ఏళ్లలో 28,840 కోట్ల రూపాయల కేటాయింపుతో ఏవియేషన్ ఆధారిత అభివృద్దిని వేగవంతం చేయడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. అలాగే ప్రధానమంత్రి రాజస్థాన్లోని బాల్హోత్రాలో సుమారు 1.06 లక్షల కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. దేశ ఇంధన పెట్రోకెమికల్ రంగంలో ఒక మైలురాయిగా నిలిచే భారతదేశపు మొట్టమొదటి గ్రీన్ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ను బల్హోత్రాలోని పచ్ ప్రధా వద్ద మోదీ దేశానికి అంకితం చేస్తారు. అంతర్జాతీయ సహకార దినోత్సవం సందర్బంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షా శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ నాగరికత సంబంధాలతో ఏర్పడిన సహకార సంఘాలను ప్రోత్సహించడంలో రైతులు, మహిళలు, సూక్ష్మ చిన్న పరిశ్రమల ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సాధికారత కల్పించడంలో, సమాజ బలోపేతంలో సమ్మిళిత వృద్దిని పెంపొందించడంలో సహకారం అనే భావన ఒక శక్తివంతమైన సూత్రంగా నిలుస్తుందని ఉపరాష్టపతి సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. స్వాతంత్ర్యం పూర్వకాలం నుండి దేశ నిర్మాణంలో సహకార సంఘాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని, 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనకు సహకార సే సమృద్ది అనే స్పూర్తి ఊతమిస్తుందని రాధాకృష్ణన్ పేర్కొన్నారు. భారతదేశ సంస్కృతి, సమిష్టి కృషి, స్వావలంబనకు సహకారం పునాది అని అమిత్ షా చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ సహకార రంగం గణనీయంగా విస్తరించిందని ఆయన పేర్కొన్నారు. చట్ట విరుద్ద కార్యకలాపాల నివారణ చట్టం యుఏపీఏ కింద పాకిస్తాన్లో ఉన్న 23 మంది వ్యక్తులను ఉగ్రవాదులుగా కేంద్ర హోంశాఖ ప్రకటించింది. వీరికి జైషీ మొహమ్మద్, లష్కర్ ఇతబా ఇతర సంస్థలతో సంబంధాలు ఉన్నాయని తెలిపింది. జమ్మూకాశ్మీర్లో చొరబాటు, నియామకాలు, ఆయుధాల సరఫరా, దాడుల ప్రణాళిక వంటి వివిధ కార్యకలాపాల్లో పాల్గొన్నందుకుగాను వీరిని ఉగ్రవాదులుగా నిర్ధారించారు. యుఏపీఏ సవరణ, కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థల అధికారాలను విస్తరించడం ద్వారా భారతదేశ ఉగ్రవాద వ్యతిరేక చట్టపరమైన వ్యవస్థ మరింత బలోపేతమైంది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం నుంచి ఇండోనేషియా, ఆస్టేలియా, న్యూజిలాండ్ దేశాల్లో 6 రోజుల పాటు పర్యటిస్తారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి రుద్రేంద్ర టండన్ ప్రధానమంత్రి పర్యటన వివరాలను వెల్లడించారు. మొదటి విడతగా ఈ నెల 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు మోదీ ఇండోనేషియాలో పర్యటించి జకార్తాతో పాటు చారిత్రక నగరమైన యోగ్యాకర్తలోని ప్రామ్నన్ ఆలయ సముదాయాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత 8 నుంచి 10వ తేదీ వరకు ఆస్టేలియాలోని మెల్బోర్న్లో జరిగే 3వ భారత్ ఆస్టేలియా వార్షిక సదస్సులో పాల్గొంటారు. చివరిగా జులై 10-11వ తేదీల్లో న్యూజిలాండ్లో పర్యటిస్తారు. స్వామి వివేకానంద వర్ధంతి సందర్బంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. స్వామి వివేకానంద గొప్ప దేశభక్తుడని, తత్వవేత్త అని, ఆధ్యాత్మిక దార్శనికుడని సామాజిక మాధ్యమ పోస్టులో రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ఆత్మవిశ్వాసం, చైతన్యం, ఆధ్యాత్మికతతో కూడిన వివేకానందుని ఆలోచనలు దేశ ప్రయాణానికి మార్గదర్శకంగా నిలుస్తాయని ఉపరాష్టపతి అన్నారు. వివేకానందుని ఆదర్శ విలువలు ప్రతి ఒక్కరూ అంకితభావంతో, నిబద్ధతతో దేశ నిర్మాణానికి తోడ్పడాలనే స్పూర్తినిస్తాయని ఆయన పేర్కొన్నారు. భారతదేశ సంస్కృతి, ఆధ్యాత్మికత, జాతీయ చైతన్యానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడంలో వివేకానందుడు చేసిన కృషి సాటిలేనిదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వివేకానందుని మేధస్సు, స్పూర్తిదాయకమైన ఆలోచనలు లక్షలాది మంది యువతకు మార్గదర్శకంగా నిలిచి ప్రేరణ అందిస్తాయని మోదీ చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ అద్దరేట్ ఏఐఆర్ న్యూస్ అండర్ హెచ్వడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. భారత ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్ ఈ రోజు నుంచి 2 రోజుల పాటు మధ్యప్రదేశ్లో పర్యటిస్తారు. కాగా ప్రధాన ఎన్నికల అధికారిగా జ్ఞానేష్ కుమార్ బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన మొదటిసారిగా ఈ రాష్టాన్ని సందర్శించనున్నారు. ఈ పర్యటనలో ప్రధాన ఎన్నికల అధికారి ఇండోర్ చేరుకుని అక్కడ బూత్ స్థాయి అధికారుల సదస్సుకు హాజరవుతారు. ఇండోర్, ఉజ్జయిన్, దీవస్, ధార్, కాండువా జిల్లాల నుండి దాదాపు 1500 మంది బూత్ స్థాయి అధికారులతో ఆయన నేరుగా సంభాషిస్తారు. వెనిన్జులాలో భూకంప బాధితులకు సకాలంలో మద్దతు సహాయం అందించినందుకు గాను భారత ప్రభుత్వానికి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వెనిన్జులా విదేశాంగ మంత్రి ఇవాన్ గిల్ కృతజ్ఞతలు తెలియజేశారు. భూకంపం వల్ల ప్రభావితమైన వారికి చికిత్స అందించేందుకు ఆపరేషన్ అమిస్తాద్లో భాగంగా ఏర్పాటు చేసిన భారత సైనిక క్షేత్రస్థాయి ఆసుపత్రిని గిల్ ఈరోజు సందర్శించారు. ఈ ఆసుపత్రి వెనిన్జులా ప్రజలకు నిరంతరాయంగా ఉచిత వైద్య సేవలను అందిస్తోంది. ఈ సందర్బంగా వెనిన్జులా విదేశాంగ మంత్రి మాట్లాడుతూ, ఈ క్షేత్రస్థాయి ఆసుపత్రిలో ప్రతిరోజు 400 మందికి పైగా రోగులకు చికిత్స అందుతుందని పేర్కొన్నారు. కాగా గత నెల జూన్ 24వ తేదీన 7.2-7.5 తీవ్రతతో సంభవించిన భూకంపం సమయంలో వెనిన్జులా ప్రజలకు అండగా నిలిచేందుకు భారత్ ఆపరేషన్ అమిత్సాద్ను చేపట్టింది. ఓటర్ల జాబితాకు సంబంధించిన ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు పూర్తి వివరాలతో కూడిన తమ ఎన్యూమరేషన్ ఫామ్ను సమర్పించారు. ఢిల్లీలో జరుగుతున్న ఓటర్ల జాబితా ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఉపరాష్టపతి భవన్లో జరిగిన ఈ గణన ప్రక్రియకు ఢిల్లీ ప్రధాన ఎన్నికల అధికారి, జిల్లా ఎన్నికల అధికారి, ఎన్నికల నమోదు అధికారి, బూత్ స్థాయి అధికారి సహకరించారని సోషల్ మీడియా వేదికగా ఉపరాష్టపతి తెలియజేశారు. జలశక్తి మంత్రిత్వ శాఖ, కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన రాష్టీయ పురస్కార్ పోర్టల్ ద్వారా 7వ జాతీయ జల పురస్కారాలను ప్రారంభించింది. జల సమృద్ది భారత్ అనే ప్రభుత్వ లక్ష్యాన్ని సాధించడంలో దేశవ్యాప్తంగా రాష్టాలు, జిల్లాలు, వ్యక్తులు, సంస్థలు చేసిన విశేష కృషిని గుర్తించి ప్రోత్సహించేందుకు ఈ పురస్కారాలను ప్రవేశపెట్టినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. దరఖాస్తులన్నింటినీ www.awards.gov.in అనే ఆన్లైన్ రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్ ద్వారా సమర్పించవచ్చు. పెరూ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన కైకో ఫుజిమొరాకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. భారత్ పెరూతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉందని, వివిధ రంగాల్లో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు భారత్ కట్టుబడి ఉందని సోషల్ మీడియా వేదికగా మోదీ పేర్కొన్నారు. భారత్ పెరూ మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా ఆ దేశ అధ్యక్షుడితో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు మోదీ పేర్కొన్నారు. పురుషుల క్రికెట్లో భారత్, ఇంగ్లాండ్ మధ్య 2వ టీ20 అంతర్జాతీయ మ్యాచ్ ఈరోజు మాంచెస్టర్లో జరగనుంది. ఈ మ్యాచ్ భారత కాలమాన ప్రకారం సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. 5 మ్యాచ్ల సిరీస్లో తొలి మ్యాచ్ చెస్టర్ లే స్ట్రీట్లో వర్షం కారణంగా రద్దయింది. 3వ మ్యాచ్ జులై 7వ తేదీన నాటింగ్హామ్లో జరుగుతుంది. దేశంలోని పలు రాష్టాలకు భారత వాతావరణ శాఖ భారీ వర్ష సూచన జారీ చేసింది. ఈ రోజు గుజరాత్, కొంకన్, గోవా, మధ్య మహారాష్ట, ఒడిశా, పశ్చిమ మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో

అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న 2 రోజుల్లో తూర్పు రాజస్థాన్, మధ్యప్రదేశ్, కోస్తా కర్ణాటక, తెలంగాణలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిస్తాయని పేర్కొంది. ఫీఫా ప్రపంచకప్లో అమెరికాలోని కాన్సస్ సిటీ స్టేడియంలో జరిగిన రౌండ్ ఆఫ్ 32 ఫైనల్ మ్యాచ్లో కొలంబియా గానాను 1-0 తేడాతో ఓడించి తదుపరి రౌండ్కు చేరుకుంది. ఆట 14వ నిమిషంలో జాన్ అరియస్ గోల్ చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. రౌండ్ ఆఫ్ 16లో కొలంబియా స్విట్జర్లాండ్తో తలపడనుంది. అంతకుముందు అమెరికాలోని అర్లింగ్టన్లో జరిగిన పెనాల్టీ షూటౌట్లో ఈజిప్ట్ ఆస్టేలియాను 2-2 తేడాతో ఓడించి 16వ రౌండ్కు చేరుకుంది. ఆకాశవాణి వార్తల ముంచి ముందు విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఉదయం రాజస్థాన్లోని జోధ్పూర్ విమానాశ్రయంలో 480 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభించారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనకు సహకార సే సమృద్ది అనే స్పూర్తి ఊతమిస్తుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. స్వామి వివేకానంద వర్ధంతి సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులర్పించారు. పురుషుల క్రికెట్లో భారత్ ఇంగ్లాండ్ మధ్య 2వ T20 అంతర్జాతీయ మ్యాచ్ ఈరోజు మాంచెస్టర్లో జరగనుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుసుకుందాం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడెంట్ క్లాక్లో సమయం 12:40.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. మరి వాళ్ళ చైతన్య స్ఫూర్తిలో మెమొరీ అండ్ కాన్సన్ట్రేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇందాక షార్ట్ టర్మ్ మెమొరీ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు ఈ ప్రాసెసింగ్ సిస్టమ్ ద్వారానే మన బ్రెయిన్ ఇన్ఫర్మేషన్ ని ఎక్కువ కాలం మనకి గుర్తుండేలా చేస్తుంది. అంటే మనం ఎక్స్పీరియన్స్ చేసిన విషయాలు, నేర్చుకున్న విషయాలు, డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా తెలుసుకున్నా నేర్చుకున్న విషయాలు, ఇలా అన్ని కూడా మన లాంగ్ టర్మ్ మెమొరీలో ఉంటాయన్నమాట. మన చిన్ననాటి జ్ఞాపకాలు ఇప్పటికీ ఫ్రెష్ గా గుర్తొస్తున్నాయన్నా, మీరు ఇప్పటికీ కూడా సైకిల్ కరెక్ట్ గా తొక్కగలుగుతున్నారన్నా, చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ మైండ్ తోనే చేస్తున్నారన్నా, ఇది మన లాంగ్ టర్మ్ మెమొరీ వల్లే సాధ్యపడుతుంది. అలాగే లాంగ్ టర్మ్ మెమొరీలో ఎమోషనల్ కనెక్షన్స్ కూడా ఉంటాయి. లైక్ ఇప్పుడు మనల్ని ఎవరైనా అవమానించినా, ఎవరైనా తిట్టినా, లేక ఎమోషన్స్ ఓల్డ్ మెమొరీని మనకి ఒకసారి గుర్తు చేస్తాయి. సో ఈ మూడు రకాలుగా మన బ్రెయిన్ ఇన్ఫర్మేషన్ ని ప్రాసెసింగ్ చేస్తుందన్నమాట. మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఈ పాట తర్వాత.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: స్టూడియో క్లాక్ లో సమయం 12:47 అవుతుంది. చైతన్య స్ఫూర్తి వింటున్నాం. అయితే ఇప్పుడు ఒక 3 హ్యాబిట్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ 3 హ్యాబిట్స్ బ్రెయిన్ ప్రాసెసింగ్ ఫంక్షన్స్ ని ట్రిగ్గర్ చేసి మన మెమొరీని మన కాన్సన్ట్రేషన్ ని పెంచుతుందంట. అందులో ఫస్ట్, రోజు ఏదో ఒకటి ఎంతో కొంత చదవడం. మనం రోజు చదివే కొన్ని వర్డ్స్ మన మైండ్ ని ఇంప్రూవ్ చేస్తాయి. ఏదైనా చదువుతున్నప్పుడు మన బ్రెయిన్ కంప్లీట్ యాక్షన్ లో ఉంటుంది. ఇంకా మన బ్రెయిన్ లో ఉన్న స్ట్రెస్ లెవెల్స్ కూడా తగ్గిపోతాయి. ఇలా ప్రతిరోజు చదవడం అనేది మన మెమొరీ అండ్ కాన్సన్ట్రేషన్ ని స్లోగా అండ్ స్ట్రాంగ్ గా పెంచుతుందన్నమాట.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
3: బిఏఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
5: చైతన్య స్ఫూర్తి వింటున్నారు. ఎక్సర్సైజ్ అనేది మన శరీరానికి చాలా మంచిది, అందులో ఏ డౌట్ లేదు. కానీ డైలీ ఎక్సర్సైజ్ అనేది మన మైండ్ కి కూడా చాలా మంచిది. రోజు వర్కౌట్ చేయడం వల్ల మన బ్రెయిన్ పోర్షన్ కొత్త బ్లడ్ వెసల్స్ ఫామ్ అవుతాయి. ఈ బ్లడ్ వెసల్స్ వల్ల మన బ్రెయిన్ హెల్త్ కూడా బాగుంటుంది. ఎన్నో స్టడీస్ ఏం చెప్తున్నాయంటే, రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేసే వాళ్లలో ఆలోచించే, గుర్తుంచుకునే ఎబిలిటీని కంట్రోల్ చేసే బ్రెయిన్ రీజియన్స్ కూడా బాగా యాక్ట్ గా ఉంటాయంట. సో రోజు ఎక్సర్సైజ్ చేస్తే మన బ్రెయిన్ కి చాలా మంచిది, అండ్ మన మెమొరీ కాన్సన్ట్రేషన్ కి ఇది చాలా బాగా పనిచేస్తుంది కూడా.

లక్ష్మీ సినిమా నుండి సూపర్ హిట్ నంబర్ విన్నాం. చైతన్య స్ఫూర్తిలో మెమొరీ అండ్ కాన్సన్ట్రేషన్ ని ఎలా పెంచుకోవాలనే విషయాన్ని మాట్లాడుకుంటున్నాం కదా. అయితే మనం మన ఐడియాస్ ని రాసుకోవాలి. అసలు ఐడియాస్ అనేవి లేకపోతే మన లైఫ్ చాలా బోరింగ్ గా ఉంటుందంట. అలాగే కొంతమంది ఐడియాస్ ని ఎవరితోనూ పంచుకోరు, షేర్ చేసుకోరు కూడా, ఎందుకంటే వాళ్ల ఐడియాస్ ని కాపీ కొట్టి ఎవరైనా యూజ్ చేసుకుంటారని. ఐడియాస్ ని అకంప్లిష్ చేయాలంటే చాలా కష్టపడాలి. ఒక ఐడియాని ఎగ్జిక్యూట్ చేయాలంటే మాటలు కాదు. సో అలాంటివి పట్టించుకోకుండా మనకొచ్చిన ఐడియాస్ ని ఒక చోట రాసుకోండి. అది ఎంత చిన్నదైనా పర్వాలేదు, రాయండి. ఇలా చేసినప్పుడే మన మైండ్ కి ఒక హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఇన్స్పిరేషన్ వస్తుందంట. అలా ఐడియాస్ కొన్ని రాస్తే మన బ్రెయిన్ కి ఒక ఎనర్జీ వస్తుంది, మనం గోల్స్ మీద ఫోకస్ కూడా చేయగలుగుతాం.

చైతన్య స్ఫూర్తి వింటున్నారు. స్టూడియో క్లాక్ లో 1:53 అవుతుంది. అయితే నెక్స్ట్ మన మైండ్ ని కంఫర్ట్ జోన్ నుండి బయటకు తీసుకురావాలి, మన మైండ్ ని మంచి యాక్షన్స్ లో ఉంచాలంట. అలా ఉంచాలన్నా, దాన్ని ప్రతిరోజు డెవలప్ చేయాలన్నా కొత్త విషయాలు నేర్చుకోవడం చాలా ముఖ్యం. కానీ చాలా మంది ఇది చెయ్యరు, ఎందుకంటే వాళ్లు చేస్తున్న పని వాళ్లకు తెలిసిన విషయాలు చాలనుకుంటారు. కొత్తగా ఏం నేర్చుకోవాల్సిన అవసరం లేదనే కంఫర్ట్ జోన్ లో ఉండిపోతారు. సో మన మైండ్ ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే కంఫర్ట్ జోన్ నుండి బయటకు రావాల్సిందే. ప్రతిరోజు ఏదైనా కొత్త ఛాలెంజ్ తీసుకుని మన మైండ్ ని, అంటే మన మైండ్ యొక్క ప్రాబ్లమ్ సాల్వింగ్ కెపాసిటీని పెంచుతుంది అది.

అయితే ఎలా అయితే ఒక వజ్రాన్ని సానబెట్టి దానికి ఆ షైన్ అండ్ లుక్ ని ఇస్తారో, అలాగే మన మైండ్ ని కూడా రోజు రోజు ఉపయోగించి దానికి ట్రైనింగ్ ఇచ్చి మన బ్రెయిన్ ని కూడా ఒక వజ్రంలా తయారు చేసుకోవచ్చు. మన ఫోకస్ పెంచుకోవాలన్నా, చేస్తున్న పని మీద అటెన్షన్ పెరగాలన్నా కొత్త కొత్త అలవాట్లు ఫామ్ చేసుకోవాలి, వాటిని పాటించాలి. ఇది ఇవాల్టి చైతన్య స్ఫూర్తిలో మైండ్ అలాగే మెమొరీ కాన్సన్ట్రేషన్ ని పెంచుకోవడానికి తీసుకోవాల్సిన ఏమంటారు పద్ధతులు, వాటి గురించి మాట్లాడుకున్నాం.

0: ప్రాంతీయ వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన 20 ఏళ్ల ప్రజా జీవితాన్ని గుర్తు చేసుకుంటూ ప్రజల ఆశీస్సులతో సేవా ప్రస్థానాన్ని కొనసాగిస్తానని అన్నారు. పర్యాటక ఆతిథ్య రంగంలో తెలంగాణ అమలు జరుపుతున్న సంస్కరణను నీతి ఆయోగ్ ప్రశంసించడం పట్ల పర్యాటక శాఖ మంత్రి జుబ్బల్లి కృష్ణారావు హర్షం వ్యక్తం చేశారు. పోలీస్ శాఖలో 20,000 ఖాళీలకుగాను 5,000 పోస్టులకే అనుమతి ఇవ్వడం పట్ల బీజేపీ శాసనసభాపక్ష నేత ఎల్లటి మహేశ్వర్ రెడ్డి నిరసన వ్యక్తం చేశారు. రాష్టంలోని పలు ప్రాంతాల్లో ఈవేళ నుంచి 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు తన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైన మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్లో పర్యటించనున్నారు. 2006లో మిడ్జిల్ ZPTCగా తొలి విజయం సాధించిన రేవంత్ రెడ్డి అనంతరం MLC, MLA, MPగా ఎన్నికై 2023లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మిడ్జిల్ పర్యటనలో భాగంగా ఊర్కొండపేటలో పలు అభివృద్ది పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. తొలి రాజకీయ ప్రయాణంలో తనకు అండగా నిలిచిన నాయకులు కార్యకర్తలతో ఆత్మీయ సమాపేశంలో పాల్గొంటారు. మిడ్జిల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్థానిక నాయకుడు ద్యాపా గోపాల్ రెడ్డి విగ్రహాలను ఆవిష్కరిస్తారు. స్థానికంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో తన రాజకీయ ఎదుగుదలకు సహకరించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేయనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన 20 ఏళ్ల ప్రజా జీవితాన్ని గుర్తు చేసుకున్నారు. మిడ్జిల్లో రాజకీయ ప్రస్థానం ప్రారంభమైన రోజు నుంచి ప్రజల హృదయాల్లో రేవంత్ అన్నగా నిలిచిన ఈ ప్రయాణం తన జీవితంలో ప్రత్యేక అధ్యాయమని పేర్కొన్నారు. ఈ 2 దశాబ్దాల కాలంలో ప్రతి పోరాటంలో తనకండగా నిలిచిన ప్రజలు, మిత్రులు, శ్రేయోభిలాషులు, పార్టీ కార్యకర్తలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఇదే స్ఫూర్తితో ప్రజాసేవను మరింత విస్తరించేందుకు కృషి చేస్తానన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో శ్రామికుడిగా, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే సేవకుడిగా మరింత బాధ్యతతో పనిచేస్తానని, ప్రజల హృదయాల్లో రేవంత్ అన్నగా తన స్థానాన్ని మరింత బలపరుచుకుంటానని ఆయన స్పష్టం చేశారు. పర్యాటక ఆతిథ్య రంగ అభివృద్దిలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణలను నీతి ఆయోగ్ ప్రశంసించడం రాష్టానికి గౌరవకారణమని పర్యాటక సాంస్కృతిక శాఖల మంత్రి జుబ్బల్లి కృష్ణారావు అన్నారు. ఇటీవల విడుదల చేసిన పర్యాటక ఆతిథ్య రంగాల వృద్దికి అవకాశాల విస్తరణ అనే నివేదికలో తెలంగాణ పర్యాటక విధానాలను నీతి ఆయోగ్ ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు మంత్రి ఒక ప్రకటనలో తెలియజేశారు. తెలంగాణ పర్యాటక విధానం 2025-2030కి దేశీయ అంతర్జాతీయ పెట్టుబడిదారుల నుంచి మంచి స్పందన లభిస్తుందని మంత్రి చెప్పారు. ప్రపంచ స్థాయి పర్యాటక మౌలిక వసతులతో తెలంగాణను దేశంలోనే అగ్రగామి పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కృష్ణారావు చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మూడపల్లిలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం పనులకు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆదేశ్ శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఆదేశ్ శ్రీనివాస్ మాట్లాడుతూ పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
1: ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ సంబంధించిన విద్యా శాఖలు పేరు మార్పులు తీసుకురావడానికి చేసే ప్రయత్నంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యా శాఖను కూడా తన దగ్గర పెట్టుకొని సమూహంలో మార్పులు చేస్తూ పేదలందరికీ కూడా కార్పొరేట్ స్థాయిలో ఉన్నటువంటి విద్యను అంటిబల్లించబడి లక్ష్యంతో అనేకమైనటువంటి నూతన నరుడికి శ్రీకారం చుడుతున్నారని చూశారు.
0: స్వాతంత్ర సమరయోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్బంగా హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి ఉప ముఖ్యమంత్రి పట్టు విక్రమార్క, మంత్రి వాకిటి శ్రీహరి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా ఆయన ఆశయాలను స్మరించుకుంటూ వారి త్యాగస్ఫూర్తి భావితరాలకు స్పూర్తిదాయకమని పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజు జయంతిని పురస్కరించుకుని క్షత్రియ సేవా సమితి బహుకరించిన అంబులెన్స్ ను మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ అధికారులకు అందజేశారు. భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో నిన్న న్యూఢిల్లీలో జరిగిన మీడియా కమ్యూనికేషన్ నోడల్ అధికారుల జాతీయ సదస్సులో తెలంగాణ సమాచార పౌర సంబంధాల శాఖకు చెందిన జిల్లా ప్రజా సంబంధాలు, మీడియా, సోషల్ మీడియా నోడల్ అధికారులు పాల్గొన్నారు.

0: సందర్బంగా ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ మాట్లాడుతూ, స్వేచ్ఛాయుతమైన పారదర్శకమైన ఎన్నికల నిర్వహణలో మీడియా, ప్రజా సంబంధాల అధికారుల పాత్ర కీలకమన్నారు. ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ ప్రక్రియలో తప్పుడు ప్రచారాన్ని సమర్థంగా ఎదుర్కొంటూ అధికారిక సమాచారాన్ని ప్రజలకు వేగంగా చేరవేయాలని సూచించారు. ఎన్నికల నిర్వహణలో డిజిటల్ సాంకేతికత వినియోగం, సోషల్ మీడియా సవాళ్లు, పెయిడ్ న్యూస్ నియంత్రణ, ఓటర్ సేవలను ఒకే వేదికపై అందిస్తున్న ఈసీఐ నెట్ వినియోగంపై అధికారులకు అవగాహన కల్పించారు. ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HBD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కుమరయ్య వర్ధంతి సందర్బంగా రవీంద్ర భారతిలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో మంత్రి పొన్నం ప్రభాకర్ నివాళులర్పించారు. దొడ్డి కుమరయ్య ఆశయాలైన సమానత్వం, సామాజిక న్యాయం, ఆత్మగౌరవాన్ని భావితరాలకు చేర్చడం అందరి బాధ్యత అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం వెనుకబడిన వర్గాల అభ్యున్నతి, రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందని ప్రభాకర్ చెప్పారు. విద్య సామాజిక వర్గాల అభివృద్దికి ప్రధాన మార్గమని, ఉన్నత విద్యతోనే అన్ని రంగాల్లో పురోగతి సాధ్యమని కూడా మంత్రి పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం కోనేరుపల్లి గ్రామం ప్లాస్టిక్ రహిత గ్రామంగా అధికారులు ప్రకటించారు. ప్లాస్టిక్ నిషేధంపై ముందుగా ప్రజలకు అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ వేస్ట్ పై గ్రామ పంచాయతీ ముందు ఏర్పాటు చేసిన సమాపేశంలో జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ అధికారి గీత మాట్లాడుతూ, గ్రామంలో సింగిల్ యూస్ ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధించాలని నిర్ణయం తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
1: పదండి మండలంలోని కోనేరుపల్లి గ్రామ పంచాయతీలో ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దడం కోసము గ్రామంలో ఒక శపథం చేయడం జరిగింది. ఏంటంటే ఈ రోజు నుండి ఎవ్వరం కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని ఎట్టి పరిస్థితుల్లో వాడమని ఒక చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి గ్రామ సర్పంచ్ గారికి అధికారులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ,
0: తెలంగాణ పోలీస్ శాఖలో సుమారు 20,000 ఖాళీలుండగా ప్రభుత్వం కేవలం 5,000 పోస్టులను మాత్రమే భర్తీ చేయడానికి అనుమతించడం సహేతుకమైన చర్య కాబోదని బీజేపీ శాసనసభాపక్ష నేత ఎల్లేటి మహేశ్వరరెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ యువతను మోసం చేస్తోందని ఎక్స్ వేదికగా విమర్శించారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు పోస్టుల సంఖ్యను పరిమితి చేయడం సరికాదన్నారు. తమ న్యాయమైన డిమాండ్ల కోసం శాంతియుతంగా ఆందోళన చేస్తున్న పోలీసు ఉద్యోగార్థుల పోరాటాలకు బీజేపీ మద్దతుంటుందని ఆయన చెప్పారు. సంగారెడ్డిలోని సర్ సివి రామన్ సైన్స్ మ్యూజియంను జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సందర్శించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ, సైన్స్ ప్రయోగశాలలను సమర్థవంతంగా వినియోగించి విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. పరిసరాల్లో లభ్యమయ్యే వస్తువులను ఉపయోగించి నిజ జీవితానికి అనుసంధానించే విధంగా బోధన చేపట్టాలని కూడా ఆయన చెప్పారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం చిన్నబోయినపల్లి గ్రామంలో ప్రైవేట్ పాఠశాలలు, వాటి వాహనాలకు గ్రామస్తులు నో ఎంట్రీ విధించారు. సర్పంచ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలోనే పిల్లలను చేర్పించడంతో విద్యార్థుల సంఖ్య 13 నుంచి 126 పెరిగింది. ఈ సందర్బంగా డీఈఓ సిద్ధార్థరెడ్డి మాట్లాడుతూ, ఇది ప్రభుత్వ విద్య బలోపేతానికి శుభ పరిణామమని అన్నారు.
2: అడ్మిషన్స్ పెరగడంలో ముఖ్య కారణము ఆ విలేజర్స్ అందరూ ప్రైవేట్ పాఠశాలకు పంపించామని ఒక గ్రామ సభలో నిర్ధారించుకుని తమ పిల్లల్ని అందరినీ ఆ స్కూల్లో చేర్పించడం జరిగింది. పిల్లలకు సరిపడా టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ కూడా ఆల్రెడీ స్కూల్ పాయింట్ కి చేర్చడం జరిగింది. ప్రైవేట్ స్కూల్ అని కాదని గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు జాయిన్ అవ్వడం ఇది ఒక శుభ పరిణామం. ఇలాగే కొనసాగితే మన గవర్నమెంట్ స్కూళ్లలో నో అడ్మిషన్ బోర్డు పెట్టే పరిస్థితి వస్తుంది.
0: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఈవేళ నుంచి 3 రోజుల పాటు తెలంగాణలోని పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఈ అల్పపీడనం రాబోయే 2 రోజుల్లో తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వెల్లడించింది. నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, ఆదిలాబాద్, కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, ఉమ్మడి, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. తెలంగాణ మహారాష్ట సరిహద్దు కెరమెరి మండలంలోని 11 గ్రామాల్లో సర్ ప్రక్రియపై నెలకొన్న సందిగ్ధత తొలగించే దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. ఆసిఫాబాద్ ఆర్డీఓ లోకేశ్వరరావు స్థానిక తహసీల్దార్తో కలిసి పరండోలి, ముఖదంగూడ గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి ఎస్ఐఆర్ ఫోరాలు పంపిణీ చేశారు. విధి నిర్వహణలో ఉండగా మరణించిన ప్రభుత్వోద్యోగుల కుటుంబాలకు అండగా ఉంటామని సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రెవెన్యూ శాఖలో కారుణ్య నియామకాల కింద ఎంపికైన పలువురు అభ్యర్థులకు సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తో కలిసి నియామక పత్రాలను నిన్న సాయంత్రం అందజేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన 20 ఏళ్ల ప్రజా జీవితాన్ని గుర్తు చేసుకుంటూ ప్రజల ఆశీస్సులతో సేవా ప్రస్థానాన్ని కొనసాగిస్తానన్నారు.

పర్యాటక ఆతిథ్య రంగంలో తెలంగాణ అమలు జరుపుతున్న సంస్కరణలు నీతి ఆయోగ్ ప్రశంసించడం పట్ల పర్యాటక శాఖ మంత్రి జుపల్లి కృష్ణారావు హర్షం వ్యక్తం చేశారు. పోలీస్ శాఖలో 20,000 ఖాళీలకు 5,000 పోస్టులకి అనుమతి ఇవ్వడం పట్ల బీజేపీ శాసనసభ పక్ష నేత ఈరెడ్డి మహేశ్వరరెడ్డి నిరసన వ్యక్తం చేశారు. రాష్టంలో పలు ప్రాంతాల్లో ఈ వేళ నుంచి 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 1:20:40 మరి కాసేపట్లో షో టైం కార్యక్రమం వింటారు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ లో సమయం 1 గంట దాటి 21 నిమిషాలు దాటుతుంది. మరి మనందరికీ తెలుసు, షో టైం కార్యక్రమంలో సినిమాలకి జనరల్ నాలెడ్జ్ కి సంబంధించిన క్వశ్చన్స్ కి మీరు ఆన్సర్స్ టకటక టకటక పంపించేస్తారు. మరి ఇంతకీ వాళ్ళ మొదటి ప్రశ్న ఏంటంటే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూలై 6 నుండి ఎన్ని దేశాల పర్యటనకు వెళ్తున్నారు, ఆ దేశాల పేర్లేంటి? ప్రశ్న మరొకసారి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూలై 6 నుండి ఎన్ని దేశాల పర్యటనకు వెళ్తున్నారు, ఆ దేశాల పేర్లేంటి? మీకు తెలిసినట్టయితే మీ ఆన్సర్ టైప్ చేసి, మీ ఊరు పేరు టైప్ చేసి 0402324085 నెంబర్ కి వాట్సాప్ పంపించండి.

సూపర్ హిట్ నెంబర్ విన్నాం కదా, ఆర్య 2 సినిమా అండి. మరి తరువాత మనం అడిగిన మొదటి ప్రశ్న ఇవాళ షో టైమ్ లో ఏంటంటే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు జూలై 6 నుండి ఎన్ని దేశాల పర్యటనకు వెళ్తున్నారు, ఆ దేశాల పేర్లు ఏంటి అని. చాలా మంది ఆన్సర్స్, కరెక్ట్ ఆన్సర్స్ పంపిస్తున్నారు. మరి ఇప్పటికీ మీరు ఇంకా ఈ ప్రశ్న ఇప్పుడే విన్నట్టయితే, ఈ ప్రశ్నకి సమాధానం మీకు తెలిసినట్టయితే, మీరు చేయాల్సిందల్లా మీ ఆన్సర్ ని రాసి పంపి, అదే మీ ఊరు పేరు టైప్ చేసి 0402324085 నెంబర్కి వాట్సాప్ చేసి పంపండి. ఈ సాంగ్ తర్వాత నేను డెఫినెట్ గా ఆన్సర్ ఏంటో, కరెక్ట్ ఆన్సర్ పంపిన వాళ్ల నేమ్స్ ని కూడా రివీల్ చేస్తాను.

బృందావనం నుంచి ఒక సూపర్ హిట్ నెంబర్ విన్న తర్వాత షో టైంలో మనం అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూలై 6 నుండి ఎన్ని దేశాల పర్యటనకు వెళ్తున్నారు, అలాగే ఆ దేశాల పేర్లు ఏంటి అన్న ప్రశ్నకి సమాధానాలు కరెక్ట్ గా పంపించిన వాళ్ల నేమ్స్ ఇప్పుడు చదువుతాను నేను. సేర్ల వెంకటేష్, సుగుణ రాంప్రసాద్, రామ్ చరణ్ గజ్వేల్ నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా బాలకృష్ణ నర్సంపేట నుండి ఇంకా ఇదే ప్రశ్నకి కరెక్ట్ ఆన్సర్ బ్రూస్లీ సూరారం కాలనీ. ఇంకా మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజులి వెంకటేష్, శ్యామల. ఇంకిదే ఆన్సర్ పాలెం పోలయ్య, ఆళ్లగడ్డ, నంద్యాల డిస్టిక్ నుంచి కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బాలాజీ, సావిత్రి, కుబేర్ నిర్మల్ జిల్లా నుండి. ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి దస్తగిరి సంధ్య కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బలరాం, సరోజా విద్యా సెంటర్ పాయింట్ బోయిన్పల్లి నుంచి కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కీసర మండల్ గోధుమకుంట గ్రామం నుండి బండి కృష్ణ, మల్లేష్, విజయలక్ష్మి.

మీ కళ్యాణి భవాని, సుప్రియ కృష్ణకాంత్, సాయి చిరణ్ వీళ్ళంతా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మరి ఇంతకీ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మూడు దేశాలు, అలాగే దేశాల పేర్లు ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్. థ్యాంక్ యూ సో మచ్ కరెక్ట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ. మరి తర్వాత ఇంకొక ప్రశ్న కూడా రెడీగా ఉంది మీ అందరి కోసం. ఏంటంటే లాస్ ఏంజల్స్ అనే ఈ నగరం, ఈ సిటీ మనందరికీ తెలుసు అమెరికాలో ఉంటుందని. మరి ఆ సిటీ ఏ పరిశ్రమకి ప్రసిద్ధి చెందింది? ఆ సిటీ దేనికి ఫేమస్? ఈ ప్రశ్నకి ఆన్సర్ మీకు తెలిసినట్టయితే తెలుసుగా మీ ఆన్సర్ టైప్ చేసి, మీ ఊరు పేరు టైప్ చేసి 0402324052 నెంబర్కి వాట్సాప్ పంపించండి. ఈలోగా ఈ సూపర్ హిట్ నెంబర్ మనందరి కోసం.

సూపర్ హిట్ నెంబర్ విన్నాం ఏ సినిమా నుండి, కాంచన సినిమా నుండి విన్న తర్వాత నెక్స్ట్ మనం అడిగిన ప్రశ్నకి సమాధానం కరెక్ట్ గా వచ్చిందా లేదా చూద్దామా? లేదంటే ఇప్పుడు గనక మీరు ఈ ప్రశ్న విన్నట్టయితే, లాస్ ఏంజల్స్ అనే సిటీ గురించి మీరు వినే ఉంటారు అమెరికాలో, మరి ఆ సిటీ దేనికి స్పెషల్, దేనికి ఫేమస్ అని అడిగిన ప్రశ్నకి మీ కనుక సమాధానం తెలిసినట్టయితే మీ ఆన్సర్ టైప్ చేసి, మీ ఊరు పేరు టైప్ చేసి 04023240852 నెంబర్ కి వాట్సాప్ పంపించండి. ఇప్పుడైతే ఈ సూపర్ హిట్ నెంబర్ మనందరి కోసం, ఎందుకంటే ప్రేమంటా సినిమా నుండి.

సూపర్ హిట్ టెనర్స్టిక్ ట్రాక్ విన్నాం ఎందుకంటే ప్రేమ అంటారు సినిమా నుండి. మరి మనం అడిగిన ప్రశ్నకి లాస్ ఏంజిల్స్ అంటే దేనికి ఫేమస్ స్పెషల్ అని అడిగిన ప్రశ్నకి కరెక్ట్ ఆన్సర్ పంపించారు వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుండి ఊర్మిళ సతీష్. ఇంకా కరెక్ట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు నాగనాథ్ గుప్తా నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా చింత శ్రీనివాస్ షాపల్లి నుండి, పైడిపాటి నాగభూషణ్ రావు నాగ్పూర్ మహారాష్ట్ర నుండి, పాషా వరంగల్ నుంచి, కీర్తి రాజ్ కుమార్ ఆదర్శ్ నగర్ నిజామాబాద్ నుండి, సంతోష్ కుమార్ ఫ్రం యాప్రాల్, ఇంకా ఆర్మూర్ నుండి ప్రేమనాథ్ కళావతి కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అప్పలరాజు పెడన నుండి డాక్టర్ కృష్ణస్వామి హైదరాబాద్, జయలక్ష్మి ఖైరతాబాద్, ఇంకా కె గంగారెడ్డి ఆదిలాబాద్ నుంచి కూడా మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు. ఇంకా గణేష్ వేదవతి నిజాంపేట నుంచి కూడా కరెక్ట్ ఆన్సర్, పోలిపల్లి శ్రీనివాస్ రాజన్నపేట సిరిసిల్ల డిస్టిక్ నుండి, మంచిర్యాల నుండి చంద్రమౌళి పద్మారాణి, ఇంకా కరెక్ట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు జక్రాన్పల్లి నుంచి అరుణ రాజేందర్ ఏలూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సో మరి ఇంతకీ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే వినోదానికి అంటే సినిమాలకి ముఖ్యంగా అది లాస్ ఏంజెల్స్ ఫేమస్ అనమాట. రైట్, మరి స్టూడియో క్లాక్ లో 1:47 అవుతుంది. మరి ఇంకొక సినిమాలకు సంబంధించిన ప్రశ్న అయితే మన లిజనర్స్ ఈజీగా కనిపెట్టిస్తారు. మరి ఇంతకీ ఆ సినిమాలకు సంబంధించిన ప్రశ్న నేను అడుగుతాను లేదా వినిపిస్తాను చూద్దాం. ఇప్పుడు నేను ఇప్పుడు వినిపించే ఈ ఆడియో క్లిప్ ఏ సినిమా లేదో మీకు తెలిసినట్టయితే మీ ఆన్సర్ మీ ఊరు పేరు టైప్ చేసి 0402324 0852 నెంబర్ కి పంపించండి. మరి ఇంతకీ ఆ క్లిప్ ఏందో వినేద్దామా?

గుర్తు వచ్చిందా? చాలా మంది కరెక్ట్ ఆన్సర్స్ ఇప్పుడే టైప్ చేస్తున్నట్టున్నారు. డెఫినెట్ గా మీ పేరుని నేను రివీల్ చేస్తాను ఈ పాట తర్వాత. మరి ఇంతకీ ఈ మీరు విన్న ఈ ఆడియో క్లిప్ ఏ సినిమాలోదు, ఆ సినిమా పేరు మీకు తెలిసినట్టయితే టైప్ చేసి, మీ ఊరు పేరు టైప్ చేసి 04023240852 నెంబర్ కి వాట్సాప్ చేయండి. ఈలోగా బ్యాక్ బెంచ్ స్టూడెంట్ సినిమా నుండి దినకర్ ప్రణవి సునీల్ కశ్యప్ పాడిన తెలిసి తెలిసి అనే ఈ సూపర్ హిట్ నెంబర్ విందాం. స్టేడియం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

మనోజనరంజని. స్టూడియో క్లాక్ లో 154 దాటి టైం ముందుకు వెళ్తోంది. మన షో టైంలో మనం అడిగిన ప్రశ్న ఏంటంటే ఇది,

ఇంత సూపర్ గా ఉంది కదా, మరి ఇది ఏ సినిమాలోది అని అడిగిన ప్రశ్నకి కరెక్ట్ గా ఆన్సర్ పంపించారు లిల్లీ ఫ్రమ్ సీతాఫుల్ మండి. ఇంకా వీరితో పాటు పీపీ రావు, కేవీ రావు ఖైరతాబాద్ నుంచి కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనిత ఫ్రమ్ సీతాపుల్ మండి, గంగు మహేందర్ నాగలక్ష్మి ఇల్లంతకుంట మండల్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నరేష్

మెర్సి విజయ రోజా శిరీష ఓంకార్ లక్ష్మీ నరసింహ మహబూబ్ నగర్ డిస్టిక్ నుండి కరెక్ట్ ఆన్సర్. గంగారెడ్డి ఆదిలాబాద్ నుండి. ఇంకా ఎంఎం శాస్త్రి రాజన్న సిరిసిల్ల డిస్టిక్ రుద్రవరం నుండి రాపర్తి నర్సింగ్. ఇంకా సీను రాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వెంకటేష్ నందిపేట నుండి ఇంకా కరెక్ట్ ఆన్సర్ పంపించిన వారు జాప భూమేశ్వర్ వెల్లుల్ల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. ఇంకా హనంకొండ జిల్లా ధర్మసాగర్ నుండి పావని వేణు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నేదురుని కళ్యాణ్ చారి కల్వకుర్తి నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకా చింతా శ్రీనివాస్ ఫ్రం షాపల్లి. పోగుల శ్రీనివాస్ లక్ష్మీ శ్రీనిధి సిద్ధార్థ్ బీరవల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నల్గొండ డిస్టిక్ చిత్రియాల గ్రామం నుండి వెంకటాచారి వరలక్ష్మి కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా ఓల్డ్ సిటీ శివగంగానగర్ నుండి ధనరాజ్ సునీత, వీరితో పాటు ఆనందం రామలక్ష్మి మహమ్మద్ ఇనాయతుల్లా, ఇంకా బాగ్లింగంపల్లి నుంచి శ్రీనివాస్ పోలిపల్లి శ్రీనివాస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మరి ఇంతకీ కరెక్ట్ ఆన్సర్ ఏంటో తెలుసా? సాహస వీరుడు సాగర కన్య సినిమా నుండి మీనా మీనా అనే ఈ పాటకి ముందు ఈ ఆడియో స్టార్ట్ అవుతుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ లిజనర్స్ అందరికీ కరెక్ట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ. మరి ఇది వాళ్ళ షో టైం. ఇప్పుడైతే ఒక సూపర్ హిట్ నెంబర్ వచ్చేస్తుంది కార్తికేయ సినిమా నుండి. హరిచరణ్ పాడిన సాంగ్ సరిపోవు. నిజంగా మనకి ఎన్ని ప్రశ్నలున్నా అస్సలు సరిపోవు కదా. స్టే ట్యూన్డ్.

స్టూడి క్లాక్ 2:32 టైం అవుతుంది. శక్తిశీలు వింటున్నారు దాసరి కోటిరత్నం గారి గురించి. అలా నాటకాల్లో నటిస్తూనే శ్రీ రాజనాల వెంకటప్పయ్య శాస్త్రి గారి వద్ద శాస్త్రీయ సంగీతంలో శిక్షణ పొందారు. ఒకవైపు అత్యంత సహజ నటనకు మధురమైన గాత్రం తోడవటంతో మంచి నటిమణిగా అతి చిరకాలంలోనే పేరు సంపాదించుకున్నారు కోటిరత్నం గారు. సహజ సిద్ధమైన సాత్విక స్త్రీ పాత్రలే కాకుండా రామదాసు, కంసుడు లాంటి గంభీరమైన పాత్రలు పోషించి మెప్పించారు. కోటిరత్నం గారికి సావిత్రి నాటకంలో శ్రీకృష్ణ పాత్రలు కూడా ఆ రోజుల్లో ఎంతో కీర్తి ప్రతిష్టలు తెప్పించాయన్నమాట.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674 మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: శక్తిశీలు వింటున్నారు. ముఖ్యంగా భానుమతి రామకృష్ణ గారు, ఏకంగా దాసరి కోటిరత్నం గారి మధురమైన గాత్ర పరిచయం బాగా తెలిసిందే. ఎందుకంటే ఆ పాడే విధానాన్ని సొంతంగా పాడాలన్న తపనే ఒక స్ఫూర్తిగా తీసుకొని స్వయంగా ప్లేబ్యాక్ కూడా భానుమతి రామకృష్ణ గారే పాడుకోవాలని నిర్ణయించుకున్నారంట దాసరి కోటిరత్నం గారిని చూసిన తర్వాత.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: స్టూడియో క్లాక్ లో సమయం 2:42 అవుతుంది. శక్తిశీలు వింటున్నారు. దాసరి కోటిరత్నం గారి గురించి మాట్లాడుతున్నాం. ఆవిడ ఒకసారి మాటల్లో అలా కన్నంబ గారితో ఇలా అన్నారంట. అయితే ఒకసారి కన్నా అంటే మనం తర్వాత మన పేరు నిలబెట్టే అమ్మాయి భానుమతే అన్ని రంగాల్లో ప్రజ్ఞని సంపాదించుకునే అర్హత ఆ అమ్మాయికి మాత్రమే ఉంది, చూడు భవిష్యత్తులో ఎంత పేరు సంపాదించుకుంటుందో అన్నారంట. దాసరి కోటిరత్నం గారు అన్నమాట నిజమైంది. ఎందుకంటే మనం కూడా చూసాం, భానుమతి రామకృష్ణ గారు కూడా దాసరి కోటిరత్నం గారిలాగే వర్సటాలిటీ మెయింటైన్ చేశారు. గాయనిగా, దర్శకురాలిగా, నిర్మాతగా, ఇంకా యాక్టర్గా కూడా ఎంతటి స్థాయికి చేరుకున్నారో మనందరికీ తెలిసిందేగా.

శక్తిశీలు వింటున్నారు. దాసరి కోటిరత్నం గారి గురించి మాట్లాడుకుంటున్నాం. దాసరి కోటిరత్నం గారు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరస్మరణీయంగా నిలిచిపోయిన మైలురాళ్ల గురించి తెలుసుకుందామా? ఆవిడ తొలి మహిళా నిర్మాత, మధుర గాయని, సినిమా టైటిల్ రోల్ పోషించిన ఫస్ట్ యాక్ట్రెస్ కూడా ఆవిడే. తొలి మహిళా నాటక బృందకర్త, ఇంకా చెప్పాలంటే పురుష పాత్ర పోషించిన తొలి మహిళ కూడా ఆవిడే. మన దక్షిణాది, మన సౌత్ నుంచి కలకత్తా సినిమా కోసం వెళ్లిన తొలి యాక్ట్రెస్ కూడా. ఇంకా నారద పాత్ర పోషించిన తొలి మహిళ కూడా ఆవిడే.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

శక్తిశీలి కార్యక్రమం వింటున్నాను కదా. తెలుగు సినిమా నాటక రంగాల్లో 45 సంవత్సరాల పాటు విశేష కృషి చేసిన దాసరి కోటిరత్నం గారు 1972 డిసెంబర్లో చిలకలూరుపేటలో చివరి శ్వాస విడిచారు. అంతటి సులక్షణరాలైన సుశిక్తురాలైన కళామ తల్లి కీర్తి కిరీటంలో కలికితురాయిగా నిలిచిన దాసరి కోటిరత్నం గారు ఇవాల్టి మన శక్తిశీలి.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం. బిజినెస్ ముచ్చట్లు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 3 గంటలు దాటింది. మరి కాసేపట్లో వివిధ భారతి ముంబై కేంద్రం నుండి రిలే.
1: ఈ వివిధ భారతి హే రాష్ట్రీయ సేవా దేశ్ కీ సురీలీ ధడకన్ కార్యక్రమం మన్ చాహే గీత్ లేకర్ హమ్ ఉపస్థిత్ హో రహే హై.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నింట. సమయం 5 గంటలు దాటి 11 సెకండ్లు. ఇప్పటిదాకా వివిధ భారతీయ ఆకాశవాణి తెలుగు హిందీ కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ ముంబై కేంద్రాల నుంచి రిలే అయినాయి. ఇక ఇప్పటి సంధి రాత్రి 11 కొట్టేదాకా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM సొంత కార్యక్రమాలు షురు అవుతాయి. ఈ కార్యక్రమాలను 100.2 MHz FM పై, ఇంకా ప్రసార భారతి న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ పై కూడా వినొచ్చు. ఇంకొంచెం సేపట్లా మిమ్మల్ని పలకరించి అలరించే కార్యక్రమం మాట చెప్పుండ్రి పాట ఇనుండ్రి ప్రసారమవుతుంది. ఇదైనాక కతిందాం కార్యక్రమం ఉంటుంది. తర్వాత 5:45 యువవాణి యువజనుల కార్యక్రమంలో పిల్లనగ్రోవి కళాకారుడు వల్క ప్రవీణ్తో యు దినేష్ పెట్టిన ముచ్చట ప్రసారమవుతుంది. ఇక మిగతా కార్యక్రమాల వివరాలు 6:05 ఇయలటి రేపటి కార్యక్రమాల జప్తా. అంతవరకు ట్యూన్ చేసి వింటూనే ఉండుర్రి 100.2 FM.

అట్లనే ఉత్తరం ద్వారా కూడా పాటల్ని కోరే వెసులుబాటును మీకు కల్పించింది మన ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మీరు ఉత్తరం రాయాల్సిన మా చిరునామా స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM విద్యానగర్ ఆదిలాబాద్ 504001 ఇదే పిన్ కోడ్ నంబర్. కొన్ని పదాల కలయిక వల్ల కావ్యం ఉద్భవించినట్లు స్వరాలతో కూర్చిన మాల సంగీతమై సామవేదంగా మలచబడిందట. మరి ఆ స్వరాలు కలగలిసిన గీతాలను మనం ఇప్పుడు విందాం మన మాట చెప్పుండ్రీ పాటైనుండ్రీ కార్యక్రమంలా. అయితే ముందుగల్లా వానా చిత్రం నుంచి ఈ పాట మీకోసం.

మనస్సు నిండా. మీరు వింటున్నారు మాట చెప్పుండ్రి, పాట ఇనుండ్రి కార్యక్రమంలో కోరిన పాటల్ని. అయితే మనకు ఉత్తరాన్ని రాసి పంపినరు ఆకాశవాణి ఆదిలాబాద్ వారికి మా నమస్కారంలు అంటూ, నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుంచి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవిరాజు, సవిత, లవణ్య, శ్రీనిధి, శ్రీహిత, రుషికేష్, అక్షయ్ వీరైతే ఉత్తరాన్ని రాసి పంపినరు. వారికి ఆరాధన చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి గానం చేసిన అరేమైంది అనే పాటను వినిపించమంటూ అంటే కోరినరు. అయితే ఈ పాటకు సంగీతాన్ని సమకూర్చింది ఇళయరాజా, సాహిత్యం ఆచార్య ఆత్రేయ అంటూ కూడా వారు ఉత్తరం పైన దీన్ని రాసి పంపినరు. వారి కోసమైతే తప్పకుండా ఉత్తర క్షమించాలి, వారి కోసమైతే తప్పకుండా పాటను వినిపిస్తా. అయితే శ్రోతలు మీరు కూడా ఇట్లనే ఉత్తరాలను రాసి పాటల్ని కోరచ్చు. మీరు ఉత్తరం రాయాల్సిన మా చిరునామా స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM విద్యానగర్ ఆదిలాబాద్ 504001. ఇప్పుడైతే వారు కోరిన పాట విందాం.

0: ఈ మాట చెప్పుండ్రి పాటైనున్నరీ కార్యక్రమానికి ఒక శ్రోత ఫోన్ చేసి ఫోన్ లైన్ లో ఉన్నారు. వెంకన్న నిర్మల్ నుండి. హలో
1: మేడం, నమస్తే.
0: నమస్తే వెంకన్న, ఎట్లున్నావు? మంచిగున్నావా? నేను మంచిగున్నా, సూపర్. ఎట్లా మంచిగా వాతావరణం చల్లగా అయిందైతే మనకు పట్టలేని సంతోషం ఉన్నది కదా. వర్షం పడుతుంది అయితే పడుతున్నది, ఇక్కడ కూడా సన్నగా పడుతున్నది, గాని పడుతున్నది, పొద్దున్న నుంచి పడుతుంది ఇక్కడ. గట్టిగా పడుతున్నదా? ఏం చేస్తావు వెంకన్న? మరి
1: మేకలు కాస్తాం.
0: మేకలు కాస్తావు? మరి ఇప్పుడు కాస్తున్నావా? బయటనే ఉన్నావా?
1: చెట్టు కింద వర్షం పడుతున్నదని.
0: అంటే మరి అడవికి తీసుకుపోయినావా మేకల్ని, లేకపోతే అట్లా చేంట్ల పక్కన అట్లా గడ్డి భూమిలో అట్లా మేపుతున్నావా? అదే మీ వాయిస్ అయితే మంచిగా క్లియర్ గా మంచిగా వస్తున్నది. సిగ్నల్స్ కూడా మంచిగా ఉన్నట్టున్నాయి వెంకన్న. అంటే వర్షం పడ్డా కూడా వాయిస్ అయితే మంచిగా వస్తున్నది. చౌరస్తున్నది. ఓకే, మరి పగటికి సర్ది తెచ్చుకున్నావా వెంకన్న?
1: తెచ్చుకున్నా.
0: ఎందుకంటే పొద్దున్నే వస్తారు కదా మేకల్ని పట్టుకొని.
1: వర్షం పడ్డది కాబట్టి లేట్ అయింది.
0: మరి ఇప్పుడు సాయంత్రం ఎప్పుడు దాకా? 7 దాకా ఉంటావా?
1: వెళ్తాం ఇప్పుడు. 6 గంటల దాకా
0: వెళ్తాం. అదే అదే,
1: మేకలు అలా పంపిస్తుంది.
0: అంటే మీయే కావా మేకలు?
1: కావు కావు.
0: ఓకే, సర్ది తిన్నావు ఇంకా మళ్ళా మేకల్ని మేపుతున్నావు అన్నట్టుగా. మలుపుతున్నావు ఇక. సరే మరి, మరి నీకు కూడా టైం అవుతుంది కాబట్టి ఏ పాట వింటావు? మరి ఏం సినిమా నుంచి? తప్పకుండా వెంకన్న, మీ పాట వస్తుంది మరి విందాం. పాట వినుకుంటూ మేపల్ని మేకల్ని తీసుకెళ్ళి మలిపేసాయి. సరేనా? సరే వెంకన్న, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. నీ పాట వస్తుంది విను మరి.
1: నమస్తే.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇది తెలంగాణ యాసాభాసలకు అచ్చమైన నెలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నింట. మీరు వింటున్నారు మాట చెప్పుండ్రి పాట ఇనుండ్రి కార్యక్రమంలో కోరిన పాటల్ని. ఈ కార్యక్రమానికి ఇంకో శ్రోత ఫోన్ చేసి ఫోన్ లైన్ లో ఉన్నారు. ప్రభాకర్, హలో.
2: నమస్తే మేడం.
1: నమస్తే ప్రభాకర్, మంచి ఉన్నావా? ఎక్కడి నుంచి మాట్లాడుతుండ్రు ప్రభాకర్?
2: నిజామాబాద్ డిస్ట్రిక్ట్ అండి. నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నల్పేట మండలం లబర్లపట్నం గ్రామం నుంచి.
1: ఓకే, ఏం చేస్తుంటారు
2: మేడం? ఇది గ్రామీణ ఉపాధి పనికి పోతా నేను.
1: ఓకే, ఇక వెళ్ళిందా మరి పని? ఇప్పుడు వర్షంకు నడుస్తలేదేమో కదా?
2: లేదు లేదు మేడం, బంద్ ఉన్నది.
1: ఇక ఆ పనులు ఎండాకాలం ఎక్కువ ఉంటాయి అనుకుంటా.
2: ఎండాకాలం ఉంటది పని.
1: మరి ఇప్పుడైతే
2: పని లేదు,
1: వర్షం పడుతుంది అక్కడ? అవును, సన్నం సన్నం పడుతున్నది, బంద్ అవుతున్నది కదా. అవును, మరి చలికి అంటే చలికి అంటే చల్లగకు చల్లగా వర్షం పడుతుంది కదా, ఏమన్నా వేడివేడిగా తినాలనిపిస్తుంది లేదా కదా? ఊరుకూకే చాయ్ తాగా బుద్ధి అవుతుంది కదా. చెప్పండి ప్రభాకర్, ఇంకా ఏ పాట వింటారు?
2: మేడం ఇది స్వప్న చిత్రం నుంచి అంకితం నీకే అంకితము పాట వినిపియండి.
1: ఓకే, పాడతారా మరి?
2: పాడతారండి మేడం.
1: పాడతారా?
2: పాడతా పాడతా.
1: పాడండి.
2: అంకితం.

0: అంకితం నూరేళ్ళ జీవితం అంకితం నీకే అంకితం ఓ ప్రియా ఓ ప్రియా ఓ ప్రియా అంకితం నీకే అంకితం నూరేళ్ళ జీవితం.
1: సూపర్ సూపర్ అండి, చాలా చక్కగా చాలా బాగా పాడుతున్నారు. మరి మీ ఆవిడ ఉందా పక్కన? ఉన్నదా? మరి మీ ఆవిడకు చెప్తున్నారా ఏదో నీకే అంకితం ఈ జీవితం అంతా అని చెప్పేసి? ఏమంటుంది మీ ఆవిడ, ఏమన్నా నవ్వుతున్నదా? అదే చాలా చక్కగా, అంటే నిజంగా చాలా చక్కగా పాడినరు ప్రభాకర్ గారు. మరి మీరు కోరిన పాట కూడా వస్తుంది, విందామా మరి? సరే, ఈ పాటను మీ ఆవిడకే అంకితం ఇక కదా. అంతే మరి, సరేనండి, చక్కగా పాడినరు, చక్కగా మాట్లాడినరు, ధన్యవాదాలు. శ్రోతలు విన్నారు కదా, మీరు కూడా ఇట్లనే పాటల్ని కోరచ్చు, ముచ్చట పెట్టచ్చు, మంచి మంచి విషయాలను చెప్పచ్చు. అందుకు మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబరు 0873 కోను జత చేసి 2950081, ఇంకొక నంబర్ 2300081. ఈ నంబర్లకు ఫోన్ చేయండి, పాటల్ని కోరండి. ఇప్పుడైతే ప్రభాకర్ గారు కోరుకున్న పాట విందాం.

0: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी।
1: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నాణ్యతకు నమ్మకానికి హామీ.
2: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: మనతో మాట్లాడడానికి మరో శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో.
5: హలో
4: సుజాత, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: గుడేత్నూర్ మండల్ మేడం, లింగాపూర్ గ్రామం.
4: లింగాపూర్ నుంచి. సరే సుజాత, మనకు సమయం ఎక్కువ లేదు కాదు కాబట్టి ఏ పాట వింటారు?
5: బాలమిత్రుల మూవీ నుంచి,
4: బాలమిత్రుల కథ మూవీ నుంచి. తప్పకుండా పాట వస్తుంది, మరి విందాం.

0: ఈ పాటతో ఈలటి మాట చెప్పుండ్రి పాట ఇనుండ్రి కార్యక్రమం సమాప్తం. తిరిగి రేపొజామట్టు 5 నుంచి 5:30 దాకా ప్రసారమయ్యే మాట చెప్పుండ్రి పాట ఇనిరులో మరిన్ని కోరిన పాటల్ని వినొచ్చు. ఇయ్యాల రాత్రి 8 గంటలకు హుషారులో హుషారైన పాటల్ని కూడా వినిపిస్తా. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నింట కథిందాం పిల్లల కోసం కార్యక్రమం. పిల్లలకు కథలంటే ఎంతగానో ఇష్టముంటాయి. ముందటి కాలంలో అమ్మమ్మలు నానమ్మలు తాతలు కథలు చెప్తుంటే ఊగొట్టుకుంటా అన్నం తినేటోళ్ళు నిద్రపోయేటోళ్ళు. ఇప్పుడు అట్లా కథలు చెప్పేటోళ్ళు లేరు, వినేటోళ్ళు లేరు. మరి అసొంటి పిల్లల కోసం ఆకాశవాణి ఆదిలాబాద్ బుధవారం నుండి శనివారం దాకా రోజు పొజ్జామట్టు 5:30 కథల్ని వినిపిస్తున్నది కథిందాం కార్యక్రమంలా. ఇందులో భాగంగానే ఇయ్యల్ల అమ్మ మాట తేనెమూట కథల సంపుటి నుండి తిండి దొంగ కాకి నిర్ణయం కథలు వింటారు. రచన ఆకెళ్ళ వెంకట సుబ్బలక్ష్మి, ఈ కథ చెప్తారు టీ స్రవంతి. ఇదైనాక మాతాత చెప్పిన మా మంచి కథలు కథల సంపుటి నుండి మీరు చెబుతారా నన్నే చెప్పమంటారా కథ వింటారు. రచన బెల్లంకొండ నాగేశ్వరరావు, ఈ కథ చెప్తారు ఎం వాణి. ముందుగల్ల విందాం అమ్మ మాట తేనెమూట కథల సంపుటి నుండి తిండి దొంగ కథ, ఇదైనాక కాకి నిర్ణయం కథ వింటారు. ఈ కథను చెప్తారు టీ స్రవంతి.
1: రాము 10వ తరగతి చదువుతున్నాడు. ఈ మధ్య కొత్తగా క్యారేజ్లోని భోజనం మాయం కావడం అందరికీ బాధగా మారింది. తీపి వంటకం అయితే అస్సలు ఉండదు. ప్రత్యేకమైన వంటలు తెచ్చుకున్నప్పుడు ఏమీ మిగిలక ఆ భోజనం అయిపోతోంది. క్యారేజ్ అలానే ఉంటుంది కానీ పదార్థాలు ఉండవు. కానీ దొంగని ఎవరిని అనాలి, ఎవరో ఎలా తెలుసుకోవాలి, అందరికీ అదే సమస్య అయిపోయింది. తిండి దొంగ ఎవరు? ఒకనాడు పంతులుగారు దొంగ దొరికిండు అని చెప్పాడు ఆనందంగా రాము. ఎవరురా? పంతులుగారు ఆశ్చర్యంగా అడిగిండ్రు. ఎందుకంటే ఉపాధ్యాయులకు ముఖ్యంగా క్లాస్ టీచర్ అయిన రాఘవయ్య పంతులుగారికి సమస్య అయ్యింది. రంగా సార్ అన్నాడు. ఎలా తెలిసింది అన్నారు అనుమానంగా. ఎంతవరకు నిజమో అనే భయం కూడా లేకపోలేదు. ఇదివరలో ఇలా కాలేదుగా మాస్టారు, కొత్తగా వచ్చింది రంగే, నాకు మొదట్నుంచి అతడిపై అనుమానంగా ఉన్నా నిరూపణ ఉండాలి అని ఊరుకున్నాను. ఇప్పుడెలా అయ్యింది అడిగిండు మాస్టారు. ఇదివరకు మాటల్లో రంగడు తనకు సొరకాయ పడదని, అలర్జీ అని చెప్పిండు. అమ్మచేత సొరకాయ పాయసం చేయించి తెచ్చానివాళ్ళ. అది సొరకాయతో చేసిందని రంగకు తెలియదేమో, లేక ఆత్రమో, తినేసిండు. చూడండి రంగడి మొహం ఎలా అయ్యిందో అన్నాడు ఉత్సాహంగా రాము. నిజమే, అలర్జీ వల్ల వాడి మొహమంతా ఎర్రబడి దద్దుర్లతో వాచింది. ఆ బాధకి తోడు తోటి పిల్లల హేళనతో సిగ్గుతో తలదించుకొని ఉన్నాడు రంగడు. సరే సరే, ముందు వాణ్ణి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి, తర్వాత సంగతి తర్వాత. అయినా ఈసరికే దొంగతనం వల్ల జరిగే అవమానం, ఒక్కసారి కలిగే హాని తనకి అర్థమయ్యే ఉంటుంది.

0: అవునుగా రంగా, అడిగాడు పంతులు గారు. ఇంకెప్పుడు ఇలా చెయ్యను మాస్టారు, క్షమించండి అన్నాడు బావురుమంటూ. సరే, తన తప్పు తెలుసుకున్నాడు కాబట్టి మరింకెప్పుడు తప్పుడు పనులు చెయ్యడు. మీరు కూడా అతనిని ఈ విషయంలో ఇంక హేళన చేసి దూరం చెయ్యకుండి, సరేనా అన్నారు పిల్లలతో పంతులు గారు. సరే మాస్టారు అన్నారు పిల్లలు.
1: ఇప్పటిదాకా అమ్మ మాట తేనెమూట కథల సంపుటి నుండి తిండి దొంగ కథ విన్నరు. రచన ఆకెళ్ళ వెంకట సుబ్బలక్ష్మి. ఈ కథ చెప్పినరు టి శ్రవంతి.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇప్పుడు విందాం ఆకెళ్ళ వెంకట సుబ్బలక్ష్మి రచించిన అమ్మమాట తేనెమూట కథల సంపుటి నుండి కాకి నిర్ణయం కథ విందాం. ఈ కథ చెప్తారు టి శ్రవంతి.
0: ఒకరోజు కాకి ఒక బంగారు గొలుసు దొరికింది. ఈ మధ్యనే కాకి కార్తీక పురాణం వినడం జరిగింది. ఉత్తమునికి సువర్ణదానం చేస్తే సద్గతి కలుగుతుందని చెప్పిండు బ్రాహ్మణుడు. అదృష్టవశాత్తు అది కార్తీక మాసం కావడమే కాక ఊరికే బంగారం కూడా దొరికింది. అది తనకి సద్గతి కలిగించడానికి దేవుడు చేసిన సహాయమేనని అనుకున్న కాకి ఆ రోజు కార్తీక సోమవారం కావడంతో దగ్గర్లో ఉన్న కాలువలో మునిగి చెట్టు మీద కూర్చుంది. ఆ రోజు వచ్చిపోయే బాటసారులలో ఉత్తమునికి హారం ఇవ్వాలని నిర్ణయించుకుంది. కొంతమంది ఆ దారిన వెళ్లారు, కాని వాళ్లు తాగుబోతులు మోసకారులా అనిపించి హారం ఎవ్వరికీ ఇవ్వలేదు కాకి. సాయంత్రం అవుతుండగా రామయ్య రంగయ్య అనే ఇద్దరు బాటసారులు వచ్చి ఆ చెట్టు కిందే కూర్చున్నారు. వారి వెంట కుటుంబాలు కూడా ఉన్నాయి. రెండు కుటుంబాలు బీదగానే కనబడుతున్నాయి. ఇద్దరు ఒకరి కథ మరొకరికి చెప్పుకుంటూ ఉన్నారు. రామయ్య తన సంపాదన పూర్వుల సంపాదన దాన ధర్మాలకి ఖర్చు పెట్టానని, పూర్వీకుల సంపాదన ఖర్చయిపోగా పంటలు సరిగా పండక తన సంపాదన ఇంటికే సరిపోతే దాన ధర్మాలు చెయ్యలేకపోతున్నానని, అందువల్ల పట్నం వెళ్తున్నానని చెప్పిండు. రంగయ్య తను డబ్బు సంపాదనకే పట్నం వెళ్తున్నానని, అయితే అది అంతా తన కుటుంబం కోసమేనని, ఇంతవరకు అంతంత మాత్రపు సంపాదనలో కుటుంబానికి ఎటువంటి సుఖమైన జీవితం, కనీస సౌకర్యాలు కూడా ఇవ్వలేకపోయానని అన్నాడు. ఇద్దరి కుటుంబాల వాళ్ళు దీనస్థితిలోనే కనిపించిండ్రు. కాకి హారాన్ని రంగయ్యకిచ్చేసింది. చూస్తున్న కాకి స్నేహితురాలు కోయిల ఆశ్చర్యపోయింది. మంచి పనులకు ఖర్చు పెట్టే రామయ్యను వదిలేసి స్వార్థపరుడైన రంగయ్యకిచ్చావేమిటి అని అడిగింది. కాకి రామయ్యకు బాధ్యత తెలియదని, పూర్వీకుల సంపాదన తనది, దానధర్మాలు చేసి కుటుంబాన్ని బీదగా ఉంచాడని, ఒకవేళ మళ్లీ తను నగ ఇచ్చినా అదే పని చేస్తాడని, కాని రంగయ్య కష్టజీవి అని, తన బాధ్యత కోసం ఆరాటపడుతూ ఉన్నాడని, దేవుడు కూడా తనకు మాలిన ధర్మం చెయ్యమనలేదని, తన కర్తవ్యం తాను నిర్వర్తించే వారినే తాను అభిమానిస్తానని అన్నాడని, అందుకే రంగయ్యకిచ్చానని అంది కాకి కోకిలతో.
1: ఇంతవరకు శ్రవంతి చెప్పిన ఆ కథ ఆకెళ్ళ వెంకట సుబ్బలక్ష్మి రచించిన అమ్మమాట తేనెమూట కథల సంపుటిలోనిది.
3: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी.
4: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో

0: ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్కుల చెప్పులని కొనుగోలు చేయండి. పిఐఎస్ నాణ్యతకు నమ్మకానికి హామీ.
1: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
2: కతిందాం కార్యక్రమంలో ఇప్పుడు విందాం మా తాత చెప్పిన మా మంచి కథలు. కథల సంపుటి నుండి మీరు చెబుతారా నన్నే చెప్పమంటారా కథ వింటారు. రచన బెల్లంకొండ నాగేశ్వరరావు. ఈ కథ చెప్తారు ఎం వాణి.
3: అమరావతి నగరంలో రాఘవయ్య సుబ్బమ్మ అనే దంపతులు నివసించేవాళ్లు. సుబ్బమ్మ పాడి పశువులతో పాల వ్యాపారం చేస్తుంటే తాము పెంచుకున్న కోళ్ల గుడ్లను ప్రతి ఆదివారం నగరంలోని సంతలో అమ్మివచ్చేవాడు రాఘవయ్య. ఎప్పటిలాగా ఒక ఆదివారం తోపుడు బండిలో కోడిగుడ్లు తీసుకొని బయల్దేరి రోడ్డు పక్కగా నడుస్తున్న సమయంలో బస్సును తప్పించబోయిన ఒక కారువాడు రాఘవయ్యను ఢీకొట్టాడు చిన్నగా. గాయాలు ఏమీ కానప్పటికీ తోపుడు బండి నేలపై పడడంతో దానిలోని కోడిగుడ్లన్నీ పగిలిపోయాయి. కారు నడుపుతున్న వ్యక్తి రాఘవయ్య వద్దకు వచ్చి, "మన్నించండి, నా వలన మీకు జరిగిన నష్టం ఎంతో తెలియజేస్తే అంత ధనం ఇస్తాను" అన్నాడు. "సరే బాబు, ఈ కోడిగుడ్లు వెలా రెండు భాగాలు చేస్తే ఒకటి మిగులుతుంది, మూడు భాగాలు చేస్తే రెండు మిగులుతుంది, నాలుగు భాగాలు చేస్తే మూడు మిగులుతుంది, ఐదు భాగాలు చేస్తే నాలుగు మిగులుతుంది, ఆరు భాగాలు చేస్తే ఐదు మిగులుతుంది, ఏడు భాగాలు చేస్తే సమంగా సరిపోతుంది" అని అన్నాడు రాఘవయ్య. క్షణకాలం ఆలోచించిన ఆ కారు వ్యక్తి, "ఇదిగో మరో రూపాయి అదనంగా తీసుకో" అంటూ కోడిగుడ్ల వెల చెల్లించి వెళ్ళిపోయాడు. మీలో ఎవరైనా కారులో వచ్చిన వ్యక్తి రాఘవయ్యకు ఎంత ధనం చెల్లించాడో చెప్పగలరా అని అన్నాడు ఏనుగుతాత. మీలో ఎవరైనా కారులో వచ్చిన వ్యక్తి రాఘవయ్యకు ఎంత ధనం చెల్లించాడో చెప్పగలరా అని అన్నాడు ఏనుగుతాత.
4: "రాఘవయ్య బాబాయ్ చిరునామా సరిగ్గా చెప్తే నేను వెళ్ళి సాయంత్రానికి తిరిగి వచ్చి సరైన సమాధానం చెప్తాను"
3: అన్నది పిల్లరామచిలక. దాని అతి తెలివి మాటలకు నవ్వుకున్నాయి జంతువులన్నీ.
4: "తాత, జంతువులకు ఆలోచనాశక్తి లేదు, అందుకని మేము సమాధానం చెప్పలేం, కనుక నువ్వే చెప్పాలి" అన్నాడు కోతిబావ.
3: "సరే" అన్న ఏనుగుతాత సమాధానం చెప్పాడు. "బాలలు, ఏమిటి సమాధానం కోసం వెతుకుతున్నారా? మీరూ ప్రయత్నించి చూడండి. పిల్లలు, ఆలోచించిన్రా? సరే, మీరు ఆలోచించారు కావచ్చు గాని నేను కూడా దీని సమాధానం చెప్తాను, వినండి. సమాధానం, కోడిగుడ్ల ధర 119 రూపాయలు, అదనంగా కారు నడిపే వ్యక్తి ఇచ్చింది 1 రూపాయి, మొత్తం 120 రూపాయలు.
2: ఇప్పటిదాకా మా తాత చెప్పిన మా మంచి కథలు కథల సంపుటి నుండి మీరు చెబుతారా నన్నే చెప్పమంటారా కథ విన్నారు. రచన బెల్లంకొండ నాగేశ్వరరావు. ఈ కథ చెప్పినరు ఎం వాణి. ఇంతటితో ఇలాంటి కత్తిందాం కార్యక్రమం సమాప్తం. రేపు పొజామట్టు 5:30 సంబురం పిల్లల కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణంలోని లిటిల్ స్టార్ ఉన్నత పాఠశాల విద్యార్థులు పాల్గొన్న కదంబ కార్యక్రమం ఉంటుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నింట.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ఇది 100.2 FM మనస్సు నిండా. మీరు వింటున్నారు యువవాణి యువజనుల కార్యక్రమం. యువత వారికి నచ్చిన రంగాలలో ముందుకెళ్తూ వారు సాధించిన విజయాలను, వారి అనుభూతులను, అనుభవాలను ముచ్చట్ల రూపంలో అందించే కార్యక్రమమే ఈ యువవాణి. ఈలటి కార్యక్రమంలో పిల్లన గ్రోవి కళాకారుడు వల్క ప్రవీణ్ తో యు దినేష్ పెట్టిన ముచ్చట ఇప్పుడు విందాం.
6: వల్క ప్రవీణ్, నీకు నమస్తే.
7: నమస్కారం సార్.
6: చెప్పు ప్రవీణ్, నువ్వేం చదువుకున్నావు?
7: డిగ్రీ అయిపోయింది సార్. డిగ్రీ తర్వాత బీఎడ్ చేసుకున్నాను.

0: చేస్తున్నా సార్.
1: మరి ఉద్యోగం కోసం ప్రయత్నం చేయలేదా?
0: కానీ ఆర్థిక స్తోమత వల్ల పైన చదవలేకపోయినా.
1: ఇప్పుడు ఏం పని చేస్తున్నావు?
0: రికార్డింగ్ స్టూడియోలో వర్క్ చేస్తుంటా సార్. అట్లా పాటలు పాడుతూ రాస్తూ అట్లనే ఏమైనా ఉపాధి వస్తే ఫ్లూట్ వాయిస్తూ ఉంటారు సార్. రికార్డింగ్ జానపదాలు.
1: నీ హాబీ ఏంటిది?
0: ఫ్లూట్ వాయించడం, సింగింగ్ చేయడం సార్.
1: ఈ ఫ్లూట్ వాయించడము ఎన్నేళ్ల క్రితం నేర్చుకున్నావు? ఎట్లా నేర్చుకున్నావు అసలు?
0: నేను నవోదయ స్కూల్లో చదువుకున్నప్పుడు సార్ మా గురువు గారు రమణ టీచర్ దగ్గర నేను నేర్చుకున్నా సార్. తను వాయించడం చూసి నేను కూడా నేర్చుకోవాలనేసి చిన్న ప్రయత్నం వల్ల సార్ నేర్పించిన కొన్ని పదాల వల్ల ఇట్లా నేర్చుకున్నా సార్. దాంతో నా ఇంట్రెస్ట్ తోటి నేను ఇది కొంచెం ముందడికి తీసుకోవడం జరిగింది సార్. ఇట్లానే చిన్న చిన్న ఫోక్ సాంగ్స్ వాయిస్తూ గానీ ప్రైవేట్ గా ఆల్బమ్స్ చేస్తూ గానీ ఇట్లా ఈ రోజు వరకు నేను ముందడికి నడుస్తున్నా సార్ ప్రెసెంట్ అయితే.
1: అప్పుడు ఏ క్లాస్లోను ఫ్లూట్ వాయించడం నేర్చుకునేటప్పుడు?
0: 6th 7th.
1: 6th 7th అంటే ఇప్పుడు చాలానే రకాలు వాయిస్తాయి, చాలా పాటలు పాడతాయి.
0: అవును సార్.
1: పాటలు ఎన్ని పాడగలుగుతావు ఫ్లూట్ లో?
0: ఏదైనా వాయించగలుగుతా.
1: ఏ పాట ఇచ్చినా అప్పటికప్పుడు వాడేస్తావా?
0: అవును. అంటే మనకేంటంటే సార్ మ్యూజిక్ సంబంధించి ఏంటంటే మనకు మైండ్ లో అనేది ఫిక్స్ కావాలి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యూజిక్ ఏంటనేది అయిన తర్వాత ఫిక్స్ అయిపోయిన తర్వాత వెంటనే వాడేయచ్చు.
1: అంటే ఫ్లూట్ ఎప్పుడు కొనుక్కున్నావు సొంతంగా నువ్వు?
0: సొంతంగా అంటే సార్ అదే స్కూల్ లైఫ్. నేను
1: ఎంత కొనుక్కున్నావు? ఇక్కడ
0: అప్పట్లో 250 అట్లా ఉండే సార్. ఇప్పుడు దగ్గర దగ్గర అంటే 3000 కి ఉన్నాయి. 4000, 10000 అట్లా ఉన్నాయి సార్.
1: ఇక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలా ఈ ఫ్లూట్?
0: దొరికితే ఇప్పుడు కర్ణాటక లేదా ముంబైలో మంచి ఫ్లూట్లు దొరకాలంటే.
1: హైదరాబాద్ దొరకదా?
0: దాంట్లో అంత లేవు. అంటే తయారు చేసే కంపెనీలు ఎక్కడ అంటే ముంబైలో ఉన్నాయి సార్ మంచి. అంటే ముంబై, బెంగళూరు.
1: నువ్వు ఎక్కడికి వెళ్ళి తెప్పించుకున్నావు? మరి
0: నేను ఆన్లైన్ సార్, వాళ్ళకి కాంటాక్ట్ చేసేసి గూగుల్కి వెళ్ళి నెంబర్ తీసుకొని వాళ్ళకి కాంటాక్ట్ చేసి వాళ్ళ ద్వారా నేను తెప్పించుకుంటున్నాను.
1: ఏ రకం ఫ్లూట్ అది?
0: హిందుస్థానీ.
1: పేర్లు ఉంటాయి?
0: హిందుస్థానీ ఉంటది సార. కర్ణాటక అంటే మనం నేర్చుకునేది హిందుస్థానీ కాబట్టి హిందుస్థానీ ఫ్లూట్లు తెచ్చుకుంటాం.
1: బాంబుదా లేకపోతే?
0: బాంబు సార్.
1: పలిగిపోదాం మరి?
0: లేదు సార్, అది ఏంటంటే సార్ అది బాగుంటుంది సార్. న్యాచురల్ వాయిస్ రావాలంటే బాంబు అనేది. ఇక వేరే దాంట్లో ప్లాస్టిక్ కూడా దొరుకుతాయి కానీ అంత ఉండదు సార్. దానంత మాధుర్యం అనేది రాదు.
1: కొన్ని ఇత్తడి కూడా ఉంటాయి కదా?
0: అవును సార్. అంటే ఒక్కొక్కటి ఫ్లేవర్ అంటే ఈ జనరేషన్ లో రకరకాల ఫ్రూట్లు ఉన్నాయి. వెస్టర్న్ కి సంబంధించినవి గానీ క్లాసికల్ సంబంధించినవి గానీ ఆ ట్యూన్ బట్టి, ట్యూన్ రావాలి కాబట్టి వెస్టర్న్ కి సంబంధించిన ఫ్రూట్లు అలాగున్నాయి, క్లాసికల్ సంబంధించిన అలాగే ఫ్రూట్లు ఉన్నాయి. అట్లా అన్నట్టు.

0: అయితే నువ్వు మొదటిసారిగా ఏ పాటను పాడినవు ఈ ఫ్లూట్ లో?
1: టైంలో అంటే తూనిగా తూనిగా సార్, అంటే నేర్చుకోవాలనే చిన్న ఇంట్రెస్ట్, అప్పుడు బాగుండే ఆ పాట నేర్చుకోవాలని అనుకున్నది. దాంతో ఇంట్రెస్ట్ తోటి అన్ని రకాల పాటలు పాడగలుగుతున్నా సార్.
0: నువ్వు మొదటిసారి ఫ్లూట్ లో పాట పాడినప్పుడు చుట్టుపక్కల వాళ్ళందరికీ నచ్చి ఉంటది?
1: అంటే ఫస్ట్ లో ఇక అంతగానో పర్ఫెక్ట్ గా రాదు కదా సార్, అంటే ఇక ట్రై చేస్తున్నాడు బాగా వాయిస్తున్నాడు అనుకుంటా చుట్టుపక్కల వాళ్ళు చెప్పంగా వాళ్ళ ఇంట్రెస్ట్ తోటి వాళ్ళ మాటలు వినేసి అరే బాగుంటున్నారు కదా, నెగ్లెక్ట్ గా మాట్లాడతలేరు, ఎంకరేజ్ చేస్తున్నారు అనుకుంటా అనగా ఆ మాటలు వినేసి నేను ఇంకా ముందడికి వెళ్తున్నాను.
0: అంటే ఏ కార్యక్రమాలల్లో నీకు ఇది ఉపయోగపడ్డది?
1: యూత్ ఫెస్టివల్స్ కానీ, ఈ ఫోక్ సాంగ్స్ కానీ, ఈ ఆల్బమ్ సాంగ్స్ తీస్తుంటారు కదా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, అట్లా ఆ విధంగా నేను నడిపిస్తున్నాను.
0: చదువుకునే రోజులలో ఎప్పుడైనా స్టేజ్ షోలు ఇచ్చినవా ఈ ఫ్రూట్ ద్వారా?
1: ఎక్కువ శాతం అంటే యూత్ ఫెస్టివల్స్, స్టేట్ లెవెల్ గానీ నేషనల్ లెవెల్ గానీ అవి వెళ్ళాను.
0: బీఈడి చేసినాను, మరి బీఈడి కాలేజీలో ఎప్పుడన్నా ఫ్లూట్ వాయించి వినిపించిన వాళ్ళకు?
1: అవును సార్, అట్లా వినిపించాను సార్.
0: కార్యక్రమాలు
1: ఉంటే ఒక ఇన్ఫర్మేషన్ ఫస్ట్ ఉంటే గిట్ట నేను ఖచ్చితంగా పెట్టుకుంటా సార్ నా
0: దగ్గర. పెళ్లికి వెళ్ళి ఉంటది ఎంబడు?
1: ఉంటాయి సార్. పెళ్లి అంటే మా సాంప్రదాయాల ఆదివాసులలో ఫ్లూట్ గానీ సహనాయి గానీ వాయిస్తుంటారు సార్, అప్పుడు మేము కూడా టైం పాస్ వాయిస్తుంటాం, అంటే వాళ్ళకు ఆనందం పరచడానికోసం అనేసి వాయిస్తుంటాం సార్ గూండి సాంగ్స్ అనేసి.
0: దీపావళి సమయంలో గుసాడి
1: గుసాడి సార్,
0: అప్పుడు వాయిస్తారా మీరు?
1: లేదు సార్, అప్పుడు ఏంటంటే సహనాయి ఒక్కటి ఉంటది, అంటే అందులో కూడా కొలంస్ వాళ్ళు ఉంటారు సార్, ఆర్టికల్ సంబంధించిన వాళ్ళే ఫ్లూట్ ఊదు సార్.

0: ఇప్పుడు కొన్ని ఆల్బమ్లు చేసినాను. ఏ ఆల్బమ్లు చేసినావు?
1: నా సొంతంగా అంటే ఒక 50 ఆల్బమ్లు చేసిన సార్. పాడినే అంటే ఒక 100 వరకు ఉంటాయి సార్ సాంగ్స్.
0: సీడీలు రిలీజ్ చేసిందా లేకపోతే యూట్యూబ్ లో అప్లోడ్ చేసి?
1: లేదు, ఒకప్పుడు సీడీ ఉంటుండే సార్. ఇప్పుడు ఏంటంటే మొత్తం ఫైరేజ్ కావడం వల్ల, దాని తర్వాత మెమోరీస్ రావడం వల్ల అది ఇప్పుడు మార్కెట్ లేదు కాబట్టి సార్, ఇప్పుడు యూట్యూబ్ పర్పస్ లో మేము వెళ్తున్నాం సార్. అందులోకి వెళ్ళి మాకు డబ్బులు వస్తున్నాయి, అదే రొటీన్ గా చేస్తున్నాం సార్. ఇంకో పాట తీయడానికి అదే వీలుగా ఉంటుండే సార్.
0: అంటే సొంతంగా ట్యూన్ కట్టి మీరు పాట తీస్తున్నారా?
1: అవును సార్.
0: అంటే మొత్తం గోండి లాంగ్వేజ్?
1: గోండి లాంగ్వేజ్ సార్. గోండి గానీ తెలుగు గానీ పాడుతుంటాం.
0: సినిమా పాటలు కూడా పాడతారు?
1: పాడుతాం సార్.
0: ఈ జానపద సంగీతం కూడా పాడతారు?
1: ఫోక్ సాంగ్స్ ఎక్కువ శాతం అంటే ఫోక్ సాంగ్స్ సార్. సినిమా అంటే అంత ఇంట్రెస్ట్ లేదు, కానీ ఫోక్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం సార్.
0: ఫోక్ సాంగ్స్ లో గోండి భాషలో?
1: గోండి భాషలో సార్.
0: అంటే ఎక్కడ నేర్చుకుంటున్నారు ఈ పాటలు మరి మీరు?
1: ముత్తాతలు ఈలాలు పాడుతుండే సార్. వాళ్ళ గమ్మతైన అల్లికలు, వాళ్ళు రాసిన పదాలు గానీ గమ్మత్ అనిపిస్తుండే సార్. వాళ్ళు పాడే విధానం వినేసి అరే మేము కూడా పాడగలుగుతామా లేదా అనేసి వాళ్ళ దగ్గరికి వినేసి వాళ్ళు మాకు నేర్పిస్తుండే సార్ పాటలు. మా అమ్మమ్మ గాని మా నాన్నమ్మ వాళ్ళు గాని వాళ్ళు ఇళ్ళ ఈ పాటలు ఉంటాయరా, రేల పాటలు, పెళ్లికి సంబంధించిన పాటలు గాని ఇలా ఉంటాయి అనేసి చెప్పడం వల్ల అవి మేము పెళ్లిళ్ళలో సహనయ్య ద్వారా మేము ఇట్లా పాడుతూ రేల పాటలు పాడుతూ అట్లా నేర్చుకున్నాం. అట్లనే మా స్వరాన్ని కొంచెం ముందడి పెంచుకున్నాం అన్నట్టు. మేము కూడా పాడాలా ఒక పాట, మా గొంతు ప్రజల్లోకి ఉండాలా, మనం పోయేటప్పుడు కూడా ఏం ఉండదు, ఒక గొంతు అనేది మిగిలి ఉంటది అనేసి దాని ద్వారా మేము సీడీలు కానీ ఆల్బమ్స్ కానీ చేస్తుంటున్నాం.
0: ఈ డెమ్సా పాటలలో కూడా మీరు వాయిస్తారు? ఎంతమంది వాయిస్తారు మీరు?
1: ప్రజెంట్ అయితే ఇక్కడ 3-4 ఉన్నాం సార్. వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ దాని మీద లేదు. ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను ఒక్కొని మార్కెట్ మీద నడుస్తున్నా సార్, ఎందుకంటే నా జీవనమే ఇది ఉన్నది కదా సార్.
0: ఆర్కెస్ట్రాకి వెళ్తుంటుంటారా ఎప్పుడైనా?
1: అవును సార్, అప్పుడప్పుడు వెళ్తుంటారు.
0: సంగీత్ గానీ ఆర్కెస్ట్రా గానీ?
1: ఖచ్చితంగా.
0: పెళ్లిలకు పిలుస్తారా?
1: అవును సార్, అంటే అన్ని గ్రూప్లలో పిలిపిస్తుంటారు. రికార్డింగ్ స్టూడియోలు గానీ బయట గానీ ప్రోగ్రామ్స్ కన్నా ఇండివిజువల్ గా వెళ్తుంటారు సార్. గ్రూప్ అంటూ ఏం లేదు.
0: మీకు బాగా ఇష్టమైన ఫ్లూట్ లో ఏ పాట బాగా ఇష్టం? ఫ్లూట్ లో
1: వేవేల గోప్యం వల్ల
0: అంటే ఫ్లూట్ కు
1: చాలా అంటే అనుకూలంగా ఏంటంటే మాధుర్యంగా అనిపిస్తుంది, అది నాకు ఫేవరెట్ అనిపిస్తుంది సార్.

0: మునుముందు రోజుల్లో మీ లక్ష్యం ఏంటిది? ఫ్లోట్ ద్వారా ఏం సాధించాలని మీకు ఆలోచన ఉంది, ఆశయం ఉంది?
1: నాకు ఒకటే సార్, ప్రజల్లోకి నేను అనేది తెలియాలి. అందుకోసం అనేసి దగ్గర 20 సంవత్సరాలకి ఈ ఫీల్డ్ ఉన్నా సార్, మ్యూజిక్ ఫీల్డ్ లో అదే కంటిన్యూషన్ చేస్తున్నా సార్. అందులోనే నా జీవనం ఇది అనుకుంటున్నా సార్. తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా ఎక్కువ శాతం నా చదువు మొత్తం ఇడిచిపెట్టిన, ఇందులోనే మొత్తం సాగించిన.
0: డబ్బు పరంగా మీకు తోడ్పడుతుందా ఇది?
1: యూట్యూబ్ పరంగా ఇప్పుడు స్టార్ట్ అయింది సార్, డబ్బులు పడుతున్నాయి. 10 లేదా 20 అట్లా వస్తుంటాయి సార్ నెలకి.
0: ఏమేమి పాటలు రాసింది ఇప్పటిదాకా?
1: ఎక్కువ శాతం గోని సాంగ్స్ సార్.
0: పాడతారా కొంచెం?
1: కేడా కోయారాని నగుడోరే మాల్కని జల్తరు చెరా నీవా మందిరే హే మాతిని కేడా కోయారాని.

0: బాగుంది. అంటే మీరే రాసిందా ఈ పాటని?
1: అవును సార్.
0: అంటే ఎన్ని రోజులు మీరు ఈ పాట రాసి?
1: దగ్గర దగ్గర ఈ మధ్యలో రాసిన సార్ ఈ సాంగ్. హిట్ కావడం వల్ల ఇప్పుడు ఎక్కువ శాతం, అంటే ఇప్పుడు ట్రెడిషనల్ ఒక సాంగ్ యూట్యూబ్ లో ఎక్కువ శాతం నడుస్తున్నా సార్.
0: ఇప్పుడు దీనికి సంగీతం జోడించారా లేకపోతే కేవలం ఫ్లూట్ ద్వారానే పాడి యూట్యూబ్ లో అప్లోడ్ చేశారా?
1: లేదు, పాడడం గానీ రాయడం జరిగి మ్యూజిక్ కూడా మన అంటే సార్ ఈ విధంగా ఉండాలా, ఈ ట్రెడిషనల్ కి ఈ మ్యూజిక్ సెట్ అవుతాయి అని చెప్పడం ద్వారా అక్కడ ఉన్న వ్యక్తి కీబోర్డర్ ఎవరు ఉన్నారు ఇక్కడ, తను అది వాయించడం జరుగుతుంది.
0: ఇక్కడ ఇక్కడ ఉట్నూలో ఉన్నారు
1: సార్ సగ్నిత్.
0: మరి స్టూడియో?
1: స్టూడియో అక్కడనే సార్, తనదే. హిమాలయ స్టూడియో ఒకటి ఉన్నది, జయశీలం స్టూడియో ఒకటి ఉన్నది
0: ఉట్నూలో.
1: ఇద్దరు ఫ్రెండ్స్ వాళ్ళే సార్. బాగుంది.
0: అంటే అవన్నీ ఎక్విప్మెంట్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి?
1: అవును సార్. లైవ్ లా కావాలంటే లైవ్ కు తగ్గట్టు అమౌంట్ అనేది ఉంటది. ఇప్పుడు లైవ్ కావాలంటే ఫ్లూట్ కావచ్చు, తబలా కావచ్చు, లైవ్ కు సంబంధించిన అమౌంట్ అలాగ ఉంటది. ఇప్పుడు మామూలుగా ఇట్లా రిధం మీద పాడాలి అక్కడ ఆల్రెడీ ఉంటాయి సార్ కొట్టేసి, అది జోడించడం వల్ల అది రిధం పెట్టేస్తారు, ఆ రిధం మీద పాడడం వల్ల అమౌంట్ అనేది తక్కువ పడుతుంది సార్. మనకు లైవ్ కావాలంటే లైవ్ కి కొట్టేటోళ్ళకి ఇవ్వబడుతుంది సార్ డబ్బులు.
0: మరి మేల్ ఫిమేల్ పాడాల్సి వచ్చినప్పుడు మరి ఫిమేల్ వాయిస్ మీకు దొరుకుతుందా?
1: అవును సార్, లోకల్ ఉన్నారు, అవైలబుల్
0: ఉంటుంది.
1: గోండిస్
0: వాళ్ళు వస్తారా? ఏమన్నా ఇబ్బందిగా?
1: అది ఏం లేదు సార్, వస్తుంటారు, పాడుతుంటారు, వెళ్తుంటారు.
0: వాళ్ళకి పేమెంట్ వేరు?
1: వాళ్ళది వేరుంటది.
0: ఈ ఫ్లూట్ ఎవరన్నా అడిగితే ఇస్తారా? మీ ఊర్లో చాలా మంది ఉన్నారంటున్నారు కదా ఫ్లూట్ వాయించే వాళ్ళు, మరి వాళ్ళ ఫ్లూట్ పనిచేయకపోవడము లేకపోతే అందుబాటులో లేకపోవడం
1: సార్? అరే ఒకరు సహాయం చేసుకుంటూనే ఉంటాం సార్.
0: అంటే పాడైపోవడం అట్లా ఏముండదా?
1: అట్లేం లేదు సార్.
2: ఇంతవరకు యువవాణి కార్యక్రమంలో పిల్లనగ్రోవి కళాకారుడు వల్క ప్రవీణ్ తో యు దినేష్ పెట్టిన ముచ్చట విన్నారు.

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఇయలటి రేపటి కార్యక్రమాల వివరాలు, వాటి సమయాలు. ముందుగా ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల గురించి తెలుసుకుందాం. ఈ పొజమట్టు 6:20 మన పురాణాలు కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణం రామ్నగర్ కు చెందిన పసుపుల లింగన్న బృందం చెప్పిన బాలనాగమ్మ బుర్రకథ 4వ భాగం వింటారు. 6:45 జానపద గీతాలు, ఆదిలాబాద్ పట్టణానికి చెందిన కె లక్ష్మీ బృందం పాడిన సుందర చైతన్య భజనలు మొదటి భాగం వింటారు. కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో సుస్థిర వ్యవసాయం ప్రాముఖ్యత గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ దాస్ తో ముచ్చట ఉంటుంది. వీరితో ముచ్చట పెడతారు పి అశోక్. తర్వాత రైతు అంతరంగంలో డైరీ ఫామ్ నిర్వహణ గురించి మావల మండలం బట్టి సావర్గమ్మ గ్రామానికి చెందిన పాడి రైతు నీరటి గణేష్ తో యు దినేష్ పెట్టిన ముచ్చట ప్రసారమవుతుంది. ఇయ్యల రాత్రి 7:15 ఇక 8 ఉషారులో ఉషారైన పాటలు వింటారు. రాత్రి 9:30 పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం. 10వ భాగంలో ఎంఎస్ సుబ్బలక్ష్మి గురించి విశేషాలు వింటారు రచనా పఠనం ఎస్ రాజవర్ధన్. షామ్మే గజల్లో చందన్ దాస్ పాడిన గజల్లు 3వ భాగం వింటారు. ఇలా రాత్రి 9:45 రాత్రి 10 జాతీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతుంది. ఇవి ఇయ్యల్లటి కార్యక్రమాల వివరాలు, వాటి సమయాలు. రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల గురించి తెలుసుకుందాం. రేపొద్దుగల్లా 7:15 అంబటాల సంగతులు కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా జానపద గేయాలు మాండలికాలపై పరిశోధన చేసిన మాదాడి నారాయణరెడ్డితో ముచ్చట 6వ భాగం ఉంటుంది. వీరితో ముచ్చట పెడతారు సుమనస్పతి రెడ్డి. ఇంకా దశావతారాల్లో సామాజిక చైతన్యం గురించి కవి రచయిత డాక్టర్ వర్లూరి ఆంజనేయరాజు ప్రసంగం మొదటి భాగం వింటారు. పొద్దుగల 8:30 పుస్తకంతో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం. 10వ భాగంలో ఎంఎస్ సుబ్బలక్ష్మి గురించి విశేషాలు వింటారు రచనా పఠనం ఎస్ రాజవర్ధన్. 8:45 సింగిడి కార్యక్రమంలో సినిమా పాటల్ని వింటారు. రోజు తిరంగానే పొజ్జామట్టు 5:00 5:30 ప్రసారమయ్యే మాట చెప్పుర్రి పాట ఇనుర్రి కార్యక్రమంలో కోరిన

0: పాటల్ని వింటారు. 5:30కు సంబురం పిల్లల కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణంలోని లిటిల్ స్టార్ ఉన్నత పాఠశాల విద్యార్థులు పాల్గొన్న కదంబ కార్యక్రమం వింటారు. పొజామట్టు 6:20 పల్లె పదాలు. తాంసీ మండలం వడ్డాడి గ్రామానికి చెందిన కాడెపోతన్న బృందం పాడిన నవుల్ల రామకృష్ణయ్య రాసిన భజనలు మొదటి భాగం, ఇంకా ఉట్నూరుకు చెందిన టేకుల మంత్రి గంగారాం పాడిన జానపద పాటలు మొదటి భాగం వింటారు. 6:30 ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా లండన్లోని లార్డ్స్ క్రికెట్ మైదానంలో ఇంగ్లాండ్ ఆస్టేలియా జట్ల మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్పై హిందీ ఇంగ్లీష్ భాషల్లో వ్యాఖ్యానం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతుంది. ఇల్లు వ్యవసాయదారుల కార్యక్రమంలో రేపు రాత్రి 7:15 సోయా చిక్కుల్లో అధిక దిగుబడికి పాటించవలసిన యాజమాన్య పద్దతులు గురించి వ్యవసాయ నిపుణురాలు శ్రీజతో ముచ్చట ఉంటుంది. వీరితో ముచ్చట పెడతారు జీ జ్యోతి. తర్వాత గొర్రెలు మేకలలో మశూచి వ్యాధి లక్షణాలు నివారణ గురించి ఆదిలాబాద్ పశుసంవర్ధక శాఖ సహాయ పశు వైద్యాధికారి డాక్టర్ వి సురేష్తో ముచ్చట ఉంటుంది. వీరితో ముచ్చట పెడతారు కేలినిన్. రాత్రి 7:45 దిల్ పసంద్లో హిందీ సినీ గీతాలను వింటారు. రాత్రి 9:30 కథనం కార్యక్రమంలో మా ఊరి భాగవతం కథలు కథల సంపుటి నుండి మేనమామ సాలు కథ వింటారు. రచన పట్టణం పెద్దింటి అశోక్ కుమార్. ఇవి రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు, వాటి సమయాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 6:10. మరికొంచెం సేపట్లో తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.
1: डाकघर से आज ही संपर्क करें या indiapost.gov.in पर लॉग ऑन करें.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మి ప్రసూన. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 20 రాజకీయ ప్రస్థానాన్ని పురస్కరించుకుని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పలువురు ప్రసంగిస్తున్నారు. హైదరాబాద్ సింగరేణి భవన్లో జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పలు సూచనలు చేశారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు అవినీతి పాలనతో తెలంగాణ రాష్ట్రాన్ని 10,00,000 కోట్ల అప్పుల్లోకి నెట్టివేశారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. వివిధ కీలక రంగాలలో సన్నద్దతను సమీక్షించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు తెలంగాణ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ మండలం జడ్పీటీసీగా 20 క్రితం తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ విజయానికి సహకరించిన నాయకులు కార్యకర్తలను ఈరోజు ఆత్మీయంగా కలుసుకున్నారు. జిల్లా నాయకులు అనుచరులతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఆయన పాత మిత్రులతో కలిసి ఆనాటి ఎన్నికల జ్ఞాపకాలను ఎమరేసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు రేవంత్ రెడ్డితో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ రాజకీయ ప్రస్థానాన్ని అభినందించారు. మిడ్జిల్ మండల కేంద్రంలో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ,
3: నిస్సహాయులుగా ఈ మండలం నిలబడడానికి వీల్లేదు. ఈ మండలం అభివృద్ది జరగాలి. ఈ మండలం ఈ జిల్లాకి ఆదర్శంగా నిలబడాలి. అందుకే ఉప ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ మండలాన్ని మీరు దత్తత తీసుకుని ఇక్కడ జరగాల్సిన అభివృద్ది కార్యక్రమాలను మీరు నిరంతరం నా మిత్రుడుగా పర్యవేక్షించాల్సిన బాధ్యత మీరు తీసుకోండి అని చెప్పి నేను కోరుకుంటున్నా. మిడ్జిల్ ని తీర్చిదిద్దాల్సిన బాధ్యత నా మీద ఉన్నది. ఈ ప్రాంతం అభివృద్ది చెందింది అని చెప్పి ప్రభుత్వ
2: హైదరాబాద్ సింగరేణి భవన్లో సంస్థకు సంబంధించి ఈరోజు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ, కార్మికుల దుస్తులు ధరించడాన్ని తాను ఎంతో గర్వంగా భావిస్తున్నట్లు, ఇది కేవలం యూనిఫాం మాత్రమే కాదని, కార్మికుల శ్రమ ధైర్యం అంకిత భావానికి వారి చెమట చుక్కకు ప్రతీక అని కొనియాడారు. బొగ్గు కార్మికుల సమస్యలపై ఏ సమావేశానికి వెళ్లినా ఆయా కంపెనీల యూనిఫాం ధరించే సంప్రదాయాన్ని కొనసాగించడం సంతృప్తినిస్తోందన్నారు. దేశ ఇంధన భద్రతకు అండగా నిలుస్తున్న ప్రతి సింగరేణి కార్మికుడికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు అవినీతితో తెలంగాణ రాష్ట్రాన్ని 10,00,000 కోట్ల అప్పుల్లోకి నెట్టివేశాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్రంగా విమర్శించారు. వేములవాడలో వివిధ అభివృద్ది పనులను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, అవినీతి పాలన వల్ల తెలంగాణ భవిష్యత్తులో శ్రీలంక, పాకిస్తాన్ దేశాల తరహాలో ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ అప్పుల ఊబి నుంచి రాష్టం బయటపడాలంటే తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గ్రామాల అభివృద్ది కోసం కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంఘం నిధులను నేరుగా కేటాయిస్తుంటే ఇక్కడి పాలకులు ఆ నిధులను పంచాయతీ ఉద్యోగుల జీతాల కోసం మళ్లిస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. హైదరాబాద్ నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో గ్లో పీస్ అంతర్జాతీయ శాంతి సదస్సు ఈరోజు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత అంతర్జాతీయ సంక్షోభ పరిస్థితుల్లో ప్రపంచ వ్యాప్తంగా శాంతిని నెలకొల్పడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏకైక ఆశాకిరణమని పేర్కొన్నారు. ఈ సదస్సు ద్వారా పాఠశాల విద్యార్థులు, ఇతరులు కలిసి ప్రపంచ శాంతిని ఆకాంక్షిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి 100,000 పోస్టు కార్డులను పంపుతున్నట్లు తెలిపారు. స్కూల్ యాజమాన్యం జనజాగృతిలో భాగంగా ఈ సదస్సును నిర్వహించి ప్రపంచానికి గొప్ప సందేశాన్ని అందించడాన్ని ఆయన అభినందించారు. వివిధ కీలక రంగాలలో సన్నద్దతను సమీక్షించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు తెలంగాణ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున జిల్లా స్థాయి ప్రత్యామ్నాయ ప్రణాళికలను సిద్దం చేయాలని, విత్తనాలు, ఎరువుల లభ్యతను తెలుసుకోవాలని, పంటల మార్పిడిని ప్రోత్సహించాలని ఆదేశించారు. దీంతోపాటు సీజనల్ వ్యాధుల నివారణకు వివిధ శాఖల మధ్య సమన్వయం ఉండాలని, సురక్షితమైన తాగునీటి సరఫరాకు ప్రాధాన్యత ఇవ్వాలని, పాఠశాల మధ్యాహ్న భోజన వంటశాలల మౌలిక వసతుల కోసం స్థలాల గుర్తింపును వేగవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో రాష్ట ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. పోలీస్ ఉద్యోగాల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్లో నిరసన తెలుపుతున్న నిరుద్యోగ అభ్యర్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. యువకులపై కేసులు నమోదు చేసి వారిని పోలీస్ స్టేషన్కు తరలించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని తక్షణమే బేషరతుగా విడుదల చేయాలని, అంతేకాకుండా ఉద్యోగ ఖాళీల సంఖ్యను పెంచడంతో పాటు నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని బండి సంజయ్ ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య 80వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లోని సీపీఐ రాష్ట కార్యాలయంలో ఆయనకు ఘన నివాళులర్పించారు. సీపీఐ రాష్ట సహాయ కార్యదర్శి ఈటీ నరసింహ, ఎమ్మెల్యే నెల్లికంటి సత్యం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్దాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కొమరయ్య త్యాగం నిజాం నిరంకుశత్వానికి, భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా సాగిన పోరాటాన్ని మరింత ఉధృతం చేసిందని కొనియాడారు. నేటి పాలకులు ప్రజాహక్కులను కాలరాస్తున్న తరుణంలో సామాజిక న్యాయం కోసం దొడ్డి కొమరయ్య ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో దొడ్డి కొమరయ్య త్యాగం నేటి తరాలకు స్పూర్తిదాయకమని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ పేర్కొన్నారు. సమీకృత జిల్లా కార్యాలయం బీసీ అభివృద్ది శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన దొడ్డి కొమరయ్య వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, దొడ్డి కొమరయ్య పోరాటం తెలంగాణ చరిత్రలో నిలిచిపోయిందని, అణగారిన వర్గాల హక్కుల సాధన కోసం ఆయన త్యాగనిరతి ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. సమాజంలో అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నించడమే మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుకు మనం ఇచ్చే నిజమైన నివాళి అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి విక్రమార్క పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కేవలం 27 ప్రాయంలోనే గిరిజనుల హక్కుల కోసం, దేశ స్వాతంత్ర్యం కోసం అల్లూరి చేసిన త్యాగం అనిర్వచనీయమని, ఆయన పోరాటం నేటి తరానికి స్పూర్తిదాయకమని కొనియాడారు. తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యాశాఖ ఆర్డీఎస్డీఈ సంయుక్తంగా నిర్వహించే అప్రెంటిస్షిప్ కమ్ జాబ్ మేళా ఈ నెల 6వ తేదీ నుంచి 14వ తేదీ వరకు 5 జిల్లాల్లో జరగనుంది. మేడ్చల్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, హనుమకొండ, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లోని ఎంపిక చేసిన ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఈ డ్రైవ్లను నిర్వహిస్తారు. ఇటీవల ఉత్తీర్ణులైన వొకేషన్ విద్యార్థులు, ఫ్రెషర్స్ ఈ మేళాకు అర్హులు. దీని ద్వారా అభ్యర్థులకు నేరుగా ప్లేస్మెంట్తో పాటు నెలకు 9,600 రూపాయల స్టైఫండ్ లభిస్తుంది. ఆసక్తిగల అర్హులైన అభ్యర్థులు తమ రెజ్యూమేలను, సర్టిఫికెట్లను, గుర్తింపు కార్డులతో ఈ డ్రైవ్కు హాజరు కావచ్చు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే రాష్ట ప్రభుత్వ లక్ష్యమని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు.

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చూపిన సమానత్వం, సామాజిక న్యాయం, విద్య ద్వారా సాధికారత మార్గాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. ఇథనాల్ మిశ్రమ కార్యక్రమం 2018 నుంచి విస్తృతమైన ఆటోమొబైల్ పరీక్షలు, సంప్రదింపుల బ్యాకప్తో కొనసాగుతున్న ఒక శాస్త్రీయమైన ప్రక్రియ అని పరిశ్రమ నిపుణులు తెలిపారు. ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ టయోటా కిర్లోస్కర్ మోటార్స్ ప్రతినిధులు తెలిపిన వివరాల ప్రకారం ఇథనాల్ అనేది మొక్కల ఆధారితమైన అత్యంత స్వచ్చమైన ఇంధనం. ఇది వాతావరణ మార్పులపై సమర్థంగా పోరాడుతూ కర్బన ఉద్గారాలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను పకడ్బందీగా నిర్వహించాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ బీఎల్ఓలను ఆదేశించారు. మిర్యాలగూడ మున్సిపాలిటీ 3వ వార్డులో 1,33,134 పోలింగ్ కేంద్రాల పరిధిలో బీఎల్ఓలు నిర్వహిస్తున్న ఈ ప్రక్రియను పరిశీలించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని పురస్కరించుకుని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పలువురు ప్రసంగిస్తున్నారు. హైదరాబాద్ సింగరేణి భవన్లో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పలు సూచనలు చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు అవినీతి పాలనతో తెలంగాణ రాష్ట్రాన్ని 10 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టివేశారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు.

0: మన పురాణాలు. జానపద కథాగానాలను వినిపించే కార్యక్రమం. ఇంలా బుర్రకథ, ఒగ్గు కథ, బుడిగజంగం కథ, మందహెచ్చుల కథ, చిందు యక్షగానం వంటి జానపద ప్రక్రియల్లో సాగే వివిధ రకాల కథలను గాథలను వాటి పూర్తి నిడివిలో వినిపించే కార్యక్రమం ఈఎల్ఎటి మన పురాణాలు. కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణం రామ్నగర్కు చెందిన పసుల లింగన్న బృందం చెప్పిన బాలనాగమ్మ బుర్రకథ నాలుగవ భాగం వింటారు. ఈ కథ వినే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
1: ముఖాన మొటిమలా గజ్జా బొబ్బలా నడుగులో తామరా బురద పుల్లా.
2: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
3: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్. మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
0: ఇది 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు మన పురాణాలు. అయితే బాలనాగం ఇంటికి పకీరు భిక్షం కోసమస్తే బాలనాగమ్మ 7 మేడలు దిగివచ్చి దొడ్డరాజుల భిక్షం తీసుకో పటు, నా కొడుకు ఉయ్యాలలో ఉన్నాడు పటు జల్ది తీసుకో అని అంటది బాలనాగమ్మ. అప్పుడు పకీరు అంటాడు కదా, ఓ బాలనాగమ్మ నీవు ఎడ్డిదానివి గుడ్డిదానివి, నువ్వు కడప దాటి బయటకొచ్చి భిక్షం పెట్టు. నాగమ్మ నన్ను బిచ్చగడనుకుంటున్నావా? రా బయటకొచ్చి భిక్షం పెట్టు, నేను నీకోసమే వచ్చిన. నీకు బాలింత రోగం రాకుండా, నువ్వు పచ్చి బాలంతవు గదా, నీకు బాలింత రోగం రాకుండా నీకోసం మందు తెచ్చిన, రా బయటకొచ్చి భిక్షం పెట్టు అని అంటాడు పకీరు మూడవ భాగంలా. మరి ఇయ్యలకి నాలుగవ భాగంలా ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఆదిలాబాద్ పట్టణం రామ్నగర్కు చెందిన పసుల లింగన్న బృందం చెప్పిన బాలనాగమ్మ బుర్రకథ నాలుగవ భాగంలో.

0: బుడగదంగాల బుర్ర కథ. మరి కథ చెప్పే వారు పసుపుల లింగన్న జి శ్రీనివాసు, సుదర్శను, రామ్నగర్ అదిలాబాద్. బాలనగమ్మ కథ 8 భాగాల కథ. ఇప్పుడు 4వ భాగము
1: నడిచేది. అవును.
0: మరి మహిళ పకీరు బాలనగమ్మ ఇంటికి వచ్చి తలారి రామన్నకు సంతానం ఇచ్చి గోవులా సింధను బండరాయిగా చేసి బాలనగమ్మ ఇంటికి వచ్చి దంగపదేవర వేషము కట్టి బాలనగమ్మని వా యొక్క మంత్రదండం సేత కర్రె కుక్కను చేసుకుని తలారి రామన్నకిచ్చిన సంతానము ఆ భూతాలు దయ్యాలు కొడుకుల్ని మాయం చేసి అటువంటి మహిళ పకీర్.

నాగమ్మా, బాల నాగమ్మని కర్రె కుక్కని చేసుకొని తీసుకొని వచ్చిన గాండ్ల సంగమ్మ చూడవా అని పలికాది. అప్పుడు బాలనాగమ్మ ఏమంటది, బాలనాగమ్మ కుక్క అవతారం మీద ఏడుస్తున్నది, గాండ్ల సంగం ఏమంటది, ఓయి పకీరా సిగ్గు.

అడిగి ప్రాణాలు తీసేస్తారు. దుర్మార్ కూడా ఎంత పని చేసినవన్నారు. నన్ను మించిన మనగా లేడు, నాకన్నా సర్దార్ లేడని చెప్పి పాపకారి పకీరు నాగబెల్లి గట్టు మీద అటువంటి వా యొక్కని అడిగి 12 స్తంభాల బంగ్లా, ఆ 12 స్తంభాల బంగ్లాల లోపల వా యొక్క బహాల నాగమ్మని ఉంచిండే.

పని మాత్రం బంధించిండు ఆ నాగబెల్లి బంగ్లాలలో. ఇక్కడ సంగతి ఇలాగున్నది. ఆరుగురు వక్కజలేన్లు నాగమ్మ నాగమ్మ నాగమ్మని తిరుగుతే నాగమ్మ దొరకలేదు. ఎటువై నాగమ్మని చెప్పి ఊరంతా గాలిస్తున్నారు. అటువంటి వా యొక్క నెడికి తలారామన్న వచ్చిండు, అమ్మా ఎవడో దంగమోడు వచ్చిండు. రంగ కుక్క లేకుండా పోయేటప్పుడు కర్రె కుక్క వారింబడి ఉండి అన్నాడు. నూటొక్క బ్రాహ్మణ విలనంపి చెప్పితే ఎప్పుడు ఏమన్నారు అయ్యా ఎవరి గారు నాగబెల్లి గట్లల్లా మాయదారి పకిరువాడు, బాలనాగమ్మని తీసుకుపోయిండని చెప్పారు. అదే సమయంలో అటువంటి వా యొక్క సూర్య నాగమ్మ చంద్ర నాగమ్మ వారి వద్దన ఉన్నది పావురము. ఆ పావురం కు చిట్టి రాసి గండి కోటకు పంపారు. ఆ పావురం మాత్రము చిట్టి తీసుకొని ఆకాశమును ఎగిరి ఆ గండి కోట మాత్రము వద్ది రాజుల చేతిలో పెట్టింది.

పానగంటు పట్నం వచ్చి వచ్చాను. ఆ జరిగిన సంగతి సూర్యనాగమ్మ చంద్రనాగమ్మ చెప్పింది. మరి వా యొక్క తలా రాముడు చెప్పాడు. ఇది ఎంతో మోసమైంది. ఆ నాగబల్లి గట్టుకుపోయి ఇవన్నీ పకిరువన్నీ ఖతం చేద్దామని చెప్పి.

0: పకీరు వాడు మాత్రం అటువంటి వాడి యొక్క నడిక పండుకున్నాడు.
1: ఆ
0: ఉక్కుకోళ్ళ మంచం మీద.
1: అవును,
0: ఆ పేరు పెట్టి వద్ది రాజులు రే ఫకీర్
1: ఫకీర్.
0: అరే మోతి మీద మిస్.

0: ఉన్నారు. పకీరువాడు పండుకున్నాడు గంధాయి నిషా, అవును నల్లమందు నిషల, పకీరువాడు వండుకున్నాడు. గాండ్ల సంగమురికి వచ్చింది, రే పకీరా నిన్ను చంపడానికి వద్దిరాజులు వచ్చిండ్లు, లేవురాని పిలిస్తే లేస్తలేడు
1: లేస్తలేడు.
0: అప్పుడు గాండ్ల సంగమ్మ ఏమి చేసింది, పెద్ద పెద్ద గుండ్లు తెచ్చి పకీరువాడి మీద వేస్తున్నది. వేస్తుంటే హాడు ముద్ద విడికలు అంటాడే, తెస్తుంటే పిడికలు అంటున్నాడు.
1: అవును
0: ఈడు ఇట్లా కాదని చెప్పి గడ్డపారని ఎర్రగా కాల్చి పకీరోనికి ఆ నడుము చుట్టూ సురుకులేమో పెట్టుతాది, వాతాలు పెట్టుతాది, వాతాలు పెట్టుడుకు ఎర్రజమలు కుడుతున్నాయని చెప్పి పకీరు వాడు పండుకున్న వాడు దిగ్గుని లేచిండు. ఏమే సంగమ్మా ఎవరొచ్చిండ్రే, ఎందుకు లేపావు?
2: నిన్ను చంపడానికి అక్కడ కార్యవతి రాజులు వచ్చిండ్రు.
0: ఓహో వద్ది రాజులు వచ్చిండ్రా,
1: అవునవును
0: వాళ్ళ పరువ లేదు వాళ్ళ విషాది లేదని చెప్పి 12 స్తంభాల బంగుళాల ఉన్నవాడు 7 మేడలు దాటి ఆ గట్టెక్కి చూస్తే గట్టె కింద 700,000 సైన్యము రాజులున్నారు. ఓం రిమిక్లిం అని చెప్పి చేతులు ఉన్న మంత్ర దండ బట్టి అమ్మ రాజు

రాజులు నిల్చున్నట్టే బండరాళ్ళు సిడిరాళ్ళయినరు. 7 లక్షల దండు అటువంటి బగ్గున మాడిది బూర్ది వేసిండు. శిలరాళ్ళు రాజులైపోయినరు. చేతుల కత్తి ఉన్నది, ఎక్కిన గుర్రం ఉన్నది, నిలబడ్డోళ్ళు నిలబడ్డట్టే బండరాళ్ళు సిడిరాళ్ళు అయిపోయినరు. ఈ సంగతి ఇలాగుందయ్యా, రాజులు వా యొక్క నడికి శిలరాళ్ళైన సంగతి ఎవరికి తెలియలేదు. పానుగంటి భట్టములా నా భర్తలు వైన్రు ఇంకా వస్తారని చెప్పి చూస్తుంటే భర్తలు రాలేదు. సూర్య నాగమ్మ, చంద్ర నాగమ్మ, పగడాల నాగమ్మ, ముని నాగమ్మ, అటువంటి ఆరుగురు ఒక్క ఎలన్లు అక్క మన భర్తలు వైరి రాకపోయి. పాపకరి పగిరు వాడు, మంత్రాల గల్లవాడు, మాయలు వేసి మన భర్తలు ఏమి వేసిండ్రు. 8 దీపాలు

వేణయ్య, ఒక్క దీపమే ఎలుగుతున్నది, ఒక్క పాప గరి పకిరువాడు, మన భర్తల్ని వా యొక్క ఏమి వేసిండో, బండరాలు వేసిండో, కాల్చి వేసిండో, కథం వేసిండో, మన కొడుకుది ఒక్కదే దీపం వెలుగుతున్నది, మనము ముండలైన ముత్తైదలముగా ఆమె తల్లి, ఇతడే వా యొక్క రాజ్యానికి రాజని కొడుకును వెంచుకుందామని బాలవద్ర

తోటి పత్తి ఎత్తుల తోటి పిలగాను వేస్తుంటే అటువంటి ఎత్తంగా దించంగా ఆడికి ఏడంలో బాలుడైండు. చిన్నప్పుడు చదువు ముద్దు, పెరిగితే సాముద్దు. మన పిలగానికి పాఠశాలకు పంపాలి. ఓ కుమారా,

చదివే జీవన సుస్థిరం. అవును, చదవంటే సామాన్యం కాదు, ఇష్టం అయితే కష్టమేమి లేదు. దొంగలు పడి దోచుకునేది కాదు, పాలి వాళ్ళు పంచుకునేది కాదు, అగ్నిలో కాలేది కాదు, గాలికి లేచిపోయేది కాదు. చదవంటే పవిత్రం, చదువరి గృహమే పుణ్యక్షేత్రం. నేరాలని చెప్పి బడికి పంపారు ఆ పిల్లగాడు తెల్లందాక.

0: పుట్టుకతోనే పద్నాలుగు గడియల్లోనే పిల్లగాడు సాధన సాములు నెరసవున్నాడయ్యా. అతడు వా యొక్క వరంబున పుట్టినవాడు కాబట్టి ఆడి తేరిండు. ఆనాడు మద్యం నాడు సాములు నేర్చిన బాలునికి ఒక్క మతికొచ్చింది. పిల్లలందరూ బంగారాల ఆటలు ఆడుతున్నారు. అమ్మా నాకు ఒక బంగారు బొంగరం కొని అన్నాడు. ఇంకొకడు కా నీకు మించింది ఏంది అవసరా రామయ్య అతని భార్య
1: కంచుమాయి.
0: అమ్మా మీరు వా యొక్క రెడ్డికి తక్కడు బంగారం ఇస్తున్నా, తక్కడు ఎండిస్తున్నా, మరి తక్కడు పగిడిస్తున్నా. ఈ ఎండిది వా యొక్క జాల బంగారు బంగరం పగిడి ములికి వేసి నా కుమారునికి ఇయ్యు. నా కుమారుడు బాలవద్ది రాదు ఒకటే అట్టేషం పెట్టన్నాడు. సరే తేమ్మని చెప్పి ఎండి బంగారము ఆ పగిడి తీసుకున్నారు. బాలవద్ది రాదు తల్లి బాలనాగమ్మని పకీరువాడు నాగబెల్లి గట్టలకి తీసుకుపోయాడు. పకీరువాడిని వధించి రావాలంటే బాలవద్ది రాజే మునగాడు. ఇతనికి నా దగ్గర ఉన్నది 12,000 మంత్రం, నీ దగ్గర ఉంది 10,000 మంత్రం, నీ మంత్రం నా మంత్రం. ఈ ఊరు లోపల నిన్న పచ్చి బాలింత చనిపోయింది. ఆ బాలింత కాడులో నేను మల్దారం దింపి, నువ్వు నల్లవుసలు దింపి, ఇక్కడ కొలిమి పెట్టి ఇవ్వాల అమావాస. అమావాస రోజు నాడు బంగారు బంగరమును వేసి ఎండిది వా యొక్క జాల జుట్టి పగిడి ములికి వేసి మంత్రములు నీ మంత్రం నా మంత్రం ఈ బంగారు బంగరంకు మూసగట్టంలా నింపుతామంటే పిల్లగాడు యాడికి మీద మన పేరుంటది, మన కొడుకులు లేరు, బిడ్డలు లేరు, ఇది మనం చేద్దాం. ఈ మంత్రాల బొంగరం బట్టి పకిరువాణ్ణి జయించి పిల్లగాడు వస్తాడు. అటువంటి వా యొక్క ఇద్దరు భార్య భర్తలు అవసలారామయ్య కంచుమాయి వాళ్ళు అష్ట దరిద్రులు. బంగారం తీసుకొని బాలింతగాలిన కాష్టాల బొగడలకు వచ్చిండ్రు. కాష్టాల బొగడలల్లా కాలిన బొగ్గులల్లా వాళ్ళు తిత్తులు ఊదుకుంటా కొలిమి పెట్టి అటువంటి మూస గట్టి బంగారి

0: బొంగరం తయారైంది, దానికి బొంగరానికి తొలిగొట్టి ఆ తెలులో 12,000 మంత్రము నింపిండు అవసల రామయ్య. బైబిల్ బట్టలు లేకుండా మల్లారం చెప్పి మోతకు చెట్టు గట్టి నింపిండు. ఇక నీ నల్ల ఉసలు నింపి నీ బట్టలు నింపి నీ మంత్రం చదివి బంగారు బొంగరంకు నింపు. ఆమె కూడా అదే విధంగా నింపింది. అటువంటి 24,000 మంత్రం జాల చుట్టి బంగారం వేసిండు. ఎవరో అవసల రామయ్య. అరరో బంగరము ఆకాశం లేసి రక్తము కావాలంటోయి నరహారం రక్తం అంటున్నది అన్నప్పుడే ఓ పిల్లమా మన కొడుకులు లేరు బిడ్డలు లేరు రక్తము కావాలని చెప్పి మీదికి పోయింది చేతి కిందికి వస్తలేదు. ఇక నేను వండబట్టి కోస్తా ఈ రక్తం తీసి దానికి ఆహారం పెడతా. ఇక నువ్వు వస్తే ఇంకొక దాన్ని చేసుకొని నేను బతా.
1: అది కాదు, రక్తం ఆహారం కావాలంటున్నది కాబట్టి అయినా నీ చిటికి నీళ్ళు నరకు అది ఖచ్చితంగా దిగుతుంది.
0: అంతేనా? కుడి చేతి చిట్నీలు బట్టి ఆ బొంగరంకు దారబోశాడు. ఆ రక్తం చూసిన బొంగరం హర వచ్చి అరి చేతులు ఆడింది. ఆ బొంగరంకు మంత్రము నింపి ఓ బొంగరమా బాలవద్ది రాజు చెప్పినట్టు పని చెయ్యు, పగిరువాన్ని వా యొక్క జయించరా అని చెప్పి అటువంటి కోడె శంభుని వా యొక్క దగ్గరకు తీసుకుపోయి బంగారు బంగరంకు వా యొక్క నేడికి పూజ చేయించి పిలగాని సీతలు పెట్టిండు. బాలవద్ది రాజు ఆ బంగారు బొంగరం ఎండి జాల తీసుకున్నాడు. ఎర్రమాన దుబ్బ మీదకి వస్తే 7 పిల్లగాళ్ళు ఆట ఆడుతున్నారు. ఓ బాలుడారా ఆటలు.

0: చిన్న పెద్దన్న పెంటన్న భోజన్న బాలవతి రాజు ఈయన దగ్గర బంగారు బొంగరం ఉన్నది.
1: అవును
0: మన కట్ట బొంగరాలు ఇంప ములికలు మనం బట్టి ఆయన ముందు పెట్టుద్దాం.
1: అవునవును
0: మనం కొడదాం
1: కొడదాం.
0: మనం బొంగరం దానికి కలిగింది అనుకో ములికింత బంగారం వస్తుంది
1: వస్తుంది వస్తుంది.
0: మన అవ్వలకి ముక్కు పుల్లలు చేసుకుంటారు, నత్తి నీళ్ళు చేసుకుంటారు, నత్తి
1: నీళ్ళు
0: పాగులు చేసుకుంటారు, మన అవ్వలు మెచ్చుకుంటారు. బాలవతి రాజా ఇక నీ బొంగరం ముందు పెట్టి మేము కొడతాం.
1: సరే సరే.
0: పిల్లగాడు బంగారు బొంగరం పెట్టిండు, గిర్ర గీసిండు. అప్పుడు ఆడేటి సిర్రగోనేలు
1: సిర్రగోనేలు,
0: గిల్లి దాండులు
1: గిల్లి దాండులు,
0: బొంగరాలు
1: బొంగరాలు,
0: డాబుడీబులు
1: డాబుడీబులు,
0: చెట్లు దునుకుడు
1: చెట్లు దునుకుడు,
0: కాలుగట్టే సురుకుడు,
1: అబ్బో
0: కబడ్డీ ఆడుడు,
1: అవన్నీ
0: ఊటొక్కలు. అప్పుడు ఆడేటి ఆటలు
1: కరెక్ట్ మాటలు.
0: అయ్యో.

సంగ్రహం పెట్టండి కీరకీసిండు. ఇక ఏడుగురు పిల్లలు ఏం చేసిండ్రు, జాలలు చుట్టి బొంగరం కొట్టిండ్రు, అన్ని పడకలు పోయినాయి. ఓయ్ మీ అన్ని పడకలు పోయినాయి, దెబ్బ తలగలే. ఆ బొంగరాలన్నీ కుప్ప చేసిండు బాలభద్రరాజు. ఎండి జాల చుట్టి బంగారు బొంగరము జాల కొలతలు బట్టి.

వేసిన బంగారాలన్నీ పోరగలే అందరిని వలిగిపోయినాయి. అందుకల్లు ఒక బంగారం శిల్పం ఎగిరి దాసిది నరసమ్మ వస్తున్నది నీళ్ల కుండ ఎత్తుకొని నీళ్లు తీసుకొని ఆ బొంగరాలు ఆడు పిల్లగాళ్ళ దగ్గరికి పోతున్నది. ఏడుగురు పిల్లగాళ్ళ బంగారాలు వలగొట్టి పిల్లగాడు బాలవద్ది రాదు బంగారు బంగరం దాసి ముసల్ది నరసమ్మ కుండ ఎత్తుకొని నీళ్ల కుండ ఎత్తుకొని వస్తే కుండకు దెబ్బ నలిగి కుండ పక్కున వలగి పదారొక్కలైపోయింది. ఆ దాసి నరసమ్మ అయ్యనక మళ్ళీ బాల వద్ది రాజును చూసింది. ఒరే పోరడా, ఒరే తండ్రి లేని

రంగులు పోడా, ఓ గయ్యాడు పోడా, నువ్వు ఉట్టంగానే తల్లిని తండ్రిని వడగొట్టుకున్నావురా పోరాడా, తండ్రి లేను పోరాడా, గయ్యాడు పోరాడా అని తిట్టబట్టే. ఆ మాట విన్నాడు బాలవద్ది రాజు. చిలక లాంటి ముఖం, చిన్న ఏసిండు వంశ లాంటి ముఖం అలిపోయే బంగారు బంగరం ఎండి జాల తీసుకుని తల్లిదివా యొక్క నేటికి ఆరుగురు తల్లిని విలనంపిండు. అమ్మా, సూర్యనాగమ్మ చంద్రనాగమ్మ నా ఆరుగురు తల్లులారా, మరి మీరందరూ ఉన్నారు గాని మరి వా యొక్క నా తండ్రి ఏడి? మేమే తల్లులము, మేమే తల్లులం అని పలికారు. బాలవద్ది రాజు ఏమంటాడు, అమ్మా మీరే తల్లులు, మీరు ఆరుగురు, నేను ఒక్కొని, మీ ఆరుగురుకు పుట్టిందా? అట్లా కాదమ్మా, అటువంటి వా యొక్క నేటికి సూర్య నాగమ్మ, చంద్ర నాగమ్మ, ఉత్తర నాగమ్మ, దక్షిణ నాగమ్మ, పగడాల నాగమ్మ, ముని నాగమ్మ, మరి నా తల్లి తండ్రి మీరంటున్నారు. ఆనవడంది అర్ధలెల్లై, మొగుళ్ళేని ఆనవడది, ఆనవడను అర్ధల్లది, అర్ధల్లని చెరువు నిండది, చెరువు నిండని అలుగువారది, అలుగువారంది భూమి నానది, భూమి నానంది దుక్కుతున్నారు, దుక్కుతున్నది ఇతనమయ్యారు, ఇతనమయ్యను మొలక మొలవది, మొలక మొలవంది ఆకు వెంచది, ఆకు వెంచంది పూత ఉయ్యది, పూత ఉయ్యంది కాతగాయది, కాతగాయంది పండు వండది.

చెప్పినా నాకు జాడ చెప్పు లేకుంటే లేదన్నాడు. మన కొడుకు ఎన్ని విధములు చెప్పినా వినటట్టు లేడు. ఓ కొడుక బాలవతి రాజా తండ్రి వా యొక్క భార్యవతి రాజు ఏడగురు పాపకారి వా యొక్క నేడికి మాయల్ల పకిరుని తండ్రిని కర్ర కుక్కని చేసుకుని తీసుకుపోయిండు. కండికోటకు పోయిన రాజులు నీ తండ్రులు అటువంటి నాగల్లప్పుడు గట్టుకు పోయి బండలైపోయినరు. ఆ పతిరువాడు వా యొక్క నేటికి మాత్రం చేసిన కథ గిట్లున్నది కొడుక నీ తల్లిని కర్రె కుక్కని చేసుకుని తీసుకుపోయినానని నా తల్లి తోడకు నేను పోతా, నా తల్లిని తీసుకుని వస్తా, ఈ బంగారు బంగారం ఉన్నది మన తండ్రి చేతులు కోడశంబన గుడి కాడకు ఈ వరం తీసుకుని వెళ్ళిపోతా, నా పేరు చెప్పి తులసి చెట్టు అయ్యి దానికి ఎప్పుడు నీళ్లు పోయి, తులసి చెట్టు పచ్చగా ఉన్నదనుకో కొడుకు బాలవద్ది రాజు బతికిండు అనుకో, తులసి చెట్టు నల్లగా పడితే నా కొడుకు అతమైన అనుకొని చెప్పి తల్లికి చెప్పి పిల్లగాడు తల్లి దాడకెళ్తున్నాడు. వీరికి నాలుగో భాగము సమాప్తం. ఈ బాలనాగమ్మ కథ కథ చెప్పేవారు పద్మల లింగన్న జి శ్రీనివాసు సుదర్శను రామ్నగర్ అదిలాబాద్. మరి బాలనాగమ్మ కథ ఇది 8 భాగాల కథ, 4వ భాగము సమాప్తమైంది.

ఇంతవరకు మన పురాణాలు కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణం రామనగర్కు చెందిన పసులలింగన్న బృందం చెప్పిన బాలనాగమ్మ బుర్రకథ నాలుగవ భాగం విన్నారు.

0: मुक्त भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: తాతయ్య ఇది ఏం మొక్క?
4: టాంజరీన్. చాలా తీగా ఉంటుంది, పీకేయదు. ఫ్రీ ఫారెన్ ట్రిప్, లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడే చేస్తాం.
3: తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
4: ఎందుకు?
3: ఇది ఎస్ఎంఎస్ స్కామ్, క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
4: ఓ థాంక్స్ గప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం.
3: ఆర్బీఐ అంటుంది స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఇంతటితో ఇయలటి మన పురాణాలు కార్యక్రమం 4వ భాగం అయిపోయింది. శ్రోతలు, ఈ బాలనాగమ్మ కథను మీరు ప్రసార సమయంలో వినలేకపోయినా లేక మళ్ళా మళ్ళా వినాలనుకున్నా, శ్రోతల సౌలభ్యం కోసం ఇది మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంటుంది. అందులో వినొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మీరు ఇనుండ్రీ, మీ దోస్తులకు చుట్టాలకి వినిపించండి. మీరు అందరి నాక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుడు మరకుండ్రీ. ఇక రేపు పొజ్జమట్టు 6:20 పల్లె పదాలు కార్యక్రమంలో తాంసీ మండలం వడ్డాడి గ్రామానికి చెందిన కాడెపోతున్న బృందం పాడిన నవుల్ల రామకిష్టయ్య రాసిన భజనలు మొదటి భాగం, ఇంకా ఉట్నూరుకు చెందిన టేకుల మంత్రి గంగారాం పాడిన జానపద పాటలు మొదటి భాగం వింటారు.

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా జానపద గీతాలు. ఇయలటి జానపద గీతాలు కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణానికి చెందిన కె లక్ష్మీ బృందం పాడిన సుందర చైతన్య భజనలు మొదటి భాగం ఇప్పుడు విందాం.
1: ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీ గురుభ్యో నమః. సుందర సత్సంగ సభ్యులం మేము ఆదిలాబాద్ మురళీకృష్ణ ఆలయం నుండి. మా భజన బృందము కె లక్ష్మి, నేను కె లక్ష్మి, తర్వాత ఇంకో ఆమె ఎన్ కమల, పాడేవారము వి రేఖ, ఎన్ రేఖ, బి కాసుబాయి అందుకునేవాళ్ళు, టబ్లిస్ట్ గంగయ్య,

గురుదేవుడు అంటే జ్ఞానము, ఆయన జ్ఞాన ప్రకాశుడు. అందుకోసమే ఆయన పాటలు, ఆయన జ్ఞానం అంటే శిష్యులకు ఎంతో అపార ప్రేమ. మేము ఈ సత్సంగంలో చేరి ఆయన పాదాలకు నమస్కరిస్తూ భజనలు పాడుతున్నాం.

ఇంతవరకు జానపద గీతాలు కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణానికి చెందిన కె లక్ష్మీ బృందం పాడిన సుందర చైతన్య భజనలు మొదటి భాగం విన్నారు. ఇంతటితో ఈ జానపద గీతాలు కార్యక్రమం సమాప్తం. రేపు పొద్దుమట్ల 6:30 ఐసీసీ మహిళల T20 ప్రపంచకప్ 2026లో భాగంగా లండన్లోని లార్డ్స్ క్రికెట్ మైదానంలో ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్పై హిందీ ఇంగ్లీష్ భాషల్లో వ్యాఖ్యానం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. విద్య ఉద్యోగ సమాచారం. ముందుగా ఒక సమాచారం. ఆదిలాబాద్ అర్బన్ జైనాథ్ కస్తూర్బాల్లో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో తక్షణ ప్రవేశాలకు ఈ నెల 6న ఉదయం 10 గంటలకు ఆయా విద్యాలయాల్లో కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కోఆర్డినేటర్ సరిత తెలిపిన్రు. ఎంపీసీ సీఈసీ కోర్సుల్లో 20 చొప్పున ఖాళీలు ఉన్నాయని తెలిపిన్రు. ఇప్పుడు మరొక సమాచారం. జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ది శాఖ ఆధ్వర్యంలో 2026-27 సంవత్సరానికి ఎస్సీ వర్గానికి చెందిన అర్హులైన న్యాయశాస్త్ర పట్టభద్రుల నుంచి న్యాయ పరిపాలన శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అధికారి భగత్ సునీత ఒక ప్రకటనలో తెలిపిన్రు. 39 ఏళ్లలోపు వయస్సు గల ఎస్సీ న్యాయశాస్త్ర పట్టభద్రులను జిల్లాలోని లా ఆఫీసర్ల వద్ద 3 ఏళ్లపాటు శిక్షణకు అనుసంధానం చేయనున్నట్లు పేర్కొన్నారు. శిక్షణ కాలంలో ప్రతీ నెల 3000

0: రెండు. ఇప్పుడు ఇంకో సమాచారం. హైదరాబాద్లోని తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహించే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షకు 10 నెలల ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఆదిలాబాద్ జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ది అధికారి భగత్ సునీత తెలిపారు. డిగ్రీ పాస్ అయిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నిరుద్యోగులు అర్హులని పేర్కొన్నారు. ఈ నెల 12వ తేదీలోగా https://tsstudycircle.co.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇది ఇయలటి విద్యా ఉద్యోగ సమాచారం. ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 7:05. మరికొంచెం సేపట్లో తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.
1: వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. సకాల నిర్ణయాలు, వనరుల సమర్థ నిర్వహణ, దౌత్య సంబంధాలు తదితర అంశాలు భారత్ పశ్చిమాసియా సంకోభాన్ని ఎదుర్కోవడానికి దోహదపడ్డాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మన దేశంలో పెరుగుతున్న కాలేయ సంబంధ వ్యాధులు, డయాబెటీస్ కేసులను ఎదుర్కొనేందుకు ఉద్యమ స్థాయిలో అవగాహన పెంచాలని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. పార్లమెంట్ వర్షాకాల సమాపేశాలు ఈ నెల 20వ తేదీన ప్రారంభమవుతాయి. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్ లో భాగంగా రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లు ఈవేళ ప్రారంభమవుతాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రాజస్థాన్ లో 1,05,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఇది రాష్టంలో మౌలిక సదుపాయాలు, ఇంధనం, రవాణా, ఉపాధి కల్పనకు పెద్ద ఊపునిచ్చింది. తన ఒకరోజు పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి జోధ్పూర్ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత బలోత్రా జిల్లాలోని పచ్పద్ర వద్ద దేశంలోనే అత్యంత ఆధునికమైన గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ను ఆయన దేశానికి అంకితం చేశారు. రిఫైనరీలో అత్యాధునిక కంట్రోల్ రూమ్ ను పరిశీలించారు. జైపూర్ మెట్రో ఫేజ్ 2కి వర్చువల్గా శంకుస్థాపన చేశారు. ఎటువంటి అభివృద్ది జరగని ఖాళీగా ఉన్న స్వచ్చమైన భూమిపైన మొదటి నుండి నిర్మించే చమురు, గ్యాస్ లేదా ఖనిజాల పారిశ్రామిక ప్రాసెసింగ్ ప్లాంట్ను గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ అంటారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తూ పశ్చిమాసియాలో జరుగుతున్న ఘర్షణలు 21వ శతాబ్దంలోనే అతిపెద్ద ఇంధన సంకోభాన్ని ప్రేరేపించాయని, అయితే భారత్ సకాలంలో తీసుకున్న నిర్ణయాలు, సమర్థవంతమైన దౌత్యం, జాతీయ వనరుల వివేకవంతమైన నిర్వహణ ద్వారా ఈ సవాలును విజయవంతంగా అధిగమించిందని అన్నారు. అనేక దేశాలు ఇంధన కొరతతో కొట్టుమిట్టాడుతుండగా భారత్ సంక్షోభాన్ని ఖచ్చితంగా అంచనా వేసి సమర్థవంతమైన వ్యూహాన్ని రూపొందించి దేశ ఇంధన భద్రతను కాపాడేందుకు తన దౌత్య శక్తిని ఉపయోగించిందని ఆయన చెప్పారు. గతంలో 25 నుంచి 26 దేశాల నుండి ఇంధనాన్ని దిగుమతి చేసుకునే భారతదేశం ప్రస్తుతం తన ఇంధన వనరులను దాదాపు 40 దేశాలకు విస్తరించిందని చెప్పారు. భారత్ తన రిఫైనింగ్ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుకుందని, ప్రపంచంలోనే 4వ అతిపెద్ద రిఫైనింగ్ దేశంగా అవతరించిందని కూడా ప్రధానమంత్రి గుర్తు చేశారు.
2: आज इस रिफाइनरी को देश को समर्पित किया गया है. ये रिफाइनरी यहां हजारों लोगों के रोजगार का माध्यम बनेगी. मैं राजस्थान के युवाओं को इस रिफाइनरी की विशेष तौर पर बधाई देता हूं. आज का दिन साक्षी है कि बीजेपी सरकारें परियोजनाओं को सिर्फ शिलान्यास करके नहीं छोड़ती है, बल्कि हम उन परियोजनाओं को पूरा करने के लिए भी दिन रात एक कर देते हैं.
1: పచ్పద్రా రిఫైనరీ భారత్ అభివృద్ది చెందిన స్వయం సమృద్ద దేశంగా మారే ప్రయాణంలో ఒక మైలురాయి లాంటి ప్రాజెక్టుని ప్రధానమంత్రి అన్నారు. ఈ రిఫైనరీ వేలాది మందికి ఉపాధి అవకాశాలు సృష్టిస్తుందని, పశ్చిమ రాజస్థాన్లో పారిశ్రామిక అభివృద్దికి పెద్ద ఊపునిస్తుందని ఆయన చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా అల్లకల్లోలను నెలకొన్నప్పటికీ దేశీయంగా వంట గ్యాస్ ధరలు విపరీతంగా పెరగకుండా ప్రభుత్వం నిరోధించిందని కూడా ప్రధానమంత్రి చెప్పారు. ఈ సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండియా సెమీకండక్టర్ మిషన్కు భారీ ఊపునిస్తూ గుజరాత్లోని సనంద్లో సీజీ సెమీ ఔట్సోర్స్ సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఇండియా సెమీకండక్టర్ మిషన్ కింద 7,500 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో అభివృద్ది చేసిన ఈ కేంద్రం దేశ సాంకేతిక తయారీ ప్రయాణంలో ఒక ప్రధాన మైలురాయిని సూచిస్తుంది. సనంద్ చేరుకున్న వెంటనే ప్రధానమంత్రి ఈ హైటెక్ ప్లాంట్ను సందర్శించి ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించారు. ఈ కేంద్రం పూర్తిస్థాయి సామర్థ్యానికి

0: చేరుకున్న తర్వాత ఏటా గరిష్టంగా 500 కోట్ల సెమీ కండక్టర్ చిప్లను ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇది మెమరీ స్టోరేజ్ సొల్యూషన్స్ కోసం అంతర్జాతీయంగా పెరుగుతున్న డిమాండ్ను తీర్చడానికి కూడా సహాయపడుతుంది.
1: आज का ये कार्यक्रम इस बात का प्रमाण है कि भारत जो ठान लेता है वो करके दिखाता है. 5 साल पहले भारत ने संकल्प लिया था कि देश को सेमी कंडक्टर हब बनाएंगे. हम डिजाइन इन इंडिया, मेक इन इंडिया के मंत्र को लेकर आगे बढ़े और आज देश के तीसरे सेमीकंडक्टर प्लांट में भी चीप पैकेजिंग का कमर्शियल प्रोडक्शन शुरू हो रहा है.
0: ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధానమంత్రి, దేశంలో 3వ సెమీ కండక్టర్ చిప్ తయారీ కేంద్రం ప్రారంభమైందని, వాణిజ్య ప్రాతిపదికన ఉత్పత్తి ప్రారంభించడం ఒక పెద్ద మైలురాయని పేర్కొన్నారు. ఆధునికీకరించిన ఉడాన్ పథకం ప్రారంభం కావడం భారత ప్రాంతీయ అనుసంధాన ప్రయాణంలో తదుపరి అధ్యాయాన్ని సూచిస్తుందని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. సోషల్ మీడియాలో ఒక పోస్టులో రామ్మోహన్ నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 28,840 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో ప్రారంభించిన ఈ పథకం టియర్ 2, టియర్ 3 నగరాల్లో అనుసంధానాన్ని మరింత బలోపేతం చేస్తున్నారు. ఈ పథకం 100 కంటే ఎక్కువ కొత్త విమానాశ్రయాలు, 200 హెలిప్యాడ్ల అభివృద్దిని సులభతరం చేస్తుందని, దీని వల్ల లక్షలాది మంది ప్రజలకు అందుబాటు ధరలో విమాన ప్రయాణం కల సాకారమవుతుందని, ఎదుగుతున్న భారత్ ఆకాంక్షలను అనుసంధానిస్తుందని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. దేశంలో కాలేయ వ్యాధుల వ్యాప్తిని, టైప్2 డయాబెటీస్ తీవ్రతను అరికట్టేందుకు ముందస్తు ఆరోగ్య సంరక్షణ, విస్తృత ప్రజా చైతన్యంతో కూడిన ఒక జాతీయ స్థాయి మిషన్ మోడ్ స్పందన అవసరమని సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో లివర్ అండ్ మెటబాలిక్ డిసీజెస్ నెట్వర్క్ 3వ వార్షికోత్సవ సభను ఉద్దేశించి డాక్టర్ సింగ్ మాట్లాడుతూ, ఈ వ్యాధులు ఇప్పుడు మునుపటి కంటే చాలా చిన్న వయసులోనే కనిపిస్తున్నాయని, దీనివల్ల ఈ సవాలు కేవలం ఒక వైద్యపరమైన సమస్యగానే కాకుండా అంతకు మించి మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. భారత్ మెటబాలిక్ ప్రొఫైల్ గురించి ప్రస్తావిస్తూ, దేశంలో ప్రజలు జన్యపరమైన లక్షణాల వల్ల పొట్ట భాగంలో కొవ్వు పెరుకుపోవడం, ప్రత్యేకమైన భారతీయ ఫెనోటైప్ లక్షణాల కారణంగా మన దేశం జనాభా మధుమేహం, ఫ్యాటీ లివర్, గుండె సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉందని మంత్రి చెప్పారు. శాస్త్రీయ సంస్థల మధ్య మరింత సమన్వయం ఉండాలని అంటూ, దేశంలో విస్తరిస్తున్న బయోటెక్నాలజీ పర్యావరణ వ్యవస్థ, జీనోమ్ మిషన్, పెద్ద ఎత్తున జరుగుతున్న జీన్ సీక్వెన్సింగ్ కార్యక్రమాలు భారత్లో ప్రత్యేకమైన వ్యాధుల సరళిని అర్థం చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నాయని చెప్పారు. పార్లమెంట్ వర్షాకాల సమాపేశాలు ఈ నెల 20వ తేదీన ప్రారంభమవుతాయి. 13వ తేదీ వరకు కొనసాగుతాయి. జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమాపేశాలు నిర్వహించాలనే ప్రభుత్వ ప్రతిపాదనకు రాష్టపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలియజేశారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఈరోజు చెప్పారు. ఈ సమాపేశాలు జాతీయ ప్రాధాన్యత కలిగిన అంశాలపై అర్థవంతమైన చర్చలు, నిర్ణయాలపై దృష్టి సారిస్తాయని కిరణ్ రిజిజు సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఇథనాల్ బ్లెండింగ్ కార్యక్రమాన్ని రాత్రికి రాత్రే ప్రవేశపెట్టలేదని, ఒక క్రమబద్దమైన దశల వారీ శాస్త్రీయమైన ప్రక్రియ ద్వారా దీన్ని అమలు చేశామని పారిశ్రామిక నిపుణులు తెలియజేశారు. న్యూఢిల్లీలో విలేకరుల సమాపేశంలో మాట్లాడుతూ, ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ మాజీ చైర్పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ వర్తికా శుక్లా, ఇథనాల్ బ్లెండింగ్ కార్యక్రమాన్ని నిర్మాణాత్మక చర్చలు, స్టేక్ హోల్డర్ సంప్రదింపుల కోసం 2018లోనే బహిరంగంగా అందుబాటులో ఉంచామని తెలియజేశారు.
2: The ethanol blending program, particularly in 2018, it was in a structured manner put out for discussion and deliberation by all stakeholders. It is supported by scientific evidence, extensive testing by the automotive manufacturers and the agencies who support them, namely the Automotive Research Association of India. And also it is in line with the global best practices which is followed to green the fossil fuels to lower the
0: అంతర్జాతీయ శాంతి భద్రతల పరిరక్షణ మిషన్ లో భారత్ అందిస్తున్న సుదీర్ఘ సహకారానికి ఒక ముఖ్యమైన గుర్తింపు లభించింది. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని పర్మనెంట్ ఆపరేటింగ్ బేస్ సఖేలో జరిగిన అధికారిక మెడల్ పెరేడ్ కార్యక్రమంలో యునైటెడ్ నేషన్స్ కింద సేవలందిస్తున్న 651 మంది భారతీయ సైనిక సిబ్బందికి ప్రతిష్టాత్మకమైన యునైటెడ్ నేషన్స్ మెడల్ బహుకరించారు. యునైటెడ్ నేషన్స్ శాంతి భద్రతల మిషన్ కింద భారత బలగాలు ప్రదర్శించిన వృత్తిపరమైన నిబద్దత, ఆపరేషనల్ ఎక్సలెన్స్ మొదలైన వాటి గుర్తింపుగా ఈ పథకాలిచ్చారు. ఫీఫా ప్రపంచ కప్ ఫుట్బాల్లో ఈ వాటి

0: నుంచి రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లు ప్రారంభమవుతాయి. ఈ రాత్రి టెక్సాస్ లోని హ్యూస్టన్ లో జరిగే తొలి మ్యాచ్లో కెనడా మొరాక్కోతో భారత కాలమానం ప్రకారం రాత్రి 10:30 తలపడుతుంది. రౌండ్ ఆఫ్ 16 లో మరొక మ్యాచ్లు ఫిలడెల్ఫియాలో పారాగ్వే ఫ్రాన్స్ జట్లు తెల్లవారుజామున 2:30 తలపడతాయి. విశేషాలు మరొకసారి. సకాల నిర్ణయాలు, వనరుల సమర్థ నిర్వహణ, దౌత్య సంబంధాలు భారత్ పశ్చిమాసియా సంకోభాన్ని ఎదుర్కోవడానికి దోహదం చేశాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మన దేశంలో పెరుగుతున్న కాలేయ సంబంధ వ్యాధులు, డయాబెటీస్ కేసులు ఎదుర్కొనేందుకు ఉద్యమ స్థాయిలో అవగాహన పెంచాలని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. పార్లమెంట్ వర్షాకాల సమాపేశాలు ఈ నెల 20వ తేదీన ప్రారంభమవుతాయి. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్ లో రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లు ఈ రోజు ప్రారంభమవుతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7:15. ఇప్పుడు ఇల్లు వాకిలి కార్యక్రమం విందాం.
2: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

ಕಿಸಾನ್ ವಾಣಿ ಕೇಂದ್ರ ವ್ಯವಸಾಯ ರೈತು ಸಂಕ್ಷೇಮ ಮಂತ್ರಿತ್ವ ಶಾಖ ವಾರಿ ಪ್ರಾಯೋಜಿತ ಕಾರ್ಯಕ್ರಮಂ. ಇಪ್ಪಟಿ కిసాన్ వాణి కార్యక్రమంలో సుస్థిర వ్యవసాయం ప్రాముఖ్యత ఈ అంశం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ దాస్ తో అశోక్ పెట్టిన ముచ్చట. ఆ తర్వాత రైతు అంతరంగం శీర్షికన డైరీ ఫామ్ నిర్వహణ ఈ అంశం గురించి మావల మండలం బట్టిసావర్గామ గ్రామానికి చెందిన పాడి రైతు నీరటి గణేష్ తో దినేష్ పెట్టిన ముచ్చటుంటుంది.

0: వాతావరణ సూచన. రాగల రెండు రోజుల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉంటుంది. జిల్లా అంతటా ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముంది. గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్ గాను, తక్కువ ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెల్సియస్ గాను నమోదు కావచ్చును. ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండకపోవచ్చు. సుస్థిర వ్యవసాయం అనేది భవిష్యత్తు తరాల ఆహార అవసరాలకు ఆటంకం కలగకుండా ప్రస్తుత అవసరాలను తీర్చే వ్యవసాయ విధానం. ఇది సహజ వనరులను పరిరక్షిస్తూ పర్యావరణ సమతుల్యతను కాపాడుతుంది. పర్యావరణ పరిరక్షణకు పురుగుమందులు, రసాయనాల వాడకం తగ్గించడం ద్వారా భూమి, నీరు మరియు గాలి కాలుష్యాన్ని నియంత్రించవచ్చు. నేల ఆరోగ్యం మరియు జీవ వైవిధ్యం పెంపునకు సేంద్రియ ఎరువులు, పంట మార్పిడి వల్ల నేల సారం, తేమను నిలుపుకునే శక్తి పెరుగుతుంది. నీటి సమర్థవంతమైన నిర్వహణ విషయంలో బిందు సేద్యం, వర్షపు నీటి సంరక్షణ ద్వారా నీటి వృధాను అరికట్టవచ్చు. ఇంకా రైతులు స్వయం సమృద్ధి సాధించడానికి, ఖర్చులు తగ్గించుకోవడానికి దోహదపడుతుంది. రసాయన అవశేషాలు లేని ఆహారం లభించడం వల్ల ప్రజారోగ్యం మెరుగవుతుంది. ప్రకృతికి అనుకూలమైన పద్ధతుల ద్వారా వాతావరణ మార్పుల ప్రభావాన్ని ఎదుర్కోవచ్చు. సుస్థిర వ్యవసాయం ప్రాముఖ్యత, ఈ అంశం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ దాస్ తో అశోక్ పెట్టిన ముచ్చట విందాం.
1: నమస్కారం డాక్టర్ మోహన్ దాస్ గారు.
2: నమస్కారం అండి.
1: మరి ముందుగా చెప్పండి, అసలు సుస్థిర వ్యవసాయం అంటే ఏంది, అసలు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి?
2: గత 60 సంవత్సరాల్లో వ్యవసాయంలో చాలా మార్పులు సంభవించడం మనం చూస్తున్నాం. ఈ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పంటల యొక్క ఉత్పత్తులు కూడా పెరుగుతున్నాయి. అధిక దిగుబడినిచ్చే వంగడాల రూపకల్పన, రసాయనిక ఎరువులు, సస్యరక్షణ మందుల వినియోగం, సాగునీటి వినియోగం, తర్వాత ఈ యాంత్రీకరణ, ఏక పంటల సాగు విధానం, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, విధి విధానాలు ఇందుకు దోహదపడ్డాయి. ఈ ఉత్పత్తులు పెరిగినప్పటికీ తదనుగుణంగా ఇతర సమస్యలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. సారవంతమైన నేల కోత, తర్వాత ఈ భూగర్భ జలాల కలుషితం అవ్వడం వల్ల మరి అడుగంటడం, వ్యవసాయం కూలీలు వలసపోవడం పెరుగుతున్నప్పటికీ ఉత్పత్తి ఖర్చులు మొదలైనవి గ్రామీణ ప్రాంతాల ఆర్థిక మరియు సామాజిక పరిస్థితులను కలవపరుస్తున్నాయి. ఇంతేకాకుండా గత కొద్ది సంవత్సరాలుగా పంటల దిగుబడిలో కూడా ఒక స్తబ్దత అన్నది నెలకొని ఉంది. అయితే ఈ సుస్థిర వ్యవసాయం అంటే ఈ రాబోయే తరాల అవసరాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రస్తుత అవసరాలను తీర్చుకోవడమే ఈ సుస్థిర యొక్క ముఖ్య ఉద్దేశం. సహజ వనరుల్ని మరియు మానవ వనరులను కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఇది గ్రామీణ ప్రజల జీవన పరిస్థితులను, వాటి ఉత్పాదకతను 10 కాలాల పాటు నిలుపుకోవడం అనేది చాలా ముఖ్యమైనది. ఈ పర్యావరణ పరిరక్షణ, సామాజిక భద్రతతో పాటుగా ఈ ఉత్పత్తిదారులకు, కూలీలకు, వినియోగదారులకు, సిద్ధాంత రూపకల్పనకు, అందరికీ ఆర్థికంగా నిలదొక్కునే వినూత్న అవకాశాలను కల్పించడమే ఈ సుస్థిర వ్యవసాయం యొక్క ముఖ్య ఉద్దేశం.
1: మరి ఈ సుస్థిర వ్యవసాయంతో లాభాలు అంటే మనం ఈ సుస్థిర వ్యవసాయంతో ఏమేమి సాధించవచ్చు?
2: ఈ సుస్థిర వ్యవసాయం వల్ల సాధించవలసిన పర్యావరణ సమతుల్యం, ఆర్థిక ప్రగతి, సామాజిక మరియు ఆర్థిక సమానత, వ్యవసాయంలో సుస్థిరతను సాధించడం అనేది ఒక దీర్ఘకాల ప్రయాణం. ఇది అందరి సహకారంతోనే సాధ్యమవుతుంది. ఇందులో వ్యవసాయదారులతో పాటుగా ఈ కూలీలు, పరిశోధకులు, ప్రణాళికలు రచించేవారు, ఈ వినియోగదారులు, వ్యాపారస్తులు అందరూ కూడా పాలు పంచుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా తమ వంతు పాత్రను నిర్వహిస్తేనే ఈ వ్యవసాయ సుస్థిరత వైపు మనం పయనించవచ్చు.
1: మరి ఈ సుస్థిర వ్యవసాయంలో ముఖ్యమైన అంశాలు ఏమి?
2: అయితే దీంట్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ సహజ వనరుల ఉత్పాదకతను కాపాడుకోవడం, తర్వాత ఈ నీరు, నేల, ఈ గాలి, ఇంధనం, వన్యప్రాణుల సహజ వనరులతోనే ఒక భాగం. ఈ కాల్వల కింద వ్యవసాయంలో నీరు పూర్తిగా సద్వినియోగం కావడం లేదు. కాల్వ మొదట్లో రైతులు కావాల్సిన దానికంటే ఎక్కువ నీటిని వాడడం జరుగుతుంది. ఈ కాల్వ చివరి రైతులకు నీరు అందడం లేదు. కావలసిన దానికంటే ఎక్కువ నీటిని వాడడం వల్ల నేల చౌడుబారుతుంది. మిగతా ప్రాంతాల్లో బావులు, బోర్ల ద్వారా నీటి వాడకం పెరిగి ఈ భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. దీనివల్ల భూమిలో నీటి పొరలన్నీ దెబ్బతినడం, ఉప్పు నీరు బావులకి చేరడం తర్వాత జరగడం మనం చూస్తున్నాం. ఈ భూగర్భ జలాలు తగ్గకుండా నీటిని పొదుపుగా వాడవలసిన అవసరం మనపై ఎంతైనా ఉంది. ఇట్లాగే వర్షపు నీటిని సముద్రంలో పోకుండా నిల్వ చేసి పొదుపుగా వాడుకోవాలి. వీటి వాడకంలో సమస్యలు తగ్గించుకోవడానికి తగిన చర్యలను మనం చేపట్టాలి. అయితే ఇది కాలువల కింద ఒక పంట కాలంలో వరికి బదులుగా ఆరుతడి పంటలు పండించే విధానం ఇప్పుడు రావాలి. ఈ భూగర్భ జలాలను వాడుతున్నప్పుడు ఈ సూక్ష్మ సేద్య పద్ధతులను మనం పాటించాలి. తక్కువ నీటితో సాగయ్యే పంటలను కూడా ప్రోత్సహించాలి. ఎక్కడైతే మురుగునీటి సమస్య తీవ్రంగా ఉందో అక్కడ ఈ దొరువు విధానాలు పాటించి మురుగునీటి వ్యవస్థను మెరుగుపరుచుకోవాలి. ఈ మురుగునీటితో లవణాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి తీసివేసిన మురుగునీరంతా ఏదో ఒక కొంత విస్తీర్ణంలో చేరేలా మనం ఏర్పాటు చేసుకోవాలి. ఈ ప్రాంతాన్ని మామూలుగా పంట సాగు కాకుండా పశుగ్రాసాలు గాని తర్వాత ఇతర అటవీ వ్యవసాయం లేదా వన్యప్రాణుల నివాసంగా అభివృద్ధి చేయడానికి ఉపయోగించుకోవాలి.
1: పంటల సాగులలో ఎక్కువ మంది వ్యవసాయదారులు ఈ నత్రజనిని ఉపయోగిస్తున్నారు కదా, మరి ఈ నత్రజని ఎరువుని ఎక్కువగా వాడితే ఏం జరుగుతుంది సార్?
2: ఈ పంటల సాగులో నత్రజని ఎరువుల్ని ఎక్కువగా ఉపయోగించినట్లయితే ఈ నీటిలో నైట్రేట్ శాతం పెరుగుతుంది, అట్లాగే భాస్వరం కూడా నీళ్ళలోకి చేరుతుంది. అదే సస్యరక్షణ రసాయనాలు కూడా నీటిలోకి చేరడం జరుగుతాయి. ఈ బావులు గాని తర్వాత కుంటలు చెరువుల్లోని నీరు కలుషితమై సమస్యాత్మకంగా మారడం జరుగుతుంది. కాబట్టి వాటి వినియోగంలో మెలకువలు పాటించాలి. సమగ్ర ఎరువుల యాజమాన్యం సమగ్ర సస్యరక్షణ పద్ధతులను పాటించి ఈ సమస్యల్ని మనం తగ్గించుకోవాలి. అయితే అడవుల్ని విచక్షణ రహితంగా నరికి తీసివేసి పంటల సాగు చేయడం జరుగుతుంది. దీనివల్ల వన్యప్రాణుల యొక్క స్థావరాలను తగ్గిపోయి వాటి మనుగడ ప్రశాంతకంగా మారుతుంది. అవి ఆహారం కొరకు పంటల్ని నష్టపరచడం జరుగుతుంది. అంతేకాకుండా దీనివల్ల నేల కోత కూడా పెరిగి అక్కడి భూసారం తగ్గుతుంది. మట్టి వర్షం నీటితో పాటు కొట్టుకుపోయి ఒండ్రుగా చేరడం వల్ల ప్రాజెక్టుల సామర్థ్యం అనేది తగ్గుతుంది. నిజామాబాద్ జిల్లాలోని ఈ నిజాం సాగర్ ప్రాజెక్టు తీసుకున్నట్లయితే ఇందుకు మంచి ఉదాహరణ. కాబట్టి వన్యప్రాణుల సంరక్షణ, జీవ వైవిధ్యం కాపాడుకోవాలంటే అడవులను కాపాడుకోవాలి. ఇప్పుడు వ్యవసాయంలో పెట్రోల్ ఉత్పత్తుల్ని ఇంధనంగా ఉపయోగించడం జరుగుతుంది. గతంలో చాలా పనుల కొరకు పశువుల్ని సాయంతోనే చేసేవారు, కానీ ఇప్పుడు దుక్కి దున్నడం, విత్తనం వేయడం, అంతర్కృషి, నీరు తోడడం, ఈ రవాణా మొదలైనటువంటి పనులకు పశువులు ఉపయోగపడేవి. ఇప్పుడు ఈ పనులన్నీ యంత్రాల ద్వారా జరుగుతున్నాయి. ఒకేసారి పెట్రోలియం వినియోగం తగ్గించడం వీలు కాదు కాబట్టి ఇతర ఇంధనాలను, అయితే మనకు ఇది బయోడీజిల్ గానీ ఇవన్నీ

0: మనం వృద్ధి చేసుకుని క్రమంగా పెట్రోలియం వినియోగాన్ని తగ్గించుకోవాలి. ఈ వ్యవసాయం వలన పరోక్షంగా గాలి కూడా కలుషితమవుతుంది. ఈ నేలను అధికంగా దున్నడం వల్ల ఈ దుమ్ము రూపంలో గాలిలో కలవడం జరుగుతుంది. ఏదైనా కాల్చివేసినప్పుడు పొగ రూపంలో గాలిలో చేరుతుంది. పురుగు మందుల పిచికారీ సమయంలో కూడా ఈ రసాయనిక ఎరువులు వేస్తున్నప్పుడు కొన్ని చర్యల ద్వారా అవి కూడా గాలిలో కలవడం జరుగుతుంది. అయితే వేగంగా వీస్తున్నటువంటి కూడా ఈ దుమ్ము రూపంలో ఈ సమస్య కనిపిస్తుంది. ఈ సమస్యను తగ్గించుకోవడం కోసం పంటల యొక్క అవశేషాలను భూమిలోకి దున్నివేయడం, అధికంగా భూమిని దున్నకుండా గాలి వేగ నిరోధకాలుగా మనం చెట్లను పెంచడం, ఈ నేలను కప్పుకుంచే పంటలు లేదా పంటల అవశేషాలను పరచడం, ఈ రసాయనాల వాడకంలో మెలకువలను పాటించడం, ఎడారి ప్రాంతాల్లో జొన్న సజ్జ లాంటి పంటలను పెంచి వాటి కంకులను మాత్రమే కోసి చొప్పును అలాగే వదిలివేయడం ద్వారా గాలి సమస్యను మనం తగ్గించుకోవచ్చు. వరి తర్వాత ఈ దుక్కి చేయకుండానే మొక్కజొన్న పొద్దుతురుగు లాంటి ఈ పంటలను లాభసాటిగా సాగు చేయడం జరుగుతుంది. ఈ రకంగా ఈ దుక్కి చేయడాన్ని తగ్గించే ఈ అవకాశాలను కూడా ఇంకా అన్వేషించి మనం ఆచరించాలి.
1: అయితే మరి ఈ సుస్థిర వ్యవసాయంలో భాగంగా పంటల సాగులో పంటల ఎంపిక, రకాల ఎంపిక పాత్ర ఏమిటి అంటారు మరి?
0: ఈ పంటల సాగు విషయంలో పంటల యొక్క రకాల ఎంపిక చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాయి. అందుబాటులోని వనరులను సక్రమంగా వినియోగించుకుని సహజ వనరుల మీద అధిక భారం పడకుండా చేతికి అందే పంటలనే మనం సాగు చేయాలి. ఈ రకాల ఎంపికలో కూడా జాగ్రత్త వహించాలి. అది చీడపీడల్ని మరియు నీటి ఎద్దడిని తట్టుకుని అధిక దిగుబడిని ఇది ఇచ్చే రకాలని ఎన్నుకోవాలి. ఈ జన్యు మార్పిడి ద్వారా రూపొందించిన రకాల గురించి చర్చించడం జరుగుతుంది. ఈ పర్యావరణానికి హాని జరిగినంత వరకు ఈ జన్యు మార్పిడి రకాలను సాగు చేయడంలో మనకు ఎలాంటి తప్పు లేదు. కాబట్టి ఈ పంటల వైవిధ్యాన్ని మాత్రం దృష్టిలో పెట్టుకుని మనం వ్యవసాయం చేసుకోవాలి. ఎప్పుడూ ఒకే పంటలు పండించకుండా పంట మార్పిడి అనేది మనం విధిగా పాటించాలి. అనువైన చోట అంతర పంటలని విధానాన్ని కూడా మనం విధిగా అనుసరించాలి. వైవిధ్యం గల పంటలని సాగు చేయడం వల్ల ఈ భూమి యొక్క ఉత్పాదకతను కూడా మనం రక్షించుకోవచ్చు. రైతుల అవసరాలు తీరడంతో పాటు సహజ వనరుల మీద కూడా ఒత్తిడి కూడా తగ్గుతుంది. ఈ కలుపు నివారణ గానీ తర్వాత చీడపీడల నివారణ మనకు సులభంగా సాధ్యమవుతుంది. భూమిలో తేమను పోషకాలను కాపాడుకోవడాన్ని దీనివల్ల మనకు కాపాడుకోవచ్చు. ఈ రసాయనాల వాడకాన్ని మనం తగ్గించుకోవచ్చు. తర్వాత ఈ పంటల పెంపకంతో పాటు పశువుల పెంపకాన్ని కూడా మనం విధిగా చేపట్టాలి. ఈ పశువుల్ని పంటల్ని కలిపి పెంచడం వల్ల ఎన్నో లాభాలున్నాయి. మనకు ముఖ్యంగా భూసారాన్ని వృద్ధి చేయడం, భూమి యొక్క ఉత్పాదక శక్తిని రక్షించడం జరుగుతుంది. తర్వాత ప్రస్తుత అవలంబిస్తున్నటువంటి ఈ సాగు విధానాల వల్ల అన్నిటికన్నా భూమికే ఎక్కువ నష్టం వాటిల్తుంది. కాబట్టి భూమిని కేవలం పోషకాలు అందించే మాధ్యమంగానే చూస్తున్నాం. కానీ ఈ భూమి యొక్క రసాయనిక ధర్మాలతో పాటు భూమి యొక్క భౌతిక ధర్మాలు గాని తర్వాత ఈ జీవ గుణాల గురించి ఆలోచన మనం విధిగా చేయాలి. ఈ విచక్షణ రహితంగా రసాయనాల వాడకం వల్ల భూమిలోని జీవ వైవిధ్యం దెబ్బతింటుందని మనం గమనిస్తున్నాం. అలాగని రసాయనాల వాడకాన్ని పూర్తిగా నిరోధించలేం. ప్రస్తుతం కొందరు సేంద్రీయ వ్యవసాయం గురించి ప్రస్తావిస్తున్నారు. అందులో కూడా ఎన్నో సాధక బాధకాలున్నాయి. ఈ సేంద్రీయ ఎరువుల్ని వాడడం, సేంద్రీయ విధానాలను అవలంబించడం మొదలగు ఈ పద్ధతులు ఎందుకు ఉపయోగపడుతున్నాయి. అయితే కొన్ని సందర్భాల్లో ఈ రసాయనాల వినియోగం వల్ల ఇంధనం పొదుపు ఖర్చు తగ్గింపు సాధ్యమవుతుంది. ఈ జీరో టిల్లేజ్ విధానంలో మాత్రం ఈ కలుపు మందుల వాడకం గాని ఈ పండ్ల తోటల్లో ఈ దుక్కిని నివారించి ఈ కలుపు మందులు వాడడం, పంటల పెరుగుతున్న దశలో పైపాటుగా రసాయనిక ఎరువులను వాడడం, తప్పనిసరి పరిస్థితుల్లోనే ఈ పురుగు మందుల వాడకం మొదలైనవి పాటించకుంటే ఈ ఖర్చులు పెరగడం జరుగుతుంది. అయితే ఈ ఉత్పత్తి తగ్గిపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ రసాయనాలను పూర్తిగా నివారించకుండా జాగ్రత్తగా తగిన మేరకు ఉపయోగించుకోవాలి. ఈ పర్యావరణాన్ని గురించి ఆలోచిస్తూనే మనకు జాతీయ ఆహార భద్రత, రైతుల యొక్క ఆర్థిక సామాజిక స్థితిగతులను పరిగణనలోకి మనం తీసుకోవాలి.
1: మరి ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఈ పశువుల పెంపకంలో ఎసుంటి మార్పులు వచ్చినాయి మరి?
0: అయితే ఇప్పుడు మనకు పశువుల పెంపకంలో చూసుకున్నట్లయితే మనకు చాలా మార్పులు రావడం మనం గమనిస్తున్నాం. గతంలో లాగా పశువుల్ని బయట మేపడం గానీ ఇదంతా తగ్గిపోతుంది. పాడి పశువులను ఒకే చోట కట్టివేసి వాటి అవసరాలు తీరుస్తూ మన అవసరాలను మనం తీసుకుంటున్నాం. అయితే ఈ విధానంలో ముఖ్యంగా కొన్ని జాతుల పశువులను మాత్రమే పెంచడం జరుగుతుంది. దీనివల్ల దేశవాళీ జాతులు నశించిపోయే ప్రమాదం ఉంది. ఈ పశువుల ఎంపిక, వాటి పోషణ, ఈ పునరుత్పత్తి, ఆరోగ్యం విషయంలో కూడా వచ్చినటువంటి మార్పులను జాగ్రత్తగా గమనించాలి. వీటి వల్ల ఈ పర్యావరణ సమస్యలు ఉత్పన్నం కాకుండా చూసుకోవాలి. ఒకే చోట అధిక సంఖ్యలో పశువుల్ని పెంచుతున్నప్పుడు

0: ఉంటారు. వాటి విసర్జ కాలను సేకరించి ఈ దూరంగా తరలించడం జరుగుతుంది. దీని వలన కొంత ఖర్చు పెరుగుతున్నది. కానీ పశువుల మూత్రం కొద్ది విస్తీర్ణంలోనే ఇంకపోవడం వల్ల ఈ ప్రాంతంలో ఈ బావుల్లోని నీటిలో నైట్రేట్ శాతం పెరిగే ప్రమాదం ఉంది. ఈ విషయంలో పశు పోషకులు, పర్యావరణ శాస్త్రవేత్తలు కూడా తగు విధంగా స్పందించాలి. ఈ వ్యవసాయం, గ్రామీణ సమాజం, ఈ రెండింటి మధ్య ఉన్న అనుబంధాలని ఇందులో సంభవిస్తున్నటువంటి మార్పులను కూడా గుర్తించి తదనుగుణంగా చేపట్టవలసిన చర్యలు కూడా ఈ సుస్థిర వ్యవసాయంలో చాలా ముఖ్యమైనవి. అయితే ఈ సుస్థిర ఆహార విధానాన్ని రూపొందించుకోవాలి. ఇందుకోసం ప్రణాళికలు కూడా కావాలి. ఈ ప్రభుత్వాలు కూడా కొత్త విధానాలను ఏర్పాటు చేసుకోవాలి. అయితే రైతులకు గిట్టుబాటు ధరలను అందించాలి. అయితే రైతులకు సంపూర్ణ లాభం చేకూరే చర్యలను కూడా చేపట్టాలి. ఈ ట్యాక్సులు కానీ, వ్యవసాయ రుణాలు, వ్యవసాయ పరిపత్తి విధానాన్ని చిన్న సన్నకారు రైతులకు సహాయకారిగా నిలబడాలి. ఈ కార్పొరేట్ వ్యవసాయాన్ని కూడా ప్రోత్సహించేలా ఉండకూడదు. మార్కెట్ వ్యవస్థను మెరుగుపరచుకోవాలి. ఈ వ్యవసాయ భూముల్ని ఇతర అవసరాలకు ఉపయోగించకుండా అడ్డుకోవాలి. వ్యవసాయ కూలీల వలన వలస పోకుండా వారికి సంవత్సరం పొడవునా పని కల్పించే విధంగా చర్యలు చేపట్టాలి. వారికి సరైన గృహ వసతి కూడా కల్పించాలి. ఈ సహజ వనరుల సంరక్షణతో పాటు మానవ వనరుల సంరక్షణ కూడా ఈ సుస్థిర వ్యవసాయంలో ఒక ముఖ్య పాత్ర కూడా చెప్పుకోవచ్చు.
1: చాలా మంచిదండి మోహన్ దాస్ గారు. ఈ సుస్థిర వ్యవసాయం అంటే ఏమిటి, అసలు దీని యొక్క ఉద్దేశం ఏమిటి, మరి ఈ సుస్థిర వ్యవసాయం చేస్తే మనం ఏ వనరుల్ని కాపాడుకోవచ్చో మంచిగా చెప్పిండు. మరి ఈ సుస్థిర వ్యవసాయం గురించి ఇన్ని ముచ్చట్లు చెప్పినందుకు ధన్యవాదాలు.
0: ధన్యవాదాలండి.
2: మీరు ఇప్పటిదాకా సుస్థిర వ్యవసాయం ప్రాముఖ్యత ఈ అంశం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ దాస్ తో అశోక్ పెట్టిన ముచ్చట విన్నారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా కిసాన్ వాణి కార్యక్రమం 7:45 దాకా కొనసాగుతుంది. రైతు అంతరంగం ఈ శీర్షికన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వివిధ గ్రామాల్లో రైతులు వ్యవసాయం చేస్తున్నటువంటి తీరును వినిపించడం జరుగుతుంది. చదువుకున్న యువత డైరీ ఫామ్ను నిర్వహించినట్లయితే మంచి లాభాలను పొందవచ్చు. పైగా ఒకరి వద్ద ఉద్యోగం చేయడం కంటే స్వయం ఉపాధి కూడా పొందినట్లవుతుంది. కోవిడ్ సమయంలో అన్ని రంగాలు మూలనబడ్డ వ్యవసాయ రంగం మాత్రం ముందుకు సాగింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఉద్యోగం చేస్తున్నటువంటి యువత చాలామంది స్వయం ఉపాధి వైపు మళ్లారు. తక్కువ నేలలున్నటువంటి కొంతమంది యువత డైరీ ఫామ్ వైపు మళ్లారు. ఇంకా చెప్పాలంటే చక్కగా పనులు చేసుకుంటున్నారు. గేదెలు పెంచుకోవడం, గేదెలకు మేత వేయడం, పాలు పిండడం, పాలు ఇళ్లలో పోయడం, అదే వారికి నిత్యకృత్యం అయిపోయింది. డైరీ ఫామ్ నిర్వహణ గురించి మావల మండలం బట్టిసావర్గమ గ్రామానికి చెందిన పాడి రైతు నీరటి గణేష్ తో దినేష్ పెట్టిన ముచ్చట విందాం. నీరటి గణేష్ గారు, మీకు నమస్కారం అండి.
3: నమస్కారం సార్.
2: ఇప్పుడు మీకు ఎంత భూమి ఉంటుంది?
3: ఎకరం 10 గుంటలు ఉంటుంది సార్.
2: ఏం చదువుకున్నారు మీరు?
3: డిగ్రీ వరకు చేసిన సార్.
2: డిగ్రీ చేసి వ్యవసాయ రంగం వైపు వచ్చేసింది.
3: మొదట ప్రైవేట్ జాబ్ చేసిన తర్వాత మనది మనకు సొంత ఒక బిజినెస్ పెట్టుకుందామని చెప్పేసి డైరీ ఫామ్ రంగంలో దిగడం.
2: డైరీ ఫామ్ లోకి ఎప్పుడు వచ్చినా
3: ఆఫ్టర్ కరోనా సార్, అంటే 2014 అట.
2: అంటే కరోనా మీకు అది నేర్పించింది?
3: అంతే.
2: ఏమనిపించింది కరోనా కాలంలో ఖాళీ ఉన్నప్పుడు?
3: ఒకరికింత పని చేస్తే తనకు పని ఉంటేనే మనతో అవసరం, లేకపోతే మనం నడి రోడ్డు మీద నిల్చున్నట్టే. అటువంటప్పుడు ఎన్ని రోజులు చేసినా మళ్ళా అతడు వదిలేస్తే సేమ్ పొజిషన్ కు మళ్ళా 0 పాయింట్. అందుకోసమే మనది మన కోసం అన్నట్టు సొంతగా పెట్టుకుందామన్న ఉద్దేశంతో దీన్ని ప్రారంభించడం జరిగింది.
2: డైరీ ఫామ్ పెట్టాలని అనుకున్నావు. మొదట్లో ఎన్ని బర్రెలతో చాలు చేసిన?
3: మొదట 2 బర్రెలతో సార్.
2: లోకల్ బర్రెలేనా?
3: ఫస్ట్ లోకల్ బర్రెలు తీసుకున్నా, తర్వాత మళ్ళా మెల్లగా ఒక 6 బర్రెల నుంచి, తర్వాత మళ్ళా ఇప్పుడు ఈ లాస్ట్ టైం తెచ్చినాయి 3 బర్రెలు తీసుకున్నాయా.
2: ఎన్ని ఉన్నాయి బర్రెలు?
3: మొత్తం 9 బర్రెలు సార్.
2: 9 బర్రెలతో ఎన్ని లీటర్ల పాలంతో ఒక రోజుకు?
3: 9 బర్రెలు అంటే 9 బర్లే, దాంట్లో ఒక 4 బర్లు ఇస్తాయి, మిగతా నెక్స్ట్ ఇవి బంద్ చేసే మూమెంట్ కు అవి మళ్ళీ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది అన్నట్టు. ప్రస్తుతం ఒక నేను ఒక 30 లీటర్లు అట్లా అమ్ముతున్నా.
2: మీరే అమ్ముతారా? వేరే?
3: నేనే, డోర్ టు డోర్ డెలివరీ.
2: ఆదిలాబాద్?
3: అవును.
2: మీ ఊర్లో అమ్మరాదా 30 లీటర్?
3: మా ఊర్లో అంటే మా ఊర్లో మాక్సిమం ఒక 30% మంది డైరీ మీద డిపెండ్ అయి ఉన్నారు.
2: చాలా మంది బర్లు ఉన్నాయి కాబట్టి.
3: చాలా మంది మొత్తానికి అంటే మా ఊరు ఎందుకంటే సిటీకి దగ్గర ఉండు, ఇట్లా
2: పొలాలు సిటీకి
3: దగ్గర ఉన్నాయి.
2: పాలు ఆ రకంగా మీరు చేస్తున్నారు. అయితే మరి మొదట్లో 2 బర్రెలతో చార్జ్ చేస్తున్నప్పుడు ఇంత చదువుకున్నావు, బయట ఉద్యోగం చేస్తున్నావు, అదే లాభం ఉంటది, ఇంటికి ఎందుకు వస్తున్నావు? మీ కుటుంబ సభ్యులు గాని మిత్రులు గాని అని లేదా?
3: ఎవరు ఏమన్నా గానీ నేను చెప్పినా కదా సార్, ఫస్ట్ ఒకరి కింద పని చేసినప్పుడు సపోజ్ ఒక పెద్ద సంస్థ అయినా గానీ ఏదైనా అన్ఫార్చునేట్లీ ఏదైనా డిసీజ్ వచ్చి అది మూత పడ్డా గానీ వాళ్ళు జీరో అయినా కానీ మనమైతే రోడ్డు మీద నిలబడినట్టే కదా. అందుకోసం అటువంటి పొజిషన్ రాకుంటుండే మన ముందు జాగ్రత్త కోసం.
2: అంత కారణాలు అన్ని మూలగడ్డాయి, ఒక వ్యవసాయ రంగమే నడిచింది.
3: వ్యవసాయ రంగమే నడిచింది, ఏ టైప్ అయినా వ్యవసాయానికి మించింది లేదు అనేది నా గట్టి నమ్మకం.
2: ఓకే, మళ్ళీ చదువుకొని మళ్ళీ ఉద్యోగం వైపు వెళ్ళాలనే ఆలోచన రాలేదు?
3: ఇప్పుడున్న పొజిషన్ అయితే ఇక ఫ్యామిలీ పడ్డ తర్వాత ఇక ఉద్యోగానికి ఇక నాకు తెలిసి ఇదే బెటర్ అనిపిస్తున్నాయి నాకైతే.
2: పాలు వింటారా మీరు?
3: నేనే మొత్తానికి నేనే చేసుకుంటా.
2: పాలు వింటారు, మరి బర్రెలు మందల కొట్టిస్తారా మీరు?
3: బర్రెలు మందల కొట్టిస్తాం సార్.
2: అంటే లోకల్ బర్రెలు మందల కొడతారా?
3: ఏం మొత్తానికి మందల పోతాయి, మొన్న తెచ్చినాయి రెండు కట్టేసి మెప్పుతున్నాం.
2: ఎడకిల్లు ఇచ్చింది మొన్న తెచ్చింది?
3: మొన్న తెచ్చింది ఒకటి యవత్మాల్, ఒకటి అది చంద్రపూర్ది.
2: ఏం రకం ముర్రా?
3: అది ఒకటి ముర్రా, క్రాస్ బ్రీడ్ ముర్రా అంటారు దీన్ని.
2: ఎంత కూడా తెచ్చింది అది?
3: ఒకటి అది 78,000 పడ్డది, ఇది 112,000 పడ్డది.
2: ఎక్కువ కాలేదు ధర దీనికి?
3: అది సమ్మర్ టైం ఎక్కువ ఉంటుంది సార్
2: పాల కోసం.
3: పాల కోసం
2: అంటే దాన్ని బయట కొట్టేసి కూరదేమో? దీన్ని
3: బయట కొట్టేసి కూరదు సార్, కట్టేసేమే పాల. దాన్ని
2: అంకర కొమ్ములు ఉంటాయి దానికి,
3: రింగు కొమ్ములు అంటారు.
2: రింగు తట్టుకో మరి బర్రె బర్రె రెండు కొట్టుకున్నప్పుడు గానీ పొడుచుకున్నప్పుడు గానీ
3: ఏదో దూరంగా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాం కదా సార్. మళ్ళీ ఇది ఎట్లా అంటే ఒక 4 రోజులు కలిసి ఉన్నాయంటే ఆటోమేటిక్ ఫ్రెండ్ లాగా కలిసిపోతాయి, పొడుచుకోవు అవి.
2: దీన్ని మందల కొట్టేసి అవకాశం లేదు ఈ బర్రెని?
3: మందల కొట్టాం సార్. ఇది
2: ఎప్పుడు కట్టేసి మేత వేయాలి? వీటికి మేత ఎట్లా చేస్తారు మీరు?
3: మేత గడ్డి వేసింది, సూపర్ నెఫియర్ గడ్డి కొద్దిగా ఉన్నది, కొద్దిగా వేరే ఇప్పుడు గడ్డి జాతి జొన్న
2: అది వేసేస్తే. ఎండాకాలం కూడా ఉంటది?
3: ఎండాకాలం దగ్గర దగ్గర ఇది 3-4 కటింగ్లు వస్తుంది.
2: ఒకసారి వస్తే మళ్ళీ
3: ఒకసారి అయిపోయింది, ఈ మధ్యలో అది సెకండ్ టైం అయింది, ఆ థర్డ్ టైం వస్తున్నది.
2: అది కోసిన కొద్ది వస్తూనే ఉంటుంది?
3: కోసిన కొద్ది వస్తుంది.
2: అంటే ఒకసారి సూపర్ నెఫియర్ గడ్డి,
3: సూపర్ నెఫియర్ ఒకసారి వేస్తే 7 ఇయర్స్ ఉంటది.
2: అంటే ఏమైనా గడ్డి తీయాల్సిన అవసరం పడుతుంది?
3: తీయాల్సిందేం లేదు.
2: వేరే మూలం ఇది గాలం మూల గాలం
3: దాని నీడ కింద వేరే గడ్డే రాదు,
2: సూపర్ నీ పేరు కింద అదే పెరుగుతూ ఉంటుంది.
3: అదే పెరుగుతుంటుంది.
2: ఏమైనా యూరియా వెళ్తారా దానికి?
3: యూరియా వేస్తాం సార్. ఒకసారి కటింగ్ అయిపోయిన తర్వాత ఈ ఉన్న పెంటని బర్ల పశువుల పేడని మొత్తం జల్లేస్తాం.
2: గడ్డి ఉన్నది కదా, ఎండాకాలం ఉంటాయి గడ్డి?
3: ఎండాకాలం కూడా ఉంటది.
2: ఎన్ని మోపులు వస్తారు రోజుకి ఇట్లా? మరి
3: రోజుకు దగ్గర దగ్గర ఒక కసలం మీద వస్తాం.
2: ఉందా గ్రాస్ కట్టర్? ఉందా?
3: లేదు, మేమే కట్టేస్తాం.
2: మరి మొత్తం బెండు తినేస్తే పచ్చి
3: తినేస్తాయి? లేత ఉన్నప్పుడే కోసేస్తాం, గడ్డి ముదిరే వరకు ఉంచాం అన్నట్టు. గడ్డి ముదిరిన తర్వాత అంటే చాప్ కట్టర్ కావాలి దానికి, చిన్న చిన్న ముక్కలా కట్ చేసేయాలి. అదే లేత కోసి లేతగా కట్ చేసేసినాం అనుకో బెండుతో సహా తినేస్తాయి.
2: ఇప్పుడు తొలకరి వర్షాలకు గడ్డి ఇప్పుడు మొరుస్తున్నది, ఈ గడ్డి మేస్తే బర్రెలకు నష్టమై ఉండదా?
3: పసిక ఇది మేస్తే కొద్దిగా దానికి డైజెషన్ ప్రాబ్లం ఉంటది, పుర్రు కొడుతుంది, పాల దిగుబడి కూడా తగ్గుతుంది.
2: మరి మేపాల్సిన అవసరం ఏముంది అప్పుడు? మరి కట్టేసి ఎండుగడ్డి ఏరాదా? మరి
3: ఎండుగడ్డి స్టాక్ ఉన్నోళ్ళం ఇప్పుడు మా దగ్గర అంటే కొద్దిగా స్టాక్ ఉంటాయి కాబట్టి కొద్దిగా అది వేస్తాం, కొద్దిగా ఇది వేస్తాము, అడ్జస్ట్ అయిపోతుంది. కొట్టం ఇంటి దగ్గర ఉన్నది,
2: చేయండి కట్టుకోవాలి.
3: ఇవి పాలియని బర్రెలు ఇక్కడ కట్టేస్తాం.
2: పాలియని బర్రెలు ఒక జాగాలో, పాలిచ్చే బర్రెలు ఒక జాగా?
3: అంటే ఇంటి దగ్గర ప్లేస్ లేక ఇక్కడ ఇంట్లో డైరీ ఫామ్ వేద్దాం అనుకున్నా గానీ ఇక కొద్దిగా పైసలు అడ్జస్ట్ కాక
2: ఓపెన్ ప్లేస్ లే ఉంటాయి. ఇప్పుడు
3: ఓపెన్ ప్లేస్ ఉన్నాయి.
2: ఎంత వర్షం పడ్డా
3: చిన్న పాలి అని కదా
2: తట్టుకుంటాయి కదా,
3: తట్టుకుంటాయి. వర్షానికి ఎండకు బర్రె తట్టుకోకపోతే ఇక
2: ఎంత భారీ వర్షం అయినా తట్టుకుంటుంది. మరి సాయంత్రం ఇక్కడ కట్టేస్తారు, కడిగేస్తారు ఇంకా అప్పుడప్పుడు?
3: అవును కడిగేస్తాం. ఈ పెండ తీసేసిందంటే మళ్ళా బోర్ ఉన్నది, దాంతో మొత్తం కొట్టేస్తాం.
2: బర్రె అన్నప్పుడు బురదల బొరుతుంది, పెండల కుసు పంటది, ఎక్కడంటే అక్కడే ఉంటది, మడుగుల బొరుతుంది. పాలు వింటేటప్పుడు దాని పొదుగు ఎట్లా కడుగుతారు మీరు?
3: మొత్తం నీళ్ళతో కడిగేస్తాం.
2: నీళ్ళతో కడిగేస్తే పోతుందా లేక షాంపు నీళ్ళు?
3: ఓన్లీ నీళ్ళు. షాంపు నీళ్ళు పెడితే దాని ఏ మొత్తం అంటుకున్నా గానీ మళ్ళీ పాలు పాలిపోతాయి. అందుకే మంచి నీళ్ళతో ఉంటే మంచి క్లీన్ గా కడిగేసిన తర్వాతనే పాలు విడుతాం.
2: దూడని ముందు ఇడిచేస్తారా?
3: ఫస్ట్ కడిగిన తర్వాతనే దూడని ఇడుస్తాం. దానికి ఏదైనా బురద బిరుదు ఉంటే దూడలు కూడా కనీసం ముట్ట కూడా ముట్టది.
2: ఇక బర్రెని పైన పైకి వెళ్ళి కూడా కడుగుతారా?
3: ఇప్పుడు వాతావరణం చల్లగా ఉన్నది కడగలేం గానీ ఎండకు మాత్రం ఖచ్చితంగా 2 టైంలు కడగాల్సిందే.
2: పైప్ పెట్టేస్తే అయిపోతుంది.
3: అవును.
2: ఇప్పుడు కూడా బొరుతాయి మడుగుల?
3: బొరుతాయి.
2: ఇది కంపల్సరీ అవి బర్రెలకు అట్లా మడుగుల వండి పెట్టడం
3: చల్లదనం కోసం సార్.
2: పాలు కూడా ఎక్కిస్తే
3: అంటే బాడీ టెంపరేచర్ అనేది మన నార్మల్ వాతావరణానికి సరిపోయేట్లు ఉండాలంటే ఖచ్చితంగా నీళ్ళల్లో బొర్రాల్సిందే.
2: కొన్ని బర్రెలు ఏం చేస్తాయంటే దూడలు చనిపోతే పాలు ఇయ్యాయి, అప్పుడు ఎట్లా చేస్తారు మీరు?
3: దానికి ఇప్పుడు దూడ ఉన్నప్పుడే పిండి అలవాటు వేస్తాం మేము. అంటే దూడ లేకపోయినా దాని ముందర పిండి పెడితే ఆటోమేటిక్ పాలు విడిపోగలుగుతాం.
2: మీరు 4-5 బర్రెలు పాలిస్తున్నాయి ఇప్పుడు?
3: 4 ఇస్తున్నాయి.
2: ఒక బర్రె ఇస్తున్నా ఒక మనిషికి బర్రె పాలిస్తుంది, వేరులకి
3: కొన్ని
2: అలవాటు పోయినప్పుడు ఎట్లా ఇస్తారు?
3: తప్పనిసరిగా అది ఎటు పోయినా అది ఎట్లా అంటే ఎటు తిరిగి ఇప్పుడు బర్రె మందల మేసి వచ్చినా అది గూటం దగ్గరికి ఎట్లా వస్తుందో సేమ్ మన పరిస్థితి కూడా అంతే. రావాల్సిందే బర్రె దగ్గరికి. కొన్ని ఉంటాయి 1-2 బర్లు మందల, అవి ఒకరికి అలవాటు అయితే ఒక్కరికే ఇస్తాయి.
2: ఆ బర్రె మీకు పాలిచ్చే తల్లి లాంటిది అది కూడా
3: అంతే మరి.
2: మీరు ఎటు పోయినా ఎటు తిరిగినా మళ్ళీ పాలిచ్చే బర్రె దగ్గరికి రావాల్సిందే మీరు.
3: అంతే మరి.
2: అంటే కొన్ని బర్రెలు ఇస్తాయి.

0: ఎక్కడ కూడా కొందరికి ఇవ్వయి అంటారు,
1: కొన్ని అలవాటు ఉన్నాయి ఉంటాయి అట్లా.
0: మరి పొద్దున ఎన్ని గంటలకు ఇవ్వాలా మీరు?
1: పొద్దున మాక్సిమం నేను 4 నుంచి 5 మధ్యలో లేస్తా.
0: గంట సేపు పడుతుంది పాలు విండాలంటే?
1: పాలు 1 గంట పడుతుంది.
0: ఇంత దూడకు ఒక ఒక 2 మిడిస పెడతారా?
1: ఒక 2 మిడిస పెట్టేస్తాం. మాక్సిమం 1 లీటర్ 1.5 లీటర్ పాలు తాగేస్తుంది.
0: ఎక్కడ తాగితే కూడా పరేషాన్.
1: ఎక్కడ తాగితే కూడా దూడకు తొందరగా నట్టలు అవుతాయి.
0: పోతుకుర్ర ఉన్నదా?
1: ఉన్నది.
0: అంటే మందలు ఉంటుందా మీరు పెంచుకుంటారా?
1: ఏలే మందలే ఉన్నది.
0: అంటే ముర్రా జాతిదేనా?
1: లోకల్దే ఉంది.
0: ముర్రా జాతి పెంచరా దాని మందలు?
1: ముర్రా జాతిది పెంచచ్చు కానీ మా ఊర్లో మా కుర్రాలు ఎక్కువ ఉన్నాయి ఆపాయి. ఎందుకంటే ఆవిడకి ఒక కుర్ర ఉన్నట్టు ఇంకో కుర్ర దరిదాపులో కూడా ఉంచాయి, పొడుచుకుంటాయి.
0: ఒకసారి బర్రె ఎన్నింటే ఎన్ని రోజులు పాలిస్తుంది?
1: మాక్సిమం ఒక 8 నుంచి 10 నెలల మధ్య 10 నెలల వరకు ఇస్తుంది.
0: కట్టుడు
1: ఈరిన 3-4 నెలల తర్వాత కడుతుంది.
0: కానీ పాలు తగ్గుతాయేమో కట్టిందంటే? మళ్ళీ
1: కట్టిన తర్వాత 8 నెలల వరకు తగ్గది. ఒక్కొక్కటి 1.5 ఇయర్ కూడా ఇస్తుంది. 1 టైం ఇస్తాయి అవి. ఇప్పుడు 1.5 ఇయర్ ఇస్తా చూడు, ఇంకో 3 నెలలు అయితే ఈనుతుంది అనే మూమెంట్ లో బంద్ చేస్తే మరి 3 నెలలకి అది ఈనేస్తుంది.
0: ఒకటే టైం ఇస్తా అంటున్నారు కదా మీరు?
1: అంటే అది ఒక 6 నెలల దాకా 2 టైమ్స్ ఇస్తుంది. కట్టిన తర్వాత 1 టైం చేస్తుంది అట్లా.
0: అయితే 2 నెలల ముందు బంద్ చేస్తా పాలు?
1: 2-3 నెలల ముందు బంద్ చేస్తాయి.
0: మీకు రాత మిన్నులు ఉంటాయి, ఒక బర్రె పాలిచ్చడం బంద్ చేస్తుంది, అప్పుడు ఎట్లా చేస్తారు?
1: మాది ఎట్లా ఉన్నది ఇప్పుడు చూడు, 9 బర్రెల 4 బర్రెలు ఇస్తున్నాయి. ఈ 4 బర్రెలు బంద్ చేసే టైంకు అవి ఖచ్చితంగా మళ్ళీ ఈనుడుకు రెడీ ఉంటది.
0: ఇప్పుడు కొంతమంది చూస్తే హైదరాబాద్ డైరీ ఫార్మ్ లేనోడుసు ఇల్లు తిరిగి పాలు వస్తున్నారు, పాల ప్యాకెట్లు ఇంపు కరావాలా అలా వయ్యాలా ఇళ్ళలో వచ్చేయాలా?
1: అది కరెక్ట్ కాదు. అది
0: చాలా మంది ఏమనుకుంటారు నిజానికి ఈయన కూడా అట్లా చేస్తున్నామని నిజాయితీ ఉన్న కూడా నమ్మలేకపోయే
1: పరిస్థితి. తాగితే ఆటోమేటిక్ టేస్ట్ ఏర్పడిపోతుంది.
0: ఏర్పడిన
1: ఒరిజినల్ పాలు తాగి ఒకటేసారి పాల ప్యాకెట్ పాలు తాగితే ఆ టేస్ట్ వేరే ఉంటది.
0: చెప్పండి మరి ఇప్పటికి టీకాలు ఎట్లా వేపిస్తారు?
1: టీకాలు దూడలకైతే నెలకోసారి డివామింగ్ వేస్తాం నట్టల మందు. మళ్ళా ఈ సమ్మర్ టు ఇప్పుడు ఎండాకాలం నుంచి వానాకాలం మధ్యలో గాలికుంటూ టీకాలు వేస్తారు. అంటే కాళ్ళ గాలికుంటూ వ్యాధి రాకుండా.
0: కొత్త వాళ్ళు ఇట్లా డైరీ ఫామ్ మొదలు పెట్టాలనుకుంటే వాళ్ళు ఎట్లా చాలు చేయాల్సి ఉంటుంది, ఏం చేయాల్సి ఉంటుంది?
1: మొదట పెట్టుబడి పెద్ద మొత్తంలో పెట్టుడు కాకుండా స్టార్టింగ్ లో ఒక 2 గేదెలు తెచ్చుకొని దాంతో స్టార్ట్ చేసుకోవాలి. పెద్ద మొత్తంలో ఒకటేసారి వేసుకుంటే అవి పాలు ఒక 4 నెలలు బాగిస్తాయి, 4-5 నెలలు 6 నెలల వరకు ఇస్తాయి. తర్వాత బంద్ చేసిన తర్వాత మళ్ళీ పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలంటే కాదు. అందుకే స్టార్టింగ్ 1-2 తో స్టార్ట్ చేసుకుంటే నెమ్మది నెమ్మదిగా పెంచుకుంటూ పోవాలా.
0: ఇంట్లో ఒక్కళ్ళతో
1: అవుతుందా? ఒక్కళ్ళతో కాదు, ఖచ్చితంగా ఇంట్లో సపోర్ట్ ఉండాలా, మనం కూడా కష్టపడే తత్వం ఉండాలి ఖచ్చితంగా. బర్రెల దందా చేస్తున్నాం అంటే మనం కూడా ఒక బర్రెలాగానే కష్టపడాల్సింది.
0: మనం దాని రూట్లకి వెళ్ళాలి
1: అంతే మరి, లేకపోతే ఏదో జీతాల మీద డిపెండ్ అయి ఉంటే వాడి వాళ్ళు వస్తారు రేపు రాడు, మనకు పని రాకపోతే అవి గుట్ట మీద అట్లా వెళ్ళిపోవాల్సింది.
0: 2 బర్రెలు పాలిచ్చిన బంద్ చేసేది, ఇంకో బర్రెలు 2 బర్రెలను తెచ్చుకోగలగాలి కూడా.
1: తెచ్చుకోవాలా మరి, ఈ 2 బర్రెలు పాలు బంద్ చేసే ముందు ఆ 2 మళ్ళీ ఈయన పొజిషన్ రావాలా.
0: అంటే ఏ బర్రెలతో మొదలు పెడితే బాగుంటుంది, లోకల్ బర్రెలా నాన్ లోకల్ బర్రెలతో?
1: స్టార్టింగ్ పెట్టుకునేటోళ్ళు లోకల్ బర్రెలు పెట్టుకుంటేనే బెటర్, ఎందుకంటే ఏదైనా రోగాలకు కూడా తట్టుకోగలుగుతాయి.
0: సంతోషంగా ఉన్నారా బర్రెలు ఈ డైరీ ఫామ్ మీద?
1: ప్రజెంట్ అయితే హ్యాపీ సార్.
0: ఎంత మంది పనిచేస్తారు ఈ బర్రెల సేవ మీ ఇంట్లో?
1: మా ఇంట్లో మాక్సిమం మేము 3 చేస్తాం సార్, నేను మా అమ్మ మా మిస్సెస్, మొత్తం మన ఇంటి పనిగా.
0: బాగుంది, మీరు ఎవరన్నా ఈ కార్యక్రమాన్ని విని మిమ్మల్ని అభినందించవచ్చు కాబట్టి మీ ఫోన్ నంబర్ ఇవ్వండి.
1: 9666-346-346-419-419.
0: థ్యాంక్ యూ అండి.
1: ఓకే సార్.
0: మీరు ఇప్పటిదాకా డైరీ ఫామ్ నిర్వహణ గురించి మావల మండలం బట్టిసావర్గామ గ్రామానికి చెందిన పాడి రైతు నీరటి గణేష్ తో యు దినేష్ పెట్టిన ముచ్చట విన్నారు. ఇప్పుడు ప్రసారమైనటువంటి ఈ 2 ముచ్చట్లు రేపటి నుండి మా యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా వినవచ్చు. మా యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM.

రేపు సాయంత్రం మేడం బావుకు ఇల్లు యోసం కార్యక్రమంలో సోయా చిక్కుడులో అధిక దిగుబడికి పాటించవలసిన యాజమాన్య పద్ధతులు, ఈ అంశం గురించి వ్యవసాయ నిపుణురాలు శ్రీజతో జ్యోతి పెట్టిన ముచ్చట ఉంటుంది. తర్వాత గొర్రెలు మేకలలో మసూచి వ్యాధి లక్షణాలు నివారణ, ఈ అంశం గురించి ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యాధికారి డాక్టర్ వి సురేష్ తో లెనిన్ పెట్టిన ముచ్చటుంటుంది.

0: కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణి సమాప్తం.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.

శ్రోతలు, మరి ఆలస్యం ఎందుకు? ఈ ఉర్రుతలుగించేటటువంటి చిన్న పెద్ద తేడా లేకుండా ఉర్రుతలుగించే జోరైన పాటల తీరును మరి ఆలస్యం చేయకుండా మీరు కూడా మీకు నచ్చిన పాటల్ని, హుషారైనటువంటి పాటలు నినతందుకు మీరు సిద్ధంగా ఉన్నారా? మరి నేను కూడా మీకు వినిపించేందుకు సిద్ధంగా ఉన్నా. అందుకు మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 0873 కోను జత చేసి 2908 ఇంకో నంబర్ 2300 ఈ నంబర్లకు ఫోన్లు చేయుండ్రి, ముచ్చటెట్టుండ్రి, మీకు నచ్చినటువంటి పాటల్ని అడుగుండ్రి. కార్యక్రమంలో ముందుగా సరైనోడు చిత్రం నుంచి శ్రేయా ఘోషల్, నకాష్ పాడిన ఈ పాట విందాం.

0: ఇది తెలంగాణ యాసాభాషలకు అచ్చమైన నెలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు ఉషారు కార్యక్రమంలో జోరైన పాటల్ని. ఈ కార్యక్రమానికి ఒక శ్రోత ఫోన్ చేసి ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో.
1: హలో మేడం.
0: నమస్తే అండి.
1: నమస్తే మేడం.
0: మీ పేరు?
1: నా పేరు ప్రకాష్ మేడం.
0: ప్రకాష్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: జైనత్ మండల్ జైనత్ విలేజ్ మేడం.
0: జైనత్ మండల్
1: జైనత్ విలేజ్ అండి.
0: ఓకే, జైనత్ నుంచి మాట్లాడుతున్నారు. సరే, ఏం చేస్తుంటారు ప్రకాష్?
1: వ్యవసాయం మేడం.
0: వ్యవసాయం చేస్తున్నారా? మరి పత్తి పెట్టిండ్రా, మొలిచిందా?
1: పత్తి మొలిచింది, సోయాబీన్ పోసినాం, సోయాబీన్ కూడా మొలిచింది మేడం.
0: మరి సోయాబీన్ పత్తి వేరే వేరేనా? అంటే మళ్ళీ పత్తి మధ్యలో గిన సోయేస్తారు, వేయరు కదా అట్లా?
1: అట్లా వేయలే, ముందు వేసినాం, ఇప్పుడు బంద్ చేసినాం మేడం.
0: సోయా వేరేనే, పత్తి వేరేనే. ఎన్ని ఎకరాలు పత్తి పెట్టారు మరి?
1: పత్తి ఒక 2 ఎకరాలు, సోయాబీన్ ఒక 5 ఎకరాలు.
0: మొత్తం 7 ఎకరాలు మొత్తం మీదేనా, ఇంకుందా మీకు?
1: ఒక 2 ఎకరాలు పట్టుకున్నా సొంతంగా, ఒక 5 ఎకరాలు.
0: ఓకే, మీరు ఒక్కరే చేస్తారా మరి జీతగాన్ని ఏమైనా పెట్టుకుంటారా?
1: లేదు మేడం, నేను ఒక్కనే.
0: అదే అదే. ఓకే, మంచిగా మొలిసిందా మరి పత్తి?
1: అవును మేడం, మంచిగా మొలిసింది.
0: ఓకే, చెప్పాలా ప్రకాష్ గారు, ఇంకా ఏ విశేషాలు శ్రోతలకు ఏమైనా చెప్తారా? అవునా, ఇన్ని రోజులు తలగలేదా లేకపోతే లేపలేదా?
1: అది సోయాబీన్ కొంచెం వర్షపాతం తోటి దెబ్బతింటున్నాయి మేడం మా జైనత్ మండల్లో.
0: దాని గురించి అడుగుదామని చేసిండ్రా?
1: అడుగుదామని చేసిన బాగా లేపలే మేడం.
0: ఎప్పుడు, ఏ రోజు చేసిండ్రు మరి?
1: మొన్న వేసినాం మేడం, ఒక వారం రోజుల కింద వేసినాం, లేపలే మేడం.
0: అదే, మీరు అట్లా అసుంటి అనుమానాలు డౌట్లు అవి అడగాలనుకుంటే మంగళవారం రోజు శుక్రవారం రోజే చెయ్యాలా. అంటే ఇవే నంబర్లకు వెయ్యాలా? ఆ రోజు మాత్రమే మీకు శాస్త్రవేత్తలు ఉంటారు చెప్పడానికి, డౌట్లు చెప్పడానికి. మంగళవారం శుక్రవారం అట్లా. ఇక వట్టప్పుడు అంటే ఇట్లా మాట్లాడడానికి, పాటలు కోరడానికే చేయడం అన్నట్టు. సరే ప్రకాష్, ఏ పాట వింటారు మరి?
1: ఇదే మేడం,
0: ఎర్ర సముద్రం.

0: ఇది నాలుగు జిల్లాల ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్న హుషారు కార్యక్రమానికి మరో శ్రోత ఫోన్ చేసి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. హలో, నీ పేరు?
1: శ్రీవర్ధన్.
0: శ్రీవర్ధన్, ఎక్కడ నుంచి మాట్లాడుతున్నావు? నిపాని నుంచా? ఓకే. ఏం చేస్తావు నువ్వు? ఏం చదువుతున్నావు?
1: ఇంగ్లీష్.
0: కాదు కాదు, ఏ తరగతి? ఫోర్త్ క్లాసా? ఓకే. ఏ బడికి వెళ్తావు మరి? ఎక్కడ చదువుకుంటావు? నిపానిలో చదువుకుంటావా? ఓకే. గవర్నమెంట్ బడికి వెళ్తావా, ప్రైవేట్ బడికా? ఓకే. శ్రీవర్ధన్, మరి ఏ పాట వింటావు? అయ్యప్ప మహత్యమా? దాని నుంచి ఏ పాట? సరే, ఓకే. ఏదన్నా పాట ఇస్తా. మరి తిన్నావా, అన్నం తిన్నావా? సరే శ్రీవర్ధన్, మరి నీ పాట వస్తుంది, విందాం. శ్రోతలు, మీరు కూడా ఇట్లనే ఫోన్లు చేసి పాటల్ని కోరొచ్చు. మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 0873 కోను జత చేసి 2950081, ఇంకొక నంబర్ 2300081. ఈ నంబర్లకు ఫోన్లు చేయొచ్చు, పాటల్ని కోరొచ్చు. ఈ కార్యక్రమం 8:45 దాకా ఉంటుంది.

0: ఇది తెలంగాణ యాసాభాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నింట. మీరు వింటున్న హుషారు కార్యక్రమానికి మరో శ్రోత ఫోన్ చేసి ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో.
1: హలో,
0: నమస్తే అండి.
1: నమస్తే. నమస్తే.
0: మీ పేరు?
1: గంగాధర్. భూశక్తి గంగాధర్.
0: ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: పూసాయి నుంచి.
0: పూసాయి నుంచి. గంగాధర్ గారు, ఏం చేస్తుంటారు మీరు?
1: నేను వ్యవసాయం, అగ్రికల్చర్.
0: వ్యవసాయం చేస్తారా? ఏం పెట్టారు మరి చేనుల?
1: సోయాబీన్, పత్తి. తొగరి, సోయాబీన్ లో తొగరి, సోయాబీన్ మర పత్తి.
0: ఇప్పుడు తొగరి సోయాబీన్ లేసిండ్రు, ఇంకా మళ్ళీ పత్తిలో కూడా వేసిండ్రా?
1: పత్తిలో కూడా వేసినాం. మరి కొంచెం అల్జంతకాయ, కొంచెం బొబ్బరికాయ పెట్టుకుందాం.
0: కూరగాయలు కూడా పెట్టుకున్నారు
1: కొంచెం లైట్ గా.
0: అవును. అయితే పత్తి ఎన్నిసార్లు పెట్టినాక తొగరి సార్లు వేస్తారు?
1: 8 సార్లు లేకుంటే 10 సార్లు. ఫస్ట్ 8 సార్లు పెడుతున్నారు, ముందు పాత సిస్టమ్.
0: అవును.
1: ఇప్పుడు 10 సార్లు పెడుతున్నారు, 10 సార్లకు ఒక తొగరి సార్లు.
0: ఓకే, మంచిగా మొలిచిందా మరి?
1: మంచిగా మొలిచింది. వర్షాలు మంచిగా లేట్ అయినాయి కానీ కొంచెం
0: లేట్ అయినాయి కానీ ఇప్పుడు అయితే మంచిగా పడుతున్నాయి కదా?
1: మంచిగా పడ్డా. హరిద్ర కార్తీక వచ్చి నుంచి మంచిగా వర్షాలు పడ్డాయి.
0: పడ్డాయి. అవును.
1: ఈ రోజు కూడా దినమంతా పడ్డది.
0: పడ్డది. మంచిగా ముసురు పెట్టింది కదా?
1: ముసురు పెట్టింది. వేరే కాయ ఫుల్ ఉన్నది, మహారాష్ట్ర ఫుల్ ఉన్నది. ఇక్కడ కొంచెం
0: సన్నం పడుతున్నది
1: కానీ మంచిగా పడ్డది.
0: పర్వాలేదు, సన్నం పడ్డా కూడా ఎక్కువసేపు పడుతుంది కాబట్టి మనకు పంటలకు ఓకే కదా?
1: ఇబ్బంది అయితే ఇట్లా పడితేనే బెస్ట్. ఇప్పుడు మొలిచే టైం ఉన్నది
0: కదా, ఇట్లా పడితేనే కరెక్ట్.
1: కరెక్ట్, లేకుంటే కొట్టుకపోతుంది, మట్టి పెడుతుంది.
0: అట్లా
1: ఇది బెటర్ మనకు.
0: అవును. గంగాధర్ చెప్పండి, ఏ పాట వింటారు?
1: దేవుల సినిమా నుంచి అందరి బంధువయ్య.
0: తప్పకుండా వినిపిస్తా, పాట విందామా మరి?
1: విందాం.
0: సరే గంగాధర్, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. మీ పాట వస్తుంది, విందాం.
1: సరే.

0: ఇది మన యాస మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు ఉషారు కార్యక్రమంలో జోరైన పాటల్ని. మరో పాట వినతందుకు ఇంకో శ్రోత ఫోన్ చేసి ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో
1: హలో మేడం.
0: అశోక్ పాండగడ నుంచి అశోక్.

0: అవును మేడం.
1: ఎట్లున్నారు అశోక్?
0: బాగున్నారా మేడం? మీరు బాగున్నారా?
1: నేను బాగున్నా. వర్షం పడుతుందా అక్కడ?
0: అవును మేడం, ఈరోజు మార్నింగ్ నుంచి మందు లేకుండా పడుతుంది.
1: అవును, చిన్నగా ముసురు పెట్టింది కదా.
0: అవును మేడం.
1: మరి ముసురుకు ఏమన్నా వేడివేడిగా చేసుకొని తిన్నారా లేదా?
0: తిన్నాం మేడం, వేడివేడిగా అన్నాము, ఇప్పుడే తిన్నాము.
1: అన్నం తిన్నారు వేడివేడిది, అంతేనా?
0: అవునవును.
1: ఓకే, ఇంకా మరి ఏం ఏం పెట్టినరు చేన్లో?
0: చేన్లో మేడం కందులు మేడం.
1: అంటే కంది అంటే మొత్తం కంది, పత్తి మధ్యలో?
0: మధ్యలో లేక మేడం, ఈసారి మేము ఏంటంటే పంట మార్పిడి అని చెప్పేసి కందులే పెట్టినాం మేడం.
1: మొత్తం కందులే పెట్టినరా?
0: అవునవును.
1: మరి అంటే ఎంత దూరం ఒక్కొక్క సాలు వేస్తారు?
0: అంతే మేడం, 6 ఫీట్లకు ఒకటి.
1: 6 ఫీట్లకు ఒకటి?
0: అవునవును.
1: ఇట్లా మొత్తం కందులు అని అంటే వేస్తారేమో, నేనైతే ఫస్ట్ టైం వింటున్నా మరి మొత్తం కందులు అని. మంచిగా ఉంటది కదా అట్లా కూడా, మొత్తం ఎక్కువ మొత్తంలో కందులు వస్తాయి కదా.
0: అవును మేడం, ఎక్కువ వస్తాయి
1: మేడం. పంట మార్పిడి కూడా అవుతుంది, పంట కూడా మంచిగా వస్తుంది కదా, దిగుబడి. ఓకే, చెప్పాలా ఇంకేమన్నా విశేషాలు చెప్తారా శ్రోతలకు?
0: ఏం లేదు మేడం.
1: చెప్పండి, మరే పాట వింటారు
0: మాకు మేడం? ఒసే రాములమ్మ సినిమా నుండి రాములమ్మ ఓ రాములమ్మ సాంగ్ కావాలి మేడం.
1: తప్పకుండా వినిపిస్తా అశోక్. మరి ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు, పాట విందాం మరి. శ్రోతలు మీరు కూడా ఇట్లనే ఫోన్లు చేయొచ్చు, పాటల్ని కోరచ్చు. మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 0873 2 కోను జత చేసి 2958 ఇంకొక నంబర్ 2300 ఇప్పుడైతే అశోక్ కోరిన పాట విందాము.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి శ్రీరాములు శాంతినగర్ నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో శ్రీరాములు.
2: హలో అమ్మ, నమస్కారం.
1: నమస్తే, ఏం చేస్తున్నారు?
2: నేను అమ్మ ఇప్పుడు ఇంటికి వచ్చాను. నేను ఆటో డ్రైవర్.
1: ఆటో డ్రైవరా? ఓకే. ఎన్ని గంటల దాకా నడుపుతారు ఆటో రాత్రికి?
2: 7 గంటలకి ఇంటికి వచ్చేస్తాను.
1: పొద్దున 7 నుంచి 7 దాకా అంటే 12 గంటలు. మధ్య మధ్యలో ఇంటికి వచ్చి అన్నం తిని పోడు, చాయ్ తాగి పోడు చేస్తారయ్యా?
2: బడి పిల్లలు
1: తీసుకపోతా. ఎక్కడ ఉంటారు మీరు? అట్లానా? సరే, ఇప్పుడు తిన్నారా మరి
2: అన్నం?
1: ఓకే, చెప్పండి శ్రీరాములు. ఇంకా ఏ పాట వింటారు మరి? తప్పకుండా పాట విందామా మరి? సరే శ్రీరాములు, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. నీ పాట వస్తుంది, విందాం.

0: మనతో మాట్లాడడానికి మరో శ్రోత ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. హలో హలో హలో
1: హలో,
0: నమస్తే అండి.
1: నమస్తే.
0: గణేష్ కదా?
1: అవునవును.
0: ఓకే, అంకోల్ నుంచి.
1: అంకోల్
0: గణేష్ గారు, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా?
1: బాగున్నాను. మా షుగర్ ఉన్నది, షుగర్ బీపీ గోళీలు వాడుతున్నాం.
0: అవునా? ఎన్ని సంవత్సరాలు అయింది వచ్చి?
1: 70 సంవత్సరాలు అమ్మ ఇప్పుడు.
0: అవునా? ఓకే, మరి ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారు?
1: 20 సంవత్సరాల నుంచి వాడుతున్నాం.
0: ఎట్లుంది మరి ఇప్పుడు హెల్త్? ఆరోగ్యం అంతా మంచిగా ఉందా?
1: బాగుంది, బాగుంది అమ్మ, బాగుంది.
0: ఓకే, చెప్పండి గణేష్ గారు, ఏ పాట వింటారు?
1: అదే జీవన తరంగా.
0: సరే, మరి
1: పొడుపు కథ అడుగుతామా?
0: అడగండి, అడగండి.
1: రంగురంగుల చీర కట్టుకొని పూసేవారింటికి పోతుంది కానీ కాసేవారింటికి పోదు.
0: ఇది సీతాకోక చిలక, అంతే కదా?
1: ఇంకొకటి అమ్మా
0: చెప్పండి.
1: అది కాళ్ళు లేవు కానీ పరిగెడుతుంది, నోరు లేదు కానీ అరుస్తుంది.
0: కాళ్ళు లేవు కానీ పరిగెడుతుంది, నోరు లేదు కానీ అరుస్తుందా? ఏంటది చెప్పండి మీరు. కరెక్ట్, కరెక్ట్. ఉరిమినప్పుడు సౌండ్ వస్తుంది కదా.
1: మీరు పలకరించే విధానం బాగుందమ్మా.
0: ధన్యవాదాలండి.

0: ప్రశ్నలు అడుగుడు పలకరించుడు
1: ఓకే
0: మంచిది కదా.
1: ఓకే, ధన్యవాదాలు. చెప్పండి, మరి పాట విందామా? ఈ
0: చెప్పండి.
1: జీవన తరంగాలలో అడిగినారు కదా,
0: అవునమ్మా,
1: తప్పకుండా పాట వస్తుంది, మరి విందాం.
0: సరే.

శ్రోతలు, ఈ కార్యక్రమం 8:45 దాకా ఉంటుంది. మరి ఫోన్లు ఎయ్యుండ్రి, పాటల్ని కోరుండ్రి. మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 0873 కోను జత చేసి 2950 ఇంకొక నంబర్ 2300 అయితే. రాజ్కుమార్ గారు, మీ ఫోన్ లైన్ అయితే కట్ అయినట్టుంది, మళ్ళీ ఇంకోసారి చేసినట్లయితే తీసుకుని మీరు కోరిన పాట వేస్తాను.

0: ఇది మనందరినీ అలరిస్తున్న ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరు వింటున్న హుషారు కార్యక్రమానికి ఇంకో శ్రోత ఫోన్ చేసి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. హలో
1: హలో
0: హలో నమస్తే అండి.
1: నమస్కారం మేడం.
0: మీ పేరు?
1: నా పేరు సుఖానంద్ మేడం.
0: సుఖానంద్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మరి బైన్స మేడం, బైన్స దగ్గర కామూరు విలేజ్ అని ఉంటుంది మేడం.
0: కామూరా?
1: కామూల్ కామూల్
0: కామూల్
1: టెంపుల్ కామూల్ కామూల్
0: కామూల్.
1: అవును మేడం.
0: ఓకే, ఏం టెంపుల్ ఉంటుంది అక్కడ?
1: అక్కడ రాముడి టెంపుల్ ఉంటుంది, రాముడిది.
0: ఓహో, పెద్ద ఉంటుందా?
1: మంచి పెద్ద ఉంటుంది మేడం, మంచి ఉంటుంది.
0: ఓకే ఓకే. ఏం చేస్తుంటారు మరి మీరు?
1: మేడం ఇక్కడ కామెడీలో వర్క్ చేస్తాను మేడం, హోటల్లో వర్క్ చేస్తాను.

0: ఓకే
1: హోటల్ వర్క్ చేస్తాను మేడం.
0: ఓకే సరే చెప్పండి, ఏ పాట వింటారు?
1: భద్రాచల మూవీ నుంచి ఇదే నా పల్లెటూరు అని సాంగ్ కావాలి మేడం.
0: తప్పకుండా వినిపిస్తా. మరి ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు సుఖానంద్. మీ పాట వస్తుంది, విందాం.
1: ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం.
0: ఓకే.

0: ఇది మనందరిని అలరిస్తున్న ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నింట. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే.
1: నరసమ్మ మేడం కి ప్రత్యేక అభినందనలు. ఫుల్ పాటు వెంకటరమణ.
0: ధన్యవాదాలండి.
1: మీరు షో బాగుంటది మేడం. మీరు కూడా మన తెలంగాణ యాసలో మాట్లాడతారు, అసలు కూడా మంచి అలరింప చేస్తారు. మీ ఆదిలాబాద్ అంటే నాకు ఒక లైక్ అంటే అభిమానం ఎక్కువ.
0: ఓ థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు.

0: చెప్పండి, ఏం చేస్తారు మీరు?
1: మేము టైలరింగ్.
0: వెంకటేష్ టైలరింగా?
1: అవును.
0: మరి అన్ని ఏమి కుడతారు? అవునా, ఓకే. మరి రేడియో పెట్టుకుని వినుకుంటా వేస్తారా ఇక రోజు?
1: అంతే మేడం, పాటలు వినుకుంటా వర్క్ నడుస్తా ఉంటది.
0: నడుస్తా ఉంటది మీకు?
1: అవును. కస్టమర్ వచ్చినప్పుడు కొద్దిగా చిన్నగా పెట్టుకుని వాళ్ళకు ఎక్స్ప్లెయిన్. ఎందుకంటే మన కస్టమర్లే కదా దేవుళ్ళు లాంటి
0: వాళ్ళు.
1: అలాంటి మన పాట కొద్దిగా స్లో చేసి వాళ్ళకి అన్ని అర్థం
0: చేస్తాం.
1: జస్ట్ ఇప్పుడు మీరు లైవ్ ఉన్నప్పుడే మా కస్టమర్ వచ్చింది, వాళ్ళకి పంపించిన మేడం.
0: ఓకే ఓకే. ఇంకా మీకు కూడా ఇక ఆడుతూ పాడుతూ పనిచేస్తే అలసట అనేది తెలియదు కదా? డిస్టర్బ్ చేయదు, ఇటు వింటా ఉంటాం అటు పని నడుస్తా ఉంటది కదా. మీకు కూడా అంటే బోర్ రాదు, ఒకటి అలసట కూడా అనిపించదు. వింటారు, వచ్చిన వాళ్ళు కూడా వింటారు, మీకు కూడా పని చకచక అవుతుంది కదా. సరే వెంకటేష్ గారు, ఏ పాట వింటారు మరి? సరే ఏమైనా చెప్తారా శ్రోతలకు? చెప్పండి, మనకు టైం లేదు, చెప్పండి. చెప్పండి.
1: ఆశగా ఎక్కువ ఉన్న వాళ్ళు జాతకాలు నమ్ముతారు, కోరికలు ఎక్కువ ఉన్న వాళ్ళు దేవుని నమ్ముతారు, బాధలు ఎక్కువ ఉన్న వాళ్ళు మనుషులను నమ్ముతారు, ధైర్యం ఎక్కువ ఉన్న వాళ్ళు మాత్రమే వాళ్ళను వాళ్ళు నమ్ముకుంటారు. కొన్ని బంధాలను పట్టుకోవడం కన్నా విలవడమే మేలన్న. అది మేలు, అది
0: ఓకే ఓకే. సరే, కొటేషన్. ఓకేనండి, చాలా చక్కగా చెప్పినారు, ధన్యవాదాలు. మరి మీ పాట విందామా
1: మేడం? నీకు ప్రత్యేక అభినందనలు మేడం, కాల్ చేస్తున్నాను మా నర్తన మేడంకు.
0: ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. నా మీద ఉన్న అభిమానానికి మీకు చాలా చాలా ధన్యవాదాలు. మీరు ఏ పాట అడిగినారు? శుభలగ్నం నుంచి. తప్పకుండా వస్తుంది మరి పాట విందాం. ఓకే సరే, వస్తుంది పాట.

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా.

0: జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: పుస్తకంతో చక్కటి తెలుగు కథా సాహిత్యాన్ని వినిపించే కార్యక్రమం ఇప్పటి పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం పదవ భాగంలో ఎంఎస్ సుబ్బలక్ష్మి గురించి విశేషాలు విందాం. రచన పఠనం ఎస్ రాజవర్ధన్.
2: నిమ్మపండు వంటి ఒంటి ఛాయ, ప్రసన్నమైన ముఖం, నుదుట పావలా కాసంత కుంకుమ బొట్టు, ముక్కుకు రెండు వైపులా ధగధగా మెరుస్తున్న వజ్రాల ముక్కు పుడకలు, తలతలలాడిపోతున్న రవ్వల చెవికమ్మలు, సిగమీద దట్టంగా అల్లిన మల్లెపూల దండ, నేరేడు పండు రంగు కంజీవరం పట్టుచీర భుజం చుట్టూ తిప్పుకొని వేసుకున్న పమిట కొంగుతో పద్మకర్ణిక కొలువున్న పద్మవోలే వేదిక మీద కూర్చొని కచేరీ ప్రారంభించడానికిగాను అర్ధ నిమీలిత నేత్రాలతో ఓంకారనాదంతో ఆలాపన మొదలుపెట్టే ఆ దివ్య మంగళ రూపాన్ని ఎంతసేపు చూసినా తనివి తీరదు. ఆ కంఠం నుండి బయలువెడలే మధురస్వరాలను ఎంతసేపు విన్నా కడుపు నిండదు. మనం ఈ లోకంలోనే ఉన్నామా, గంధర్వలోకాల్లో విహరిస్తున్నామా అనిపిస్తుంది. మనకు తెలియకుండానే అదో రకమైన మైకం కమ్ముకుంటుంది. వీణుల విందు అనే మాటకు ఇంతకంటే మంచి అర్థం తోచదు. సర్వేంద్రియాణాం నయనం ప్రధానం అన్న మన పెద్దల మాట ఎంత వాస్తవమో ఆమె దివ్య సుందర రూపాన్ని చూసినప్పుడు అవగతమవుతుంది. దేవాలయంలోని అమ్మవారిని చూసినప్పటి పూజ్యభావం కలుగుతుంది. దేవతాస్వరూపం, కిన్నెర కంఠం కలబోసుకొని మంచితనం, మానవత్వం, దాతృత్వం, వినయ సంపదలన్నింటినీ కూడగట్టుకుని జగత్తుపైన అవతరించిన ఎంఎస్ సుబ్బులక్ష్మి గురించి ఏమైనా చెప్పవలసి వస్తే ఇంతకంటే ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో ఎవరికి మాత్రం అర్థమవుతుంది? మాటలకందని విషయమది. విశ్వామిత్రునితో కలిసి మిథిలానగరంలో బస చేసి ఉద్యానవనంలో తిరుగుతున్న శ్రీరామ లక్ష్మణులను చూసి ఆశ్చర్యచకితులైన చెలికత్తెలు పరుగు పరుగునా సీతాదేవి వద్దకు వచ్చి శ్రీరాముని అందాలను వర్ణింపబోయి గిర అనయన నయనబినబాని అని అన్నారని తమ రామాయణంలో వర్ణించినాడు తులసీదాసు. చెప్తూ ఉన్న నాలికకు కళ్ళు లేవు, చూస్తూ ఉన్న కళ్లకు నాలిక లేదు. ఇది చెలికత్తెల అవస్థ. ఆ అందాన్ని వాళ్లు మాత్రం ఎట్లా చెప్పగలరు? ఎంఎస్ సుబ్బలక్ష్మి సంగీతాన్ని గాని ఆమె గాన మాధుర్యాన్ని గాని చెప్పటానికి మాటలు చాలవంటే అందులో వింతేమున్నది? తాను జన్మించిన మధురైని, తనకు జన్మనిచ్చిన తల్లి షణ్ముగ వడివు పేర్లను తన పేరుకు ముందుగా చేర్చుకొని జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి అనే వాక్యాన్ని ఆచరించి చూపిన పుణ్యశీలి ఎంఎస్ సుబ్బలక్ష్మి. కేవలం ఎంఎస్గానే పిలువబడే గాన కోకిల సుబ్బులక్ష్మి తల్లి షణ్ముగవడివు అమ్మాళ్ వైణుకురాలు, అమ్మమ్మ అక్కమ్మాళ్ వైలిన్ విద్వాంసురాలు. కనుక సుబ్బులక్ష్మి కంఠంలో వీణానాదాలు, ఫిడేలు స్వరాలు వినిపించడంలో ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. సుబ్బులక్ష్మిని ఇంట్లో కుంజమ్మ అని పిలిచేవాళ్లు. బయట కూడా రుక్మిణీదేవి, అరుండేల్ వంటి ఆత్మీయులు కుంజమ్మ అనే పిలుచుకునేవారు. ఆమె తండ్రి మధురై సుబ్రహ్మణ్య అయ్యర్ న్యాయవాదిగా పనిచేసేవారు. అతను మాత్రం కుంజమ్మను రాజతిప్ప అని ముద్దుగా పిలుచుకునేవారు. అంటే యువరాణి అని అర్థం. ఆమె కాబోయే ప్రపంచ సంగీత సామ్రాజ్ఞి అని అతనికి ముందే తెలుసునేమో. ప్రతిభకు సాధనతోడై బంగారానికి తావి అద్దినట్లై ప్రపంచానికి సంగీత స్వర రాణి అయిన సుబ్బలక్ష్మి ఎన్ని సన్మానాలు పొందినా, మహామహులెందరూ ప్రశంసించినా కించిత్తు గర్వం లేని వినయ సంపన్నురాలిగా నిరాడంబర జీవితాన్ని గడిపిన ఆదర్శమూర్తి. తన సంగీతాన్ని మానవ సేవకు అంకితం చేసింది. సంగీతం ద్వారా తనకు సంక్రమించిన ప్రతి పైసాను దాన ధర్మాలకే వినియోగించింది. ఆ ధనం కూడా ఆనాటి లెక్కల్లోనే కోట్లాది రూపాయలు. భారత తొలి ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూ, అతని కూతురు మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గాయకులను ఏ విధంగా

గౌరవించేవారో ప్రముఖ సంగీత విశ్లేషకులు డాక్టర్ సామల సదాశివ గారు చాలా చోట్ల వివరించినారు. ఆ మాజీ ప్రధానులిద్దరికీ సుబ్బులక్ష్మి అంటే ప్రత్యేకమైన గౌరవం, ఆదరణ ఉండేవి. పండిత్ నెహ్రూ, నేనొక దేశానికి మాత్రమే ప్రధానమంత్రిని, కానీ ఎంఎస్ సంగీత ప్రపంచానికే సామ్రాజ్ఞి అని ప్రశంసించటం అక్షర సత్యం. ఇందిరాగాంధీ తాను ప్రారంభించబోయే ప్రతి ప్రాజెక్టును ఎంఎస్ సుబ్బులక్ష్మితో ప్రార్థనా గీతం పాడించాలని కోరుకునేది. మహాత్మా గాంధీ గారైతే సుబ్బలక్ష్మి గానంతో తాదాత్మ్యం చెందేవారు. ధ్యానమంటే అదే. వైష్ణవ జనతో అనే గుజరాతీ భజనను సుబ్బలక్ష్మి కంఠంలో వినాలని తహతహలాడేవారట. హరే తుమ హరో జనకీ పీర్ అనే మీరా భజనను గాంధీగారి కోసం గానం చేసి చెన్నై ఆకాశవాణిలో రికార్డు చేసి విమానంలో పంపించినారు. కానీ గాంధీజీ దివంగతులైనందున శవయాత్రలో ఆ రికార్డు మారుమోగింది. ఆ భజన విని కళ్లు చెమర్చని వారుండరు. తమతో పాటు సుబ్బులక్ష్మికి డాక్టరేటు ప్రదానం చేస్తున్న యూనివర్సిటీ సభకు కేవలం ఎంఎస్ సుబ్బులక్ష్మిని చూడడం కోసం మాత్రమే వచ్చినానని, డాక్టరేట్ స్వీకరించటానికి కాదని సత్యజిత్ రే వ్యాఖ్యానించినారు. ప్రముఖ హిందీ నటుడు రాజ్ కపూర్ తన కూతురు పెళ్లిలో సుబ్బులక్ష్మి గాన కచేరీ ఏర్పాటు చేసి అది శుభసూచకమని మురిసిపోయినాడు. అంధురాలైన హెలెన్ కెలర్ సుబ్బులక్ష్మి కంఠస్వరం విని తన దగ్గరికి చేరుకుని తనకు కళ్ళు లేనందున మునివేళ్లతో ఆమె కంఠాన్ని తడిమి చూసి, ఇది మామూలు కంఠం కాదు, దేవతాస్వరం అని ప్రశంసించింది. మీరా చిత్రం చూసిన తర్వాత నేను ఇండియన్ నైటింగేల్ను కాదు, నిజమైన నైటింగేల్ ఎంఎస్ సుబ్బులక్ష్మి మాత్రమే అని ప్రశంసించింది సరోజినీ నాయుడు. కుంజమ్మ, అన్ని అవార్డులు నువ్వే తీసుకుంటే ఎట్లా, మిగతా వారికి కొన్నింటినైనా విడిచిపెట్టవా అని నవ్వుతూ అన్నదట ప్రముఖ నర్తకురాలు రుక్మిణీదేవి అరుండేల్. తొలినాటి పసిహృదయాన్ని, వెన్నెల వంటి చిరునవ్వును, హాయిగొలిపే మాట తీరును అలాగే నిలుపుకున్నది చివరి వరకు అని వ్యాఖ్యానించింది తోటి గాయనీమణి ఎంఎల్ వసంతకుమారి సుబ్బులక్ష్మి గురించి మాట్లాడుతూ. మరో సంగీత విదుషి డీకే పట్టమ్మాల్తో కూడా సుబ్బులక్ష్మికి ఆత్మీయతానుబంధమే ఉండేది. ఈ ముగ్గురమ్మలను కర్ణాటక సంగీతంలో మూడు రత్నాలుగా చెప్పుకుంటారు కర్ణాటక సంగీత రసజ్ఞులు. వీరిని సంక్షిప్త నామాలతో ఎంఎస్, ఎంఎల్వి, డీకే అని పిలుచుకుంటారు. ఎంఎస్ సుబ్బులక్ష్మి చిన్ననాటి నుండే తల్లి వద్ద వీణ నేర్చుకోవడం ప్రారంభించింది. తర్వాత మధురై శ్రీనివాసయ్యర్, మాయవరం వివి కృష్ణయ్యర్, శమ్మంగుడి శ్రీనివాసయ్యర్ వంటి దిగ్గజాల వద్ద కర్ణాటక సంగీతం సాకల్యంగా నేర్చుకున్నది. ఆమె ప్రతిభా పాటవాలు శమ్మంగుడి శ్రీనివాసయ్యర్ గారికి ఆశ్చర్యం కలిగించేవి. నా శిష్యురాలే అయినా నాకంటే గొప్పగా పాడుతుందని మెచ్చుకునేవారు. పండిత్ నారాయణరావు వ్యాస్ వద్ద హిందుస్థానీ సంగీతాన్ని నేర్చుకున్నది. హిందుస్థానీ సంగీతంలో శిఖరాయమానుడై వెలిగిన ఉస్తాద్ అల్లాదియాఖాన్ సాహెబ్ను సేవించుకున్నట్లు కొన్ని ఛాయాచిత్రాలు తెలుపుతాయి. ఉస్తాద్ బడే గులాం అలీఖాన్ సాహెబ్ సుబ్బులక్ష్మి అభిమాని. వారిద్దరూ కలిసి ఉన్న ఛాయాచిత్రాలు కూడా దొరుకుతున్నాయి. ప్రఖ్యాత హిందుస్థానీ గాయక సురశ్రీ కేసర్బాయి కేర్కర్తో సుబ్బులక్ష్మికి ఆత్మీయ అనుబంధముండేది. ప్రఖ్యాత భరతనాట్య కళాకారిణి బాల సరస్వతీదేవి సుబ్బులక్ష్మి చక్కటి స్నేహానుబంధాలు కలిగి ఉండేవారు. మాండలిన్ శ్రీనివాస్పై అవ్యాజానురాగాలుండేవి సుబ్బులక్ష్మి గారికి. ప్రముఖ కర్ణాటక విద్వాంసుడు జిఎన్ బాలసుబ్రహ్మణ్యం దుష్యంతుని పాత్ర వేయగా సుబ్బులక్ష్మి శకుంతల వేషం వేసి మెప్పించింది. సావిత్రి చిత్రంలో నారద పాత్ర పోషించింది. భక్త మీరా చిత్రం ఆమె సినీ జీవితానికి కలికి తురాయి వంటిది. అదే చివరి చిత్రం. ఆ తర్వాత మళ్లీ సినీ రంగంలోకి అడుగుపెట్టలేదు. ఆనంద వికటన్ అనే తమిళ పత్రికలో పనిచేస్తున్న ప్రముఖ గాంధేయవాది త్యాగరాజన్ సదాశివంతో సుబ్బులక్ష్మికి వివాహం జరిగిన తర్వాత ఆమె జీవిత గమనం మారిపోయింది. వారి దాంపత్యం అన్యోన్యమైనది. ఆమె సవతి కూతురు రాధా విశ్వనాథన్ను సొంత కూతురు కంటే అధికంగా ప్రేమించింది. రాధను తన పక్కన కూర్చోబెట్టుకోకుండా కచేరీ చేయలేదు. రాధ ఆరోగ్యం క్షీణిస్తే కచేరీలు వదిలి ఆమెకు సేవలు చేసింది.
సుబ్బులక్ష్మి తమ్ముడు శక్తివేల్ మృదంగం వాయించేవారు. మరో సోదరి వడివంబాల్ మధుర మీనాక్షి దేవాలయంలో సేవలు చేస్తూ ఉండిపోయింది. ఎంఎస్ సుబ్బులక్ష్మి చాలా భారతీయ భాషల్లో సంతకవుల భజనలను గానం చేసింది. ఆయా భాషల ఉచ్చారణను తెలుసుకొని అర్థతాత్పర్యాలను అవగతం చేసుకుని పాడేది. ఏ భాష అయినా తమిళ లిపిలోనే రాసుకుని శ్రద్ధగా ఒకటికి 10 సార్లు సాధన చేసి అప్పుడే పరీక్ష హాల్లోకి వెళ్తున్న విద్యార్థినిలా రికార్డింగుకు బయలుదేరేది. సంస్కృత పండితుల సమక్షంలో కూర్చొని ప్రతి పదాన్ని అర్థాన్ని తెలుసుకుంటూ భాషా విషయాలను అవగతం చేసుకుని గానం చేసేది. కనుక ఆమె గానం నిర్దుష్టంగా సాగిపోతుంది, ఉచ్చారణ స్పష్టంగా ఉంటుందనేది జగమెరిగిన సత్యం. బాలాజీ పంచరత్నాల పేరిట తిరుమల తిరుపతి దేవస్థానం వారు విడుదల చేసిన అన్నమాచార్య పదాలను మధురంగా గానం చేసింది సుబ్బలక్ష్మి. ఆ రికార్డులు విపరీతంగా అమ్ముడుపోయినాయి. తద్వారా వచ్చిన రాయల్టీని తిరిగి దేవస్థానం వారికి అర్పించి చరితార్థురాలైంది సుబ్బలక్ష్మి. ఎంఎస్ సుబ్బలక్ష్మి గానం చేసిన భజగోవిందం శ్లోకాలు అమృత గుళికలు. ఆ రికార్డులో ముందుగా రాజాజీ మాట్లాడతారు. ఇంకా వివిధ దేవతల సుప్రభాతాలు, దశావతారాలు, రాగమాలికలు, సంతకవుల భజనలు, అష్టకాలు, అభంగాలు, గజల్లు, సహస్రనామాలు, కర్ణాటక సంగీత త్రిమూర్తుల కృతులు, 72 మేళకర్త రాగాలు మొదలైన ఎన్నో సుబ్బలక్ష్మి కంఠం నుండి జాలువారి అజరామరమైనవి. సుబ్బలక్ష్మి అందుకున్నన్ని అవార్డులు, పురస్కారాలు మరే సంగీత కళాకారులు అందుకోలేదంటే సత్యదూరం కాదు. భారతదేశ తొలి పద్మభూషణ పురస్కారాన్ని అందుకున్నది. భారతరత్న, సంగీత కళానిధి, రామన్ మెగాసేసే వంటి ప్రతిష్టాత్మకమైన పురస్కారాలు అందుకున్న తొలి కర్ణాటక సంగీత విదుషీమణి ఎంఎస్ సుబ్బులక్ష్మి మాత్రమే. అంతేగాక వివిధ విశ్వవిద్యాలయాల వారిచ్చిన డాక్టరేట్లు కూడా తక్కువేమీ కాదు. ఇంకా ఎన్నో అవార్డులు అందుకున్నా, పురస్కారాలను స్వీకరించినా అవేవీ ఆమె వ్యక్తిగత జీవితంపై ప్రభావం చూపించలేకపోయినాయి. తనకు వచ్చిన పురస్కారాలన్నీ తన భర్త సదాశివన్ పాదపద్మాలకే సమర్పిస్తున్నానని వినయంగా తెలుపుకున్నది. అసాధారణ సంగీత కళానిధి అయిన ఎంఎస్ సుబ్బలక్ష్మి తనను తానొక సాధారణ గృహిణిగానే భావించుకున్నది. అట్లాగే జీవించింది. ఆమెకు వచ్చిన పురస్కారాలన్నీ ఆమెను వెతుక్కుంటూ వచ్చినాయి. తద్వారా ఆమెకు కాదు, ఆ పురస్కారాలకే గౌరవం దక్కింది. ఎంఎస్ సుబ్బలక్ష్మి భజగోవిందం శ్లోకాలను మధురంగా గానం చేసింది. ఆ శ్లోకాల్లోని అంతరార్థాన్ని తన జీవితంతో అన్వయించుకొని తన జన్మను సఫలం చేసుకున్నది. ఆ శ్లోకాలను ఆమె జీవితంతో సరిపోల్చి చూసుకున్నప్పుడు ఈ విషయం స్పష్టంగా తెలుస్తుంది. మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమేషాత్ కాల సర్వం అని భావించుకున్నది. అర్థమనర్థం అనే మాటను ఆకలింపు చేసుకుని వచ్చిన ధనాన్ని దానధర్మాలకు వినియోగించింది. గేయం గీతానామ సహస్రం ధేయం శ్రీపతి రూపమజస్రం నేయం సజ్జన సంగే చిత్తం దేయం దీన జనాయ చ విత్తం అనే శ్లోకాన్ని తన జీవితానికి పూర్తిగా అన్వయించుకున్నది ఎంఎస్ సుబ్బలక్ష్మి. అట్లాగే జీవించింది కూడా. శంకర భగవత్పాదులపై అచంచలమైన భక్తితో ఉన్న సుబ్బలక్ష్మికి కంచి కామకోటి పీఠంతో ఆత్మీయానుబంధాలున్నాయి. ముఖ్యంగా పరమాచార్యులు శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి గారి దివ్యాశిస్సులు ఆమెకు పుష్కలంగా లభించినాయి. ఆమె సాధారణంగా కట్టుకునేవి కంచి పట్టు చీరలే. తమిళంలో వాటిని కంజీవరం చీరలంటారు. ఆ చీరల్లో ఆమెకు అత్యంత ఇష్టమైన రంగు అల్లనేరేడు పండు రంగు. దాన్ని ఎంఎస్ బ్లూ అని నామకరణం చేసి ఆమె పట్ల వారికున్న అభిమానాన్ని చాటుకున్నారు కంచి పట్టు చీరల నేత కార్మికులు. వాళ్లను దేవాంగుడంటారు. దేవతా వస్త్రాలను నేసేవాళ్లన్నమాట. కార్తీక మాసం కోసం తిరుచానూరు పద్మావతమ్మవారి కోసం ప్రత్యేకంగా చీరలు నేసే దేవాంగులు సుబ్బులక్ష్మి కోసం ఒక రంగును కేటాయించి ఆమె పేరు మీదుగా చీరెలమ్మడం చాలా గొప్ప విషయం. ప్రశాంతంగా జీవిస్తున్న సుబ్బులక్ష్మికి సదాశివన్ మరణం శరాఘాతమైంది. జీవితం మీద నైరాశ్యం ఏర్పడింది. తనతో పాటు కచేరీలకు వచ్చి సభల్లో పాల్గొనే భర్త ఇక లేడన్న నిజాన్ని ఆమె భరించలేకపోయింది.
తన భర్తే తన

0: సర్వస్వమని భావించుకున్న ఆమెకు ఇక అతడే లేనప్పుడు ఈ వైభోగాలెందుకని చివరి రోజుల్లో ఒక యోగినిగా జీవించిందా సంగీత తపస్విని. జాతశ్చహి ధ్రువో మృత్యు అనే వాక్యం ఆమెకు తెలియనిది కాదుగదా. తొందరలోనే ఆమె సదాశివన్ను చేరుకున్నది. పునరపి జననం పునరపి మరణం అనే భజగోవింద శ్లోకాన్ని గానంచేసి అమరురాలైన ఎంఎస్ సుబ్బలక్ష్మి ఎక్కడో జన్మించే ఉంటుందన్న ఆశ. మనందరం గొప్ప మనస్విని అయిన సుబ్బులక్ష్మి జీవించిన కాలంలోనే మనుగడ సాగించినామని గర్విద్దాం. ఈ అదృష్టం అందరికీ దక్కుతుందా? మళ్లీ సుబ్బులక్ష్మి వంటి వాళ్లు జన్మిస్తారా?
1: ఇప్పటిదాకా పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 10వ భాగంలో ఎంఎస్ సుబ్బలక్ష్మి గురించి విశేషాలు విన్నారు. రచన పఠనం ఎస్ రాజవర్ధన్. ఇంతటితో ఈ కార్యక్రమం సమాప్తం. రేపు రాత్రి 9:30 కథనం కార్యక్రమంలో మావూరి భాగవతం కథలు సంపుటి నుండి మేనమామ సాలు కథ వింటారు. రచన పఠనం పెద్దింటి అశోక్ కుమార్. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నింటా.

ఈలటి షమ్మె గజల్ కార్యక్రమంలో చందన్ దాస్ పాడిన గజల్లు మూడవ భాగం వింటారు. చందన్ దాస్ ప్రముఖ భారతీయ గజల్ గాయకుడు. ఇతను తన మధురమైన గాత్రంతో సుమారు 4 దశాబ్దాలకు పైగా ఎన్నో ప్రసిద్ధ గజల్ ఆల్బంలను, టెలివిజన్ సీరియల్స్ మరియు సినిమాలకు సంగీతం అందించి గాయకునిగా తనదైన ముద్రవేసిండ్రు. తన 8వ ఏటనే ఉస్తాద్ మూసాఖాన్ వద్ద గజల్స్ పాడడం నేర్చుకున్నారు. తర్వాత పండిత్ మణిప్రసాద్ వద్ద హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో కూడా శిక్షణ పొందిండ్రు. ఇప్పుడు విందాం షమ్మె గజల్ కార్యక్రమంలో చందన్ దాస్ పాడిన గజల్లు మూడవ భాగం.

ఇంతవరకు షామ్మే గజల్ కార్యక్రమంలో చందన్ దాస్ పాడిన గజల్లు మూడవ భాగం విన్నారు. ఇంతటితో ఈ కార్యక్రమం సమాప్తం. రేపు రాత్రి 9:45 ఇగ ఇనుండ్రీ కార్యక్రమంలో ఎన్కటి గ్రామ పాలన గురించి నిర్మల్ జిల్లా సారంగపూర్ గ్రామానికి చెందిన విశ్రాంత ఆర్టీసీ కండక్టర్ కర్ణం కిషన్ రావుతో ముచ్చట ఉంటది. వీరితో ముచ్చట పెడతారు యు దినేష్.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 10 గంటలుగా వస్తుంది. మరికొంచెం సేపట్లో జాతీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతుంది.

0: नमस्कार, आकाशवाणी समाचार।
1: आकाशवाणी आदिलाबाद 100.2 FM మనసు నిండా. వాతావరణం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల వాతావరణం సాధారణంగా ఆకాశం మేఘావృతమై తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు పడ్డాయి. ఉష్ణోగ్రతలు గరిష్టంగా 28 డిగ్రీల సెల్సియస్గాను కనిష్టంగా 26 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యే అవకాశం ఉంది. వాతావరణంలో దాదాపు 85% తేమ కలిగి ఉంటుంది. ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండకపోవచ్చు. వాతావరణ సూచన అది. ఇది 100.2 FM మనస్సు నిండా. రేపటి కొన్ని ముఖ్యాంశాలు. రేపొద్దుగల 7:15 అంబటాల సంగతులు కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా జానపద గేయాలు మాండలికాలపై పరిశోధన చేసిన మాదాడి నారాయణరెడ్డితో ముచ్చట 6వ భాగం ఉంటుంది. వీరితో ముచ్చట పెడతారు సుమనస్పతిరెడ్డి. 8:30 పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పట్టణం 10వ భాగంలో ఎంఎస్

సుబ్బలక్ష్మి గురించి విశేషాలు వింటారు. రచన పఠనం ఎస్ రాజవర్ధన్. రేపు జామట్టు 5:30 సంబురం పిల్లల కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణంలోని లిటిల్ స్టార్ ఉన్నత పాఠశాల విద్యార్థులు పాల్గొన్న కదంబ కార్యక్రమం ఉంటుంది. రేపు జామట్ల 6:30 ఐసీసీ మహిళల T20 ప్రపంచకప్ 2026లో భాగంగా లండన్లోని లార్డ్స్ క్రికెట్ మైదానంలో ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్పై హిందీ ఇంగ్లీష్ భాషల్లో వ్యాఖ్యానం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు. రాత్రి 7:15 ఇల్లు వ్యవసం వ్యవసాయదారుల కార్యక్రమంలో సోయా చిక్కుడులో అధిక దిగుబడికి పాటించవలసిన యాజమాన్య పద్ధతులు గురించి వ్యవసాయ నిపుణురాలు శ్రీజతో ముచ్చట ఉంటుంది. వీరితో ముచ్చట పెడతారు జీ జ్యోతి. తర్వాత గొర్రెలు మేకలలో మశూచి వ్యాధి లక్షణాలు నివారణ గురించి ఆదిలాబాద్ పశుసంవర్ధక శాఖ సహాయ పశు వైద్యాధికారి డాక్టర్ వి సురేష్తో ముచ్చట ఉంటుంది. వీరితో ముచ్చట పెడతారు కే లెనిన్. ఇవి రేపు ప్రసారం కానున్న కొన్ని ముఖ్యాంశాలు. ఆకాశవాణి సమయం 11:00 దాటి 3:00 కావస్తుంది. మరికొంచెం సేపట్లో ఇంతటితో ఈనాటి ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపొద్దుగల్లా 5:55 ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 MHz ఎఫ్ఎంపై ఇంకా న్యూజ్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్పై మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. జై హింద్.